0: లోకమంతా మంచిగా ఉండాలి.
1: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
0: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు?
1: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: ధర్మో
1: ఆల్సో డిజైర్స్ యువర్ గుడ్నెస్.
0: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
1: వెన్ యు అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యు ఇన్
0: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
1: ఇఫ్ యు కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యు ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: We are born as humans because of good luck and merit.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: This fortune has got to be realized and we have to work for liberation.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటుపడకూడదు.
1: We should not struggle for worldly, ephemeral, temporal
0: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
1: These are all momentary.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: Ultimately, he landed up in devotion.
0: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
1: He says, O foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
0: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknum karane.
1: As the end approaches, no scholarship would ever come to your rescue.
0: Punarapi jananam, punarapi maranam.
1: The birth after birth, the death after
0: death. Punarapi janani jatare sayanam.
1: Again and again we find ourselves in the womb
0: Iha
1: of the mother.
0: Samsare bahuduhtare.
1: It is so difficult to cross. Look.

0: We pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we can cross this portion
1: of family.
0: The non-dualistic principle of Shankara
1: is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతోటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈజ్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanniyu veru.
0: Religions are different.
1: Margam okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many, gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukuntu pothe. Poolanniyu veru. పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ హృదయ
1: పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Ee hridayavasini ekkado poyi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Manu antarmukham gaavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూషన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏంటి అద్వైతం? ఇది వస్త్రము.
0: This is cloth.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: It's not cloth.
1: ఇది దారం కాదు, పత్తి.
0: Not threads.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: So cotton, threads and cloth are one.
1: ఇది కూడా అద్వైతమే.
0: This is non-dualism.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: Therefore the food and the dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూయలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ ది హార్ట్. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: డిజైర్లెస్ గా ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunna pani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini, adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai. Madiyu jatayu, kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: Manasa.
0: Oh mind, don't desire.
1: Enni vadagaddu.
0: Oh mind, don't
1: desire. Vadagavasindi bhagavantuni adugu.
0: What should ask?
1: Bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: follow. Bangaru chetulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku oka ring ichi, aa ring ringugane untadi, chain chainugane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: You can have many jewels.
1: దైవాన్ని కోరు.
0: Desire for God.
1: ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకో.
0: You can have all sorts of happiness.
1: దైవాన్ని విస్మరించి.
0: You forget God.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: Search, you will find me.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: Knock, it shall be opened.
1: ఈ మూడు చెప్పాడు.
0: He said these three.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and we are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏంది వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: You can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలంతా ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించిన వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

సైరామ్ డియర్ లిస్నర్స్, నవంబర్ 23rd, 1975 వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ది అవతార్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆన్ దిస్ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ డే ఆఫ్ హిస్ అడ్వెంట్, భగవాన్ డెలివర్డ్ అ స్పెషల్ మెసేజ్. ప్లీజ్ లిసన్ నౌ టు ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ డ్యూరింగ్ ద 50th బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ ప్రశాంతి నిలయం on the 23rd of November, 1975.

0: with what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. The life that depends upon Atma, upon the knowledge of Self, is a good life.
1: Manam aashinchavalsinatvanti jeevita jeevitam kaadu, divi jeevitam.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: Manam penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
0: What we should try and promote and progress is not the length of our life. But what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam sunyam sunyam. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మననం చేస్తూ వస్తున్న మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: Paritranaya sadhunam vinachaya cha dushtam dharma sansthapanarthaya sambhavani yuge yuge అని అనన్యాచూర్యంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాతీర్థానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభిరుచులనే కావచ్చు కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులము కాము, ఆత్మజీవులుగా మనం ప్రకటించవచ్చు.
0: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మనకు కారణంగా మన కుటుంబ దోషం ఎందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగా వేరు, దేశమందు లేదు. దేవుడు అనగా తనదు దేశం అండి. పాపమనగా వేరు, పరదేశము లేదు. తాము చేయు పనులు కలిగి
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సాక్ష్యం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కుడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కుడును జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజంలో జన్మించి సమాజంలో పెరిగి సమాజమును అనుభవించి సమాజమును ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైన దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అనే చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కాని దురదృష్టవశాత్తు అనేక మంది కాలం వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని మనం కాలంను వ్యర్థము గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది.
0: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైం. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయం కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble. To live is a trouble. To grow is a trouble. To die is a trouble. To be early in one's life is a trouble. To have age is trouble. To do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavincheetundi vyakti koodanu anityamainappudu, adi satyamaina sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడాను బోధపడ్డం వీలు కాదు.
0: You cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emiti. Ini yeritiga manam pochadaku veelu avutundi. Pochadaku veelu kaadu. Ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి హ్యాపీగా మనం చెప్పటప్పుడు కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్లా.
0: That one impermanent thing.

0: కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
1: చలించిపోవచ్చు, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు. We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: Kanuka manavudu ante evaru? Manavudu manavudi. Manavudu anaga kevalam manavatvanni vahinchadani oka drishtilo manu manavatvanni bhavistunnam. మానవుడనగా నా అజ్ఞానము, నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం అని పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముంటున్నది. కనుకని దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్ క్యాండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకును ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వులు ఎందుకును అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉందనే ఉన్నది.
1: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వీ కెనాట్ సే దట్ మ్యాన్ ఈస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఈస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వీ థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్ హూ హాస్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఈస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no equivalence, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no equivalence, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Prema Swarupulara. సృష్టి మహా విచిత్రమైనటువంటిది. ఈ సృష్టి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి సృష్టి నేర్చుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
1: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. For instance, when so many people are created, one face does not resemble another. So many faces are all unlike each other. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: అంతో ఇంతో భేదమైన ఉంటుంటాయి, కానీ రెండు ముఖములు సమానమైనటువంటి ముఖములు మనం ఏనాటికి మనం వ్యక్తి సాధించలేము.
1: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaluka ivi chana chanamulappudu maarpu chenduku avi gaane untunnayi kaani avi maroka padarthamu korikaga undatam ledu.
1: What we should understand here is, although these things in creation are changing from one moment to another moment, yet no single thing in creation, while it changes, will become similar and identical to anything else.
2: Sarvam shunyam shunyam.
1: Sarvam shunyam. Everything is vanishing. Everything is nothing.
2: Ippudu manamu inni velaadi janamulanu chustunnamu. Kaani idi enta varaku manam chudagalamu? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ కూడా క్షణంలో మించి వలె మించి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
1: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందున్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుంది.
1: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటట్టు లేకుండా పోతుండాలి.
1: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
1: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
2: కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి జీవితంలో ఏది సత్యం మనం నిర్ణయించగలము?
1: సో ఇన్ ది హోల్ లైఫ్, వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్, వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్, వైల్ దేర్ ఇస్ యూత్ అండ్

0: days. What exactly is the truth of our life? How can we determine which form really corresponds to our life?
1: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
0: What has gone by is not possible to come back again.
1: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
0: What there is at present cannot be seen by us and recognized by us in future.
1: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి యొక్క దానిని మనం జాగ్రత్త లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
0: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
1: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: So, we should regard the past as the past. Forget the past. We must give up what has gone in the past.
1: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
0: Whatever you may do, whatever attempts you may make, what has gone by, what is past cannot be brought back again as present.
1: రాబో అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించటము సంసిద్ధులం కాము. అది స్థిరం లేదు.
0: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
1: మున్న కాలమున పవిత్రముగా ఉండటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
0: So, in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
1: ప్రకృతి యొక్క నలకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
0: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
1: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తతోని మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us and these aspects of spiritual atmosphere.
1: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజము.
0: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
1: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితం లోపల వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
0: We know that we give what is needed in this world, what we may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
1: కాని పారమార్థిక విద్య అట్టిది కాదు.
0: But spiritual education is not of that kind.
1: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
0: Sai at first got hold of the older people.
1: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
0: He did teach them whatever they have to be taught.
1: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
0: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
1: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
0: From the young people he has descended down to still younger children, the Balavikas children.
1: Loka vidyalu balulu yavannu vardhakyamainatundi sthiti lokala danini anubhavinchadamu jarugutundi. Paramarthika vidya lokala vardhakyamu yavanamu balyam ee moodinti endu ittu jigutu untundali. Deenini puraskarinchukoni Quranlo kuda unnatundi antarathani yadava vaipu nunchi vaaru raastuntaru.
0: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
1: హిందువులు ఈ విధంగా రాస్తే మామూలు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
0: While Hindus write from left to right, Mohammedans write from right to left.
1: హిందువులు ఈ విధంగా ముఖములు కడిగితే మామూలు ఈ విధంగా కడుగుతున్నారు.
0: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
1: ఇందులో ఏమాత్రమో తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది. ఖురాను వేదములు బోధించినటువంటి దానిని బైబుల్ కూడా నువ్వు బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా నువ్వు భేదం లేదు. ఆచరణ మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓన్లీ ప్రెసెంట్. దీనికి ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీనికి ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
0: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion and that is the religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కూడా పట్టుబడినటువంటిది.
0: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
1: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
0: This is the right of everyone and all people, all individuals are children of God.
1: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయం.
0: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
1: నియమగ ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరూ కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములో ప్రేమ యొక్క భేదములే తప్ప దేశంలో ఏమాత్రమూ భేదం లేదు.
0: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
1: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
0: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
1: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
0: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ లవ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్ఫ్ బై టర్నింగ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విత్ అటాచ్మెంట్.
1: లవ్ and not lust is the essence of happy life.
0: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
1: My colleague Vijay Chetwari, love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Nijamga manam marchipotaniki kani, mana jeevithanni gurtinchukolekapotaniki kani, swarthame deeniki penibhutanga untundali.
0: Our college student has told us that love lives by giving and forgiving. Self lives by getting and forgetting.
1: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
1: కేవలం శరీరములకు మాత్రమే బర్త్డే లని డెత్ లేదని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
0: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death, and we celebrate a birthday
1: కానీ శరీరము నీవు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ ద బాడీ ఈజ్ నాట్ యూ, ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ యూ.
1: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధిని ధరించావు.
0: బాడీ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ యూ, బాడీ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టేకన్ దిస్ బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే యూజ్ the body as a container for purposes of the
1: divyatma swarupulara. శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
0: Divyatma swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. True and permanent relationships are only between the atma, one and another atma.
1: అదే ప్రేమ. ఆ ప్రేమను పురస్కరించుకుని లవ్ ఈజ్ గాడ్, deeping love.
0: That love is called prema, and that is why in that context we say love is God, live in love.
1: ee vidhamainatundi satyanni manu puraskarinchukoni mana jeevithanni ankitam cheyadaniki meeku aacharinchadaniki samaj sevanu pondadaniki kodanu konni rakamaina prayatnam chesinappudu kramakramina aatmadattam anekundi manaku prochinchika tappadu.
0: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
1: Aneka mandiki teliyinatundi vishayam kaadu kotta vaaru raavadam cheta marok paryayam kuda nodi ni cheppaku tappadu. Idi naa cheyi antunnam, idi naa kala antunnam, naa kaalu antunnam, naa kadupu antunnam, naa manasu antunnam, naa buddhi antunnam, naa chittam antunnam. కానీ ఇది నా చెయ్యి, నా కారు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
0: దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ బట్ ఐ లైక్ టు రీస్టేట్ ఇట్ బికాస్ దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హియర్. వి సే దిస్ ఇస్ మై హ్యాండ్, వి సే దిస్ ఇస్ మై హెడ్, వి సే దిస్ ఇస్ మై లెగ్, బట్ ఓన్లీ యూ ఆర్ సేయింగ్ దట్ దిస్ హెడ్ బిలాంగ్స్ టు మీ, ది లెగ్ బిలాంగ్స్ టు మీ. ఈజ్ ఎనీవన్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ, హూ ఐ యామ్, హూ యామ్ ఐ, హూ ఓన్స్ దిస్ హెడ్, ది లెగ్ అండ్ ది హ్యాండ్?
1: ఇది నా ఖర్చు పనిగా, ఖర్చు వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
0: When we say this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say this is my body.
1: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
0: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్, ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ది ఐ.
1: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
0: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
1: ఇప్పుడు TFI ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, TFI, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంలో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ ఏం చేదరివే.
0: If you ask a question, who is TFI? Mr. TFI replies, I. If you ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subrayudu? Challa Subrayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subrayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
1: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
0: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఓన్లీ ఎన్ అవుట్వర్డ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
1: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
0: దట్ ట్రూ ఐ విచ్ ఇస్ కామన్ టు డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిసిప్లిన్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ మోరల్ ఐడియాస్.
1: నీతి నియమంలో లేకపోతే మానవత్వం ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
0: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంటి కలిపి వేస్తున్నారు.
0: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
1: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మన ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
0: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
1: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తేజోవంతమైనటువంటి జీవితంగా జరుగుతానికి వీలుగా ఉంది.
0: It's only when we attach sufficient importance to morality and to discipline that our life can grow and that our life can prosper and move about as an ideal life.
1: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
0: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనం ఉన్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: ఫర్ వన్ హూ హాస్ వెల్త్ and who has affluence and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. Sukham nunchi manaku sukham labhinchadaneetundi satyanni ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టం అనేటువంటి మనకు సుఖం అందించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రులుగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనిషికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వజ్రానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాల్చి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగవెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటుంది.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిట్టూరములు మనం అటు తగలవచ్చును, కానీ దీన్ని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు పొంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్షాలి, దీన్నే తపస్సుని కూడా చెప్పాలి.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలమును అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామదము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want, has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలము మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయన ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయడంలో సాధ్యము కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం బట్ అందరూ అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, Eenaadu Swami Yokka Golden Jubilee Anukoni, Eenaadu Janmadinotsavam Anukoni, Meeru Aanandanga Itti Pavitramainatundi Yokka దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రాపలాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకోని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారు, అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: దివ్యాత్మ స్వరూపాస్, యు ఆర్ సెలబ్రేటింగ్ దిస్ అకేషన్ బై కాలింగ్ ఇట్ ది గోల్డెన్ జూబ్లీ, యు ఆర్ సెలబ్రేటింగ్ ది అకేషన్ బై కాలింగ్ ఇట్ ది బర్త్డే ఆఫ్ స్వామి. మేబీ యు ఆర్ ఇన్ దిస్ డివైన్ కంపెనీ, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది డివైన్ కంపెనీ ఆఫ్ సో మెనీ పీపుల్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ డివైన్ కంపెనీ అండ్ సెలబ్రేషన్, బట్ స్వామి డస్ నాట్ లైక్ ది సెలబ్రేషన్ ఆఫ్ హిస్ బర్త్డే. స్వామి డస్ నాట్ అప్రూవ్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ హిస్ బర్త్డే. వాట్ ఈస్ హిస్ బర్త్డే? హిస్ బర్త్డే విల్ బి వన్ వెన్ డివినిటీ ఈస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వెన్ యూ పుట్ సచ్ డివినిటీ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ ఓన్లీ దాట్ విల్ గివ్ సాటిస్ఫాక్షన్ టు స్వామి. దాట్ విల్ బి స్వామి'స్ బర్త్డే అండ్ నాట్ మియర్ సెలబ్రేషన్ ఆఫ్ ఎ డే లైక్ దిస్.
0: దేవుణ్ణి పూజించడము, జీవుణ్ణి బాధించడము భక్తి కార్యాలయం.
1: To perform puja to the God and to give lot of trouble and harm to individual jivas, that cannot be bhakti or devotion.
0: Jeevunu preminchinatundi vaade devuni kudunu preminchadaniki veelavutundi kaani devuni paapam preminchi jeevunu preminchinappudu adi nijamainatundi prema kaadu, adi sariyainatundi prema ani cheppadaniki veelu ledu.
1: One who can love his fellow human beings alone can love God. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
0: సహజ మానవులైనటువంటి జీవుల్ని ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది?
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథములో నేర్చుకుని దాని నిమిత్తమే సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉండేటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంలో అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయము.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ ఎ లీడర్, స్టూడ్ యాజ్ ఎ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇఫ్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
0: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తు వాహనాలు ఏంది లేదు.
1: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
0: దనకనక వస్తువాహన ఎందు శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి కూడా మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాట్లాడుతూ వస్తున్నారు?
1: Is peace could be obtained from wealth, affluence and prosperity? Why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు, మన హృదయంలో ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుపు దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
0: మనం ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి
3: స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
4: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుగు లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: బ్రహ్మాండమంతయు నిండి ఉన్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: ఈ కనిపించినటువంటి దృశ్యమును ఏమనిపించుతున్నాం మనం?
1: How is it we call all the scenario, the scene that we see around?
0: దీనిని ప్రపంచము అని పిలుస్తారు.
1: We call this ప్రపంచము, world.
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచము.
1: This world, ప్రపంచ, is the combination of the five elements.
0: ప్రాణగా వికసించటం.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchadam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: Panchabhutamulone kaaku panchapranamulu kudanu prakatinchetuvanti.
1: Not merely five elements, but also five life breaths.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: The five elements are the sense of touch, the sense of sight, the sense of audition.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి, ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: Pranam, apanam, vyanam, udanam, samanam.
1: The five are prana, apana, udana, samana, vyana.
0: Itti panchatattvamulu ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: ఈజ్ ఎనీథింగ్ అమంగ్ దీస్ ది ఎవర్లాస్టింగ్ ఆర్ పర్మనెంట్?
0: అన్నింటికీ శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahmatattva.
0: Brahma. Anaga, dini artham emiti?
1: Brahma. What's the meaning of this?
0: Panchabhuta, panchapranam, panchakosha, to jivinchunatvati.
1: For all of the expression of the five elements, five life breaths and five life principles.
0: ఇందులో ఏదైనా శాస్త్రమైనది ఉన్నదా

0: the life of the five elements, the five life breaths, the five essential seeds, and the five life principles.
1: Pancha pranamulu.
0: The five life principles.
1: Pana, apana, vana, udana, samana.
0: And they are expressed in the form of prana, apana, samana, udana.
1: Itti prapanchamunu kevalamu oka manavudu oka aakaramuga bhavinchi practistunnadu.
0: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
1: Ee roopanamamulu shashvatamainavi kaadu.
0: The name and form are not permanent.
1: సర్వమునకు ఆధారమైనటువంటి యొక్క పూర్ణ బ్రహ్మతత్వమే.
0: దట్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్.
1: ఇది బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలే దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము.
0: ఫర్గెటింగ్ దట్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బ్రహ్మన్, వీ కన్సిడర్ యాజ్ ఎ టైనీ లిటిల్ క్రీచర్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ అడోరింగ్ ఇట్.
1: కనుక మనము బ్రహ్మాండమునే మనము పూజించాలి.
0: Therefore we have to worship the cosmic form of the divine.
1: బ్రహ్మాండమే భగవస్వరూపము.
0: This universe is the very form of God.
1: కానీ ఇందులో కూడా అండపిండ బ్రహ్మాండములను కూడా కూడి ఉన్నవి.
0: Here also we find the three essential components అండపిండ బ్రహ్మాండ.
1: అండమనగా కేవలము పదార్థములతో ప్రాణులతో కూడినటువంటి ఒక తత్వము.
0: Anda means the combination of the material and the life.
1: Pindamanaga gabhamanandu janminchi ta janmamunu satakam gavinchukune nimittam.
0: Pinda represents having been born. One should find its fulfillment at the end.
1: Ivanni kudunu brahmandamulo ekamayetuntivi.
0: These two get unified in brahmanda, the universe.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము.
0: ఫర్ ఆల్ దిస్ యూనివర్స్ ఇట్ ఈస్ ది లవ్ విచ్ ఇస్ ది ఫౌండేషన్.
1: ఈ ప్రేమయే లేకుండా అసలు ప్రకృతియే లేదు.
0: వితౌట్ దిస్ లవ్ దేర్ ఇస్ నో ప్రకృతి ఆర్ నేచర్.
1: ప్రపంచమే లేదు.
0: దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: ఈ పంచభూతముల యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచమును చేకూర్చుతున్నది.
0: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ which is uniformly distributed in these five elements.
1: Karuka ee prema tattvamunu manamu marachi ennintini manam poojinchinappudiki upayogam undadu.
0: Forgetting the principle of love, you may follow any mode of worship, it would be all in vain.
1: Karuka prapanchamanaga kevalamu bhootamulato vastuvulato vahanamulato koodinatundi kaadu.
0: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
1: ee panchabhutamude manavuni yokka tattvamunu prapancham yokka shaktini kaapadutu vachundi.
0: The five elements express their power in the human life and the world by and large.
1: Indulo ye okati lekapoyinaru sarvam kodanu manaku shunyame.
0: Even one among them is missing, everything would be empty.
1: శబ్దము,
0: ద సౌండ్,
1: చెవులతో వింటున్నాము.
0: యు హియర్ విత్ యువర్ ఇయర్స్.
1: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
0: ఇఫ్ యూ డోంట్ హియర్ యు కెనాట్ అండర్స్టాండ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు వాచ్ విత్ యువర్ ఐస్.
1: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
0: ఇఫ్ యూ డోంట్ సీ you cannot decide any particular person or any particular object.
1: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తున్నవి.
0: Therefore the five elements demonstrate, identify the whole of the world.
1: కాని మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మర్చి అల్పతత్వమును చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
0: But man has forgotten this gigantic, magnificent principle. Go by the lower feeling and lower levels of comprehension.
1: Pranatattvamu.
0: The life principle.
1: Ee pranamu deni kosam ichadu.
0: What for is the life gifted?
1: Kevalamu pranam manushya roopam.
0: This life is in a human form.
1: Manushya roopam nal janma durlabham.
0: And this human life is rarest.

0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: అండ్ ది హ్యూమన్ రిప్రజెంట్స్ ది డివినిటీ.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: హియర్ వి ఫైండ్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ద డిజైర్ ద కామ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీబడి.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ టు రెస్పెక్ట్ ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ ద రిలేషన్స్.
0: భార్యను భార్యగానే అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రీట్ ద వైఫ్ యాజ్ వైఫ్ ఓన్లీ.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: షీఈస్ ఆల్సో ద డివైన్.
0: పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: ద చిల్డ్రన్ బోర్న్ టు యూ ఆల్సో రిప్రజెంట్ ద డివినిటీ.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: దే ఆర్ ఆల్సో ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
0: శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: ఈవెన్ ఎనిమీ ఈజ్ ఆల్సో బ్రహ్మన్.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్,
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్స్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ అండ్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా, దేని ఎందు చూసినను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాణిపాదం తర్వాత వచ్చి శిరోముఖం తర్వాత స్థుతిమధ్యోకి తరుమా ఉత్తిష్ఠితది.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈస్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్.
0: దేవుడు కనిపించడం లేదు, అతనికి చెవులు ఎక్కడ ఉన్నాయి వినడానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ విదౌట్ ఇయర్స్ దట్ వీ డోంట్ సీ.
0: శబ్దమే తన యొక్క స్వరూపము.
1: గాడ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: ఆ శబ్దమే తన మిన్నికిడి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సౌండ్ ఈజ్ హిస్ ఆడిషన్.
0: కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ నువ్వు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లైట్.
0: ఆ కాంతియే ప్రకాశము.
1: దట్ వెరీ లైట్ ఈజ్ ది ఎఫల్జెన్స్.
0: ఆ ప్రకాశమే భగవంతు యొక్క దృష్టి.
1: అండ్ దట్ రేడియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద విజన్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ గాడ్ డస్ నాట్ నో ఎనీథింగ్.
0: కంటికి కనిపించకుండా పోయినంత మాత్రం మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు.
1: యు మే నాట్ సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ, యు థింక్ దట్ గాడ్ నాన్ ఎగ్జిస్ట్.
0: నీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి ఒక భావములు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఆల్ ద థాట్స్ దట్ యు ఎంటర్టైన్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్,
0: అది
1: ఈజ్ ఇట్స్ ఆరిజిన్.
0: ఆ భగవంతుని యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ విల్.
0: శృతి తప్పినా, శృతి ఎచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా నువ్వు హెచ్చదు తగ్గదు.
1: దేర్ మే బి రైజ్ ఆర్ దేర్ మే నాట్ బి, బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్వేస్ యూనిఫామ్.
0: లోకంబులు లోకేశుడు అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేశ గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒక్కటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మ్ ఆర్ వన్.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ కాల్డ్ ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకొని పూజించుకొని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: టు కన్సిడర్ గాడ్ యాజ్ ఓన్లీ వన్ ఇన్ ద వే దట్ యు ఫీల్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: Sarvam Kalvidam Brahma.
1: Everything is divine.
0: Sarvamu Bhagavatam Yoka Aakarame.
1: Everything represents the form of God.
0: Atti paripurna aakaramunu gurtinchukolaleka ee alpamaina swalpamaina aakaramunu gurtinchi Ramudu Krishnudu Vishnuvu ani peru pettukoni poojistunnamu.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: Kummari bankamatti teesukoni kontha okati Ramudu kodu Krishnudu kodu Vishnuvu ani aaradhistuntadu.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: Kani annintini cherchi kattagalapadiki samskruti aneetundi dinto kalustuntadu.
1: And the whole thing is processed to Sanskriti so that it would take a specific form.
0: Anni karche teri mattiye.
1: Finally, ultimately, it's all clay only.
0: Kaluga ee matti yokka tattvamu inni roopamulu dharistunnadi.
1: It is the same clay which is molded in different forms.
0: Shringaramulu veru bangaram okkate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vannelu veru paalu okkate.
1: The color of the cows may vary, but the milk is one.
0: Jeeva jantulu veru jeevundu okkade.
1: And there are several beings and animals, but the being is one.
0: Kanuka manam ekatvanni gurtinchukoleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity, and therefore we are deluded.
0: Kadalara bhagavantuni yokka swarupamu ఇట్టిది అట్టిది అని వర్ణించలేదు.
1: Nobody can extol, narrate in full the form of God.
0: సర్వత పాదపాదం.
1: He is present everywhere.
0: సర్వత స్తుతిమల్లోకే.
1: And he is present all over.
0: సర్వత స్తుతిమల్లోకే సర్వత పాదపాదం.
1: And as his ears and eyes are spread all over, he is present all over this universe.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము ఇట్టిది అని ఇట్టిది అని ఎవరు కూడా నిరూపించలేరు.
1: So no one can estimate and declare in a particular way the divine form.
0: Roopam lekunda bhagavantu ledu.
1: In fact, you cannot visualize God with a form.
0: Naamam lekunda roopam ledu.
1: Without name there cannot be a form.
0: Naama roopamulu cheyinade bhagavatvam.
1: Therefore God represents the name and form.
0: Ee prapanchamo anetundi kevalamu oka peru.
1: Prapancha world is merely a name.
0: Ee prapanchamlo undatundi oka parikaramulu anni kudanu prema swarupamulu.
1: All the instruments that we find here in this world are the embodiments of love.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచంగా భావించకూడదు.
1: So do not consider this world as mundane or physical.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: Consider it as divine, the very personification of love.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ చీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ నేచురలీ హుడ్ లుక్ ఎట్ యూ ఇన్ ద సేమ్ వే.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఎస్ టోటాలిటీ హోలిస్టిక్.
0: భగవంతుడు పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: గాడ్ ఆల్సో కన్ఫర్స్ ద టోటల్ లా.
0: కనుక భగవంతుడు జనన మరణములకు చిక్కులటువంటి వాడు కాదు.
1: You cannot think of God, catch hold of him, limited to birth and death.
0: దుఃఖ ఆనందమునకు భరించేటువంటి వాడు కాదు.
1: You cannot visualize him in the duality of
0: భగవంతునికి ఏదీ లేదు.
1: There is nothing in the God's nature.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: There is neither pleasure nor pain.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటనే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి వంటనే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality. And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: హీ డజంట్ గో ఎ పర్టికులర్ అట్రిబ్యూట్.
0: నీవు పాపమి అని భరిస్తున్నావు.
1: అండ్ యూ థింక్ దట్ యు ఆర్ ఎ సిన్నర్.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ ఈవెన్ దిస్ సిన్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: ద మెరిట్ ఆల్సో రిప్రజెంట్స్ డివినిటీ.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ట్రాన్సెండ్స్ సిన్ అండ్ మెరిట్.
0: దుఃఖము
1: గ్రీఫ్
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: Aanandamu,
1: happiness,
0: niyokka kalpane
1: is also your imagination.
0: Dukkhaanandamu rendu kudanu maanavuni yokka kalpithamule.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: Ee pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: Rendu baadala madhyaloni oka aanandam labhistundi.
1: And you find the pleasure in between two pains.
0: Kanuka భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: Therefore we should not consider God separate.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: గాడ్ యు ఆర్ వన్.
0: ఏకం సత్తి ప్రభావదంతి.
1: యు ఆర్ వన్ వైల్ స్కాలర్స్ ప్రైజ్ యూ ఇన్ డిఫరెంట్ స్టైల్స్.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: యాజ్ ఇన్ డ్రామా యూ ఫైండ్ మెనీ రోల్స్ ఆన్ డిస్ప్లే సో ఆల్సో వీ కమ్ అక్రాస్ ఇన్కార్నేషన్.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన they considered as enemies and therefore they went on causing grief to Draupadi.
0: Kani prakriti bhavam kalinatvanti oka bhimudu.
1: Bhima, who has got the feelings of prakriti nature,
0: sodarto cheptunnadu,
1: went on telling to his brother,
0: vidin bharinchaya,
1: I cannot bear any longer.
0: Okka mushtito valini bhasmam chestunnadu.
1: Just with one shot I can kill them all.
0: Kanuka meerandaru kodanu ee vidhamaitvanti balahinatato ద్వైతంతో మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ సకమ్ టు డ్యుయాలిటీ బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్.
0: వీరిని చంపలేరా?
1: యూ కుడ్ నాట్ కిల్ దెమ్.
0: ఇటువంటి రీతిలో ఉన్నటువంటి వారిని చంపేవారు.
1: ద వన్ హూ మిస్ బిహేవ్స్ లైక్ దట్ మస్ట్ బి కిల్.
0: కానీ భగవంతుడు చంపినాడా? చంపలేదు.
1: బట్ గాడ్ హ్యాస్ నాట్ కిల్.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: It is most essential to think of God this way, that everything is His, that everything is His will, that everything is His manifestation.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: All things happen for our own good.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: They are all for my ultimate good only.
0: కనుక ఈ విధంగా అన్నిటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: అది మంచి అని భేదం చోటు ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్స్ దట్ సమ్ ఆర్ గుడ్.
0: కానీ అది భరించుకోవటం కొంచెం కష్టమే.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బేర్.
0: ఆ కష్టం భరించుకునే నిమిత్తమై మనం పూజలు వ్రతములు చేస్తున్నాం.
1: వీ అండర్టేక్ వేరియస్ స్పిరిచువల్ పాత్స్ లైక్ వర్షిప్ అండ్ అదర్ ఫార్మ్స్ ఓన్లీ టు బేర్ ద డిఫికల్టీస్.
0: ఈనాడు దుఃఖంగా ఉంటుంది, రేపటి దినము ఈ దుఃఖం మారిపోతుంది.
1: యూ మే బి మిజరబుల్ టుడే బట్ టుమారో విల్ బి డిఫరెంట్.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all
0: కష్టం
1: through.
0: ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నువ్వు ఏది చేసినా కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Whatever you do, God goes on blessing every one of your effort.
0: కనుక ఇలాంటి భగవత్ తత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: then once you understand the nature of God, you'll never be grief stricken.
0: ఏదో ఒక మనిషిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖం లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాస్త్రం చేసుకోవాలి.
1: You may see any firm, any form, any person, consider him as divine.
0: నీ ద్వేషం చూసినప్పటికీ మీరు నావాడే నావాడే నావాడే అనుకోవాలి.
1: Consider your enemies as your own people, so near to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించకూడను అది అన్ని మంచివే.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think is good or bad?
0: భగవంతుడి సృష్టి అంతా కూడా పవిత్రమైనటువంటిది.
1: The whole of God's creation is highly sacred.
0: దీంట్లో దుఃఖము, కష్టము ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: There's no trace of misery or grief or difficulty or trouble.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: The feeling that he is in a human form is also a delusion.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what you
0: manava are. Manava.
1: The three letters manava.
0: Na anaga.
1: Na means.
0: Kadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava. Manava. Anaga mayanu kadu. Ani
1: tatchukovali. Manava means that you are not maya. You are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుని యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుని యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: Akkada raudyam chuptuntadu.
1: There you find his ferocious
0: preman chuptuntadu.
1: And you find all his heroic
0: aanandam chuptuntadu.
1: And you also you find him happy.
0: Ahadam chuptuntadu.
1: You find his laughter.
0: Katta kadapidiki vaadu manavudi.
1: Whatever it is, ultimately is only a human being.
0: Ivanni bhraminchukunnatvanti bhramare.
1: All the rest is merely illusion.
0: Uhinchukunnatvanti uhare.
1: All your imaginations.
0: Kaluka ee vidhamainatvanti deeniku భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కానీ మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraj kudanu adhe vidhamga bhavisthu vachadu.
1: Chagaraj also had similar feeling.
0: Nee mahimanu pogadane varike taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: ప్రొటెక్టెడ్. కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
1: ద బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తను రచించావు.
1: ద్రౌపది షౌటెడ్ క్రైడ్, కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వం భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore, the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సెర్చ్ చేసుకో.
1: Therefore, correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుణము దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైన ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే, ఇది నా యొక్క మానవత్వం అవమానం అనేటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు, ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand, it's
0: only the attraction.
1: And in fact, the one that attracts everyone is God
0: Himself.
1: You can love all.
0: And the
1: very Son is your own form.
0: In
1: fact, all forms are His.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవ తూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇది అశాశ్వతమైనటువంటి భ్రమలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరు ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరు ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరికి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కానీ భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినాను పంచభూతములే, కానీ మరొక ఆరో భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కాని పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వర్ యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారం.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్త్.
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకనే నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: తిట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం, ఇది కేవలం మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మన్.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది, సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, అగ్ని చేరిన ఇనుముకు అది ఎవీడూ.

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: ఇసుకలో వర్షధల జలధారులు ఇంకిపోవు, ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు, మధురమై నిల్చు రేగడి మసకలోన, అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి, అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి, అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara,
0: students, embodiments of love.
1: Manavattam ento pavitramainadi ainappatikini taanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్, ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని, తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
1: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సీక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్.
1: ఈ డస్ట్
0: వాట్ ఇస్ దిస్ డస్ట్?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్, ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరం అయిపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు యందు, నష్టములు యందు, ఆదాయములు యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: Kanuka manaku nijamaina snehitulu elanti vaadini manam chakkaga kaalam teeskoni gurtinchi vaarito manam sneham cheyali.
0: Therefore we have to take time, recognize a true friend and move with him.
1: Kevalam hello untani hello anukoni vaarito cheratamu chaala tappu.
0: It's a mistake if you join anyone by merely hello.
1: Neham cheyagadinatunte vaarini motta mota vaadi background santa kudanu nam chakkaga vicharam cheskovali.
0: Before you make a friend, know the background.
1: Vaadi habits etlantivi, vaadi behavior etlantivi, vaadi deep discipline etlantivi aneetundi annintini kudanu motta mota manam gurtinchali.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: Vaadi elanti vaarito cherutunnadu, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్, ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్, ఇట్ ఇస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో, సే గుడ్ బై.
1: కనుక అలాంటి వాడి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కాని ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనే చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
1: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: అనగా మనసు చెలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ అన్వేవరింగ్ మైండ్ ది స్టడీ లుక్స్ ఆర్ అబ్సల్యూట్ ఇంపార్టెంట్.
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఆసిలేట్స్ లైక్ ది పెండులం, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: వెరీ బ్యాడ్ బాయ్
0: ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: దట్ ఇస్ వీడి పోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన చుట్టి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: సచ్ ఐరన్ పీస్ కెన్ బి మేడ్ ఇన్
1: రౌండ్ గా చేసుకోవచ్చు, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చు, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చు, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్.
1: ఎప్పుడు దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: వెన్ ద డర్ట్ ఈస్ ఫ్రీ,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఫిల్త్ అండ్ డర్ట్ ఇట్ కెనాట్ బి రిఫైన్డ్.
1: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ బి రిఫైన్డ్.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై దిస్ రిఫైన్మెంట్?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: రిమూవింగ్ ఆల్ ద డర్ట్ అండ్ కీపింగ్ అప్ ఇట్స్ క్వాలిటీ.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: ఆల్ ద మెటీరియల్ దట్ వీ పార్టేక్ ఈస్ న్యాచురల్
1: తింటున్నాము.
0: వీఈట్ రైస్,
1: వేడలు తింటున్నాము.
0: వీఈట్ డాగ్,
1: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
0: వీఈట్ ఆల్ సార్ట్స్,
1: వీటిని పుట్టినట్టుగా మనం భుజించము.
0: వీ డోంట్ ఈట్ యాజ్ దే ఆర్ అవైలబుల్.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: యూ ఫైండ్ ద ప్యాడీ గ్రోయింగ్.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: వీ రిమూవ్ ది గ్రాస్,
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్
1: విల్ బి బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరింపబడిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
1: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
1: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
1: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ఇట్ మీన్స్ ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
1: అప్పుడే దాని ద్వారా మనం అనేక నగలు మనం చేసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రత్తి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రత్తి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హ్యాస్ టు షేక్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
0: So, so as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: ఆల్ దట్ యూ స్టడీ హియర్ ఈజ్ జస్ట్ బుకిష్ నాలెడ్జ్, ఫెమిలియారిటీ విత్.
1: చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ refinement is also needed.
1: Yenta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Yenta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ నాట్ టు ఎక్వైర్ టోటల్ విజ్డమ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
1: ఒకటి జీవనోపాధి, రెండోది జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
1: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: ద ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజన్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజన్ నో వాట్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఏ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
1: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్, యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూచినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to బీట్ ఇట్ ఆర్ హిట్ ఇట్ ఆర్ పెల్ట్ స్టోన్ ఎట్ ఇట్ ఇట్ విల్ గెట్ అప్ అండ్ రన్ అవే.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్.
1: గుంతలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు.

0: So you have become much worse than a dog.
1: కనుక మనం డాగ్ కాకూడదు.
0: You should not be a dog.
1: D-O-G, dog.
0: D-O-G, dog.
1: G-O-D, God. అట్ట తయారు కావాలి మనం.
0: G-O-D, God. You should be like that.
1: Spelling ఒక్కటే.
0: Spelling is same.
1: Entrance difference.
0: There is difference in the entrance.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి, స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంట మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
1: తపం చేయటము, జపములు చేయటం కాదు సాధన.
0: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపంసి న తీర్థానాం న శాస్త్ర న జప నహి సంసార సాగరోత్తారే సజ్జన సేవనూ వినా. సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: There are. You find your parents, mother.
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్స్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadu manike sambandham pettukokoddu.
0: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam pratikachari. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam pratikachati. Idanni kuda manam tirinchukovali.
0: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరు ఉండినప్పుడు,
0: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
0: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
0: If boys have got any sort of connection with girls,
1: student ga undinappudu nee ee vidhamaina peda margam pattitavante nee kukkala kante heenam aipothavu.
0: As a student, if you follow this wrong path, having kind of friends with girls, you're worse than a dog. Your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kuda nuvu vyarthudaipothunnavu.
0: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
0: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
0: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: If we don't sing the glory of Lord with
1: దయ సత్యంబు లోనత తలుపడేని.
0: If we don't have compassion and truth
1: within, కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: Why should they be born at all to their mother?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: Why should they be born at all to put the mother to suffering? What for?
1: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది ఏ మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్

0: యూ.
1: పుస్తకంలో ఉంటుందా చదువంత.
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ద
1: హెడ్, లో ఉంటుందని మట్టి అంత.
0: బట్ మట్ ఈజ్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు, కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మట్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలి గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
1: మ్యాటర్ ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాలి గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్
1: కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ వాటర్.
1: దీంతో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు?
0: ఇఫ్ యూ వాంట్ పోర్
1: వాటర్ పారబోయాలి.
0: డోంట్ రిమూవ్ వాటర్.
1: తిరిగి పాలు పోయాలి.
0: అండ్ దెన్ ఫిల్ ఇట్ అప్ విత్.
1: అంతేగాని వాటర్ లో కూడా పాలు పోస్తే రెండు భ్రష్టు పట్టిపోతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పోర్ మిల్క్ దేర్ బోత్ విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ అవర్ హార్ట్స్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్ దట్ వుడ్ మేక్ అవర్ పేరెంట్స్ హ్యాపీ, దట్ వుడ్ మేక్ దెం
1: అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
0: ఇఫ్ యూ చీట్ యువర్ పేరెంట్స్ యువర్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ఫెలోస్.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చ పెట్టచ్చు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ లైక్ దట్ బెటర్ వీ బెగ్ హౌస్ టు హౌస్.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: గుణము లేని సుతుడు,
0: ద సన్ వితౌట్ క్యారెక్టర్,
1: గురు లేని విద్యలు,
0: అండ్ ఎడ్యుకేషన్
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
0: అండ్ ద నేషన్ వితౌట్ క్యారెక్టర్
1: శాంతి లేని జీవి,
0: ద లైఫ్ వితౌట్ పీస్
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: అండ్ ద నైట్ వితౌట్ మూన్.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్సెల్వ్స్ యాజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్దారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ అలాంగ్ ద ప్రాపర్ వే, ద కంట్రీ విల్ బి రూయిన్.
1: మొదటి చెట్టును కూడా మొదబుట్టనిచ్చినా మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్ట అయిపోతుంది.
0: యాజ్ ఎ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ బెంట్ ద హోల్ ట్రీ వుడ్ బి బెంట్.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: స్టూడెంట్స్ ఆర్ ఎ ఫౌండేషన్ టు ద కంట్రీ.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: బ్రహ్మచర్యం
0: దట్ ఈస్ సెలిబసీ.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసీ ద హౌస్ హోల్డర్
1: దానిపైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తుంది.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: సెలిబసీ ద ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్.
1: దీంతో నీవు సర లేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయసు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు,
0: లిసనింగ్,
1: వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: Kanukane mottamota bhagavat premanu hrudayamlo nimpukondi.
0: So fill your heart with love for God.
1: Aa dani ni nimpukunnappudu nee hrudayame oka pedda tank.
0: Your heart is a very big tank.
1: Aa tank ninduku love aneetundi neeru nimpukovali.
0: If the tank, the heart should be filled with
1: love. Adi rippukunnappude anni indriyamulu dwara ivaru indriyalanta taps.
0: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: ఎంతవరకు పోతుంది బావి, ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో? ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ యూ థ్రో ది స్టోన్స్ ఆఫ్ యువర్ థాట్స్,
1: నీ కన్నునంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
0: నేచురలీ ఎవ్రీథింగ్ విల్ టెల్ అపాన్ యువర్ సెన్సెస్ ఆర్ యూ యువర్ ఐస్ విల్ బి ఆఫ్టర్ బ్యాడ్ లుక్స్, ద లెగ్స్ విల్ టేక్ యూ టు రాంగ్ స్పాట్.
1: పాదం మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: ఫ్రమ్ టాప్ టు టో సచ్ థాట్స్ విల్ పెర్కులేట్ స్ప్రెడ్.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ ఇన్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్, ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్.
1: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళితొరు ముత్తడితేనే కైనడువ

0: கடலில் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇది నా ముత్యం అనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్,
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలవ్ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
0: మానవుడుగానే సావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: Adiye manam chesukosi manavudu devudu kanakkaledu.
1: Human being need not be divine.
0: Manavudu manavudiga vetukite chalu.
1: Is enough if we lead the life of a human being.
0: Idiye motta motta vidyarthi naadu nechukovalsinattundi.
1: This is the first lesson the students
0: learn. Baita prapanchamanta kudanu aneka rakamulainattundi reetiga pravartistu untundali.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దట్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్ గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 23rd of July 1996.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ అ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా ఆన్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ధర్మ, రైటియస్నెస్ అండ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. భగవాన్ డెలివర్డ్ ద డివైన్ డిస్కోర్స్ ఆన్ 3rd June 1993.

0: సుఖము కోరువాడు విద్యార్థి కానేరడు.
1: The one who is after pleasure cannot be student.
0: విద్యార్థి సుఖము కోరడు.
1: Student will never be after comfort.
0: సుఖము కోరే విద్యార్థి విద్యార్థి కానేరడు.
1: He cannot be a student if he is after comforts.
0: విద్యను కోరేటువంటి వాడు సుఖార్థి కానేరడు.
1: If you really want education, you cannot be after pleasure.
0: కనుక సుఖమును త్యాగం చేసి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థియే నిజమైన విద్యార్థి. విద్యాం అర్థైతేతి విద్య. విద్యార్థి విద్యాన్ని అర్థించాలి కానీ సుఖాన్ని అర్థించడం ఇది అర్థం లేనటువంటి యొక్క విద్య.
1: Therefore, a true student should sacrifice all the pleasure and comforts and he should try to acquire education.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు సంఘసేవ

0: every man lives only with all selfishness, there's no life at all. He should have the spirit of social service as noble task. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
1: నిష్కళంకమవు ప్రేమ నిలిపి హృదయని సర్వజీవులకు ప్రకృతి సలుపకున్నా విద్య నేర్చయు ఫలమేమి విద్య నేర్చయు ఫలమేమి వెర్రివాడా విద్య నేర్చయు ఫలమేమి వెర్రివాడా
0: With pure unsullied love, if it doesn't render service, what is the use of education, O foolish man?
1: Vidyarthulara.
0: Students.
1: Vidyadhikarulara.
0: Authorities of education.
1: Vidyabhimanulara.
0: Emancipators of education.
1: Bharata jati. ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటిది.
0: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
1: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను విజృంభించటం చేతను భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ప్లేస్డ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్ బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
1: Yuga yugamula nundi aneka mandi rajulu bharata deshanni palistu vacharu poshistu vacharu.
0: Since ages bharat was ruled by kings and it was sustained by kings.
1: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
1: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
0: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
1: Kondaru pratikoolulainatvanti yokka rajulu Bharat desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
0: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
1: Kondaru madhyavartulu upeksha sahinchi deeni yendu ye matram kodano cherya teeskunna aneka vidhamulainatvanti pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamlo kalisipoyaru.
0: Know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempt.
1: Ilanti moodu taragatulu varu gatamunande kaaka vartamanamnandu kudanu untunnaru bhavishyattunandu kudanu undagalugutaru.
0: These three classes of people were not only present in the past, they are present now and also in future.
1: Enni vidhamulainatundi ikkattu kaliginappatikini భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్
1: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
0: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ, యూ మస్ట్ హావ్ హర్డ్, యూ మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
1: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్లు గురి అవుతూ వచ్చినవి.
0: యూ నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
1: అటువంటి సంపన్న రాజులైనటువంటి, సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు, ఆర్థిక అస్త్ర భుజబల, బుద్ధిబల, జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
0: యూ నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, హౌ దే హావ్ లాస్ట్ దేర్ ఎకానమీ, హౌ దే హావ్ లాస్ట్ దేర్ వెపనరీ అండ్ ఆల్సో దేర్ మ్యాన్ పవర్.
1: సంపన్న దేశం కాకపోయినప్పటికీ,
0: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
1: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ,
0: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
1: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ,
0: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
1: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ,
0: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
1: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
0: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
1: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ జరుపుతూ వచ్చారు.
0: Foreigners started inquiring the reasons behind this.
1: కానీ వారికి ఏమాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
0: But they could not get correct answer.
1: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
0: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
1: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కానీ, రైట్ యాక్షన్ అని కానీ, ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అయినటువంటిది కాదు.
0: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే, రైచియస్నెస్, రైచియస్ కాండక్ట్, ఇట్ ఈస్ నో
1: ధర్మ. ధర్మమే,
0: ధర్మ ఇస్ ధర్మ,
1: దీనికి మరొక పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలిజియన్.
1: ఇది రిలిజన్ కు సంబంధించినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలిజన్.
1: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
1: రిలిజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలిజన్,
1: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
0: ది అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపం.
0: దిస్ వర్డ్ ధర్మ ఈజ్ ఇన్ఫినిట్.
1: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
0: ధర్మ ఈజ్ ఆల్ ఎ సెన్స్.
1: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
0: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
1: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
0: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
1: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
0: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్, ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
1: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను, దేశపరంగాను, లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలిజన్ ఐదర్.
1: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
0: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
1: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులున్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులున్నవని.
0: The foreigners say that every child has rights and parents have rights.
1: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have strong feeling that kings and the people enjoy rights.
1: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
0: But Bharat said that every individual that is born has
1: కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
0: That father has certain ధర్మ, మదర్ హ్యాస్ ధర్మ.
1: రాజుకు కొన్ని ధర్మములున్నవని,
0: కింగ్ హ్యాస్ ధర్మ.
1: పౌరులకు కొన్ని ధర్మములున్నవని,
0: సిటిజన్స్ హ్యావ్ ధర్మ.
1: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
1: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
1: తల్లిదండ్రులు తమ ధర్మమును, కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు,
0: when parents discharge their responsibility,
1: పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది.
0: దెన్ ది రైట్ ఆఫ్ ది సన్ వుడ్ బి మోర్.
1: పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
0: వెన్ సన్ డిశ్చార్జెస్ డ్యూటీ,
1: తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది.
0: ద రైట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మోర్.
1: అటునే అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
0: సిమిలర్లీ వెన్ టీచర్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ,
1: విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది.
0: ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఇంక్రీజ్.
1: విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది.
0: వెన్ స్టూడెంట్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ, ద రైట్స్ ఆఫ్ ద టీచర్స్ విల్ ఇంక్రీజ్.
1: ఒక్కొక్క ధర్మం వల్లనే, ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని, ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
0: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
1: కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
0: What is the chief dharma of a student?
1: విద్యార్థికి నాలుగు ప్రధానమైనటువంటి లక్షణములు ఉండవలెను.
0: Student should have four main qualities.
1: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
0: One, self-respect.
1: రెండవది ఆత్మవిశ్వాసము.
0: Self-confidence.
1: మూడవది స్వార్థరాహిత్యము.
0: The selflessness.
1: Self-sacrifice. నాలుగవది.
0: The fourth.
1: స్వయం శక్తి. Self-support.
0: Self-support.
1: ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
0: All the four are needed.
1: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటిది.
0: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
1: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థికుడు అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
1: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ.
1: ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
0: But modern students don't have
1: self-confidence. Ledu.
0: There is no self-confidence.
1: Self-sacrifice. Ledu.
0: There is no self-sacrifice.
1: Self-support. Antakante ledu.
0: Self-support is very much less.
1: Veeru ye reethiga vidyarthulu kagalaru?
0: How can you be students?
1: Deni support teeskoni veeru vidyarthulu maragaralu?
0: On what support could you become students?
1: Kanukune self-respect ni mottamottu sampadinchukovali.
0: Therefore acquire self-respect in the first instance.
1: Aa respect ni sampadinchukunnatundi vyakti maatrame self-sacrifice cheyagaladu.
0: The one that earns self-respect will be prepared for
1: self-sacrifice.
0: The individual self-sacrifice
1: self-satisfaction labhyam kagalu
0: will have self-satisfaction.
1: Kanuka ee naati vidyalalo vidyarthulku undavalsinatundi viluvalu ee naadu lekapovatam chetane
0: as students do not have values today.
1: Vyaktulu yokka viluvalu vidyarthi yokka viluva kodanu vidya yokka viluva kodanu cheeninchipoyindi.
0: The value of education, the value of the individuals is completely lost.
1: Manavudu tanaloni samarasyanni samanvayanni ekatma bhavanni samrakshinchukunnappude,
0: when man protects, preserves this integration and the tolerance within himself,
1: manavulaku swechcha nyayamu swayam kruti labhyam kagaladu.
0: Man will have freedom and justice.
1: కనుకనే ఈ ఏకాత్మ భావం అనేటువంటిది విద్యార్థిలో విరివిగా పెరగాలి.
0: దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ షుడ్ బి మోర్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఆత్మ సర్వభూతాలు,
0: ది సెల్ఫ్,
1: అందరి యందు ఉండేటువంటి ఆత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ,
0: ది ట్రూ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ ఏకాత్మ భావం నుండియే విశ్వ ప్రేమ జనించుచున్నది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ లవ్, ది యూనివర్సల్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఈ విశ్వ ప్రేమ కారణం చేతనే మానవులను ఒకటిగా ఏర్పరుచున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది యూనివర్సల్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్ కైండ్.
1: విశ్వ ప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరి అయిన ఆధారం.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఇస్ ది బేసిస్ టు హ్యావ్ దిస్ హ్యూమానిటీ యాజ్ వన్.
1: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించడమే కాకుండా సమాజంలో కూడా పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
0: హీ షుడ్ ఆల్సో నాట్ ఓన్లీ డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్, హీ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: ఇట్టి ప్రేమాత్మ తత్వములందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ లవ్ ద డివినిటీ షైన్స్.
1: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పైయస్ క్వాలిటీ.
1: లయభావం కూడా సంభవిస్తుంది.
0: హీ విల్ ఆల్సో ది ఫీలింగ్ ఆఫ్ మర్జర్.
1: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
0: హీ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
1: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
0: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, వన్నెస్.
1: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
0: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
1: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
0: ఇఫ్ హి క్వశ్చన్స్ హిమ్సెల్ఫ్ వై హీ స్టడీయింగ్,
1: ఏమీ జవాబు చిక్కటం లేదు.
0: హీ హాస్ నో రిప్లై.
1: వీరికి చిక్కేది ఒక్కటే.
0: దే గెట్ ఓన్లీ వన్ ఆన్సర్.
1: ఏ విద్యతయితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బులు మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
0: దే హావ్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
1: Velo kharchu petti
0: spending thousands and thousands
1: pattam nandukuntunnadu.
0: They get degrees.
1: Sarvakala sarvavasthalu endunu shramapadi kalamunu durvinivagam chesi pattam nattukuntunnadu.
0: They waste all their time and yet get the degrees.
1: తన యందు దైవశక్తి అయినటువంటి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
0: హీ వేస్ట్ ద డివైన్ పవర్ ఇన్ హిమ్ అండ్ గెట్స్ ద డిగ్రీ.
1: కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సచ్ ఎ డిగ్రీ విచ్ యు గెట్ బై వేస్టింగ్ ద టైమ్ ద మనీ?
1: ఈ పట్టము యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు ఈ పట్టము యొక్క విలువ.
0: To understand clearly, the degree has no value whatsoever.
1: ఈ పట్టం నీ ఎందుకోసం అందుకున్నావు?
0: Why do you get the degree?
1: పట్టకూటి కోసమా?
0: Is it for a living?
1: లేక సమాజ శ్రేయస్సు కోసమా?
0: Or for welfare of the society?
1: లేక సుజ్ఞాన ప్రాప్తి కోసమా?
0: Or is it for the right kind type of knowledge?
1: దేని కోసం అందుకున్నావు?
0: What for you get the degree?
1: సమాజమునకు,
0: to the society,
1: దేశమునకు,
0: అండ్ ద కంట్రీ
1: ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం?
0: వాట్ ఫార్ ఇస్ ది డిగ్రీ దట్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్ టు దిస్ కంట్రీ అండ్ సొసైటీ?
1: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు క్వశ్చన్ వన్.
1: పట్టము అందుకున్న తక్షణమే,
0: ద మూమెంట్ దే గెట్ ది డిగ్రీ,
1: ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా,
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్,
1: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
0: ద క్యూ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ ది టెయిల్ ఆఫ్ హనుమాన్.
1: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
0: When we inquire clearly, we will understand that degree is for a job.
1: ఇంకా కొన్ని వినూత్తులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
0: if we inquire in another way,
1: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
0: the moment they get the degree,
1: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
0: to go abroad,
1: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
0: They go for passport.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టం ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
0: They have got a mean feeling. By going abroad, they can earn more money.
1: విద్య విజ్ఞానం కోసమే గాని,
0: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
1: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించాలి.
0: Students should open their eyes and understand that education is for not for a living.
1: పట్టకూడదు అవసరమే.
0: A living is also needed.
1: Kani vidya anetundi
0: education
1: not for living, for life.
0: Education is not for a living but for life.
1: Prapancham lopala pasuvulu pachulu aneka vidamaitundi jantuvulanta kuda jeevisthune untunnayi.
0: In the world so many birds and bees and animals live.
1: Ivi ye yokka university ki vellayi.
0: Which university they attended?
1: Ye degree teeskunnayi.
0: What degree they got?
1: Avu betakatam leda?
0: Are they not living?
1: Kanuka మనం కేవలం పట్టం అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
0: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
1: మనం యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ద లిటరేట్స్?
1: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
0: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ద కాలేజ్ కెన్ బి ఎడ్యుకేటెడ్?
1: జ్ఞానం సుకృతి లేక విద్యను తద్విద్యలగునా?
0: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ what is the value of education?
1: Bratukke vidyanna bratukaledi pasipachulu.
0: If education is only for a living, don't you find birds living?
1: Ee satyanni vidyarthulu chakkaga vidyanam cheta vicharana cheyali.
0: This fact students should be able to investigate and understand.
1: Ee naati vidya vidhanamulo,
0: in the modern education,
1: vaigyanam viriviga periginadi.
0: The science is more.
1: Kaani దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
0: అలాంగ్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
1: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
1: కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
0: దీస్ ఎజిటేషన్స్, దీస్ వేవ్స్, డిస్టర్బెన్సెస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
0: యు ఫైండ్ ద వేవ్స్ జంపింగ్ ఆన్ ద సూపర్ఫిషియల్ లెవెల్.
1: కానీ అడుగులకు పోయి చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
0: బట్ ఇఫ్ యు గో టు ద బాటమ్, ఇట్ ఈస్ ఎట్ పీస్.
1: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకుని, బాహ్య జీవితం మాత్రమే లక్ష్యంగా ఉంచుకుని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
0: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean
1: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
0: In this vast life, you should have broad mind.
1: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
0: You are in this vast
1: పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
0: But you have narrow feelings.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It is not proper.
1: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
0: Students should be broad minded.
1: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము.
0: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యూ హావ్ లెర్న్డ్.
1: ఇది విద్యలు కానేరవు.
0: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
1: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా
1: మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు.
0: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
1: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
1: వస్తువులను ఉత్పత్తి చేసి
0: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
1: జగత్తునకు అందిస్తూ రావాలి.
0: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
1: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది
0: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్.
1: ఈ రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నటువంటి మీరు
0: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
1: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్.
1: ఆత్మ సపోర్టు సెల్ఫ్ సపోర్టు దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
1: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
0: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
1: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: దట్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
1: అట్లు కాకుండా
0: అదర్వైజ్
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
0: బీయింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్టన్
1: సబ్జెక్ట్ మాత్రమే ఉత్తీర్ణులై
0: యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ సర్టన్ సబ్జెక్ట్.
1: దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో
0: ఎట్ ఎ టైమ్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ ఎనీబడీ
1: తనకు తాను అనుభవించలేనటువంటి దుస్థితిలో
0: ఇన్ ఎ పూర్ కండిషన్ వెన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్
1: కేవలం పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు.
0: హీ సింప్లీ క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమనేటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
0: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగములు ఎందుకు రాణిస్తుంటుండాలి.
0: టుడే ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ షైన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్.
1: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
0: టు బికమ్ ఏ డాక్టర్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
1: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
0: టు బి ఏ లాయర్ ఎడ్యుకేషన్.
1: బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
0: యూ వాంట్ టు బి బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషన్ నీడెడ్.
1: ఇంకా అనేక రకం నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
0: టు బి ఏ సైంటిస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
1: ఆర్టిస్ట్ కావాలన్నా నీ విద్య అవసరమే.
0: సాల్స్టో టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్.
1: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
0: టు లెర్న్ ఎడ్యుకేషన్.
1: శాస్త్రంలో విద్య అవసరమే.
0: ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
1: అన్ని రంగములు కూడా విద్య పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఆల్ ఫీల్డ్స్ రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్.
1: కనుకనే విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడా మంచివవుతాయి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రాపర్ ఆల్ ఫీల్డ్స్ విల్ బి కరెస్పాండింగ్ ప్రాపర్. కనుకనే
1: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
0: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
1: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
0: Similarly, when the education is dark, all fields are dark.
1: అనగా డార్క్ అంటే ఏమిటి?
0: What do you mean by dark?
1: స్వార్థమే డార్క్.
0: That selfishness is darkness.
1: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారము.
0: There is no other darkness much more than selfishness.
1: విద్యా విధానం లోపల
0: today in education,
1: bright, white, ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
0: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
1: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
0: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
1: ఈనాటి విద్యార్థి
0: మోడర్న్ స్టూడెంట్
1: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
0: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
1: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
0: హీ ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
1: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
0: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
0: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
1: మానవ సోదరత్వాన్ని,
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
1: జీవిత స్వేచ్ఛను,
0: ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్,
1: సమత్వాన్ని,
0: ఈక్వాలిటీ
1: సంపాదించుకోవాలనుకుంటే
0: If you want to earn them,
1: కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి.
0: వీ షుడ్ లెర్న్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మొరాలిటీ.
1: నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది.
0: టుడే ది మోరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ డిక్లైన్. అన్ని
1: దేశములు ఎందుకు ఈ విధమైన సంక్షోభాలు జరుగుతూనే ఉంటున్నాయి?
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ కంట్రీస్ దేర్ ఆర్ ఎడ్యుకేషన్స్.
1: ఈనాటి ప్రభుత్వం కూడాను,
0: గవర్నమెంట్ టుడే,
1: వస్తువుల ఉత్పత్తికి,
0: ఫర్ ప్రొడక్షన్,
1: ఆర్థిక అభివృద్ధికి,
0: ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్,
1: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
0: ఇట్ హస్ గివెన్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు దాట్.
1: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత,
0: సిన్స్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ద మోరల్ కాన్సెప్ట్,
1: సర్వ స్వాతంత్రుడుగా మారిపోయి
0: మ్యాన్ హస్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
1: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది?
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫారెన్ సివిలైజేషన్.
1: స్వాతంత్రము,
0: ఫ్రీడమ్,
1: ఏమిటి ఈ స్వాతంత్రం?
0: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
1: ఇష్టమొచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
0: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు
1: లైక్? కాదు కాదు కాదు, ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
0: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
0: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ ఫ్రీడమ్.
1: మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రం.
0: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రం కాదు.
0: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎర్న్ ద రైట్ ఫ్రీడమ్ ఇన్ దిస్
1: హ్యూమన్ లైఫ్. భారతదేశం కూడాను రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
0: ద భారత్ ఆల్సో హ్యావ్ పొలిటికల్ ఫ్రీడమ్.
1: కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రమూ సంపాదించలేదు.
0: బట్ ఇట్ హ్యాస్ నాట్ ఎర్న్ ద మోరల్ ఫ్రీడమ్, స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ సో ఆన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
0: So every man must know, what do you mean by freedom?
1: తన తత్వం పైన తాను విశ్వసించాలి.
0: Having full confidence in his own
1: nature. ఎవరెవరి కాళ్ళపైన పోయి పడటం కాదు నీవు అర్జించవలసింది, నీ కాళ్ళపైన నీవు నివసించాలి, నీవు జీవించాలి.
0: Not resting on others. You should be able to support yourself.
1: అది సెల్ఫ్ సపోర్ట్.
0: That is self-support.
1: కానీ ఈనాడు సెల్ఫ్ సపోర్ట్ అనేటువంటిది విరిగిపోయింది.
0: But today the self support,
1: self confidence అనేటువంటి అసలే లేకుండా పోయింది.
0: Self confidence is absent.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలికి కొట్టుకుని పోయింది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
1: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి, విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు?
0: ద గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రేడ్.
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు.
0: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
0: Out of this bookish knowledge, you can never have practical knowledge.
1: Practical knowledge kavali.
0: Practical knowledge is necessary.
1: Mathematics nu maruvaka japinchu.
0: He goes on chanting, repeating mathematics.
1: Ganita shastramu vanka kanagabodu.
0: He doesn't look to the science of mathematics.
1: America margambu ariyachudunu gani.
0: He wants to know the route to America.
1: Kashika amagambu kanaraadu.
0: He doesn't know the route to Benares.
1: Algebra anta narayajuchunu gaani.
0: He wants to know everything in algebra.
1: Inti vaisyalyambu erugabodu.
0: He doesn't know the area of his house.
1: Anudinambunu drillu aacharinchune kaani.
0: He practices drill every day.
1: Padmasanamu veya baadapadunu.
0: He suffers pain when he sits in padmasana.
1: ఏమిటి సాధించినటువంటిది?
0: What is it you accomplished?
1: దినము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: Every day you practice drill.
1: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుండాలి.
0: It is not possible for you to sit in padmasana. What is the drill?
1: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఒక భౌతికమైనటువంటివి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమైనటువంటిగా రూపొందుతూ వస్తున్నాయి.
0: Therefore all forms of education are absolutely physical, worldly, artificial.
1: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore in education system we should have practical knowledge and we should make an effort to get it.
1: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి.
0: But education is rising.
1: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్.
1: కాదు కాదు, మన విద్యార్థులందరూ కూడా ఎలివేషన్ లో మనం కావాలి.
0: సో అవర్ స్టూడెంట్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎలివేషన్.
1: రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ సెట్ అన్ ఐడియల్.
1: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
0: If you want to set an ideal, you should have spiritual feeling.
1: దాని యందే ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని యందు లేవు.
0: It is only the spiritual feeling, all virtues are present, no
1: matter. కనుక వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
0: It's quite easy to have power and wealth and property.
1: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
0: They all develop ignorance.
1: ముండ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
0: They develop that which is present.
1: ఒక నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
0: It is only the moral and the righteous దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ ద క్రియేటివ్ ఫ్రూట్స్.
1: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ డిస్క్రిమినేట్ ఎ థార్నీ బుష్ అండ్ ఎ ఫ్రూటింగ్ ట్రీ.
1: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
0: సో దే కీప్ ది ఫ్రూటింగ్ ట్రీస్ ఆల్ అరౌండ్ ఎ ఫెన్స్ అండ్ థార్నీ బుష్ ఎట్ ద సెంటర్.
1: ముండ్ల చెట్లు ఉండవలసింది.
0: థార్నీ బుషెస్ ఆర్ నెసెసరీ.
1: నసుఖా లభ్యతే సుఖం. సుఖం అనేటువంటిది ఉంటే సుఖం మనకు అనుభవించలేము. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుండాలి.
0: Out of happiness you don't get happiness. There should be difficulties too.
1: భగవంతుని యొక్క సృష్టిలో ముండ్ల చెట్టు పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు.
0: God has given thorny bushes and fruiting trees.
1: కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తము ముండ్ల చెట్టును వినియోగించుకోవాలి. కానీ
0: to safeguard the fruiting trees the thorny bushes are needed.
1: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
0: టు కీప్ ది థార్నీ బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక భారతీయులైనటువంటి వారు,
0: సో భారతీయస్
1: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
0: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
1: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
0: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
1: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే గిన తాను పాటు పడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
0: If you really have self-respect, you will make proper use of your position, behavior.
1: కనుకని ఈనాడు self-respect అనేటువంటిది, ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
0: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
1: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
0: First you think of your self-respect.
1: ఆత్మ అంటే ఎవరు?
0: Who is self?
1: ఇదియే మన యొక్క జీవితము.
0: This is my life.
1: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలరు?
0: The one who doesn't respect his own life, how does he respect others?
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
0: as you expect others to respect you and love you,
1: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు ప్రేమించు.
0: In the first instance you should start respecting and loving them there.
1: అప్పుడే నీవు ఆశించినటువంటి గౌరవమును ప్రేమను నీవు అందుకోగలవు.
0: Then only you will have the respect and love as expected.
1: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులు రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
0: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
1: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కానీ, మేనర్స్ అనేటువంటిది కానీ, బిహేవియర్ అనేటువంటిది కానీ, ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ మేనర్స్ అండ్ బిహేవియర్ ఆర్ గివ్ అండ్ టేక్ టూ వే ఛానల్.
1: ఇది నో వన్ వే ట్రాఫిక్.
0: ఇట్ ఈస్ నో వన్ వే ట్రాఫిక్.
1: నేను పుచ్చుకోవడానికి సిద్ధము, ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
0: I am here only to receive, not to give. Who is going to give?
1: ఇలాంటి వాడికి పిల్లలు కూడా ఇవ్వరు.
0: To such people and children don't give.
1: No.
0: Oh, wives also don't give.
1: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగము.
0: So we should be after sacrifice, sacrifice.
1: పిల్లలు చెప్తుంటారు వేదం, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ మోర్టాలిటీ.
1: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
1: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
0: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
1: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
0: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
1: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
0: When you sacrifice, why should you live?
1: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
0: You should safeguard it.
1: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
0: Ready to sacrifice your life.
1: సర్వస్వమును త్యాగం చేయి.
0: Sacrifice everything.
1: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
0: But never
1: దానిని నిలుపుకోవాలి.
0: You should.
1: 3/4 character is life అన్నారు.
0: 3/4 character is life.
1: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలంపై ఆధారపడి ఉంటున్నది.
0: Therefore our life rests on character.
1: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కాని,
0: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
1: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కాని,
0: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్,
1: కనిపించటం లేదు,
0: ఇస్ నాట్ సీన్.
1: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి,
0: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
1: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
0: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
1: పాటు పడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దట్
1: ఎంతవరకు పని చేస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్స్?
1: తనకు తన కుటుంబానికి మాత్రమే పని చేస్తుంది.
0: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
1: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
1: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
0: ఇఫ్ యు ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ డు యు గో టు సొసైటీ?
1: సమాజాన్ని నీవు పోషించలేనిటువంటి యొక్క అవ్యక్తుడవు, నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
0: ద ఫూలిష్ వన్ హూ కెన్ నాట్ హెల్ప్ ది సొసైటీ, హౌ కెన్ యు బి హ్యాపీ?
1: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజంపై ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ దట్ దేర్ హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవలు
0: స్ట్రగుల్
1: ఎంతవరకు పనిచేస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్
1: తనకు తన కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది.
0: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
1: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
1: నీవు నీ కుటుంబం వరకు

0: సెల్ఫ్ రెస్పెక్ట్. అడగకుండా నీకు అందుకుంటుంది.
1: Without mere asking you get this self respect.
0: నీవు చదివిన చదువులు కేవలము డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
1: All the education is not merely to sell out for money.
0: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
1: You should earn self respect.
0: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make an effort to know the weakness in the education today.
0: మన వైస్ ఛాన్సలర్,
1: our vice chancellor
0: రామిరెడ్డి గారు,
1: ప్రొఫెసర్ రామిరెడ్డి,
0: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
0: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
0: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
0: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
1: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
0: కానీ ఎన్నో 100 కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
1: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
1: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్.
0: కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
0: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్ తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
1: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
0: కానీ వీరేం చేస్తున్నారు?
1: వాట్ ఆర్ ద డూయింగ్?
0: ఈనాడు విశ్వవిద్యాలయములన్నీ కూడాను కేవలము పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
1: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
0: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
0: ఈ చదివినటువంటి వారు, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
1: How to take care of those people who are graduated?
0: ఇప్పుడే భారతదేశంలో 5 కోట్ల మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
1: In Bharat, the students 5 crores are unemployed.
0: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
1: The coming generation who will be successful, where to keep them?
0: విద్యను మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
1: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
0: విద్యార్థులు లేకుండా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకొక హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
1: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
0: ఇది పిల్లల యొక్క దోషము కాదు.
1: It's not mistake of the students.
0: తల్లిదండ్రుల యొక్క దోషము,
1: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
0: ప్రభుత్వం యొక్క దోషం.
1: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
1: దే టు టేక్ ప్రాపర్.
0: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
0: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
1: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
1: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
0: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
1: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
0: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
1: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
0: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: నిజంగా వీరికి చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
1: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
1: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హీ సేస్ హీ గోస్ ఆన్ ఎండార్సింగ్ ఎస్ రైట్
0: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
1: హీ బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్
0: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావడం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్.
0: కట్టకడప్పటికీ ఏ పరిస్థితి తెస్తుంది?
1: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
0: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్ళకు అదే గతి పడుతుంది.
1: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
0: కడకింత అంత్యంలో పిండమిచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
1: అల్టిమేట్లీ హీ ఈజ్ లెఫ్ట్ నాట్ ఈవెన్ వన్ టు ఆఫర్ ఆర్బిచ్యూరీ రైట్.
0: జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
0: లెమ్ము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున.
0: విధి ఫలీయము,
1: డెస్టినీ స్ట్రాంగ్.
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ విల్
0: ట్రయంఫ్. స్వార్థము,
1: సెల్ఫిష్నెస్ విల్ డై.
0: సదా యుగ ధర్మం ఇదే కదా.
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ది ఏజ్.
0: కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురి బిడ్డల తండ్రికైనా,
1: ద ఫాదర్ విత్ 100 చిల్డ్రన్.
0: అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి?
1: దట్ ఇస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్
0: వన్. బంధువులను,
1: రిలేటివ్స్,
0: తన పుత్రులను,
1: ది చిల్డ్రన్,
0: తన యొక్క సంతతిని,
1: ఆల్ హిస్ ఫ్యామిలీ,
0: సమస్తమును కూడాను, రాజ్యమును కూడాను కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
1: The Kauravas lost everything, the progeny, the family and the property.
0: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ లవ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ చిల్డ్రన్. ఇట్స్ డేంజరస్.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు.
1: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
0: కనుకనే ప్రారంభ

0: లోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్.
0: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
1: ఇఫ్ ఇట్ డజంట్ బెండ్ ఇన్ ద సాప్లింగ్ యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ద ట్రీ.
0: ఈ వయసు మీది చాలా బంగారు వంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
0: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నెవర్ వేస్ట్ ద సీక్రెట్ వాల్యుబుల్.
0: ఈనాటి విద్యా విధానం లోపల
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
0: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక.
1: బికాస్ ద రైటియస్నెస్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ అబ్సెంట్
0: ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో.
1: ఇన్ ది సమ్మర్ క్లాసెస్
0: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత.
1: బికాస్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్
0: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై
1: టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్
0: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము. భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో,
1: దిస్ భారత్ సో
0: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో,
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో,
1: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్,
0: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు, యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: సమస్త సుగుణములు కూడాను
1: ఆల్ వర్చ్యూస్
0: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి.
1: దే ఆల్ రెస్ట్ ఆన్ భారత్ కల్చర్.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
1: దిస్ ధర్మ ఇస్ సచ్ ఎ బ్రాడ్ ఫీల్డ్.
0: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు.
1: దిస్ ధర్మ నెవర్ డైస్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనిటువంటిది.
1: ఇట్ హెస్ నో బిగినింగ్.
0: ఆది లేని దానికి అంత్యం కూడా లేదు.
1: దట్ విచ్ హెస్ నో బిగినింగ్ హెస్ నో ఎండ్.
0: అంతరహితమైనటువంటి ఈ యొక్క ఈ ధర్మమును
1: ఈ ధర్మ హ్యాస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
0: చిన్నదైన రిలీజియన్ గా మనం భావించి
1: టేకింగ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలీజియన్
0: అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము.
1: వి ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
1: దిస్ కేమ్ అవుట్ ఆఫ్ వేద.
0: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో ఎడిషన్.
0: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
1: ఇట్ హెస్ నైదర్ ఎడిషన్ నోర్ చేంజ్. ఇట్ ఇస్ స్టడీ.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని,
1: దిస్ ఎటర్నల్ ట్రూత్
0: భారతీయ ధర్మాన్ని,
1: ద ధర్మ ఆఫ్ భారత్
0: విద్యార్థుల హృదయములో నింపి,
1: ఇట్ హెస్ బీన్ ఫిల్డ్ ఇన్ ద హార్ట్.
0: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గములో ప్రవేశపెట్టే నిమిత్తమై
1: టు మేక్ ది పాత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాపర్
0: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు.
1: ఇట్ ఈస్ నేమ్డ్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై కల్చర్?
0: స్పిరిచువాలిటీ అంటే ఏమి?
1: వాట్ యు మీన్ బై స్పిరిచువాలిటీ?
0: ఇది ఏదో కొన్ని కొన్ని ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటూ వచ్చారే కానీ
1: దే ఆర్ జస్ట్ ఇంగ్లీష్ నేమ్స్.
0: దీనికి మతము ఆధ్యాత్మికము.
1: వన్ ఇస్ రిలిజన్, అదర్ స్పిరిచువాలిటీ.
0: ఈ మతము అనేటువంటి ఒక ఆధ్యాత్మికము.
1: దిస్ రిలిజన్ ఇట్సెల్ఫ్
0: ఆధ్యాత్మికం వేరు, మతం వేరు కాదు.
1: స్పిరిచువాలిటీ అండ్ రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇవి రెండు కూడా ధర్మములోని భాగములే.
1: దే ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ధర్మ.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
1: దేర్ ఇస్ యార్న్ ఇన్ దట్.
0: దారములో పత్తి ఉంది.
1: దేర్ ఇస్ కాటన్.
0: పత్తి దారం రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
1: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి వస్త్రంలోనే
1: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్.
0: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారం రెండు చూడే ఉంటున్నాయి.
1: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
0: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా?
1: If you follow your dharma,
0: సర్వము అందులోని లీనమైపోతుంటాయి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ దాట్.
0: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది,
1: ది ధర్మ ఆఫ్ భారత్,
0: అనాది కాలము నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్
0: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికి,
1: దో దేర్ వర్ సో మెనీ డిఫికల్టీస్,
0: ఎందరు రాజులు, ఎందరు ముస్లింలు, ఎందరు పర్షియన్లు, ఎందరు విధమైనటువంటి ఒక దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఇన్వేజన్స్ బై ముస్లింస్ అండ్ పర్షియన్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు.
1: పోర్చుగీస్ పీపుల్, బ్రిటిష్ పీపుల్, అరేబియన్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ.
0: కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు, మెదిలించలేకపోయారు.
1: వాట్ ఎవర్ మే బి టిల్ దిస్ డే దిస్ భారత్ రేస్ కుడ్ నాట్ బి.
0: ఇది భద్రమైనటువంటిది మీరు యోచించుకోండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఇస్.
0: నిన్న మొన్న ప్రారంభమైనటువంటి యొక్క మతములన్నీ కూడా మన కంటి ముందున్న పునాదులంతా కూడా కేవలం ఊడిపోతున్నాయి.
1: ద రిలీజియన్స్ దట్ స్టార్టెడ్ రీసెంట్లీ లాస్ట్ దేర్ ఫౌండేషన్.
0: కానీ భారతీయ మతం అనేటువంటిది ఇంత పటుత్వమైనటువంటిది, ఇంత గంభీరమైనటువంటిది, ఇంత విశాలమైనటువంటిది, ఇంత భద్రమైనటువంటిది.
1: The religion of Bharati is so strong, so majestic, so secure.
0: కాబట్టి అన్ని మతములు ఎందుకూడను మనం సమత్వాన్ని భావించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వల్ మైండెడ్నెస్ టు ఆల్ రిలీజన్.
0: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిది మన మతం అని విశ్వసించాలి.
1: Our religion lies in the unity of religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
1: You should never hate any religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
1: You should never criticize any religion.
0: ఎవరిని మనము దూషించకూడదు.
1: యు షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
1: దట్ ఈక్వాలిటీ,
0: సమన్వయము,
1: దట్ కోఆర్డినేషన్.
0: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: Truly, if you want to earn this education, don't have
0: relations with the job. You
1: should be in that position as to give employment to 10
0: people. Start
1: your own cottage industry.
0: Fill with your
1: head with all the
0: intelligence. But don't
1: spoil your good qualities.
0: సద్గుణాలు కోసం విద్య లేకపోయినా మంచిదే, కానీ
1: it's good if we don't have good education. విద్య
0: కోసం సద్గుణాలను మాత్రం మనం విసర్జించకూడదు.
1: But never sacrifice your character for education.
0: విద్యలు తెలివి తేటలనే పెంచి,
1: the modern education develops intelligence.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: It doesn't develop even a fraction of good quality.
0: పంట పండని భూమి 10 ఎకరములేల.
1: What is the use of barren land 10 acres?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: Good land is enough.
0: కనుక మనము సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
1: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
0: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
0: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
0: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
1: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
0: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
1: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
0: మానవత్వం యొక్క శ్రేష్టతను మనం నిలుపుకోవాలన్నా,
1: టు అప్హోల్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
0: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
1: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్న వారికందరికి స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
1: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సమ్.
0: అందరూ కూడాను.
1: దేర్ సో మెనీ ఆర్ దేర్.
0: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
1: బట్ హౌ, ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
0: ఆదర్శవంతమైనటువంటి వారిగా మనం జీవించాలి.
1: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
1: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
0: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
1: without upholding respect,
0: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ దట్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్?
0: ఎంత చదువు ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్,
0: ఎన్ని గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ బిగ్ డిగ్రీస్,
0: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: అదే ఆత్మ గౌరవము.
1: దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: సపోర్ట్,
1: సెల్ఫ్ సపోర్ట్
0: అది కూడా ఉండాలి.
1: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
0: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
1: వెన్ బోత్ ఆర్ దేర్, అవర్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ ఇస్ రియలైజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ 15 దినముల నుంచి కూడాను,
1: సిన్స్ 15 డేస్,
0: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయంలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
1: యు హావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
0: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
0: ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి,
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
1: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by when once you go out, it's no use.
0: మీరు మార్కులకై పాటు పట్టడం మంచిదే.
1: ఇట్స్ గుడ్ దట్ యు వర్క్ ఫర్
0: మార్క్స్. అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ.
0: కానీ మరొక వైపున,
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్, దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
0: రిమార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value,
0: kanaka mana chaduvunu mana shaktini mana sarvasvunu kodu mana yokka gunam kosam daarabeyyali.
1: Therefore we have to sacrifice the education, all our faculties, for character.
0: Tallidannulanu gauravinchali.
1: We have to respect parents.
0: Peddalanu gauravinchali.
1: We have to respect elders.
0: Mana samskrutini mana visvasinchali.
1: We should have faith in culture.
0: Ayina acharanalo petti mana anusthanamlo dinu andukovali.
1: We should practice and experience.
0: Appude dini yokka viluvu manaku sakkaga artham avutundi.
1: Then we will understand its true value.
0: Kaani viluvulu teliyakokunda
1: without knowing
0: durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
1: వితౌట్ నోయింగ్ ద వాల్యూస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
0: ఈ దురాశ వల్ల కరెక్ట్ కనబడి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
1: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
0: పాలన మనం క్షీరాన్ని అందుకోవచ్చు. క్షీరాన్ని
1: యు కెన్ గెట్ ది మిల్క్.
0: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి?
1: హౌ టు రిసీవ్ మిల్క్
0: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
1: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
0: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుండాలని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
1: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
0: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
1: Here is the one who hatches the golden egg.
0: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండినాడట.
1: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
0: కడుపుకొస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపుకొచ్చాడట. పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
0: కనుకనే మనం దురాశకు పోయిందటంటే అనుభవించవలసినటువంటి దానికి కూడా మనం అతి దూరం అయిపోతాం.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ డిజైర్ యు కెనాట్
0: అనుభవించవలసిన దాన్ని కూడా మనం అనుభవించలేకపోతాం.
1: ఈవెన్ దట్ యు ఆర్ డెస్టిన్డ్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్.
0: దురాశ ఉండకూడదు.
1: యు షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
0: అతిహాస మతిహాని.
1: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు
0: మితహాస. మితహాస అతిహాయి.
1: ది లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
0: అధికమైనటువంటి ఆశలకు మీరు పోవకండి.
1: యు షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
1: To the extent possible, make proper use of education.
0: ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: When you are employed, you should note one important thing.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి.
1: We should also think of the respect of this country.
0: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
1: If the country has no respect, what kind of respect you have for your body?
0: ప్రవేశించినప్పుడు
1: when you are in there,
0: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
1: Everyone should realize.
0: అధ్యాపకులు విద్యార్థులు కూడా.
1: Teachers and students should realize one fact.
0: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ సాలరీ వీఆర్ డ్రాయింగ్?
0: ఈ జీతంకు తగినంత పని మనం చేస్తున్నామా?
1: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ ద సాలరీ?
0: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
1: యు క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
0: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
1: యువర్ కాన్షియన్స్ సేస్
0: యెస్ యు పని చేయాలి.
1: యు షుడ్ డు వర్క్ లైక్ దట్.
0: అట్టు లేకుండా
1: అదర్వైజ్
0: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
1: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్ యూ బికమ్ ట్రైటర్స్.
0: దేశ ద్రోహులు.
1: యూ బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
0: ఇంత జీతాలు మనం తీసుకుని
1: రిసీవింగ్ హై
0: సాలరీ తక్కువ మనం పని చేస్తున్నామంటే
1: వెన్ యూ డూ లెస్ వర్క్
0: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
1: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యూ ఆర్ డూయింగ్. ఇచ్చే
0: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుంది.
1: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
0: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
1: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
0: అధిక వర్క్ చేసినప్పుడే, అధిక ఫలం చేసినప్పుడే దీని సాధ్యమైనంత వరకు కూడాను దీని అభివృద్ధికి అవకాశం ఉంటుంటాయి.
1: When you work more, there will be progress.
0: కానీ ఈనాటి వారు అధిక శాలరీ తీసుకుంటున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి.
1: But the modern man, though he has got high salary, works more.
0: దుఃఖమునకు చేటు.
1: Such excessive desire will put you to misery.
0: మనక మనము తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విదో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
1: The dissatisfied man will have two losses.
0: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చెయ్యాలి.
1: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
0: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
1: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్
0: బంగారు కొండలు తెచ్చి నీ నెత్తిపైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
1: ఈవెన్ ఇఫ్ దట్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్ యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
0: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది, అది తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
1: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ దట్స్ ఎనఫ్.
0: అది లేకుండా
1: without that
0: ఎంత సంపాదించినప్పటికీ
1: with all your earnings
0: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
1: Everything will be wasted ultimately.
0: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: Students should know this.
0: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
1: Today the position of Bharat is in difficulties.
0: ఏ కష్టమూ లేదు.
1: There's
0: కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
1: There are problems in politics.
0: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం, రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
1: Students should remain as students. They should not step into politics.
0: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత, నీవు గృహస్థుడైన తర్వాత దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పు లేదు.
1: After completing your education, when you become householder to serve the country, you can enter into politics.
0: సమాజం యొక్క క్షేమం కోసమని,
1: only for the welfare of society,
0: దేశం యొక్క క్షేమం కోసమని,
1: for the welfare of the country,
0: నువ్వు ఏ విధమైనటువంటి పాట అయినా పడు, తప్పు లేదు.
1: You can struggle, there's no mistake.
0: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
1: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
1: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇన్ టు పాలిటిక్స్ ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
0: నాశనం చేస్తుంది.
1: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
0: ఇందులో ప్రవేశించకూడదు.
1: నెవర్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్.
0: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
1: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్
0: ఇన్ విద్యార్థులు రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
1: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ఇందులో మీరు విద్యార్థులు ఏ మాత్రమూ ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
1: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
0: భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారతీయ విద్య అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
0: తనను తాను త్యాగం చేసి
1: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
0: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
1: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
0: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
0: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
0: దైవభావం హృదయంలో నిలుచుకుని
1: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్.
0: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
1: డూ ఎనీ యాక్టివిటీ విత్ యువర్ బాడీ,
0: సక్సెస్ అయిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యూ సక్సెస్.
0: అయ్యో, దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామిని, చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
1: అండ్ స్వామి సెడ్ యు హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యు నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ యాక్షన్.
0: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
1: వెన్ యు హావ్ గాడ్ ఇన్ యు, హౌ డు యు డు ఇన్ బ్యాడ్ యాక్షన్?
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
1: బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ద బాడీ.
0: ఆధునిక యుగమందు
1: ఇన్ ద మోడర్న్ ఏజ్
0: విశ్వాసం అనేటువంటిది పూర్తి కోల్పోయింది.
1: సచ్ ఫెయిత్ ఇస్ టోటలీ లాస్ట్.
0: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ సైన్స్.
0: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కు దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: మన ఒక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
1: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
0: ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ లవ్?
0: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
1: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
1: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్.
1: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్.
0: కనుకొని వీరి ఎందు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
1: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
0: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ డెవలప్ చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
1: That encompasses, unifies the whole world. All become one.
0: అందరూ ఒకటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
1: When all are one, there will be no problem.
0: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
1: As they are divided into pieces, there are so many problems.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఐకమత్యమే మన బలము.
1: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్.
0: ఆచరణే దీని యొక్క సంపద.
1: Practice is the wealth.
0: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
1: Then unity will be strengthened.
0: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: This unity is possible out of love only.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: So develop love.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manam pradesha petti mana jeevitamunaku taginatundi yokka saarthakatanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalsinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి
2: చెప్పండి. ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya paapamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarathame emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on?
0: When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము, ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కానీ జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశించుకోవటం, ప్రవేశింప చేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi jantunam narajalma dullabham enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము, చావటము, ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ యానిమల్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్. To be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again. He dies again and again. And while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable. The pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother, these things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం. కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వీ మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్. బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: There is a small example for this. You have a huge train which starts and travels at great speed.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికి వారికే ప్రమాదం అందిస్తుంది. కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adi nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: ఇంత వేగంగా పరిగెత్తేటువంటి పెద్ద ట్రైన్ ఇన్ని లక్షల మంది పట్టుకున్నప్పటికి నిలిచకపోయినప్పటికి ఆ ఒక్క చిన్న పిన్న ద్వారా ఈ ట్రైన్ కంట్రోల్లో విప్పింది. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself, even as a small pin, to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
0: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
1: నిండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
0: Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: This small example for this.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి యొక్క ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
0: వీ హ్యావ్ ఎ సైకిల్ టైర్ ఆర్ ఎ కార్ టైర్. ఇఫ్ ఇన్ దట్ టైర్ ఇఫ్ యు పియర్స్ ఎ స్మాల్ పిన్ దెన్ ఆల్ ది ఎయిర్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది టైర్ విల్ గో అవుట్.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడాను కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
0: When even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
0: the
1: puncture.
0: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ee yokka jeevitham anetundi inta kalam ee dehaanni nilabettinanduku manamu taginatundi krutagnatanu andinchadaniki pavitramainatundi karyam lopala mana kayamunu pravesi pettali.
0: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: Aa dehamanandu utchvasa nishvasa swaroopudainatvanti yokka hamsa gayatri japamnu swarinchetvanti yokka aa yokka gali yokka tattvanni manamu artham chesukotaniki punukovali.
0: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహమనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందముని అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు, నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు, కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
0: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamu ashashtamu asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం పరిశ్రమించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్న రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు? ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ temporary, which is untrue, which is going to perish, is not man's quality at all. That should not be man's quality. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
1: Kanuka manamu ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalana yendu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను, మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
0: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
0: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్ డై? ఇఫ్ యూ పనిష్ in an outward manner, will the result be got? If you take, will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
0: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు సలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
0: టిల్ యూ అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యూ డూ, హౌ మెనీ గుడ్ థింగ్స్ యూ డూ, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు, అది తెలియనంత వరకు కూడాను మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు సలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.

0: elders, by meeting experienced people, by listening to their sayings, by understanding their teachings, and by putting them into practice. Thereafter, with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: కాని మీ అదృష్టవశాత్తు మీరే ఆ అనుభోగుల దగ్గరికి వెళ్లడానికి బదులు మీ చెందకే అనుభోగులైనటువంటి పెద్దలు అన్ని విధములైనటువంటి యొక్క విద్యను అర్జించినటువంటి యొక్క అనుభోగులు మీ చెందకే వచ్చి నిత్యము వారి యొక్క ప్రబోధలను వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనూ ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
0: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ daily in their teachings and in their sacred sayings they are telling you what is good, and if out of that even some small portion can be put by you into practice, and if you understand the significance of those things, in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is a small story for this.
1: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
0: వన్ కింగ్ యూస్ టు ఆస్క్ 3 క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ పీపుల్ హూ కేమ్ టు హిమ్.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది. రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
0: ది ఫస్ట్ క్వశ్చన్ విచ్ ది కింగ్ యూస్ టు ఆస్క్ వాజ్ హూ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ పీపుల్. ది సెకండ్ వాజ్ వాట్ ఈజ్ ది బెస్ట్ అమంగ్స్ ది టైమ్స్. ది థర్డ్ వాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆఫ్ ఆల్ వర్క్స్ టైప్ ఆఫ్ యాక్షన్ వాట్ ఈజ్ ది బెస్ట్ యాక్షన్. The king was very anxious to know what is the best type of work, what is the best time, and who is the best person.
1: Kani enta mandi enni rakamulainatundi javabulu cheppinappatikini aa rajunuku santrupti kaligeetundi kaadu.
0: These people used to give different kinds of answers, but the king was never satisfied.
1: Okanaadu viharartamai aranyamunuku vellaadu.
0: One day he went to the forest in order to have some pleasure.
1: Parvatamulu kolanulu ruchamulu parikinchutu edo alasipoyi edo oka tellaga oka aashram karipinchetappudiki aa aashram cherukunnadu.
0: He was moving about the hills and the lakes and the trees, and after having looked at them he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికీ ఆశ్రమవాసి అయినటువంటి యొక్క సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటూ ఉండినాడు.
0: బై ది టైమ్ దిస్ కింగ్ రీచ్డ్ ది ఆశ్రమ్ ది సాధు హూ వాస్ లివింగ్ ఇన్ ది ఆశ్రమ్ వాస్ గివింగ్ వాటర్ టు వేరియస్ ఫ్లవర్ ప్లాంట్స్.
1: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి యొక్క పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును తీయటి పండును అందించాడు.
0: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
0: In that time, at that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body.
1: Ayokka vyaktini techina tachaname taanu chakkani shuddhamainatundi jalamuto aa gaayamulanta kadigi ataniki konni rakamainatundi yokka ee chettu moolikala dwara yerpatchukunnatundi aushadhamulu vesi atani upashanti nimittamai చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
0: As soon as he saw the individual

0: brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
0: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామంకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
0: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place, and he just wanted to express his gratitude to the sadhu.
1: సాధువు చక్కగా ఆశీర్వదించి అతని ఇంక వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువుని ఏమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరించాడు.
0: The sadhu blessed the king and said, yes, now you can go back. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
1: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
0: సాధు రిప్లైడ్, yes. In what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
1: ఈ మహారాజుకు ఏమాత్రమూ అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకును అమాయకుడిగా ఉంటున్నాను. ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్కు ఆన్సర్స్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
0: The king did not understand. Therefore, the king asked the sadhu, I do not seem to be sufficiently sharp as to be able to get the answers. I request you to expatiate and expand them and give me the correct answers for the three questions.
1: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను. అది నా కర్తవ్యం.
0: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
1: కానీ అట్టి కర్తవ్యకరమని ఆచరించే సమయం నందు నీవు ఆశ్రమానికి వచ్చావు. కనుక వచ్చిన తక్షణమే నా కర్తవ్యాన్ని అక్కడ పెట్టి తిరిగి ఆశ్రమానికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించేటువంటిది నా ప్రథమ కర్తవ్యం. కనుక వచ్చాను, నీకు చల్లని నీరు, తీయని పండ్లు ఇచ్చాను, నీకు శ్రమ తీర్చాను.
0: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water, and I gave you good sweet fruits.
1: Ninnu kontha varaku nu shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
0: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్, దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
1: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయిన చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరి అయినటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నువ్వు చూచుకో. వర్తమానం ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
0: హూఎవర్ కమ్స్ సీకింగ్ సర్వీస్ ఫ్రమ్ యూ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ దట్ టైమ్ వాట్ ఎవర్ సర్వీస్ యూ కెన్ డూ టు దట్ పర్సన్ అండ్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్ దట్ విల్ బి యువర్ డ్యూటీ అండ్ దట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ వర్క్ దట్ యూ కెన్ డూ. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
1: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికే మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించడము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైము. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
1: Kanukare. ఈ డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
0: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
1: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి ఒక జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
0: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యూ నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
1: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది, దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యంను చేరేంత వరకు కూడాను దేహం భద్రమైనదిగా ఉంటుండాలి. అంతేకాని దేహం పైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ ఎ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
1: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైనా లోకము లోపల అశాశ్వతమే. కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై క్షణమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతో పలా 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
0: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
1: Prahladudu cheppadu, చేతులారంగా శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యంబు ధరణిలో తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చీట.
0: ప్రహ్లాద హెడ్ సెడ్ విత్ ఆల్ యువర్ హ్యాండ్స్ యూజ్ దెమ్ టు ది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ టు పెర్ఫార్మ్ పూజ టు శివ.
1: సత్కార్యం పవిత్రమైన కార్యం.
0: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
1: కనుక అట్టి తల్లి గర్భమునందు జన్మించినటువంటి యొక్క పుత్రుడు ఆ తల్లి గర్భమును సంతృప్తిపరిచే నిమిత్తము కొంతవరకు మనం కృతజ్ఞత చూపాలి. మన యొక్క రుణములు 4 ఉంటున్నాయి. మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారపోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం గడిపించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
0: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
1: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
0: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
1: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
0: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
1: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము.
0: ఇన్
2: ordinary parlance, this word bali conveys to us the meaning that we kill or sacrifice the animal. No, bali means it is a tax.
3: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడాను దేనికోసం కడుతున్నామంటే, కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి, మానవత్వాన్ని అందించి, వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును, అందరానటువంటి సుఖమును, పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
2: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. వై we ask ourselves the question? We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads, so we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
3: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్లు మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
2: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
3: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
2: So in order to get what you desire, what you want, you have to in return pay something.
3: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurakamainatvanti yokka surrender ni andinchi atani daggara nunchi kudanu pavitramainatvanti aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudanu peddalanta yerparchar.
2: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
3: Kani ee naadu manamu bhakti bhakti bhakti ani antunname kani bhakti ante emito kodano artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kodu kaalam vyartham chestunnam.
2: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
3: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani సర్వం కూడాను నా మంచి నిమిత్తమై, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ వరప్రసాదమి అనేటువంటి యొక్క ఏకత్వానికి మనము సంసిద్ధులై ఉంటుండాలి.
2: వాట్ ఈస్ ట్రూ డివోషన్? ట్రూ డివోషన్ ఈస్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్, డస్ నాట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ హ్యాపీ అండ్ ఫ్రీ ఫ్రమ్ ట్రబుల్స్. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
3: Manamu emi chesina kodanu mana phalitamu mana karmanu anusarinche untuntadi.
2: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
3: Neevu ఒక ఆఫీసులో ఫుల్ టైం నీవు వర్క్ చేస్తే నీకు ఫుల్ పే ఇస్తుంటాడు, కానీ హాఫ్ టైం వర్క్ చేస్తే నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
2: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైం యూ విల్ గెట్ ఫుల్ పే, ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైం యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
3: Kanuka, manamu, manasu anto into ichi, manamu full pay anugrahamane kundi kawalante atani ivadu. Kanuka, niyu purti ni hudaya purukanga, na hudaya vasi niyu. నీయొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
2: ఇఫ్ యూ గివ్ ఓన్లీ part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you get it? On the other hand, if you surrender with the fullness of your heart, if you recognize that every movement on your part, everything that you do is by God's grace, then surely the full return, full grace will be given to you by God. You try and see it, you will get it.

సత్య ధర్మ ప్రేమ శాంతులు రేకు. సత్య ధర్మ ప్రేమ శాంతులు రేకున్న విద్యలన్నీ నేర్చి

0: సత్యం ధర్మ ప్రేమం శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప. గుణములివి నాలుగు పునాది గోడలప్ప.
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: మీరందరూ ఇక్కడికి దేనికోసం వచ్చారో దాన్ని మర్చిపోతున్నారు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ద వెరీ రీజన్ దట్ బ్రాట్ యు ఆల్ హియర్ టు దిస్ ప్లేస్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనము దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో the reason that brought you here, why you are here, where from you are here, you should bear in mind all these facts.
0: Oka post lo oka cover vesnam ante deenilo from address leka to address rendu address lu lekundina aa cover em ayipothundi.
1: An envelope to be posted must have these two, the to address and the from address. Failing which, where does it go?
0: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోయారు.
1: యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ టు.
0: కనుక మీ గతి ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ టు యువర్ లైఫ్?
0: రెండు అడ్రస్లు లేనటువంటి కవరు డెడ్డెస్ ఆఫీస్ పోతుంది.
1: ఏ లెటర్ వితౌట్ దీస్ టూ అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు విల్ గో టు ది డెడ్ లెటర్ బాక్స్.
0: కనుక మీరు ఏదో ఒక అడ్రస్ మీరు గుర్తించాలి.
1: సో ఇట్ ఈస్ నెసెసరీ టు నో వన్ అడ్రస్.
0: మేము ఎక్కడి నుంచి వచ్చాము?
1: వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ కమ్.
0: ఎక్కడికి పోతున్నాము?
1: వేర్ డూ యూ రీచ్?
0: ఎక్కడ ఉన్నాము?
1: వేర్ ఆర్ యూ నౌ?
0: ఈ మూడింటి ఎందుకు ఏదో ఒక దాన్ని గుర్తించాలి.
1: ఆఫ్ ద త్రీ యూ షుడ్ రికగ్నైజ్ అట్లీస్ట్ వన్.
0: కానీ ఇందులో ఏ ఒకటి గుర్తించకపోయినప్పటికీ జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యూ డు నాట్ నో అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ త్రీ ద హోల్ లైఫ్ వుడ్ బి ఇన్ వెయిన్.
0: ఒక చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి ప్రదేశాల లోపల పడవల్లో బయలుదేరిపోతుంటారు చాలా మంది వ్యాపారస్తులు.
1: ఇన్ ప్లేసెస్ లైక్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ ట్రావెల్ ఇన్ బోట్స్ రీచ్ అదర్ షోర్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్.
0: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
1: ఎ పర్సన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ బోట్.
0: ఇతను వ్యాపారస్తుడు.
1: హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్.
0: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
1: There were nobody else there other than him.
0: ఆ బోట్ పర్సన్ ఏమ చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు.
1: The boatman asked him, sir, where do you come from?
0: ఫలాన చోట నుంచి వచ్చానని చెప్పాడు.
1: He said, I am coming from such and such a place.
0: కానీ అంతటితో వీరు మానలేదు.
1: And the conversation didn't stop there.
0: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
1: ఇన్ఫాక్ట్ డ్యూరింగ్ అవర్ ఆన్వర్డ్ జర్నీ we converse with our people to pass time.
0: ఈ పడవ నడిపే వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి.
1: The boatman was engaged in conversation.
0: అయ్యా, వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
1: You have wrist watch, but you have no knowledge of time.
0: రెస్ట్ వాచ్ ఉండినప్పటికీ నీకు టైం తెలియకపోవటం నీ జీవితంలో ఒక భాగం గంగపారేయను అన్నాడు.
1: సిన్స్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ టైమ్, యూ హ్యావ్ వేస్టెడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: న్యూస్ పేపర్ చేతిలో పట్టుకున్నావు,
1: యూ హోల్డ్ దిస్ న్యూస్ పేపర్ ఆన్ హ్యాండ్,
0: ఆ పేపర్ లో ఏమిటిండదు అనేటువంటిది నీకు తెలియకపోతే ఆ యొక్క పేపర్ పట్టుకుని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపారు అన్నాడు.
1: యూ డు నాట్ నో ద కంటెంట్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్, యూ హ్యావ్ వేస్టెడ్ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్.
0: సరిగ్గా కొంత దూరం పోయినప్పుడు తాను నిలపవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
1: అండ్ దే ఆర్ యెట్ టు రీచ్ దేర్ డెస్టినేషన్.
0: కానీ పడవ వారికి ప్రొద్దు పోలేదు.
1: అండ్ దే హాడ్ టు కిల్ టైమ్ ఎనీవే డ్యూరింగ్ ద ప్రాసెస్.
0: నాయన, మీరు ఏం పడవలో ఎక్కారు, టైం చెప్తే తెలియదు అంటున్నావు, న్యూస్ పేపర్లో విషయం మీరు అడిగితే నాకేమీ తెలియదు అంటున్నావు, పోతే పోని, మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
1: You are not giving replies to these questions regarding the time and the contents of the newspaper, and at least you do not know where you are supposed to go.
0: Kani ee padava ekkade pothundo naaku teliyadu annadu.
1: He said, I do not know where this boat will take us.
0: Mari teliyakokunda boat ekkatamu ganga palenu annadu.
1: Not knowing where to reach, you just got into the boat, you are wasting the remaining part of life.
0: Mari kontha sepaidappatiki gaali veechindi.
1: And then after some time the wind started blowing severely.
0: Padava atu itu atu itu konchu tirugutu undali.
1: And the boat started tossing this way and that way.
0: Ee gaali ottiriki padava chaala varaku kudanu control lekunda pothundali.
1: Because of the whirlwind the boat is out of control.
0: Appudu aa boatman adigadu.
1: Then boatman asked the traveler.
0: Sir, meeku eeta vachuna annadu.
1: And the boatman asked the traveler, sir, do you know swimming?
0: అయ్యో, నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్, ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ద లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏమి తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది.
1: వీ డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every attempt to know where we come from, where we are, where we ultimately return.
0: ఈ మూడు ఏ ఒకటి కూడా తెలియకుండా పోతే మనం ప్రయాణం చేసి ప్రయోజనం ఉండదు.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: కనుక మనము ఎక్కడ నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని ఫ్రమ్ అడ్రస్, టూ అడ్రస్, స్టేయింగ్ అడ్రస్ మూడింటి తెలుసుకుంటేనే మన జీవితం ఒక సార్థకమవుతుంది.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ ఇస్ రియల్లీ ఫుల్ఫిల్డ్ ఇఫ్ యూ నో ఆన్సర్స్ టు దీస్ త్రీ క్వశ్చన్స్, వేర్ వీ కమ్ ఫ్రమ్, వేర్ వీఆర్, వేర్ వీల్ రీచ్ అల్టిమేట్లీ.
0: ఈ మూడింటిలో ఏ ఒకటి తెలియకుండా పోయినప్పటికీ మనము జీవితంలో వ్యర్థమైపోతుంది.
1: The life is a sheer waste if we do not know answers to these questions at
0: least once. Goldstein wife aneka paryayamulu puttavattiki vacharu.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: Kani oka naadu nenu college ki pothunnanu.
1: One day Bhagavan was proceeding to the college.
0: Swami maa plane 3 gantalaku untundadi nenu vastanu college ki annadu Goldstein.
1: Goldstein said, Bhagavan, I will follow you because I should be leaving at 3 o'clock because of the flight.
0: పంపించాను.
1: And Bhagavan said yes and wanted him to follow.
0: అప్పుడు కారులో కూర్చున్నప్పుడు నేను గోల్డ్ స్టీన్ అడిగాను,
1: While Goldstein was seated in the car by the side of Bhagwan, Bhagwan has put a question.
0: What is your program? Annanu?
1: Bhagwan asked him, what's your program?
0: Swami, nenu inka emi nirnayinchukoledu annadu.
1: And he said, I have not yet decided my program.
0: Nenu pothe 2 gantalaku bayalderali annadu.
1: However, I should start at 2 o'clock.
0: Nenu cheppanu ee naadu program maanukomani cheppanu.
1: Bhagwan asked him to stop traveling.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది ఏం చేసేది అన్నాడు.
1: అండ్ హి సెడ్ భగవాన్ ఐ పర్చేస్ ది టికెట్ ఐ షుడ్ గో ఆర్ ఎల్స్ ది హోల్ టికెట్ ఇస్
0: టికెట్ వేస్ట్ అయినా పర్వాలేదు నీ నాడు పోవద్దు అన్నాను.
1: భగవాన్ సెడ్ డజంట్ మ్యాటర్ ఈవెన్ మనీ ఇస్ వేస్టెడ్ ఇస్ గాన్ బట్ యెట్ డోంట్ అండర్టేక్ ది ట్రిప్.
0: కానీ అతని మనసు చాలా కన్ఫ్యూజన్ లో పోయింది.
1: దెన్ హీ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్.
0: సరే తెలియద వస్తువు నేను వచ్చే సమయంలో తిరిగి ప్రశ్నించాడు స్వామి నేను ఎప్పుడు వెళ్ళాలి అని.
1: ఫైనలీ ఆఫ్టర్ ద రిటర్న్ హీ ఆస్క్డ్ స్వామి వెన్ షుడ్ ఐ గో.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ప్లేన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హీ సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ ఇఫ్ ఐ డోంట్ క్యాచ్ ఫ్లైట్ ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ దేర్ ఇన్ బాంబే.
0: సరే ఇవన్నీ కూడా నీకు అనవసరమైనటువంటివి, పోవద్దు అంటే పోవద్దు.
1: దీస్ ఆర్ నాట్ నెసరీ ఐ సే దట్ డోంట్ గో జస్ట్ స్టాప్ యువర్ ట్రిప్.
0: కానీ ఇతనికి టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తాను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డజంట్ వాంట్ టు వేస్ట్ ద టికెట్ హీ డిసైడెడ్ టు గో.
0: కానీ టికెట్ వేస్ట్ అవుతుందని తెలుసుకున్నాడు కానీ తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: హీ థాట్ ఆఫ్ వేస్టింగ్ ది టికెట్ but he has not thought of this that his whole life is going to be wasted.
0: Sare pomman cheppanu.
1: Bhagwan okayed his trip.
0: Intiki vachadu, edo packle chesesadu, car lo ekkadu.
1: He packed all his luggage, got into the car,
0: velladu Bengaluru,
1: and he went to Bangalore.
0: Bangalore lo unchi plane ekkadu, Mumbai lo digadu.
1: He caught the flight and reached Bombay.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దాట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: షీ సెడ్ డోంట్ వరీ, think of swami, pray to bhagavan. That's what she said.
0: Hijacker vachesi iddanni kurchondi ani cheppadu.
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: Vidu seat lo kurchun tarvata second seat ki kuda anu vellaadu.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akkada chinna chinna pillalu seelu anta undinaru, vaadu chaala baadha padutu unnaru.
1: And he noticed children and women who were feeling very sad.
0: Kaani variki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరికీ కాల్ చేశాడు.
1: అండ్ ది హైజాకర్ విదౌట్ ఎనీ కైండ్నెస్ హీ వెంట్ ఆన్ షూటింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: దీస్ టూ ఓన్లీ వర్ స్పేర్డ్, ఆల్ ది అదర్స్ వర్ షాట్.
0: అప్పుడు తాను స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: దెన్ దే కుడ్ అండర్స్టాండ్ వై స్వామి డిడ్ంట్ వాంట్ దెమ్ టు ప్రొసీడ్ విత్ ద ట్రిప్.
0: తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్ స్టీన్.
1: ఆఫ్టర్ 2 or 3 months హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హెస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈస్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ seeing Bhagavan, he could have courage.
0: Nen mari prashninchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పోతాను.
1: ఐల్ గో యాజ్ అండ్ వెన్ యూ డిసైడ్.
0: సరే ఇంత మాత్రం నేను తెలుసుకున్నాను కదా అని.
1: భగవాన్ వాస్ హ్యాపీ దట్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్ దట్.
0: నేను సరే అది ఊరుకున్నాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ క్వైట్.
0: కొన్ని దినములు అయిన తర్వాత నేనే టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: ఆన్ స్పెసిఫిక్ డే యాజ్ సెడ్ బై భగవాన్ హీ కుడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: సరే అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: అండ్ వాస్ వెరీ హ్యాపీ.
0: కానీ మరి ప్లేన్ ఎక్కాడు.
1: అండ్ అగైన్ హీ హ్యాడ్ టు ట్రావెల్.
0: ఇదంతా అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టమంతా కూడా పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ది హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: పీపుల్ విల్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద క్రూసిబుల్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్స్.
0: అప్పటి నుంచి కూడా మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు వలె నిలిచాడు.
1: అండ్ గోల్డ్స్టీన్ వుడ్ గ్రో స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని చూస్తున్నావు కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: భగవాన్ వాంటెడ్ హిమ్ టు గ్రో మెంటలీ, నాట్ సింప్లీ సాటిస్ఫైడ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్ చేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ కంటెంప్లేటింగ్ ఆన్ భగవాన్స్ టీచింగ్ ఎక్సర్సైజ్.
0: హైదరాబాద్ అమెరికాకు పోయిన తర్వాత
1: ఆఫ్టర్ రీచింగ్ అమెరికా
0: ఈ కసరత్ లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్దగా ఉండేవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: He lost 60 kgs of weight.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటి విజయ తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కనుక ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: bhaja govindam anipetta untundali. Bhaja govindam, bhaja govindam, govindam bhaja udamate sampraapte sannihite kale nahi nahi nahi rachate dukrunkarane. అప్పుడు చెప్పాడు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్. You are simply pulling on your life.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: If a question is put, why are you here?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణ.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం. ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలము ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాము మనము.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమై పోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనిని సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: This is the real true spiritual strength.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: You should never be afraid of this situation.
0: అలలు పొలలు వస్తుంటాయి.
1: No doubt the problems do come.
0: ఈ సంసారి బహు దుస్తారే.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. కృపయా పారే పాహి మురారి.
1: ఓ గాడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ మీ అండ్ హెల్ప్ మీ టు క్రాస్.
0: గోవిందం భజ గోవిందం.
1: దేర్ఫోర్ చాంట్ సింగ్ హిస్ గ్లోరీ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రతి ఒక్కరి తల్లి గర్భంలో పుట్టటము తల్లి గర్భం నుంచి పోవటము ఇంతేనా మనం వచ్చినటువంటి పని. మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ బి ఫర్ లిబరేషన్.
0: వీడు చదివే చదువులకును వీడు చేసేటువంటి పనులకును వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ పాత్ ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ ఫర్ ఆల్ ద పొజిషన్.
0: ఎంతో ధనం ఉన్నదని బాగా సంపాదిస్తారు చదువుకుంటారు.
1: Expecting that you will earn a lot of money, you study well.
0: చదువేంటి చదువేమే కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: By what far this simple education that can be learned by birds and beasts as well.
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: In circus you watch many things.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: And you find the animals there lots of education.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: What is the use?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏంటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పంచుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకి సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: కనుక మనం వచ్చినాము కేవలం వచ్చినటువంటి చదువు కోసం కాదు.
1: We are here not merely for education.
0: చదవాలి.
1: We have to study anyway.
0: చదివినటువంటి డిగ్రీస్ కూడా తీసుకోవాలి.
1: We have to get our degrees as well.
0: కానీ డిగ్రీస్ తీసుకున్నంత మాత్రం చాలదు.
1: Mere acquisition of a degree is not enough.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call oneself educated by merely learning how to read and write?
0: డిగ్రీలు పొంద విద్యావంతులవునా?
1: By merely getting a degree, can you call yourself educated?
0: సుజ్ఞానం సుపుతలేక విద్యలు సద్విద్యలగునా?
1: Without spiritual knowledge and awareness, can that be education at all?
0: ఏం ప్రయోజనం?
1: What is the use? What is its value?
0: కనుక ఈ రెండు కూడా ఉండినప్పుడే మనం ఆ విద్యంత సార్థకం అవుతుంది.
1: When once we have these two, the purpose of education is achieved.
0: కాన ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకొని చేయాలి.
1: Therefore everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: నేను MBA పాస్ చేశాను.
1: I passed MBA.
0: MDA పాస్ చేశాను.
1: I got this degree MBA.
0: డిగ్రీ దండికి పొందాను.
1: I have many degrees.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: దాన్ని యూజ్ చేయాలి కదా.
1: You should make proper use of the degrees.
0: ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి.
1: If it is not practically properly used, all the degrees
0: సుజ్ఞానం సుక్తి లేక విద్యలు సద్విద్యలగునా?
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: ఇవన్నీ కేవలం పేపర్లో ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి.
1: That's all amount to paper degrees printed.
0: కానీ ఇది కాదు మనం. ఆ పేపర్ ది పే ఇన్ ఫర్ జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్ పే ఫార్ ఇన్ అవర్ హార్ట్ విద్ ఇన్
0: దీన్ని అప్పుడే మనం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్ రియలైజ్.
0: కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: So we must recognize the fact why we are here.
0: ఈ గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: It's only mankind that can be aware of the purpose of life.
0: ఇది వచ్చినాము సంపాదించాము బ్యాంకుల్లో పెట్టాము పిల్లల్ని చదివించాము పిల్లల్ని ఫారెన్ పంపించాము అన్ని చేశాము.
1: Having been born, one is educated well, has taken care of the family, sending their children abroad.
0: ఇంత మాత్రం కాదే.
1: That's not enough.
0: ఇంకా ఉన్నావు నీ ప్రపంచంలో.
1: యూఆర్ స్టిల్ హియర్.
0: కట్ట కడపటి వరకు కూడా నువ్వు శాంతిని పొందాలి.
1: టిల్ ది ఎండ్ యూ మస్ట్ ఎంజాయ్ పీస్.
0: దీనివల్ల నేను ఆనందం అనుభవించాను అనేటువంటి ఒక నిశ్చయము తెలియాలి.
1: యూ షుడ్ ఇన్స్పైర్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మనం వచ్చినటువంటి ఎందుకు దాన్ని నిరంతరం కూడా మన మనం మర్చిపోకుండా ఉండాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ వై యూ ఆర్ హియర్.
0: మనం వచ్చినది ఒకటి దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాము.
1: We forget the aim of life and spend life in a different direction.
0: Gandhi
1: గాంధీ
0: చదవడానికి పోయాడు.
1: హీ వెంట్ దట్ ఫర్ స్టడీస్.
0: లండన్ లో పోయాడు.
1: హీ రీచ్డ్ లండన్.
0: బాయిట్ లో చదివాడు.
1: అండ్ హీ వాస్ స్టడీయింగ్ ఫర్ బ్యారిస్టర్ డిగ్రీ.
0: కానీ చదివినాడు.
1: హీ స్టడీడ్ వెల్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: But he could not
0: explain. ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: He could not understand how to make use of all the law that
0: తిరిగి వెనుకకు ఇండియాకు వచ్చిన తర్వాత
1: After returning back to India.
0: అంత చదివినటువంటి వాడు పూర్తి అన్ని విధాలా త్యాగాలు చేశాడు.
1: He sacrificed all that he acquired.
0: కాంగ్రెస్ లో ప్రవేశించాడు.
1: Joined Congress movement.
0: ఈ కాంగ్రెస్ అంటే ఏమిటి?
1: What is this Congress?
0: Congress.
1: Congress. Congress meaning in those days calm dress.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: He had minimal dress.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: And a dhoti.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: And he thought that he studied well.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: But he could not explain.
0: ఏ విధంగా యూజ్ చేయాలని తనకి అర్థం చేసుకోలేదు.
1: He could not understand how to make use of all the law that he studied.
0: తిరిగి వెనుకకు ఇండియా

0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు ఒకడు పాపం.
1: అండ్ దట్స్ అనదర్ వన్, మ్యాన్ ఆఫ్ గుడ్ సర్వీస్, గుడ్ ఫీలింగ్, గుడ్ నేచర్, గుడ్ మైండ్.
0: ఎవరు అతను?
1: వి సీ,
0: మీకు తెలుసు, సుభాష్ చంద్రబోస్.
1: యు నో హీ సుభాష్ చంద్రబోస్.
0: ఈ సుభాష్ చంద్రబోస్ చాలా సేవలు చేసినటువంటి వాడు.
1: సుభాష్ చంద్రబోస్ ఇస్ ద వన్ ఆఫ్ సర్వీస్.
0: ఈ లోపల బోస్ యొక్క రేపు జారిపోయింది.
1: అండ్ దెన్ ద బోస్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈ విధంగా మనం ప్రపంచం లోపల విజయం చూస్తే ఏది మంచి చెడ్డలు అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బలు తిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: In fact, there are people, men of sacrifice, they sacrifice their lives even.
0: Itta peru pondinatvanti oka mahaneedu lokamulo ento mandi unnaru.
1: There are many people, men of esteem.
0: Ilanti vaatu manam deshamunu ento manam rakshinchali.
1: With such people, we have to safeguard, protect this country.
0: Manam sacrifice cheyali.
1: One should be prepared to sacrifice.
0: Anaga emti, ee deham naadi kaadu.
1: Don't identify yourself with the body.
0: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: నాకు పనిముట్టు.
1: ఇట్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది నా యొక్క కేవలం ఒక విధమైనటువంటి వస్త్రం వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్లాత్ దట్ ఎ టైర్ దట్ ఐ పుట్ ఆన్.
0: చిరిగిపోయినప్పుడు చిరిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ వర్న్ అవుట్ ఐ గివ్ ఇట్.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: టిల్ దెన్ ఐ మస్ట్ మేక్ యు.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: విత్ దిస్ హి బ్రాట్ వెరీ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore, out of sacrifice, we can serve this.
0: వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. నా కర్మణ నా ప్రజయ, ఈ విధంగా నాకు నా యొక్క పని గాని నా కర్మను గాని నాకు మంచివి కాదు. త్యాగేనేకి అమృతత్వ మానసు, అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore, Veda clearly emphatically says this point. No association, no authority whatsoever, other than sacrifice, that would take you to immortality.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సార్థకంగా భావించుకోవాలి.
1: And being born as a human being, we should sing the glory of God and end our life.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: The body may suffer.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: And these sufferings should not be obstacles.
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూంలో పడిపోయింది.
1: The physical body of Bhagavan fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లో స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: And many students stay there with Bhagavan.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: They were there in Swami's room.
0: నాకు చాలా సేవ చేశారు పాప.
1: They served Bhagavan.
0: కానీ నేను చెప్పాను నాకు ఈ దేహాభిమానం లేదు.
1: Bhagavan told them, I don't have body attached.
0: Enta veer bandage chesina, enta veer operation chesina, naaku idi deham naadi kaadu.
1: You may put some bandage, whatever may be, but I don't identify with
0: it. Nikkal cheskondi, kaani naaku ee deham tho sambandham ledhu.
1: You may do anything with this body.
0: Undinanta varaku naa pani nenu cheyali.
1: Because I have got my own mission, said Bhagavan.
0: Appadu munchi kuda nu naaku kattu katti em em cheyali, nenu enti kattinchukoledu.
1: And Bhagavan did not allow anybody to put the bandage.
0: నేను అట్టని నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటి కూడాను అట్టని నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలో ఒకరి నయం అయిపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దట్ లెడ్ టు ఆపరేషన్ ప్రైమర్.
0: పడటము, దానికి అన్ని విధాలు దెబ్బలు తగలటము.
1: And it's because of the fracture he was operated upon.
0: ఒక్క కట్టైనా నేను కట్టించుకోలేదు.
1: He didn't have any bandage.
0: అట్టనే నడుస్తూ వచ్చాడు.
1: But Swami went on moving about.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాడు.
1: Even now Swami walks.
0: కానీ నాకే బాధలు లేవు.
1: Swami has no suffering.
0: ఏ కష్టమూ లేదు.
1: No pain whatsoever.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే, ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: Many devotees feel so bad that Swami may be undergoing some pain and suffering. Swami has no pain at all whatsoever.
0: ఈ నాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: Till this day, Bhagavan does not know what pain is.
0: అట్టే నేను నడుస్తూనే ఉన్నాను.
1: Swami is just moving about.

0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చును.
1: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకాంప్లిష్.
0: నేను చెప్తున్నాను, చేస్తున్నాను.
1: భగవాన్ సేస్ అండ్ యాక్ట్స్.
0: చెప్పిందే చెయ్యాలి.
1: What is said must be acted upon.
0: చేసింది చెప్పాలి.
1: What you act, what you do must be said.
0: వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: That is the harmony of thought, word and deed.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: That is the greatness, mystery.
0: ఎంతసేపైనా నేను నిలుచుకోగలను.
1: భగవాన్ కెన్ కంటిన్యూ టు రిమైన్ స్టాండింగ్.
0: డాక్టర్స్ చెప్పేశారు ఎక్కువ టైం నిలుచుకోకూడదు అని.
1: డాక్టర్ సెడ్ స్వామి డోంట్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఇప్పుడు కూడా నేను ఎంత కాలమో నేను నిలుచుకుంటున్నాను.
1: స్వామి యూ యాజ్ యూ సీ హిమ్ ఈ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్.
0: ఏ బాధలు లేదు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఒక్క మాత్రమే నేను వేసుకోను.
1: భగవాన్
0: ఒక కట్టైనా కట్టుకోను.
1: హ్యాస్ నో బ్యాండేజ్ అండ్ హ్యాస్ నాట్ స్వాలోడ్ సింగిల్ టాబ్లెట్.
0: నాది కేవలము ఒకేసారి అయినటువంటి యొక్క భావం.
1: Swami has got the only same feeling.
0: నేను చేస్తు మీకు చూపుతున్నాను.
1: Swami acts, does, demonstrates and tells us.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఇస్ బౌండ్ టు సఫర్.
0: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీని మీ బాడీ వాటర్ బబుల్ రెండింటి మనం అనుసరించకూడదు.
1: Therefore, don't follow the body, don't follow the mind.
0: కనుకనే నీవు కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: అదే ఆత్మాభిమానం తీసుకోవాలి.
1: That is ఆత్మాభిమాన, అటాచ్మెంట్.
0: ఆత్మాభిమానం ఉంటుంటే ఏ బాధలో మనకు పెట్టదు.
1: When once you are attached to the self, ఆత్మాభిమాన, nothing will affect you.
0: కనుకని ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలైన ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఇస్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ యు.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ కానీ ఇట్ట ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్స్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్
0: నాకు నొప్పి లేదు.
1: యస్, నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: స్వామి ఈజ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: హీ డజంట్ అండర్స్టాండ్ వాట్ పెయిన్ ఈజ్.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: విత్ దట్ కరేజ్ we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ టేకన్ అపాన్ హిమ్సెల్ఫ్ దిస్ సఫరింగ్ టు డిమాన్స్ట్రేట్ టు ద హ్యూమానిటీ దట్ వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈస్ ఇన్ ది ప్రజెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: The body may suffer, body may pass through so many pains and otherwise, but yet we should prepare to sacrifice.
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: We should make proper use of the body.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: The body should serve God.
0: భగవంతుడికి నూరి గంధం వలె పట్టించాలి.
1: And actually we should spend all the time in service to God.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిందేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు సరెండర్, డెడికేట్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: మరి డబ్బు కొంప,
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగా మనం మగ్గలు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
0: జాతి సంచలనం పొందు దుంప,
1: ఇట్ టేక్స్ అప్ ఆన్ లైఫ్ ఆఫ్టర్
0: అవసానాల మీద లేని కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. అంబుల పదనమ్మ మనం ఎప్పు దలంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమని అమ్మబోకు మనసా.
1: ఓ మైండ్ నెవర్ థింక్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి.
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: దట్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు డు.
0: దాంట్లో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతన ఇంత సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడాను ఒక సేవని.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్, దట్ సర్వీస్.
0: దోప చూపడం వల్ల నాకేం వస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: వెల్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బెనిఫిట్ మీ? సమ్ పీపుల్ మే థింక్ సో.
0: చిన్న సేవలో కూడాను పెద్ద ఫలితం ఉంటుండాలి.
1: ద ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ విల్ గివ్ బిగ్ రిజల్ట్స్.
0: కనుక మీరు సేవలు చేస్తున్నారండి.
1: దేర్ఫోర్ సర్వ్ అండ్ సర్వ్.
0: సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేని లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ టాస్క్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం.
1: ద బాడీ ఇస్ సీక్రెట్ టు డూ సీక్రెట్.
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: విమెన్ విల్ బి ఏబుల్ టు నోటీస్ అండ్ అబ్జర్వ్ దిస్ పాయింట్.
0: ఇంత బాధలు పడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి స్వామి తగ్గలేదే, చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు.
1: Swami has not lost weight.
0: ఎక్కలేదు.
1: He has not gained weight.
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు.
1: He has no pain whatever work that he may undertake.
0: కానీ అనుకుంటారు నడచాలంటే నేను స్పీడ్ గా నడుస్తాను.
1: Swami can walk very fast also if he decides.
0: అయితే ఈ డాక్టర్స్ కొంచెం భయం వల్ల నేను ఉన్నాను.
1: Because doctors wanted him not to walk like that.
0: Swami, మీరు స్పీడ్ గా నడచకండి.
1: They said, Swami, don't walk fast.
0: పిల్లల్ని ఎవరైనా ఇద్దరు పెట్టుకోండి.
1: Have two boys by your side.
0: వాళ్ళు సహాయంగా ఉండాలి.
1: Let them help you.
0: అని వాళ్ళు తొందర పెడుతుంటారు.
1: They want, they insisted on.
0: వాళ్ళని కూడా తృప్తి పెంచాలి.
1: And doctors also must be satisfied.
0: తృప్తి పెట్టే నిమిత్తమే నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు.
1: To satisfy doctors, Bhagavan is following their instruction by having two boys by his side.
0: ఆ ఇద్దరికి కూడా నేను ఏమాత్రమో బాధ పెట్టడం లేదు.
1: And Swami will never make those two boys to suffer either.
0: తమ ఆఫీస్ పోతుంటారు.
1: దే గో టు దేర్ ఆఫీస్.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: ఆన్ రిటర్నింగ్ ఫ్రమ్ ద ఆఫీస్ దే వెయిట్ ఫర్ స్వామి.
0: నేను పుష్టి అని పిలిస్తే పుష్టి వస్తాడు.
1: అండ్ యూ సే పుష్టి విల్ బి దేర్.
0: నాయన అక్కడ నీరు తీసుకో అంటాను. అంతే
1: స్వామి సేస్ గెట్ వాటర్ ఫ్రమ్ దేర్.
0: ఆ నీరు తీసుకుంటాను త్రాగుతాను.
1: అండ్ స్వామి సిప్స్ ద వాటర్.
0: పోతూ ఆ ఇద్దరు కూడా ఆ విధంగా సేవ చేస్తున్నారు. ఆ సేవనే గొప్ప సేవగా ఉంటుంటాయి.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సర్వింగ్ భగవాన్. ఇట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా నేను సేవకులు కూడా బాధ పెట్టడం లేదు.
1: దోస్ ప్రిపేర్ టు సర్వ్ దే డోంట్ సఫర్ ఇన్ ఎనీ వే.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: నోన్ ఇస్ సఫరింగ్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు వేమా అన్న.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెయిన్యూస్. దే హ్యావ్ నో స్ట్రెయిన్ ఎట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడి.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్. విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ.
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఏదో దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born.
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: అండ్ ద బాడీ 79.
0: కానీ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79-year-old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు.
1: Not only now.
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be 80th birthday, 90th birthday. Bhagavan will remain like this.
0: నేను ఏమాత్రం ఒకరి పారాధీనం కాను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
0: నా కన్నులు, నా పండ్లు, నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: భగవాన్ ఐస్ అండ్ టీత్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్.
0: 79 సంవత్సరం లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally at this age, when will we lose in the teeth?
0: కండంతా కూడా కనిపించకపోకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకు ఏమాత్రమో మడతలు పడ్డండి.
1: No wrinkles on the face.
0: ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆన్ స్వామి ఎనీవే.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: స్వామి ఇస్ బియాండ్ నో ఓల్డ్ ఏజ్.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి. తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్.
0: నేను ఒక్కడే కాదు, మీరు అందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: You should also be strong enough and healthy.
0: Aithe meeru aa strong nu chethulara paadu chestunnaru.
1: In fact you are losing your strength.
0: Meeru mee shaktini meeru anni vidala duryogam chestunnaru.
1: You are misusing all the latent power.
0: Aa misuse cheyakunda dhairyanga undandi.
1: Be courageous enough. Don't never misuse.
0: Untaina konnu swami yokka dinto meeru abhivruddhi raavachunu.
1: With Bhagavan's grace you will progress, advance and prosper.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చును.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: సీ దట్ యు ఆర్ హెల్దీ సో దట్ యుడ్ బి ఏబుల్ టు సర్వ్.
0: అలంకారం కోసం కాదు.
1: నాట్ ఫర్ మియర్ మెయింటెనెన్స్.
0: సేవ కోసమని.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ సర్వీస్.
0: కనుక నాకు ఈ దేహం అనేటువంటిది సేవ నిమిత్తమై కావాల్సినటువంటిది.
1: సో బాడీ ఇస్ రిక్వైర్డ్ టు సర్వ్.
0: దేనికైనా నేను సిద్ధమే.
1: భగవాన్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్.
0: ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ లైఫ్, భగవాన్ ఈజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: దానికి కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ.
0: కనుకనే మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానంగా మీరు భావించాలి.
1: Therefore, never identify yourself with the body.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: Nor can you neglect the body.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: And you should make proper use of it.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండ.
1: For all the smoke there's fire behind.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండ.
1: There is a driver that would make the train move.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండ.
1: When man has got the mind.
0: మనిషికి ఎందుకు ఈ ధైర్యం ఉండకూడదు?
1: Why not you be courageous enough?
0: కనుక మనసుకు మనం ధైర్యం కావాలి.
1: Therefore the mind requires strength.
0: ఆ శక్తిని మనం సంపాదించాలి.
1: We should have that power.
0: తప్పక మీరు గుర్తుంచుకొని వర్తించాలి.
1: And therefore in full recognition of this fact we should require mental strength.
0: పిల్లని చూస్తుంటాను.
1: Bhagavan watches boys.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: They're between 20-30 years.
0: కానీ మొహాలు చూస్తే చాలా నొతకలు పడి ఉంటాయి.
1: The faces are not bright, they're full of wrinkles on the face.
0: అట్లాకూడదు.
1: You should be
0: ఎప్పుడు మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: You should be highly courageous, very strong.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మీరు అభివృద్ధి అయిపోయి విద్యలు బోధించుకొని ఆ విద్యను పాస్ చేసుకొని మీ జీవితాన్ని సేవల్లో జాతకం చేసుకోవాలి.
1: విత్ ద స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్ ద మెంటల్ పవర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ ఎక్వైర్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ దెన్ సర్వ్ సొసైటీ.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైమ్ బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: Then that is the true purpose of the body.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: Be ready to sacrifice your body.
0: I am ready, I am ready, I am ready.
1: And you should say, I am ready, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి లేనటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: With this courage, you should enter the society and serve the community.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాలు జరుపుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: ది పర్పస్ బిహైండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ భగవాన్ ఇస్ దిస్ దట్ ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు సర్వ్ ది కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఫర్ ది సర్వీస్ టు ది సొసైటీ.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాల.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్ రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: దాట్ ఈస్ ది ట్రూ సర్వీస్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
0: భజన బినా హరి భజన బినా శాంతి నహి.

ప్రభు దర్శ దినా.

0: దీనినప్పుడే మహితుడగును, మనసుకు దీనినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord merely with that. Without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: The feeling, the form, the change, the color, power, or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: The effect of the mind is highly powerful.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
0: సముద్రంలోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారం అవుతాం.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: బిందువే సముద్రము, సముద్రమే బిందువు.
1: Drop is the ocean, ocean is the drop.
0: మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు.
1: Mind is the world, world is the mind.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: In this vast world, the population is beyond 500 crores.
0: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
1: There may be differences in name and form.
0: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: కానీ మానవత్వమును భౌతికంగా చూచినప్పుడు మానవులందరూ ఒక్కటే.
1: బట్ వెన్ వి వ్యూ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ 5 ఫార్మ్స్.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయమునందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: Tat meant God.
0: Paramatma vicharane tattva vicharana.
1: Inquiry of God is true inquiry.
0: Paramatma anantudu.
1: God is infinite. Infinite beyond all comparison.
0: Kani anantudainatundi paramatmani ananta margamulalo manam telusukovalsi vastundi.
1: To know the infinite God, we have to pass through the path of infiniteness.
0: కనుకని అనేక మార్గములను విభజింపచేసి 9 విధ మార్గములతో భగవంతుని తెలుసుకున్నటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
1: ఫర్ దట్ రీజన్ వేదాంత హ్యాస్ షోన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ టు అండర్స్టాండ్ ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము, ఈ మానవ దేహము,
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 senses of action,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 senses,
0: 5 ప్రాణములు,
1: 5 life principles,
0: పంచ తన్మాత్ర.
1: All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఈ 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: It is never a narrow individuality.
0: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: The human life is a composite, comprehensive aspect.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: So the physical body is called Vishwudu.
0: రెండవది సూక్ష్మదేహము.
1: The second, subtle body.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: The subtle body has 17 aspects.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ అండ్ దెన్ ద 5 లైఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ అడిషన్ 15. In addition to that, the mind and intellect making a total of 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore as there is brilliance it is called taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: The results of good and bad are experienced by the subtle body.
0: Jagatlo sambhavinchetunti samasta dukkhamulu, vicharamulu, aanandamulu anni kudanu ee sukshma dehame anubhavisthadi.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: Kanukane deeniki maroka peru kudanu yatana dehamu ani kudanu peru.
1: The subtle body has another name, yatana.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: యాతన మెంట్ ద బాడీ దట్ ఈస్ పుట్ టు సఫరింగ్.
0: ఇంకా మూడవది కారణ దేహము,
1: ద థర్డ్ కాజల్ బాడీ.
0: ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ద కాజల్ బాడీ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది చిత్తము, ప్రజ్ఞ.
1: వన్ ఇస్ చిత్త, ద అదర్ ఇస్ అవేర్నెస్.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: యాజ్ దేర్ ఇస్ అవేర్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన.
0: దీనిని ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్వరూపముతో స్వయం జ్యోతితో స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానము మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore it's also called awareness or eruka.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము సూక్ష్మము కారణము ఇవన్నీ కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: ద ట్రూ ఫామ్ ఈజ్ అవేర్నెస్.
0: సత్యము మూలము.
1: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మరుపు స్థూలము.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ గ్రాస్.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటి సమత్వంగానే ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ సేమ్.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: Yerukumaru panakunda jagrata niratamuga swapnashu suktilo aramaralu lekunda eppudu tarachuganu jeevaatma chadivedi tarakam idi tarakam idi tarakam.
1: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there.
0: ఎరుకునందు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్నర్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: ది స్పిరిచువాలిటీ ఈస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
0: పరార్థమే శక్తి.
1: ద పరార్థ ద స్పిరిచువాలిటీ ఈస్ పవర్.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: ద మ్యాటర్ అండ్ ఎనర్జీ మే అపియర్ టు బి డిఫరెంట్ but both are there that expresses in the world.
0: ee shaktiye moolamu.
1: This power is the base.
0: Padarthame stoolam.
1: The matter is gross.
0: Ee shaktiye aadharamu.
1: Power is the basis.
0: Padarthame aadheyam.
1: The matter is support.
0: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
1: The support and supported are interrelated.
0: కనుకని దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: ది ఎంటైర్ నేచర్ ఇస్ ద క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: వితౌట్ దిస్ క్షేత్ర యు కెనాట్ సీ ద నోవర్.
0: కనుకనే భగవద్గీత.
1: సో భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలాన్,
1: తత్ జలాన్
0: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: Therefore, for creation, sustenance and annihilation, mind is responsible.
0: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
1: This is also called the Purusha, the one of letters.
0: అక్షరం,
1: అక్షర.
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara means మార్పు చెందేటువంటిది అని మరొక పేరు.
1: Kshara means that which is changeable.
0: Kshara-akshramal యొక్క తత్వమే ఈ జీవితం యొక్క రహస్యము.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: Kshara-mayetvantidi.
1: Body changes.
0: Atma akshara-mayetvantidi.
1: The self is changeless.
0: కానీ ఇక్కడ Kshara-akshramal రెండు కూడాను ఒక్క పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: Therefore, the changeable and changeless are contained in one word.
0: అక్షరం అనగా ఏమిటి?
1: What do you mean by అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: Not that perishable and not perishable, but both.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ.
1: Amen. The self, ఆత్మ.
0: తరా నశించేటువంటిది యొక్క దేహము.
1: తరా పెరిషబుల్ బాడీ.
0: నశించే దేహము, నశించని ఆత్మ, రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ, నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ తర,
1: ఆ అక్షర,
0: ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాటి
0: అమృతమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: తర అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక చరాక్షణ రెండు కూడా ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆఫ్ వన్
0: అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండి
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందు గలడందు లేడని సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: ది నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
0: ఇది కూడా చైతన్యమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ది హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఈస్ ఎ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చెయ్యి కాలటం లేదు.
1: But my hands are not burnt.
0: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel. It's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు
1: when I strike it on the match box.
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాలుతుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burnt.
0: కానీ ఇది కేవలము టవల్ ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ బర్న్స్ ది టవల్ అండ్ ఆల్సో ద హ్యాండ్.
0: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
2: ఈజ్ దేర్ ద ఫైర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
0: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
2: ద ఫైర్ ఇస్ దేర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
0: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
2: ద ఫైర్ ఇస్ దేర్ ఇన్ ద మ్యాచ్?
0: ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుంది.
2: When the matchstick and the matchbox together,
0: anaga pullalo nippulu avyaktanga undinatvanti okka tejasu,
2: that light which is unmanifested,
0: yokka ekatvam chetane vyaktam avutundadi.
2: Because of the unity of the two, it expresses outside.
0: Kanaka manasu anetvanti deenlona tejasu untundadi.
2: In mind there is radiance.
0: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
2: విదిన్ ద హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద మైండ్ అండ్ హార్ట్ యు కెన్ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
2: ద పవర్ ఇన్ ద మైండ్ ఇస్ వన్.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
2: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ వన్.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒక్కటే.
2: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
2: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
2: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
2: హియర్ ద మ్యాచ్ స్టిక్,
0: నిప్పు ఉంది,
2: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
2: but if you soak it in water and strike it in match box, you don't get any fire.
0: నిప్పు రాదు.
2: You don't get any fire, no trace.
0: కారణం ఏంటి?
2: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల,
2: this match stick,
0: నీళ్ళలో ఉంచటం చేత,
2: as it dip in water,
0: దీని యొక్క శక్తి అంతర్గతమైపోతుంది.
2: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
2: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాకృతమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
2: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
2: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
2: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఈస్ సోక్ ఇన్ నానబడి ఉంటుండాలి. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
2: Then when will it lie?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది.
2: When you dry it up in the sunlight of renunciation, it will come back to normalcy.
0: అదే వైరాగ్యము.
2: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
2: When renunciation originates within us,
0: చూడండి,
2: that is in combination.
0: రావటం లేదు.
2: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాం.
2: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
2: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
2: What is the reason you get the fire now you didn't get before?
0: అది విషయవాసనలో మునిగింది.
2: Because it is dipped in the water of sensual pleasure. ఇది విషయవాసనతో
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
2: It is not related to the sensual world.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించదే.
2: As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
2: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
2: It's not possible to get away from
0: it. కానీ ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీను అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
2: However, when once out of this renunciation, when you have the feeling that's all temporary, nothing is permanent,
0: yenni manu anubhavinchinappatikini,
2: in spite of all experience,
0: manasunu vishayamlo munchi,
2: keeping the wisdom,
0: jnanamulu, japamulu, yogamulu, dhyana enni chesinappatikini, bhajanalu chesinappatikini prayojanam ledu.
2: There is no use of penance, meditation, worship. There is no use at all.
0: Karanam,
2: reason,
0: idi kevalamu oka vidhamainatundi yokka shakti heenamainatundi sthitilo untundali.
2: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
2: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
2: ఇట్ హెస్ టు బి ఇన్ ఎ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
2: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
2: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
2: వి షుడ్ మర్జ్ ఇన్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
2: వి హావ్ టు రియలైజ్ ద ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ, దిస్ టెంపరరీ.
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
2: వి ఎక్స్‌పీరియన్స్ so much of pleasure and happiness.
0: కాని ఇవంతా ఎంత వరకు?
2: How long do they last?
0: కేవలం క్షణికమైనట్టుగా రూపొందుతున్నాయి.
2: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
2: We see the world.
0: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
2: We experience in the world.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
2: But we are not bothered about the spirituality in this world.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో అనింది వేదాంతం.
2: The Vedanta said, the foolish one sees, but he says that he sees not.
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలని ఆశిస్తున్నావు.
2: Everyone wants to see God, wants to see God.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
2: యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుల దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
2: యూ ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు,
2: హౌ మ్యాడ్ హీ ఈజ్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
2: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: చూడాలని ఆశిస్తున్నాడు.
2: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
2: This is ignorance in a
0: human being. ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
2: You can clearly understand how foolish is man.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమము జరుగుతుండాలి.
2: Every day we see sunrise and sunset.
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
2: He experiences joy and thrill at the time of sunrise. దానికి
0: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
2: He is very happy that he can go on with the daily routine.
0: పగలంతా శ్రమించి
2: working hard in the day.
0: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
2: at the time of sunset
0: తిరిగి ఆనందిస్తున్నాము.
2: Again is happy.
0: సూర్యాస్తమం జరిగింది, ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
2: After sunset being dark I can take rest after taking food. He is happy.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
2: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమమునకు ఆనందిస్తున్నాము.
2: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమమును మనం ఆనందించ తగినటువంటివా కాదు? కాదు.
2: Truly speaking, the sunset and sunrise
0: vicharinchadaginatvanti ee rendu
2: one has to feel sorry about it, not to enjoy. How
0: mana dehamunaku ketaayinchinatundi aayu pramanamu okkaka suryoday suryastamato sarigi potukundali.
2: The life span with each sunrise and sunset
0: niche jeevitam kodunu manam mundu
2: every time it is on the decline.
0: Mrutyu devataku samipanga potunnappudu manishiki aanandam avutunda?
2: When he is so close to the goddess of death,
0: ee satyanni maranu gurtinchukoleka
2: this fact man is
0: ee suryodayamu suryastamu manaku upakaranga untunnayani ento aanandichipothunnam.
2: He is so happy about the sunrise and sunset because he feels that he receives
0: ee manavattamulo undinatundi yokka ajnanam.
2: This is ignorance in human life.
0: Attani ee vishayamu chustunnam manam.
2: We see this universe.
0: Ayyo ee vishayanni vadala manam pogasu vastundemo ani bayapadutunnam.
2: We are afraid because we may have to leave the world.
0: Okkoka thori vishayanni chusi ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
2: At one time we know the world is temporary, we want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
2: We are not able to recognize God is in the world.
0: విశ్వ కల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
2: The entire universe is full of divinity.
0: నీ మనస్సు
2: your mind
0: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
2: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టి పైన మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
2: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
2: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
2: First correct your sight.
0: నగను చూచినప్పుడు
2: when you see the jewel,
0: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
2: You feel very happy that necklace is beautiful.
0: కానీ దృష్టి అంతా కూడా నెక్లెస్ పైన ఉంటుండాలి.
2: All your looks concentrate on the necklace.
0: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
2: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
2: In this necklace there is this jewel and also gold.
0: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
2: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
2: When you think of the gold, you forget that ornament.
0: కనుక దైవ దృష్టితోనే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
2: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
2: When you view it from the worldly point of view, you don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
2: So we should understand The divinity is one in diversity.
0: సూరదాస్ కూడా చెప్పాడు.
2: సూరదాస్ ఆల్సో సెడ్,
0: నిను గనుగొన్న గల్లమా కృష్ణ, నిను గనుగొన్న గల్లనా
2: కృష్ణ, కెన్ ఐ రికగ్నైజ్ యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననేయుడవు.
2: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట, అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిటువట, నిను గనుగొన్న గల్లన్నా.
2: ఇన్ ఆల్
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననేయుడవు. 84 లక్ష జీవముల,
2: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ అండ్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్. Among all the 84 lakhs of being,
0: anayammuna nedabayakunduvata,
2: without any separation any time,
0: aluvu reenu tulakashtama modaluga,
2: right from the atom to the wood,
0: akandaru kudavai velayiduvata, ninu ganugonna gallanna.
2: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna, ganamagu dongalalo gajadongavu, ninu ganugonna gallanna.
2: Not only this Krishna, among all the thieves you are number one, thief number one.
0: ఎవరు ఈ దొంగలు?
2: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
3: మత్సరంబుగల మానవు చేరుటే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
2: To join the company of the jealous
0: one, ప్రక్కనైనా పండవచ్చు.
2: We can lie down by the side and
0: దుర్వాసునైన స్నేహంగా చేసుకోవచ్చును.
2: We can have friendship with దుర్వాసా.
0: కానీ మత్సరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
2: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతనే గజ దొంగ,
2: హీస్ ఎ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
2: యు ఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూరదాసు.
2: సూరదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
2: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe is a full.
2: Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
2: the life principle which is the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
2: To take this mind merely physical and mental plane and gross is a sign of ignorance.
0: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసమును శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
2: Now in the waking state you have an experience that you are listening to Swami's discourse.
0: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మమును నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
2: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: గాఢ నిద్రావస్థ లోపల మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
2: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
2: దీస్ త్రీ పొజిషన్ స్టేట్స్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ అండ్ డీప్ స్లీప్,
0: అనుభూతి కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
2: ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వేరీ.
0: కానీ నీవు ఒక్కడే.
2: బట్ యు ఆర్ వన్.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
2: You are the same who experienced
0: the
2: very same in
0: dream state. ఆనందించింది నీవే.
2: The one who has been blessed.
0: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
2: The positions vary but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
2: The one you present in all the three states is omnipresent.
0: ప్రజెంట్ ప్రజెంట్ అని భావిస్తున్నావు.
2: We take the present.
0: కాదు కాదు, మూడు కాలములు యందు ఉండినటువంటి ఒక మూర్తివి నీవు.
2: You are the very form present in all the three times.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
2: So human being is this trinity.
0: బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముమూర్తులు అని భావిస్తున్నాము.
2: We consider this trinity as Brahma, Vishnu and Maheshwara.
0: బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
2: బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
2: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
2: ద వన్ హూ ప్రొటెక్ట్స్ సస్టైన్స్ ఇస్ విష్ణు.
0: మూడు ఎవరు ఉంటూ ఉన్నారు?
2: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
2: The pious nature.
0: రజో గుణమే బ్రహ్మస్వరూపము.
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ అందుండటం చేత నీవు
1: యు ఆర్ ద వెరీ ఫామ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా నువ్వు ముమ్మూర్తి స్వరూపుడే.
1: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ దిస్ ట్రినిటీ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తులు అని భావిస్తున్నాము.
1: వీ కెన్

0: expect that I should have all the time happiness, never displeased. You're mad.
1: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
0: When there are no difficulties, you cannot recognize the happiness value.
1: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
0: When there is no hunger, you cannot taste the food.
1: ఆకలి అన్నమును రుచి చూపిస్తుంది.
0: It is only the hunger that will show you the taste of food.
1: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుంది.
0: It is only the difficulty that will make you the taste happiness.
1: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
0: So never think that you should not have
1: దుఃఖము. మనకు కావాలి.
0: We need difficulties.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
0: The difficulties and the happiness are something like the sunlight and the shadow.
1: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుంది.
0: Just as the sunlight and shadow are interrelated, the pain and pleasure are interdependent.
1: ఎండ ఒక్కటే.
0: The sunlight is one.
1: నీడలు వేరు వేరు.
0: The shadows are different.
1: దైవం ఒక్కటే.
0: God is one.
1: దేహములు వేరు వేరు.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
0: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్లైట్.
1: సూర్యుని తేజస్సు ఒక్కటే.
0: సన్లైట్ ఈస్ వన్.
1: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుండాలి.
0: బట్ ద షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
1: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్.
1: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
0: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
0: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
1: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
0: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
1: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుంది.
0: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
1: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it.
1: ప్రతి మానవ తరంగములందు కూడాను ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
0: In every wave of human being, there is three the aspects, సచ్చిదానందం.
1: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
0: You are the very form of సచ్చిదానందం.
1: నీవు బిందువుగా ఉండవచ్చును.
0: You may be a drop.
1: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
0: Divinity may be ocean.
1: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్ ఏ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: There is difference in the quantity, but quality is same.
1: మానవుని యందు ఉండినటువంటి దివ్యత్వము దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
0: The divinity in man and the divinity in God are one and the same.
1: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: The divine current is one.
1: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
0: We decorate with many bulbs.
1: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
0: There are differences among bulbs.
1: ఈ భేదములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
0: The difference in the bulbs is due to the filament. Filament.
1: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
0: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite light intensity.
1: అన్నింటి యందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
0: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
1: కనుకని మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
0: So our feelings are narrow.
1: కనుకని ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్గా కనిపిస్తుంటుంది.
0: Therefore, it appears dim to your eye.
1: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: We experience this in our daily life.
1: డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
0: We'll have a very big bulb in the drawing room which has high light.
1: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
0: In bedroom we'll have dim light.
1: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
1: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
0: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హ్యావ్ బ్రైట్ లైట్.
1: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వితిన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్ డిమ్
1: గా కనిపిస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్
1: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
1: అట్ట మనం భావించకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్.
1: నీవు మూర్ఖుడు కాదు.
0: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
1: నీవు అజ్ఞాని కాదు.
0: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
1: నీవు ప్రజ్ఞానివి.
0: యు ఆర్ నాట్
1: సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
0: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
1: కానీ బల్బును మార్చుకో.
0: బట్ చేంజ్ ద బల్బ్.
1: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
1: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
0: The nature of the mind should blossom within the heart.
1: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.

0: People say you should have large
1: heart. Broad heart చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
0: If you have broad heart,
1: broad mind.
0: Broad, if you have broad heart, doctor has to operate. You need broad mind.
1: Heart enlarge చేయండి అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. Broad mind కావాలి.
0: Is not broad heart, you should have broad mind.
1: Heart ఎప్పుడు broad.
0: Heart is always broad.
1: Not this physical heart.
0: Not this physical heart. It is the spiritual heart.
1: Spiritual heart సర్వత్రా ఉంటుండాలి.
0: Spiritual heart is everywhere.
1: సర్వత పాణిపాదం తర్వత వచ్చేసి రోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉచిస్తుంది సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క స్పిరిచువల్ హార్ట్
0: ది స్పిరిచువల్ హార్ట్ ఈస్ ఎవ్రీవేర్
1: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు
0: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్
1: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి
0: టు సీ దట్ వీ నీడ్ బ్రాడ్ మైండ్
1: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు
0: వీ షుడ్ నెవర్ టు సేఫ్ గార్డ్
1: దీన్ని సంహరించాలి
0: వీ షుడ్ కిల్ ఇట్
1: నేను నా వారు నేను నా కుటుంబము నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు
0: వీ షుడ్ నెవర్ బి ప్రొసీడ్ అలాంగ్ ది నారో పాత్ ఐ మైన్ మై
1: నేను నా కుటుంబము నా సమాజము నా దేశము నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి
0: వీ షుడ్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్ ఐ మై ఫ్యామిలీ సొసైటీ కంట్రీ యూనివర్స్
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది
0: దెన్ ది డివినిటీ విల్ షైన్ ఫోర్త్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్ అండ్ రేడియన్స్
1: స్వస్వరూప సందర్శనం అని
0: దట్ ఈస్ విజువలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్
1: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు
0: దిస్ ఈస్ కాల్డ్ ద డివైన్ స్పిరిచువల్ ఫోర్స్
1: ఇన్ఫినిట్ డివైన్
0: ఇన్ఫినిట్ డివైన్ ఫోర్స్
1: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి
0: వీ షుడ్ బికమ్ దట్ ఇన్ఫినిట్ డివైన్
1: గా ఉంటున్నాం మనము
0: We are in the divine.
1: కాని తాత్కాలికమైనటువంటిది కాదు
0: ఇట్స్ నాట్ టెంపరీ
1: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది
0: వెన్ వీ డ్రింక్ వైన్ యు ఆర్
1: తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది
0: అండ్ వెన్ యు ఆర్ ఇన్ ద డివైన్ టెంపరీ యు విల్ హావ్ డివోషన్
1: ఇన్ఫినిట్ డివైన్ గా ఉండాలి మారినటువంటి డివైన్ రావాలి
0: యు షుడ్ బి ఇన్ దట్ స్టేట్ ఆఫ్ చేంజ్లెస్
1: అది మన యందే ఉంటున్నది
0: దట్ ఈస్ విత్ ఇన్ యూ
1: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు
0: యు నీడ్ నాట్ అక్వైర్
1: ఇట్ ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్
1: ఎవరితోనో ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు
0: యూ డోంట్ నీడ్ టు సమన్ ఇట్
1: సహజంగానే ఉంటుండాలి
0: ఇట్ ఈస్ ఇన్ యూ నేచురలీ
1: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి
0: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నోటీస్
1: ఎప్పుడు నీవు గుర్తించగలవు
0: వెన్ కెన్ యూ నో
1: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు
0: When you forget this gross, subtle and causal
1: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలము మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి
0: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
1: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే
0: When we do all this,
1: super mind,
0: the super mind, higher mind,
1: illuminated mind, తర్వాతనే divine,
0: then divine.
1: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి
0: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్
1: ఇది ఓవర్ మైండ్ అన్నారు
0: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్
1: మనోతీతమైన తత్వంగా ఉండాలి
0: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్
1: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు
1: ఇంకొక పేరు కూడా పెట్టారు విదేహ స్థితి అన్నారు
0: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్ విదేహ స్థితి
1: దేహంతో కూడా కూడినటువంటిది కాదు ఇది
0: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ
1: దేహంతో కూడినది మనస్సు
0: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ
1: మనస్సుతో కూడినది ప్రపంచము
0: ప్రపంచంతో
1: సుఖ దుఃఖములు
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ఓన్లీ యు కెన్ ఫైండ్ ద పెయిన్ అండ్ ప్లెజర్
1: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు
0: దే ఆల్ బైండ్ యూ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్
1: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది
0: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్
1: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా
0: How to reach over mind.
1: Kramakramina, ee manavattva anetudi, patram, pushpam, palam, toyam, ee naligintini samarpincham cheptani Vedantam prabodhinchindi.
0: Vedanta said, you surrender, you offer these three, these four.
1: Bhagavantudu dharakalaka vastuvahanadulukku kani, leka adhikara sthitulukku kani, ee matram kudunu longetuvanti vadu kadu.
0: God will never submit himself because of your position or authority.
1: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార
1: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది
0: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ
1: తనకనక వస్తువాహనంతా వేసింది
0: ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ జ్యువెలరీ
1: భగవంతుడు తూగలేదు
0: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్
1: తిరిగి రుక్మిణి వచ్చి
0: లేటర్ రుక్మిణి కమింగ్
1: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామ.
0: She taught the lesson of wisdom to Satyabhama.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
0: సంజయ్ సహాని సెడ్ దట్ ది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద్రౌపది ఇస్ టు క్లెన్స్ దట్ వెసల్.
1: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
0: బట్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ది లీఫ్ ఇస్
1: నోటెడ్. కృష్ణా అని కృష్ణార్పణ చేసింది.
0: రిపీటింగ్ కృష్ణాస్ నేమ్ షీ ఆఫర్డ్ ఇట్.
1: ఇంత అల్పమైన కృష్ణార్పణ చేస్తే కదా అధికమైనటువంటి ఒక దీనిని కృష్ణుడు అందిస్తుంటాడు.
0: వెన్ సచ్ ఎ స్మాల్ థింగ్ ఇస్ ఆఫర్డ్
1: అర్పితము చేయక
0: వితౌట్ ఆఫరింగ్
1: సంపదను మనం అందుకోవడానికి వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ వెల్.
1: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
0: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
1: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన ముఖాలు ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
0: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్ ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
1: నీవు 10 రూపాయలు వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్.
1: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడ అడుగులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అండ్ కృష్ణ.
1: భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్నో ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
0: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యూ గో టు ద టెంపుల్ ఐదర్ యూ టేక్ ది లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
1: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: Actually speaking, there will be correct balance between the form and the name of Krishna.
1: Aithe Krishna roopamu form ga untundadi kanipistundadi kantiki Krishna naamamu kantiki kanipinchadu.
0: But you see the form of Krishna with the naked eye but not the name.
1: Karupane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
0: Therefore Narada gave another teaching
1: Amma,
0: to Satyabhama. Amma
1: saakara roopude untunnadu.
0: Krishna is in the very form.
1: Ee Rukmini nirakara naamamunu smaristhe naaku ochina aadayam enti?
0: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the profit? Satyabhama
1: naaku daanam chesindi.
0: Satyabhama offered all this.
1: Ee Krishnunu ammukoni nenu bratakali.
0: I have to sell out Krishna and live.
1: Kabatti naaku edo okati phalitam raavali.
0: I should have some profit.
1: Ani cheppetappudiki appudu Rukmini cheppindi.
0: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with the grief of
1: Tulsi. Dalam vesindi.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishnanamam Krishnamaniki samanamaina thookam vachindi. Tulsi dalam extra thookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manam patramo pushpamo polavante emiti deeni arthamo.
0: So when we say the leaf, flower, fruit, what is the
1: significance?
0: The leaf is not of different
1: plant.
0: They are sure to decay and fall. This very body is the leaf.
1: పత్రము ఇది భగవత్ అర్పితము.
0: దిస్ బాడీ ద లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే హృదయ పుష్పము.
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: తోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పములే తోయము.
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ది ఇన్నర్ సిగ్నిఫికెంట్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వి ఆఫర్ దీస్ థింగ్స్ వి విల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ ఈ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్. ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you should
1: తెల్లవారు లేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dining.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం ఉండగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్.
0: Whatever you may do,
1: నీవు ఉద్యోగం చేసుకో.
0: యు డూ యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: యు స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: Whatever task you may fulfill, whatever the duties you may discharge, if you have the feeling that they are offered to please God,
1: manasulu sulabhanga arikattadaniki ide margamu.
0: This is the true path to reach God.
1: Ee dehamu bhagavantunidi.
0: This body belongs to God.
1: Anukunnappudu ee dehamto papa karyamu ye maatramu nu cheyam.
0: When you have that feeling, you will never commit sin.
1: Karukuni ee yokka dehaarpitamaneetundi bhavam ante emi anta bhagavantunide.
0: When you offer body, it means everything is divinity.
1: Naa dhanamu bhagavantunide.
0: My wealth belongs to God. అప్పుడు
1: నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిది.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse it.
1: కనుక సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the extent
1: necessary. కానీ కట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనము వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse of money.
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలగతాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను నీ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైం సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: Don't waste energy. That is bad talk, bad energy, bad look.
1: ఈ ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: You are wasting all the energy in the body.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: hear,
0: good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what
1: no
0: good.
1: Evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what
1: no
0: is good.
1: Think no evil, think what is good.
0: Think no evil,
1: do
0: think what
1: no
0: is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: Thus you will be making proper use.
1: అది భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God. అది
1: భగవంతుని యొక్క సాధన.
0: That is his service.
1: అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయం అయిపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్?
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing is meditation. చదవటం మెడిటేషన్.
0: Writing is meditation. Reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కన మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెసెమ్లో ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
1: మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do it in
1: concentration.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: హరి వరి కరి మూడు చేతిని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three. హరి వరి కరి.
1: హరి వరి కరి.
0: హరి వరి కరి.
1: కనుక మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to హరి వరి.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will be.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతేకాని మనసును మరొక విధము లోపల దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డైవర్ట్ ద మైండ్ అదర్వైజ్.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేది కూడా మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతర్జానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవడం లోపల మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ అంతా కూడా ఖర్చు అవుతుంది.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైసా కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: First you develop inner vision.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: Merely don't develop
1: అవుట్లుక్స్. మీ మనసు అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: Only external outlooks will make the mind monkey.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: Not ordinary monkey, mad monkey.
1: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience.
1: Conscience. దాని నీవు కాన్షియస్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness beyond minded.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైన యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్స్ ఏ ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సు అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధన చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namam Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavam Cheta,
0: the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatuvanti Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head and heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyagalu.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, త్రీ హెచ్వి, త్రీ హెచ్, హెచ్ హెచ్ హెచ్, ఇది త్రీ హెచ్, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి, నో, త్రీ హెచ్, హెచ్ హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

నైవ భోజ్యో న భోక్తో సదానందరూపం

0: న పుణ్యం న పాపం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీకు పుణ్యము లేదు, పాపము లేదు.
1: నేదర్ యు హ్యావ్ ద మెరిట్ నార్ ద సిన్ టు యువర్ క్రెడిట్.
0: న సౌఖ్యో న దుఃఖం. మీకు సుఖము లేదు, దుఃఖము లేదు.
1: నేదర్ యు హ్యావ్ హ్యాపీనెస్ నార్ మిజరీ.

0: మీరు మంత్రస్వరూపులు కాదు, యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ తంత్ర ద ప్రొసీజర్, నాట్ యంత్ర ద మెషినరీ.
0: మీరు యోగులు కాదు, భోగులు కాదు, విరాగులు కాదు.
1: యు ఆర్ నాట్ రెనన్షియన్స్, యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్, నాట్ అఫ్లూయెంట్.
0: మరి ఎవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: సదానంద రూపం శివోహం, శివోహం. మీరు సదానంద స్వరూపులైనటువంటి మంగళాకారులు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఆస్పిషియస్నెస్.
0: కానీ ఉపాధి యొక్క భేదము చేత అనేకంగా భావించి, విశ్వసించి అజ్ఞానములకు గురి అవుతున్నారు.
1: Based on considerations of the Western, the form we have put on, we are carried away by the multiplicity or the plurality of the world and are totally ignorant.
0: కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు,
1: right from a pauper to a millionaire,
0: పామరుని మొదలు పరమహంసల వరకు,
1: right from an ignorant one to the supreme one of knowledge and wisdom,
0: స్త్రీల మొదలు పురుషుల వరకు,
1: no matter men or women,
0: పిల్లల మొదలు పెద్దల వరకు కూడాను, తమను తాము పరిచయం గావించుకునే సమయం లోపల ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరిస్తున్నాడు.
1: Whether a child or a grown up adult introduces himself this way, I.
0: ఈ నేను అనేటువంటి తత్వమే ఆత్మతత్వము.
1: The principle of this I-ness is atmic sense.
0: దీనినే శృతులు ఆత్మ హృదయ అని పిలుస్తూ వచ్చారు.
1: ద వేదిక్ టెక్స్ట్ కాల్ ఇట్ హృదయ ఆత్మ.
0: హృదయము అనగా కరుణతో కూడినటువంటి యొక్క స్థానమే.
1: హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మీరందరూ కూడాను కరుణస్వరూపులే.
1: అండ్ హెన్స్ యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్నెస్.
0: ఇట్టి కరుణ యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించి వర్తించినప్పుడే లోకశాంతి చేకూరుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కైండ్నెస్, ద హోల్ యూనివర్స్ వుడ్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము. కానీ ఈ సుఖములకు ఆధారమైనటువంటి యొక్క కరుణతత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: వి ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్, బట్ వీ హావ్ ఫర్గాటన్ ద కీ టు సచ్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్, ద బేసిక్ ప్రిన్సిపల్ ది ఆత్మ.
0: ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి పదము లేకుండా తన పరిచయాన్ని తాను జగత్తునకు నిరూపించలేడు.
1: నో మ్యాన్ కెన్ ఎవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ విదౌట్ అథరింగ్ దిస్ వర్డ్ ఐ.
0: నిజముగా పశుపక్షి మృగాదులకు మాటలు రావటం లేదు, కనుకనే అవి నేను అనేటువంటి పదమును ఉచ్చరించలేదు.
1: బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ ఐ బికాస్ దే ఆర్ డినైడ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ.
0: వాటికి కూడాను మాటలే వచ్చి ఉండినా, నేను పశువును, నేను పక్షిని, నేను కోతిని, నేను గ్రద్దను, నేను కుక్కను అని అవి కూడాను ఉచ్చరించేటువంటివే.
1: ఇఫ్ దే ఆల్సో హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్, దే టు హ్యావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద బర్డ్, ఐఎమ్ ద బీస్ట్, ఐఎమ్ ద కౌ, ఐఎమ్ ద మంకీ అండ్ సో ఆన్.
0: కనుక ప్రపంచమంతా కూడాను నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ దిస్ వర్డ్ ఐ.
0: సర్వ జీవుల యందు ఉన్నటువంటి యొక్క ఈ ఆస్థిరతత్వం నేనే.
1: ది ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ.
0: సర్వత్రా వ్యాపించినటువంటి బృహత్తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం కూడాను నేనే.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ దిస్ ఐ ఓన్లీ.
0: కనుకనే నేను అనేటువంటి తత్వమును ఈనాడు మానవుడు సరిగా అర్థం చేసుకునలేక దేహమునే తానుగా భావించుకుని మాయలో మునుగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను ద్వైతముతో కూడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఒకటి ఇది, రెండవది నేను.
1: వన్ ఇస్ దిస్, ద అదర్ వన్ ఇస్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము.
1: దిస్ ఈజ్ ద సీన్.
0: నేను అనేటువంటిది ద్రష్ట.
1: ఐ ఈజ్ ద సీయర్.
0: ద్రష్ట లేకుండా దృశ్యము ఉండలేదు.
1: విదౌట్ ద సీయర్ దే కెనాట్ బి ద సీన్.
0: ఇది ఒక గుడ్డ,
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది అనేటువంటి పదం లేకుండా దీన్ని గుడ్డ అని చెప్పడానికి వీలు కాదు.
1: Without using this word, this, you cannot say cloth.
0: ఇది ఒక గ్లాసు.
1: This is a glass.
0: ఇది అనేటువంటి పదం లేకుండా గ్లాసు అనేటువంటి దాన్ని ఉచ్చరించలేము.
1: You cannot say glass without using
0: ఇది అనేటువంటి పదము గ్లాసును నిరూపింపజేస్తుంది.
1: The utterance of this word, this, demonstrates the existence of glass.
0: ఇది ఒక పెద్ద హాలు.
1: This is a big hall.
0: ఇది అనేటువంటిది లేకుండా ఏ హాలు క్వశ్చన్ వస్తుంది అక్కడ.
1: How do you say this hall without using this word this?
0: ఇది ఒక హాలు.
1: This is a hall.
0: ఇది అనేటువంటి పదము కేవలము ఒక దృశ్యముతో కూడినటువంటివి.
1: The word this is associated with the scene.
0: ప్రతి రూప నామములు కూడాను దృశ్యముతోనే ఉంటున్నవి.
1: Every form and name is attached to this form.
0: ఈ దృశ్యమును నిరూపించేటువంటిదే ద్రష్ట.
1: The scene is visualized by the seer.
0: అక్కడ బల్బులు వెలుగుతున్నాయి.
1: You find the bulbs illuminating.
0: కాని మనం ఏమంటున్నాము? బల్బులు వెలుగుతున్నాయి అంటున్నాము.
1: We think that the light is out of the bulb.
0: వెలిగేది బల్బు కాదు, కరెంటు.
1: It's not the bulb that sheds the light, it is the current.
0: బల్బు ఒక ఉపాధి.
1: Bulb is a vesture.
0: ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని మనం ప్రశ్నించినప్పుడు, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు, నేను 20వ తేదీ వచ్చినాను స్వామి అంటాడు.
1: If you ask any boy here, when did you come, he will say, I came Swami on 20th.
0: Endukosam vachavu?
1: Why did you come?
0: Convocation kosam vachanu.
1: I came here to attend the convocation.
0: Vachinadi evaru?
1: Who came?
0: Dekame.
1: It's the body that came.
0: Aa samayam nandu dekame taanuga bhavinchukoni nenu 20th teedi vachanu antunnadu.
1: So he identifies with the body and says that I arrived here on 20th.
0: Tirigi ninnadi dinamee kaalu jari విరిగినది.
1: Yesterday, because of an accident, he slipped and sustained a fracture in the
0: leg. ఈనాడు వచ్చి స్వామి నా కాలు విరిగినది అంటున్నాడు.
1: And today he says, my leg is fractured.
0: అప్పుడు నీవెవరు, నీ కాలు ఎవరు?
1: Then who are you and what's this leg then?
0: అప్పుడు నీ కాలు నీకంటే వేరైనదే కదా.
1: Does it not mean that your leg is separate from you?
0: ఒక నిమిషంలో దేహమే నేనుగా భావిస్తున్నావు.
1: In one minute you identify with the body.
0: మరొక నిమిషంలో నా దేహము అని దేహాన్ని వేరుగా భావిస్తున్నావు.
1: Next minute you say this is my body, consider the body separate from you.
0: కనుక నీకంటే వేరైనటువంటి అంతా ఇక్కడను దృశ్యమే.
1: So what all that is separate from you is the scene.
0: అన్ని దృశ్యములు ఎందుకును లీలమై ఏకంగా ఉండినటువంటి నీవే సత్యము.
1: In fact, the underlying current in the entire scenario is this.
0: ఆ సత్యములకు ఎట్టి మార్పులు ఉండవు.
1: This I is changeless.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందు కూడాను ఏకంగా నిలిచినటువంటి ఒక సత్యము అదియే.
1: దిస్ ఐ రిమైన్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దానిని శృతులు నేను అనేటువంటి పదముగా నిరూపిస్తూ వచ్చింది.
1: శృతీస్ కాల్ ఇట్ బై దిస్ వర్డ్ ఐ.
0: ఆ నేనునే ఆత్మగా రూపొందింది.
1: This I is verily Atma.
0: ఈ ఆత్మనే హృదయంగా మారిపోయింది.
1: దిస్ ఆత్మా ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయంగా కరుణంగా రూపొందింది.
1: This hridaya is the center of compassion.
0: Karuna anna, hridayam anna, aatma anna, nenu anna, devudu anna, anta okate paryaya padamulu maatrame.
1: And hence compassion, hridaya, aatma, I are merely synonyms.
0: Ivanni kudunu manavulu yokka jeevitopadi nimittamai erpadinatundi naamamule.
1: These are the names that we make use of for the worldly point of view.
0: Ramulu, Krishnudu ani antunnamu.
1: We have the names Ramudu, Krishnudu.
0: ఈ రాములు కృష్ణుడు పెట్టిన పేర్లే కాని పుట్టిన రూపములే కాని సాక్షాత్ స్వరూపములు కాదు.
1: These are the names given, christened, not by birth.
0: మానవునికి మొట్టమొదటి పేరు నేను అనేటువంటిది.
1: In fact, the first name of every human being is this.
0: భగవంతుని కూడాను పూర్వము నేను అనేటువంటిది మొదటి పేరు.
1: The first name of God at the earliest times is I.
0: ఉపనిషత్తులు యందు అహం బ్రహ్మాస్మి అనేది.
1: The Upanishad declaration is aham brahmasmi.
0: Aham brahmasmi. Nenu aneetundi padam puttin tarvatane nenu brahmanu antunnadu.
1: This word I is first and later we say.
0: Ee brahma aneetundi padam kudanu nenu puttina tarvatane brahma puttindi.
1: The word brahma came after this word I.
0: Kanuka annintikini mooladharam aneetundi nenu.
1: And hence the primal basis for everything is this I.
0: Itti nenu nu manam gurtinchadaniki taginaatundi krishi manam salapatam ledu.
1: We are not making an effort to know the principle of this I-ness.
0: Aneka mandi aneka vidhamla enpinte sadhanalu salputunnaru.
1: Many undergo spiritual paths, pursuits.
0: Ye sadhanalu chesinappatiki evar nimittamai chestunnavu?
1: we undertake various spiritual endeavors. What for?
0: అని ప్రశ్నించినప్పుడు దైవాన్వేషణకై చేస్తున్నాను.
1: When you ask this question, what for the spiritual path?
0: సర్వత్రా ఉన్నటువంటి దైవాన్ని అన్వేషణ చేయటం ఏమిటి?
1: When God is everywhere, why do you need to search for him?
0: ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి పదము.
1: It is ridiculous.
0: నీవే దైవమే ఉండగా ఇంకా అన్వేషణ ఎక్కడ?
1: When you are God, then why do you need to search?
0: తనను తాను ఎక్కడైనా కూడా వెతుక్కునేటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా?
1: Is there any fool who would search himself anywhere?
0: ఏ వ్యక్తినైనా అడిగి అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
1: Is there any person who would ask like this, sir, where am I?
0: నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే వీడికి బుద్ధి చెడిపోయింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలంటారు.
1: If anyone asks this question, where am I, we say that he deserves a place in the asylum.
0: నేను అనేటువంటిది తన స్వరూపమే.
1: And hence this I is your very
0: form. దైవము అనేటువంటిది తన స్వరూపమే.
1: You are God.
0: బ్రహ్మము అనేటువంటిది తన స్వరూపమే.
1: You are Brahma.
0: కానీ అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize this eternal truth.
0: దానినే మార్చాలి.
1: That has to be changed now.
0: మాను త్రిద్దవచ్చు మరివంపు లేకుండా.
1: You can
0: కరవచ్చు రాయి తిన్నగాను.
1: You can correct and set right a bent tree. You can mold a boulder.
0: మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా.
1: కెన్ యూ సెట్ రైట్ ఎవర్ ద మైండ్ దట్ ఈస్ పర్వర్టెడ్.
0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: దిస్ ఈస్ ద ట్రూత్ ఎక్స్ప్రెస్.
0: మనసును తిద్దలేరు ఎవరు.
1: వన్ కెనాట్ సెట్ రైట్ ద మైండ్.
0: మానునైనా తిద్దవచ్చు.
1: యూ కెన్
0: ముందునైనా తిద్దవచ్చు కానీ మనసును తిద్దలేరు.
1: యూ కెన్ కరెక్ట్ the trees, set it right and mold the boulder.
0: అట్టి తిద్దలేనటువంటి ఒక మనసే మానవుని అనేక పెడమార్గములు పట్టిస్తూ ఉంటుంది.
1: The mind that cannot be corrected is the main cause for the distorted worship.
0: మానవుని యొక్క దుఃఖములకు సుఖములకు పుణ్యములకు పాపములకు భోగములకు రోగములకు అన్నిటికీ మనసే మూల కారణం.
1: Mind is the main cause for the happiness, for the misery, for the sin, for the merit, the pleasure and the pain.
0: కనుక అన్వేషణ అనేది ఏంటి? ఏంటి?
1: దెన్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సర్చ్ ఫర్ గాడ్?
0: ఆత్మను దర్శించటం.
1: ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ.
0: ఇది చాలా అర్థం లేనటువంటి పదములు.
1: దీస్ ఆర్ ఆల్ మీనింగ్లెస్ వర్డ్స్.
0: సాధనలు సలుపుతున్నారు.
1: వీ అండర్ టేక్ స్పిరిచువల్ పాత్.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు.
1: హౌ మెనీ టైమ్స్?
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ సాధనలు దేనికోసం చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్?
0: ఇది ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: They are not meant for search of God.
0: దివ్యత్వాన్ని పొందే నిమిత్తము కాదు.
1: Not to attain divinity.
0: ఇది కేవలము పిచ్చి మనసును సంతృప్తి పరిచే కోసమని.
1: It is only to satisfy the mad mind.
0: కనుక మనం ఈ సాధనలన్నీ దేనికోసం చేయాలంటే చేయవలసి ఉంటే ఒకదానికోసం చేయి.
1: If at all we are to proceed along the spiritual path, we are to proceed in one direction.
0: అనాత్మను మార్చడానికే నీవు సాధన చేయి.
1: We have to do spiritual path. Spiritual sadhana, to forget which is not Atma.
0: Anatmanu marchitiva, unnadi Atmane.
1: If you forget what is not Atma, naturally you'll be reminded of
0: Atma. Anatma kudunu pratyekamainatidi kaadu.
1: In fact, this Atma is not separate from that which is
0: Anatma kudunu oka vidhamainatidi bhavame.
1: In fact, the Anatma which is not Atma is also a reflection.
0: Ippudu velugga velugutuntayi bulbs.
1: You find the bulbs illuminating there.
0: Switch off chesthe cheekati aipothundi.
1: If you switch it off, you don't find light.
0: Ee cheekati ekkadi nunchi vachindi?
1: The darkness, where do you get?
0: Light vesthani ekkadiki poyindi?
1: The moment you switch it on,
0: idi raledu poledu.
1: The darkness has not come, not
0: light
1: gone.
0: Yokka abhavame cheekati.
1: It is only the distortion or aberration of the light that comes in form
0: kanu
1: of darkness.
0: Atma yokka abhavame anatma.
1: So the aberration of Atma is Anatma.
0: కనుక అనాత్మను కూడా మనము దూరం చేయనక్కర్లేదు.
1: You don't need to be far from this Anatma.
0: కారణం,
1: the reason,
0: అనాత్మనే లేదు. లేనటువంటి దాన్ని దూరం చేయటం ఏమిటి?
1: In fact, there's no dualism. You cannot be out of it.
0: కనుక ఇవన్నీ కూడా కేవలము ఒక భ్రమల చేత కూడినటువంటివి.
1: That is all illusion only.
0: కనుక మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా మన భ్రమ యొక్క తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ దేర్ టు సాటిస్ఫై అవర్ మైండ్. అనేక మంది
0: ధ్యానం చేస్తుంటారు,
1: మెనీ మెడిటేట్,
0: భజన చేస్తుంటారు,
1: దే డు భజన్,
0: జపములు చేస్తుంటారు,
1: దే డు జప.
0: ఇవన్నీ కూడాను కేవలము తన యొక్క మానసిక తృప్తి కోసమని.
1: దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ధ్యానం దేనికోసం చేస్తున్నావు?
1: వై డు యూ మెడిటేట్?
0: ధ్యేయం ఏమిటి?
1: Well, what is the aim?
0: Dhyanam ante emiti?
1: What is meditation?
0: Chese vaadu evaru?
1: Who is the one that
0: dhyana ayinappudu ee dhyanam evari kosam cheyali?
1: The doer, the process and the aim are verily the same.
0: Ee yokka ekatvanni manam chakkaga gurtinchinappudu yeni cheyanakkarledu.
1: When we know the unity in Trinity, you don't need to do any.
0: Aithe aham brahmasmi ani cheppukochuna ani meeku sandeham raavachchu.
1: Then you may doubt, can we declare aham brahmasmi?
0: Nene devudu ani cheppavachuna?
1: Can you say I am God?
0: చెప్పవచ్చు. కానీ దేవుడు అనేటువంటి దానికి ముందుగా నేను అనేటువంటిది ఉండాలి కదా, దాన్ని మొట్టమొదటి తెలుసుకో.
1: Yes, you can certainly say so, but you should know before you say God, you should know I first.
0: కనుకనే ఆ I తత్వం అనేటువంటిది దైవము.
1: The principle of I.
0: నేను దేవుడు అనేటువంటి రెండు పదములు లేవు.
1: There are no two words like this, I and God.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, నాట్ టూ.
1: In fact, there is only one that exists, not two, only one.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం లోపల ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు అనేక పనులను పట్టి దైవం యొక్క రూపనామం తిద్దుకుంటున్నారు.
1: Those who are in this earthly sojourn, we have our own names and forms of the divine.
0: ఉన్నది ఒక్కటే,
1: only one that exists.
0: క్రియ యొక్క ప్రభావం చేతనే ఆ వస్తువును అనేక పేర్లుగా మనం పిలుస్తున్నాము.
1: బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ వీ గివ్ డిఫరెంట్ నేమ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ఎ బ్రాహ్మిన్.
0: అతను లోపల పూజ చేస్తున్నాడు.
1: హీఈస్ ఆఫరింగ్ వర్షిప్ దేర్.
0: పూజలు చేసేంత వరకు అతను పూజారి బ్రాహ్మణ అంటాం.
1: ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ వర్షిప్ హీఈస్ ఎ ప్రీస్ట్.
0: అతనే తిరిగి వంట రూములకు పోయి వంట చేస్తుంటే అతను వంట బ్రాహ్మణుడు అంటాము.
1: ఇఫ్ హీ కుక్స్ దేర్ ఇన్ ద కిచెన్ ఈజ్ ఎ బ్రాహ్మిన్ కుక్.
0: అదే పంచాంగం చెప్పేటువంటి సమయం లోపల పంచాంగం బ్రాహ్మణ అంటాం.
1: ఇఫ్ యూ రిసైట్ ఆల్మనాక్ వి సే పంచాంగ బ్రాహ్మణ.
0: ఒక్కడే తన వృత్తిని బట్టి ఆ పేర్లు మనం ఉపయోగపెడుతున్నాం.
1: ద సేమ్ పర్సన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ వీ కాల్ హిమ్ సో.
0: అదే విధంగానే దైవం ఏకమైనప్పటికీ అతనికి అనేక రూపనామాలను మనం కల్పించుకుంటున్నాము.
1: లైక్ వైజ్ గాడ్ ఈస్ వన్ బట్ వీ అస్యూమ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One Lord has many names.
0: ఈ నామములు రూపములు మన యొక్క కల్పనలే.
1: The names and forms are of our own creation.
0: దైవమునకు రూపము లేదు, నామము లేదు.
1: God has no specific name and form.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం అని శృతి బోధించింది.
1: Therefore the Vedic text declares the divinity as attributeless, formless, nameless, pure, unsullied and non-dual.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనము గుర్తించుకోలేక అనేక గ్రంథాలు మనం చదువుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది డివినిటీ ఇన్ ది ట్రూత్.
0: అనేక గురువుల దగ్గరికి వెళుతున్నాము.
1: వి గో టు డిఫరెంట్ సెంటర్స్.
0: అనేక బోధనలు వింటున్నాము.
1: వి లిసన్ టు టాక్స్.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: వాట్ హ్యాపెన్స్ అల్టిమేట్లీ?
0: కట్టగడపడి దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమీ లేదు.
1: యు డోంట్ గెట్ ఫైనలీ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: నీవే సర్చ్ చేసుకోవాలి.
1: యు హావ్ టు సర్చ్ విదిన్.
0: నీ మనస్సు యొక్క తత్వాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: యు హావ్ టు సబ్డ్యూ యువర్ మైండ్.
0: మనసు మహా దొంగ.
1: Mind is a big thief.
0: ఆ దొంగను మనం ప్రక్కలో పెట్టుకుని ఈ సాధనలు అనేటువంటి విలువైన పదార్థములంతా కూడా మన దగ్గర ఉంటున్నప్పుడు ఇది ఎప్పుడైనా ప్రమాదమే.
1: When you have the mind, the big thief by your side, if you yet proceed in spiritual path,
0: మన సద్గుణములు అనేటువంటిదే ఈ యొక్క ధనము.
1: The virtues are our wealth.
0: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ దొంగను మనం దూరం చేయాలి.
1: The virtues should be in the proper direction. We have to find out the thief properly.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి దొంగను మొట్టమొదట మనం పట్టాలి.
1: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ మైండ్ ద థీఫ్.
0: ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
0: దీని వల్లనే మానవుడు అనేక రకమైనటువంటి ఒక అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్.
0: కాన ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: So every man should have full faith in the divinity of this word I.
0: దైవమునకు నేను అనేటువంటి పేరు తప్ప మరొకటి లేదు.
1: God has only this name I, nothing else.
0: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం అన్నారు.
1: This in Sanskrit is called అహం.
0: అహం అనగా నేనే.
1: అహం means I.
0: నేననగా దేహం కాదు.
1: I does not mean the body.
0: ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణకు మాస్టర్ అయినటువంటి వాడు నేను.
1: This I is the master of the body, the mind, intellect and inner senses.
0: కనుక అట్టి యజమాని అయినటువంటి వాడు నీవు.
1: యు ఆర్ ద మాస్టర్.
0: అట్టి భగవంతుని యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ క్లియర్లీ.
0: విశ్వమంతా వ్యాపించినటువంటి దైవత్వాన్ని ఏదో ఒక చిన్న మందిరంగా కట్టి ఆరాధనలు సల్పుతున్నాము.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఇస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు ఎ టెంపుల్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్.
0: కానీ ఇంత పెద్ద భగవంతునికి ఇంత చిన్న మందిరం కట్టి ఆరాధన చేయటము, ఇది మంచిదేనా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు వర్షిప్ దట్ మైటీ యూనివర్సల్ గాడ్ ఇన్ ఎ సింపుల్ వే?
0: అది కేవలము దైవానికి కొంత అపఖ్యాతిని గావించటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ పుటింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
0: ఇంత గొప్ప విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని ఒక చిన్న ఫోటో రూపుగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాము.
1: ద వాస్ట్ ఇన్ఫినిట్ డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ టు ఎ ఫోటో ఫ్రేమ్.
0: ఇంత అఖండమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఇంత అల్పత్వాన్ని పెట్టుకోవటము మన యొక్క పాపమే కదా.
1: ది ఆమ్నిషియన్స్ ఆఫ్ ది డివినిటీ కెనాట్ బి లిమిటెడ్ ఇన్ సచ్ ఎ వే విచ్ అమౌంట్.
0: నీకంత ఆశగా ఉంటుంటే ఒక ఫోటో పెట్టుకోవచ్చు.
1: ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ వన్ ఫోటో.
0: ఈ రకమైనటువంటి ఫోటోలు అంతా కూడా మనం పెట్టి దైవత్వానికి అపఖ్యాతిని మనం సాధించుతున్నాం.
1: హ్యావింగ్ మెనీ మెనీ ఫోటోస్ ఆల్ అరౌండ్ యు ఆర్ పుట్టింగ్ గాడ్ టు డిస్రెప్యూట్.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయంబున మచ్చ అలవియగున.
1: The infinite mighty God who is spread all over this cosmos, is it possible to limit him in a temple?
0: Koti suryula kaanti metigalgina neeku pramitha deepamu nevaru pattagalaru.
1: O God, when you are that effulgent and brilliant, equal to the light of crores of suns, can we hold a lamp in front of you?
0: Agaragula kaina andani vaniki నెవరితరము.
1: వెన్ బ్రహ్మ కెనాట్ కాంప్రిహెండ్ యువర్ నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఇట్ పాసిబుల్
0: సర్వభూతములందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: వెన్ యు ఆర్ ఇన్ డ్వెలర్ ఇన్ ఆల్ ద క్రీచర్స్ కెన్ వీ నేమ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే?
0: బ్రహ్మాండమంతయు బొద్దలోనున్నట్టి బచ్చబోధ్యము నీకు పెట్టతగున.
1: వెన్ ది హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ స్టమక్ can we feed you, can you serve?
0: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu jeyimpa sadhyamaguna.
1: When you are present in all of the waters, the mighty oceans, can we give you a bath?
0: Vasudha jariyuchunnadi kevalamu gatuku kosamu bahumada badulairi.
1: In fact, we are bound by suffering because of this living.
0: ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: To eke out our daily living, we have our own
0: limits. మన భ్రమణ కోసమని ఈ రూపమునున్నట్టి బచ్చబోధ్యము నీకు పెట్టతగున.
1: When the whole world is in your stomach, can we feed you? Can you serve?
0: జలములయందు సంచరించ

0: సరియైన సాధన కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ స్పిరిచువల్ పాత్.
0: దైవం సర్వత్రా ఉండినటువంటి ఒక నేనే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: గాడ్. నీవు నేనే నేనే పెదవులతో మాత్రమే పలికినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే ఏ లిప్ సర్వీస్ బై
0: హృదయపూర్వకంగా దైవత్వం అనేటువంటిది నేనే నేనే నేనే అని సాక్షిగా నీవు పలకాలి.
1: హోల్ హార్టెడ్లీ యూ షుడ్ సే ఐ యాజ్ దట్ ఇటర్నల్ విట్నెస్.
0: ఇది నిజమైనటువంటి బోధలు.
1: దిస్ ఇస్ ట్రూ టీచింగ్.
0: ఈనాడు ప్రపంచంలో ఉండినటువంటి యొక్క అశాంతులంతా రూపమాపేటువంటిది ఈ నేను అనేటువంటి తత్వం ఒక్కటే.
1: This agitation spread all over the world can be brought down by this I.
0: ప్రేమించేవాని ఎందున్నది నేనే.
1: In fact, the one whom you love.
0: ద్వేషించేవాని ఎందున్నది నేనే.
1: The one whom you hate.
0: నీ ఎందున్నది నేనే.
1: The one within you.
0: ఎవరిని ఎవరు ద్వేషించగలరు, ఎవరిని ఎవరు ప్రేమించగలరు.
1: In all these we find same I. Who can love, who can hate anyone then?
0: కనుక అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఎవ్వరు కూడా ద్వేషించలేరు.
1: This principle of oneness, unity, none can hate.
0: మానవుని యందు ఏనాడు ద్వేషం ఉండదో ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క దుశ్చర్యలంతా కూడా పూనుకోరు.
1: In fact, when there's no hatred, there cannot be any wicked activity.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి?
1: Everywhere we find the fear. Everywhere you find accidents.
0: సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అశాంతికి మనం గురి అయిపోతున్నాం.
1: సిన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్ ది ఎలిమెంట్.
0: నీ యందు నా యందు అందరి యందు ఉండేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: ఇన్ యూ అండ్ ఇన్ మీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అన్ని బల్బుల యందు ఉండేటువంటి కరెంటు ఒక్కటే.
1: ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఆల్ త్రూ ది బల్బ్స్.
0: ఆ కరెంటు అక్కడ పోతే అన్ని బల్బులు కూడా చీకటి అయిపోతుంది.
1: ద మూమెంట్ కరెంట్ ఈస్ ఆఫ్ యు ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: అది నేను, అది బ్రహ్మతత్వము.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఇస్ ఐ.
0: కనుక అట్టి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించడానికి ఈ ప్రపంచమునందు కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేయాలి.
1: To understand the divinity, we should make certain efforts.
0: Bedhamulu ekkada unnavi?
1: Where are the differences?
0: Dehamulu endu untunnavi?
1: They are there in the body.
0: Ee deha bedhamulu ekkada nunchi vastunnayi?
1: Where from you get the
0: manasu dwara vastunnayi?
1: Out of the mind.
0: Kattukokapulu bari evaru, bhartha evaru?
1: Before the wedding, who is the husband and who is the wife?
0: Kaani marriage jarigina tarvata ఈమె నా భార్య అనే అభిమానం అక్కడ ప్రింట్ అయిపోతుంటది.
1: ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ కమ్స్ అటాచ్మెంట్, షీఈస్ మై వైఫ్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద చైల్డ్.
0: పుట్టిన తర్వాత ఇతను నా బిడ్డ అంటున్నాము.
1: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వి సే షీ ఇస్ మై చైల్డ్.
0: మనకు మనం కల్పించుకున్నవే.
1: దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్ క్రియేషన్.
0: మనకు మనకు సంబంధ బాంధవ్యాన్ని ఎత్తింపు చేసుకున్నవే.
1: దిస్ ఓన్లీ రైజ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్.
0: లేకపోతే ఎట్టి సంబంధము లేదు.
1: ఆర్ ఇస్ నో అటాచ్మెంట్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకాత్మ సంబంధం ఒక్కటే.
1: దట్ వన్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ రిఫర్ టు యాజ్ మెనీ బై స్కాలర్స్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా చెప్తూ పోయారు.
1: ఈచ్ వన్ సేస్ ఇన్ హిస్ ఓన్ వే.
0: తమిళంలో ఉన్నది నీరు ఒక్కటే.
1: వాటర్ ఇస్ సేమ్ ఇన్
0: తెలుగు. వారు నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: హిందీ వారు పానీ అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: వారు వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: తమిళ వారు తన్ని అంటున్నారు.
1: తమిలియన్స్ కాల్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: సంస్కృత పీపుల్.
0: ఈ పేరు ఎన్ని పెట్టినప్పటికీ నీరు మాత్రం మార్చలేదు కదా.
1: యు మే నేమ్ ఇట్ ఇన్ ఎనీవే, యూ కాంట్ చేంజ్ వాటర్.
0: అదే విధంగానే ఏ రూపనామమును మనం పెట్టుకున్నప్పటికీ ఉన్న దైవత్వం ఒక్కటే.
1: యు మే హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఫామ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి దైవత్వానికి చావు లేదు, పుట్టుక లేదు.
1: That divinity has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: God is permanent without birth.
0: ఆది మధ్యాంత రహితుడు అనాది వాడు.
1: Neither has the beginning nor the end, he is eternal.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born, he cannot be killed, and he won't kill anyone.
0: ఆత్మయయున్ను నట్టి.
1: He stands as this ఆత్మ.
0: బ్రహ్మనేని.
1: And I am that Brahma.
0: కనుకనే ఆ ఐ అనేటువంటిదే బ్రహ్మ.
1: దిస్ ఐ ఇస్ బ్రహ్మ.
0: ఇది దీనికి దేహములకు చావు పుట్టుకలు ఉన్నవి కానీ తనకేమాత్రమూ చావు పుట్టుకలేదు.
1: ఇట్స్ ద బాడీ దట్ ఇస్ బాన్ అండ్ దట్ డైస్, నాట్ ఆత్మ.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ డివినిటీ.
0: అన్ని ఆత్మస్వరూపులే.
1: ఆల్ ఆఫ్ దెమ్ బాడీమెంట్స్.
0: కనుకనే భగవద్గీత మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: సో గీత సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు అవకాశమే ఉంటుండదు.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ఇట్ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: నేను అనేటువంటి దానికి తగినటువంటి అర్థాన్ని గుర్తించాలి.
1: షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: ఆనాటి గోపికలు కూడాను
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్.

0: కృష్ణుని యొక్క వియోగం చేత పరితపించిపోతున్నారు.
1: దే ఆర్ పైనింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫీలింగ్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ కృష్ణుని పట్టాలి కట్టాలి అని ప్రయత్నం చేశారు.
1: హౌఎవర్ దే వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: ప్రతి దినము కూడాను వారింటికి వస్తున్నాడు.
1: ఎవ్రీ డే హీ వాస్ విజిటింగ్.
0: పాలు పెరుగు త్రాగుతున్నాడు పోతున్నాడు.
1: హీ వాస్ డ్రింకింగ్.
0: కానీ పట్టలేకపోతున్నారు.
1: బట్ హౌఎవర్ దే
0: కుడ్ ఇంట్లో ఉండి కూడాను వారి కంటి కనిపించడం లేదు.
1: దే కుడ్ యెట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్ అరౌండ్.
0: అలాంటి పరిస్థితిలో కృష్ణుడు నన్ను పట్టడానికి ఒక ఉపాయం మీకు నేర్పిస్తానన్నాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఐ వుడ్ సజెస్ట్ యు ఎ డివైస్ టు క్యాచ్ మీ.
0: ఒకనాడు పాలన్నీ క్రింద పోశాడు.
1: వన్ డే ది మిల్క్ స్పిల్.
0: పాదాలతో చక్కగా తడిపాడు పాలను.
1: అండ్ ఆల్ హిస్ ఫీట్ బికేమ్ వెట్.
0: గోపికను పట్టడానికి వచ్చిన సమయం లోపల కృష్ణుడు పరిగెత్తాడు.
1: యాజ్ గోపికస్ వర్ అబౌట్ టు క్యాచ్ హిమ్ కృష్ణ వాస్ రన్నింగ్ అవే.
0: పరిగెత్తినప్పుడు పాదముల యొక్క ప్రింట్ అంతా కూడా గుర్తుకు తెలిసిపోయింది.
1: ఆన్ ద పాత్ దే కుడ్ ఫైండ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్.
0: ఆ గుర్తును చూసి కృష్ణుడు పట్టేశాడు.
1: దే కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ మిల్క్.
0: కనుకనే ఆనాడు చెప్పాడు గోపికలు.
1: అండ్ దెన్ గోపిక సెడ్,
0: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా
1: కృష్ణ, కెన్ వీ నో యూ, కెన్ వీ క్యాచ్ యూ.
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
0: 84 lakh jeevamula.
1: In 84 lakhs.
0: అనయంబున నడబాయకుండువట.
1: You are always one with
0: him. అనువ్రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదుబట. నిను గనుగొన్న గలమా.
1: You are present from microcosm to macrocosm, the smallest of small and the biggest of the big.
0: కేవలం మేము మానవ నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got this physical naked eye.
0: ఈ తోలు నేత్రాలతో ఉంటున్నాము.
1: We have got these eyes.
0: మాలో జ్ఞాన నేత్రములు లేవు.
1: We don't have the eye.
0: ఈ తోలు నేత్రములు ఏనాడు నీవు మూసుకుందువో.
1: The moment you
0: జ్ఞాన నేత్రములు ఏనాడు నీవు వికసింపజేసుకుందువో.
1: The moment you open the eye of wisdom,
0: దైవత్వం మాకు అర్థమవుతుంది.
1: Then we will understand divinity.
0: ఈ అర్థమును గుర్తింపజేసే నిమిత్తమై అనేక మంది దేవాలయంకు వెళుతుంటారు.
1: To understand this, we go to temples.
0: దేవాలయంకు వెళ్ళే దేని కోసం?
1: Why do we go to a temple?
0: దేవుని దర్శించే కోసం వెళ్తున్నారు.
1: We go there to see God.
0: కానీ దేవుని ముందు పోతానే కళ్ళు మూసుకుంటున్నారు.
1: But in front of God, we close our eyes.
0: చూడటానికి పోయినటువంటి వాడు కళ్ళు ఎందుకు మూసుకోవాలి?
1: Having gone there to see, why do you close your eyes?
0: ఓ దేవుడా, ఈ కన్నులతో కాదు నిన్ను చూచేటువంటిది, నా హృదయ నేత్రంతో చూడాలని ఈ కన్నులు మూసుకొని హృదయంతో తాను స్మరిస్తాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఓ గాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ విత్ ది ఫిజికల్ ఐ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: ఇలాంటి పవిత్రమైన రహస్యములు దైవతత్వమునందు ఎన్నియో ఉంటున్నది.
1: దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్, సీక్రెట్ సీక్రెట్స్ బిహైండ్.
0: కానీ ఇవి ఏ పండితులు బోధించటం లేదు.
1: నో స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్.
0: ఏ గ్రంథములు తనకు సరైనటువంటి అర్థములు బోధించటం లేదు.
1: నో బుక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్.
0: మానవుడు తనకు తాను అర్థం చేసుకోలేదు.
1: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈ అవ్యక్తం చేతనే దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ దిస్ నాన్ అపారెంట్ ఇమ్మనెంట్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
0: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరికి వారే దేవుడు.
1: Everyone must know that everyone is divine.
0: ఈ వేదములు ప్రారంభమయ్యే సమయంలో పొందు కొన్ని వేల మంది మాత్రమే ఉంటున్నారు ప్రజలు.
1: In the earlier days, the population was limited, thousands.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపంగానే వారు భావించి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సుతో ఉండేటువంటి వాడు భగవంతుడు ఉన్నారు.
1: They describe God as one with 1,000 heads, 1,000 hands, and 1,000 feet.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
0: ఈ భావం మనలో అభివృద్ధించినప్పుడు మనము దైవ తత్వములకే మనం ప్రయత్నిస్తాం, కానీ దుర్మార్గంలో మనం ప్రవేశించము.
1: When we have the divine thoughts, we'll be divine ultimately. We'll never be wicked and bad.
0: నేను చేసేటువంటి పని దైవం చేసే పనియా కాదా అనేటువంటి ప్రశ్నను తన వేసుకోవాలి.
1: We have to put a question to ourselves. Are our actions godly?
0: మరొక అపాయకరం చేసినటువంటి పనులు దైవం ఈ విధంగా చేస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో వస్తుంది.
1: When you are in the wrong direction, you have to question this way. Will God permit this?
0: దైవం ఎప్పుడు ఎవరికి కూడా అపకారం చేయడు.
1: గాడ్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: అయితే ఇన్ని రకమైనటువంటి యొక్క చేష్టలంతా జగత్తులో జరుగుతున్నావే, ఇవంతా ఎవరు చేస్తున్నారు?
1: దెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అరౌండ్?
0: ఎవరికి వారే చేసుకుంటున్నారు.
1: ఈచ్ వన్ డస్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దైవము సాక్షిభూతుడిగా ఉంటాడు.
1: గాడ్ ఈస్ ద విట్నెస్.
0: తాను హింసించడు, తాను ద్వేషించడు, ప్రేమించడు.
1: He will never hurt, he will never harm, nor love anyone.
0: ప్రేమించేది నీకు నీవే, హింసించేది నీకు నీవే.
1: You love your own self, you harm your own self.
0: తనకు భగవంతుని యొక్క శిక్షణ కానీ రక్షణ కానీ తమకు తాము చేసుకునేటువంటివి కానీ దైవం ఇచ్చేటువంటివి కాదు.
1: సో పనిష్మెంట్ ఆర్ ప్రొటెక్షన్ దే ఆర్ డన్ అన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ బై గాడ్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, born out of the mother's womb, no one comes with a necklace around.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no chain of pearls nor gold chain around the neck.
0: రత్నాల హారముల్ రంజిల్లగా లేదు పచ్చల పేళ్లను పొతకలేదు.
1: There's no chain of diamonds nor the chain of precious stone.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: Yes, there is a chain round your neck.
0: పూర్వజన్మాల కర్మలు పొందుబరచి
1: consequences of the past life, they are all brought together.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: without breaking good or bad.
0: బ్రహ్మ మీకించి పంపెను బరువు మాల.
1: God sends you down to earth with this
0: necklace. కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the chain of consequences of the past actions and lives.
0: ఆ కంఠమాల మన కర్మలు చేర్చుకున్నటువంటివి.
1: The chain is the result of your own action.
0: దైవం ఇచ్చినవి కాదు.
1: It's not God's gift.
0: దైవం ఇచ్చినటువంటిది ఒక్కది ఇచ్చినది కాదు పుచ్చుకున్నది కాదు.
1: The what God has given is neither given nor bestowed upon.
0: దైవం అంటే వేరేనట్టు కదా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
1: When God is separate from you, you can say he is the giver.
0: అందరి యందు ఉన్నది దైవత్వం ఒక్కటే.
1: Same God is in everyone.
0: ఇలాంటి ఏకత్వ భావాన్ని మనం ప్రేమించాలి ఆశించాలి సంచరించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ ఎఫినిటీ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ అండ్ లవ్.
0: అయితే ఈ పిచ్చి మనసును అదుపులో పెట్టుకోవడం కోసమని కొన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
1: హౌఎవర్ వీ హ్యావ్ టు ఫాలో ద స్పిరిచువల్ పాత్ టు కంట్రోల్ ద మైండ్.
0: కొంచెమైనా కూడా ఈ మనసు కొంచెం అదుపులో వస్తుందని విశ్వసించాడు.
1: బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్ వీ కెన్ కంట్రోల్ అవర్
0: దొంగ. ఎప్పుడు తన దొంగను తాను పట్టించడు.
1: నో థీఫ్ విల్ హెల్ప్ యూ టు క్యాచ్ అనదర్ థీఫ్.
0: Not another, himself.
1: Himself.
0: కనుక తనంతాను ఎప్పుడు కూడా దొంగ పట్టించడు.
1: సో నో థీఫ్ విల్ షో హిమ్సెల్ఫ్ టు బి కాట్ బై అదర్.
0: మన మనసు ఒక పెద్ద దొంగ.
1: అవర్ మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
0: దాన్ని ఎవరు పట్టిస్తారు?
1: హూ విల్ షో యూ?
0: పట్టించాలంటే మనసే పట్టించాలి.
1: సో ది సేమ్ మైండ్ షుడ్ హెల్ప్.
0: మనసు ఎప్పటికీ పట్టించదు.
1: మైండ్ విల్ నెవర్ హెల్ప్ యూ.
0: కనుకనే దైవత్వానికి దూరం చేస్తుంది.
1: సో ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది.
1: దిస్ ఇస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: సర్వ సాధనలో కూడా అడ్డు తగిలేటువంటిది మనసే.
1: ఇట్స్ ఓన్లీ మైండ్ దట్ కమ్స్ యాజ్ ఎన్ ఆబ్స్టకల్ ఇన్ ఆల్ స్పిరిచువల్.
0: అన్నిటికీ సహాయం చేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఎవ్రీథింగ్.
0: కానీ దివ్యత్వానికి మాత్రం సహాయం చేయలేదు.
1: బట్ ఇట్ వోంట్ రెండర్ హెల్ప్ టు డివినిటీ.
0: ఈగలు దోమలు అన్నింటిపైన వాలుతాయి.
1: And the flies fall, mosquitoes fall on everyone.
0: అగ్నిపైన మాత్రం వాలదు.
1: But they don't fall on the fire.
0: అదే రీతిగాని ఈ మనసు అనేటువంటిది అన్నింటి యందు వాలుతుంటాది.
1: మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
0: ఒక్క దైవం దగ్గర మాత్రం అది దూరంగా ఉంటాడు.
1: బట్ ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: అట్టి దైవత్వానికి ఈ మనసును కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హాస్ గాట్ టు బి అండర్ చెక్ ఆర్ కంట్రోల్.
0: మనసు యొక్క ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ కెనాట్ ఫాలో ద మైండ్ యాజ్ ఇట్ రన్స్ వేవర్డ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ గోస్ బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద వేస్ ఆఫ్ ద మైండ్
0: పిచ్చివాణిగా రూపొందు.
1: టర్న్స్ ఇన్ టు ఎ మ్యాడ్ మ్యాన్.
0: మనసును అదుపులో నుంచుకున్నవాడు.
1: ది వన్ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
0: అతనే ధీరుడవును.
1: హీ విల్ బి వన్ ఆఫ్ వ్యాలర్ అండ్ కరేజ్.
0: మనసును ఆధీనంలో నుంచున్నటువంటి వాడే మహాధీరుడు అవుతాడు.
1: యు విల్ బి వన్ ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్.
0: అతనే ధీరుడు అవుతాడు.
1: యు ఆర్ దర్ ట్రూ
0: వారియర్. అతనే గంభీరుడు అవుతాడు.
1: యు ఆర్ ఏ వారియర్.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రాపంచిక చరిత్ర యందు రామాయణం చాలా ప్రధానమైన ప్రమాణము.
1: ఇన్ ది ఏన్షియంట్ హిస్టరీ రామాయణ ఇస్ ద చీఫ్ వన్.
0: రాముడి దగ్గర శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడైనటువంటి వాడు చాలా వినయంగా ఉంటున్నాడు.
1: ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ దేర్ ఇస్ వన్ ఆఫ్ హ్యూమిలిటీ ఆఫ్ స్కాలర్షిప్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: రాముడు చూసినప్పుడు ధీరుడిగా రూపొందుతూ వచ్చాడు.
1: హీ సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: రావణ దగ్గర పోతానే ధీరుడై నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీ వాజ్ మైటీ.
0: దివ్యత్వం దగ్గర ధీరుడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ హంబల్.
0: క్రౌర్యం దగ్గర ధీరుడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వికెడ్ మ్యాన్ ఈజ్ కరేజియస్.
0: కనుకనే ఎటువంటి పరిస్థితి యందు మన మనసును ఎలాంటి పరిస్థితిగా ఉంచుకోవాలి?
1: ఇన్ వాట్ కండిషన్ షుడ్ వీ మెయింటైన్ అవర్ మైండ్?
0: మనకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ధీరత్వాన్ని వహించాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ against all that forms as an obstacle.
0: ఏది మనకు సహాయం పరుస్తుందో దాని దగ్గర దీనుడై నిలిచిపోవాలి.
1: And in front of those that are ready to help, we should be humble.
0: అది ఏ అహం తత్వము.
1: That is the nature of aham.
0: ఈ అహం అనేటువంటిది నేనే.
1: అహం ఇస్ ఐ.
0: అయితే ఈ ఆకారమునే నేనుగా భావించుకోవడం చేతనే ఇది అహంకారంగా మారిపోయింది.
1: సిన్స్ యు గో బై దిస్ ఫార్మ్ ఆఫ్ ద బాడీ, ఇట్ హెస్ బికమ్ అహంకారం.
0: ఆకారమే తానుగా అవటం వల్ల అహంకారము. అహమే ఆకారం కనుక అహంకారం.
1: అహం ద ఐ ఐడెంటిఫైస్ విత్ ఆకార, ద ఫార్మ్ టర్న్స్ ఇట్ అహంకార.
0: ఆకారం నేను కాదు కనుక అక్కడ అహం అని మాత్రమే వచ్చింది.
1: సిన్స్ ఐఎమ్ నాట్ ఆకార, ద ఫార్మ్ యు ఆర్ అహం.
0: అహమే బ్రహ్మ కాని అహంకారం బ్రహ్మ కాదు.
1: అహం ఇస్ డివైన్ నాట్ అహంకార ఈగో.
0: కనుక నీ ఆకారమును మనం విస్మరించి
1: ఫర్గెట్ దిస్ ఫార్మ్,
0: దివ్యత్వాన్ని విశ్వసించి అహంకారంతో మనం జీవితమును గడపకుండా
1: అండ్ వీ షుడ్ నాట్ లీడ్ అవర్ లైఫ్ ఈగో.
0: అహంభావంతో జీవితాన్ని అంత్యం గావించాలి.
1: అండ్ వీ హావ్ టు ఎండ్ అవర్ లైఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ.
0: ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను అంటున్నాడు.
1: సో ఎవ్రీ మ్యాన్ క్లెయిమ్స్ సే
0: ఎవరైనా నీవు ప్రశ్నించు నేను అంటాడు.
1: యు ఆస్క్ ఎనీవన్ హీ విల్ సే ఐ.
0: కాబట్టి సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అది నేను.
1: దేర్ఫోర్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ దిస్ ఐనెస్.
0: కనుక అట్టి నేను అనేటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: దైవము చాలా బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు.
1: గాడ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: జీవుని యందు ఉండినటువంటి వాడు.
1: హిస్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: సర్వత కాలముని యందు ఉండినటువంటి వాడు.
1: హిస్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ టైమ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి రూపం.
1: సో గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఫార్మ్.
0: దైవ స్వరూపాన్ని మనం చాలా సంకుచితంగా మనం ఆరాధన చేస్తున్నాము.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఏ స్మాల్ వే.
0: అది ఏ మన యొక్క అశాంతికి మూల కారణము.
1: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్.
0: సర్వత్రా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ఒక చిన్న ఫోటోలో పెట్టి పూజించుకోవటం ఇది కేవలం అల్పత్వం కాదా?
1: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ టు లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
0: ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి జీవితానికి ఒక ఆధారంగా తీసుకున్నామంతే.
1: Just take it as a sign in this worldly life.
0: Idanta pravrutti lakshanale.
1: This is all outward trend.
0: Ee pravrutti lakshanam enaadu manam viru chestamo appude manalo nivrutti prarambham avutundi.
1: The moment you end this external outlook, you will grow inward.
0: కాబట్టి ఈ ప్రవృత్తి లక్షణాలు క్రమక్రమేణా మనం మారిపోవాలి.
1: దట్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: ఏ పనైనా చేయి, నీ ఉద్యోగం చేయి, చదువుకో, ఇంకే వ్యాపారం చేయి, అన్ని చేసుకో, తప్పు లేదు.
1: యు డూ ఎ జాబ్, ఆర్ యు స్టడీ, ఆర్ డూ బిజినెస్, డజంట్ మ్యాటర్.
0: అయితే అన్ని కర్మలు దైవ కర్మలుగానే భావించు.
1: బట్ కన్సిడర్ ఆల్ యాక్టివిటీ యాస్ డివైన్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అని వదిలిపెట్టు.
1: లెట్ ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఏ కర్మలు నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ యాక్టివిటీ.
0: ఏ పనులు నీ విడవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డ్రాప్ ఎనీ యాక్షన్.
0: అన్ని పనులు కూడా భగవత్ప్రీత్యార్థమైన పనులే అని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ద డూయర్?
0: నేనే చేస్తున్నాను.
1: ఐఎమ్ డూయింగ్.
0: నేనెవరు?
1: హూ యామ్ ఐ?
0: నేనే బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేసుకుని నేను నేనే అని అనుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ.
0: నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను ముత్తయ్య అని అనిపి దేహం యొక్క పేరును నీవు ఉచ్చరించకూడదు.
1: యూ కెనాట్ హ్యావ్ ద నేమ్స్ లైక్ టామ్, డిక్ అండ్ హ్యారీ. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
0: దేహం పెట్టిన పేర్లే కానీ నీకు పెట్టిన పేరు కాదు.
1: దట్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ.
0: కనుక ఉపాధి యొక్క భేదములే మానవుని యొక్క దివ్యత్వానికి అత్యంత దూరమైపోతుండాలి.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద బాడీ అండ్ ద వెస్చర్ వీ పుట్ ఆన్.
0: ఈ ఉపాధి యొక్క భేదములను మనం నిర్మూలన చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్.
0: అనగా ఉపాధిని పెంచుకో, ఉపాధిని కాపాడుకో.
1: యు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ.
0: కానీ ఉపాధిపైనే నీవు ఆధారపడకూడదు.
1: బట్ డోంట్ గో బై దిస్ బాడీ ఎనీవే.
0: నీవేం పాస్ చేశావు?
1: వాట్ దట్ యువర్ పాస్?
0: నేను ఎంబీఏ పాస్ చేశానంటాడు.
1: యు సే ఐ పాస్డ్ ఎంబీఏ.
0: ఎంబీఏ పాస్ చేసినది ఎవరు?
1: Who is the one who passed MBA?
0: దేహమును సంబంధించినటువంటి పేరే.
1: ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద బాడీ.
0: భగవంతుడికి ఎంబీఏ లేదు, బీఏ లేదు.
1: గాడ్ ఈజ్ నేదర్ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ నార్ బీఏ డిగ్రీ హోల్డర్.
0: మనకు ఏ డిగ్రీలు కూడా లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిగ్రీ.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఓన్లీ వన్.
0: అదే నిర్గుణం.
1: దట్ ఈస్ ఎట్
0: అదే నిర్మలం.
1: దట్ ప్యూర్.
0: అదే అద్వైతం.
1: దట్ నాట్ డ్యువల్.
0: అందువల్లనే భగవంతుడు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటాడు.
1: దేర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: నేను వస్తుంటే కొంతమంది హ్యాపీ బర్త్డే అన్నారు.
1: As Bhagavan started giving darshan this morning,
0: happy,
1: said, happy birthday.
0: Happy cheppu.
1: You tell others who are not happy, be happy, happy birthday.
0: Nenu eppudu happy gaane unnanu.
1: Bhagavan is always happy.
0: Naaku nee happy akkarledu.
1: You don't need to say specially say be happy.
0: Kanukane Bhagavantudu nityanandamu.
1: God is eternal bliss.
0: Nityanandam.
1: Eternal bliss.
0: పరమ సుఖదం
1: సుప్రీం బ్లెస్
0: కేవలం జ్ఞానమూర్తి
1: ఇట్స్ ఆల్ పర్ఫార్మ్
0: ద్వంద్వాతీతం
1: నాన్ జ్యువల్
0: గగన సదృశం
1: ఎథీరియల్
0: మేఘవర్ణం శుభాంగం
1: వన్ బ్లూ కాంప్లెక్షన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆస్పెక్ట్
0: మేఘములు నల్లగా పట్టి ఉంటాయి
1: యు ఫైండ్ ది క్లౌడ్
0: కానీ నల్లటి మేఘముల మధ్య తెల్లని మించు మెరుస్తుంటాది
1: బట్ యు ఫైండ్ ద వైట్ లైట్నింగ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్
0: మేఘములు మింటిపై చేరి మిసురుచుండా
1: as we find the dark clouds all around
0: vaati daapuna vidyuttu varulunattu
1: behind them you find the electric current
0: manasunanduna vidyuttu maravalenu
1: the education should bring in a transformation within you
0: nee divyamainatundi yokka divyattamu aa yokka dark tho chedinatundi yokka manasu lopala merustu raavali
1: and the divinity is kind of a lightning present in the midst of the dark clouds comparable to the mind
0: appudu manasu manaku kanipinchadu
1: then you don't see the mind either
0: నీవు మనసు మార్చిన తర్వాత ఇంకెవరిని నీవు వెతకాలి
1: ఎవరిని
0: పూజించాలి ఎవరిని అన్వేషించాలి
1: హూమ్ షుడ్ యూ వర్షిప్
0: ఉన్నది ఒక్కటే దానినే నువ్వు చూస్తున్నావు
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ దట్ యూ విజువలైజ్
0: కనుక రామ కృష్ణ గోవింద నారాయణ ఇవన్నీ కూడాను మనం పెట్టుకున్న పేర్లే
1: రామ కృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్
0: ఇవన్నీ కూడాను మన ప్రీతి అర్థమైన మనం పెట్టుకున్నాం
1: దే వి నేమ్ అకార్డింగ్ టు అవర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్
0: నామములు ప్రధానం కాదు
1: నేమ్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్
0: రూపములు ఆ శాశ్వతం కాదు
1: ద ఫామ్ ఈస్ నాట్ పర్మనెంట్
0: కానీ శాశ్వతమైనటువంటి ఒక రూపనామములు అది సత్యం
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్
0: సత్యం ఏకం
1: ట్రూత్ ఈస్ వన్
0: ఏకం సత్యం
1: ద ట్రూత్ ఈస్ వన్
0: ఈనాడు ప్రపంచం లోపల ఏది భగవత్ స్వరూపం అనగా truth is god ani cheppochu
1: if you ask this question what is divine you can say truth is god
0: aa satyam maarpu lenetundi
1: truth is changeless
0: alanti maarpu lenetundi satyanni manamu prema tattvamto nenu nenu anetundi oka maarpu len tattvamlo manam maarchukovali
1: changeless truth can be understood by the principle of this ianess which is permanent
0: karuka jagatlo jarugutunnatundi oka samasyalanniti kudanu ashantiki moola kaaranamu మన యొక్క మనసే
1: అవర్ మైండ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ అజిటేషన్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్
0: ప్రేమను మనమే పెంచుకుంటున్నాము దేశాన్ని మనమే పెంచుకుంటున్నాము
1: వి డెవలప్ అటాచ్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ హేట్రెడ్ ఆన్ ద అదర్
0: నీ యొక్క మనసు యొక్క ప్రభావంలో ఈ రెండు కూడాను
1: దే ఆర్ ఆల్ మియర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్
0: ప్రేమ ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు
1: మైండ్ ఈస్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవే
0: ద్వేషం ఎక్కడి నుంచినో వచ్చి తరగటం లేదు
1: అండ్ ఈస్ నాట్ డిమినిషింగ్ ఎనీవే
0: కనుక ప్రేమ ద్వేషం రెండింటి యొక్క తత్వము నీ మనసు యొక్క భావములే
1: ద లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ ద ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద మైండ్
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ
0: మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క శమలకు వచ్చి అనేక సాధనలు చల్లుతున్నారు
1: You put yourself enough of strain and follow
0: spiritual path. సాధ్యమైనంత వరకు కూడాను నేను అనేటువంటి ఒక తత్వము ఆత్మకు సంబంధించినటువంటిది అర్థం చేసుకోండి.
1: To the extent possible, understand this I is nothing but the synonym of ఆత్మ.
0: దానినే ఆత్మగా మీరు విశ్వసించినప్పుడు ఎట్టి బాధలు కూడా మీకు ఉండవు.
1: When you have the feeling, conviction that is ఆత్మ, you never suffer.
0: ఒకవేళ ఆ బాధలు వచ్చినప్పటికీ,
1: in spite of suffering anyway,
0: పర్వతంలోనే వచ్చినప్పటికీ నీ మనసు వలె మాయమైపోతాయి
1: ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ దే విల్ పాస్ ఆఫ్
0: కదిలిపోయే మేఘములే ఇవన్నీ
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్
0: ఇటువంటి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు మనం అడ్డు తిరగాలి
1: వై షుడ్ వి ఫీల్ సో సారీ ఫర్ ది పాసింగ్ క్లౌడ్
0: సూర్యుని యొక్క వేడి చేతనే మేఘములు ఆవిర్భవిస్తున్నాయి
1: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ యూ ఫైండ్ ద వే
0: ఆ ఆవిర్భవించినటువంటి మేఘములే తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి
1: ఇట్స్ ఓన్లీ వేపర్ దట్ ఫార్మ్స్ ఇన్ ది క్లౌడ్ దట్ హైడ్స్ ద వెరీ సన్
0: అయితే ఆ మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది క్లౌడ్
0: సూర్యుని నుంచినే వచ్చాయి
1: ద క్లౌడ్స్ ఆర్ ది రిజల్ట్
0: తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి
1: అండ్ ది కవర్ సన్
0: కనుకనే వేదములు అందు చెప్పారు చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత
1: మైండ్ ఇస్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది మైండ్
0: మనస్సు ఒక చంద్రుడు
1: Mind is the moon.
0: Buddhi oka suryudu.
1: Intellect is the sun.
0: Suryudunnanta varaku chendundi manam em maatram aashinchamu.
1: So long there is sun you cannot see the moon.
0: Suryudu lenappude chendundi manam visheshistam.
1: When there is no sunlight then you go by moon.
0: Adhe reetigane నిజమైన ఆత్మజ్ఞానం ఉండినంత వరకు ఈ మనస్సు యొక్క భ్రాంతికి మనం ఏమాత్రం వశం కాము
1: ద మూమెంట్ యూ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యూ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ది ఇల్యూజన్ ఆ
0: చంద్రుడు కూడా స్వయప్రకాశకుడు కాదు
1: అండ్ మూన్ ఈస్ నాట్ సెల్ఫ్ బ్రిలియంట్
0: సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుని పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ ద మూన్ షైన్
0: కాబట్టి బుద్ధి యొక్క మనసు యొక్క తత్వం కూడాను ఈ సూర్యుని యొక్క ప్రభావమే
1: సో ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్
0: కనుక ప్రభావం అందించేటువంటి సూర్యుని మనం ఆశ్రయిస్తాము
1: సో వీ షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది ఇంటెలెక్ట్
0: ఆత్మలో సూర్యుడు మనసే ఇక్కడ చంద్రుడు
1: అండ్ మైండ్ ఇస్ ద మూన్
0: ఆత్మను మరిచినప్పుడే మనం మనసు పైన ఆధారపడిపోతున్నాం
1: వెన్ యూ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: ఈనాడు మన జీవితం అంతా మనం మనసుతోనే జీవిస్తున్నామంటే ఏమి, మనం ఆత్మను మర్చిపోతున్నాము.
1: టుడే వి క్యారీ ఆల్ అవర్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద మైండ్, ఇట్ మీన్స్ ఆత్మ ఇస్ ఫర్గెటెన్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము,
1: వి ఆర్ ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ఆత్మగా భావిస్తున్నాము. కానీ ఆత్మను భావిస్తే ఈ మనసు పైన మన ప్రభావం పోదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో థింక్ ఆఫ్ ద ఆత్మ యూ విల్ నాట్ బి క్యారీడ్ అవే బై ద బాడీ.
0: కనుక సూర్యుడేగిన వెలుగుతుంటే మన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు?
1: వెన్ దేర్ సన్ బ్రిలియంట్ లైట్ యూ డోంట్ సీ.
0: ఒకవేళ ప్రకాశించినప్పటికీ మనకేమాత్రము దాని యొక్క ప్రకాశం అవసరం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ ద లైట్ దేర్ యూ డోంట్ బాదర్
0: యూ. దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి.
1: ది సన్ లైట్ ఇస్ సో బ్రిలియంట్.
0: అదే రీతిగా మన హృదయం యొక్క తత్వము, మన ఆత్మ యొక్క తత్వము దివ్యమైన తేజస్సుగా రూపొందుతున్నాయి.
1: ఆత్మిక్ ప్రిన్సిపల్ సైన్స్ బ్రిలియంట్. Surrender to that.
0: అంతే కాని మనసు యొక్క ప్రభావాలకు మనం ఏమాత్రం గురి కాకూడదు.
1: డోంట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్.
0: కనుక నేను అనేటువంటి తత్వమే మన ఆత్మతత్వంగా విశ్వసించాలి.
1: సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ఆత్మ.
0: ప్రతి ప్రదేశమునందును, ప్రతి వ్యక్తి ఎందును, ప్రతి పనులు ఎందుకూడను, ప్రతి చర్యలు ఎందుకూడను ఉన్నది నేనే.
1: Therefore, everywhere, in every person, in every activity, this I is present.
0: కనుక ఈ ఐ తత్వాన్ని మాత్రం మనం చక్కగా విశ్వసించి
1: దీన్ని
0: ఆచరణలో పెట్టినప్పుడు ప్రక్రమక్రమేణా కూడాను నీ తత్వం అని నీకు ఏమాత్రం కూడాను జ్ఞాప్తిలో ఉండవు.
1: వెన్ వీ నో ఫుల్లీ వెల్ ప్రాక్టీస్ దెన్ యూ డోంట్ థింక్ అఫ్ అదర్ థింగ్స్.
0: కనుక మనల్ని మనం మర్చిపోయినప్పుడు దేహం మనం మర్చాలి, మనస్సును మర్చాలి. ఈ రెండింటిని మర్చినప్పుడే మన తత్వం మనకు అర్థమవుతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ ద బాడీ ఫీలింగ్, యూ హ్యావ్ గాట్ టు గెట్ రీడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ద మైండ్.
0: అయితే స్వామి, మేము సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, సంసారమ జీవితాన్ని గడుపుతున్నాము, మా భార్యా బిడ్డల యొక్క బాధ్యత వహిస్తున్నాము, వీరిని అందరినీ ఏ విధంగా మేము పోషించాలి?
1: Then you may say, Swami, I'm an ordinary householder taking care of my wife and children.
0: నేను నిన్ను వదలమని చెప్పలేదే.
1: భగవాన్ నెవర్ సెడ్ యూ షుడ్ గివ్ అప్ యువర్ యాక్షన్.
0: ఏ పని చేసినా దైవ కార్యంగా విశ్వసించు.
1: డూ ఎనీథింగ్, టేక్ ఇట్ యాస్ డివైన్.
0: అంతేకాని వదలమని చెప్పటం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: నీ కర్తవ్యాన్ని విస్మరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఏ విధమైనటువంటి దీంతో కూడా నీవు తొందర లేకుండా జీవించగలవు.
1: యూ డోంట్ నీడ్ టు బి హరీడ్ నార్ వరీడ్.
0: ఆత్మతత్వాన్ని నీ హృదయం నందించుకున్నప్పుడు అన్ని సులభమైన మార్గంలో జయప్రదమవుతాయి.
1: వెన్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ వితిన్ యూ, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ.
0: ఈనాడు అన్ని దేశములు ఎందుకు అశాంతి ప్రబలమైపోయింది?
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ ఫైండ్ రెస్ట్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆత్మతత్వాన్ని విస్మరించాడు.
1: ద ఫర్గాటన్ ద
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రపంచ విశ్వాసాన్ని పెంచుకున్నారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచాన్ని చూస్తున్నాము.
1: దే సీ ద వరల్డ్.
0: కానీ ప్రపంచమే దైవత్వంగా మనం విశ్వసించడం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద వరల్డ్ ఇస్ డివైన్.
0: నపిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అనింది. అయ్యా, నీవు చూస్తున్నదంతా దేవుడి దైవ స్వరూపాన్ని.
1: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్ ఓన్లీ.
0: నీ కంటి కనిపించేటువంటి దృశ్యమంతా దైవ స్వరూపమే.
1: ఆల్ ద సీన్స్ దట్ యు సీ ఇస్ డివైన్.
0: ఆ దృశ్యమే లేకపోతే నీ దృష్టి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: వితౌట్ ది సీన్ ద సీయర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్?
0: ద్రష్ట నీవు, అది దృశ్యము.
1: యు ఆర్ ద సీయర్ దట్ ద
0: దృశ్యము ద్రష్ట రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద సీన్ అండ్ ద సీయర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: రెండింటిని ఏకం చేయండి.
1: యు హావ్ టు యూనిఫై.
0: అప్పుడే ఈ మాధుర్యం నీకు ప్రారంభమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్.
0: నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు.
1: షుగర్
0: నీ చేతిలో నీరు పట్టుకున్నావు. నీరు నీరే, చక్కెర చక్కెరే.
1: వాటర్ అండ్ షుగర్
0: రెండింటినీ కూడా చేర్చి చేయండి. ఇది నీరు కాదు, చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.
1: వెన్ యూ మిక్స్ ది బోత్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ ఈస్ నైదర్ షుగర్ నర్ వాటర్ బట్ ఇట్ ఈస్ సిరప్.
0: కనుకనే నీవు ప్రకృతి పైన నీ ఉంటున్నట్టునే ప్రకృతిగా నీ వేరు చేస్తున్నావు.
1: బికాస్ యూ కన్సిడర్ వరల్డ్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: పూజ రూపంలో పోయినప్పుడు మాత్రమే భగవద్భావం నీలో ప్రవేశిస్తున్నాయి.
1: బట్ నియర్ ద ఆల్టర్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ యూ హ్యావ్ డివైన్ థాట్.
0: కాదు కాదు, సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత సృష్టిమల్లోకి, ఎక్కడ చూసినా కూడా నీ దయ మందిరమే.
1: ద హోల్ వరల్ద్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నీ బాడీ ఎక్కడ పోతే అక్కడంతా దైవం వస్తూనే ఉంటున్నాడు.
1: వేర్ ఎవర్ యువర్ బాడీ మూవ్స్.
0: నీ బాడీ మూవింగ్ టెంపుల్.
1: యువర్ బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కనుక ఈ భావాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడు ఇంక నీకు భగవంతుడు ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నాడు?
1: వెన్ యూ హావ్ గాట్ దిస్ ఫీలింగ్ హౌ డు యూ కన్సిడర్ గాడ్?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతూ ఉన్నాడు.
1: హీ ఈజ్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ ఇన్ యూ ఆఫ్టర్ యూ ఆల్ ఓవర్.
0: అట్టి దైవత్వాన్ని మనము విస్మరించరాదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: తల్లి అయినా కూడా కొన్ని పర్యాయం బిడ్డను మరుస్తుంది, కానీ దైవం మర్చడు.
1: ద ఫిజికల్ మదర్ మే ఫర్గెట్ యూ అట్ టైమ్స్ బట్ నాట్ గాడ్.
0: దైవము అన్నిటికంటే కూడా సన్నిహితుడు.
1: గాడ్ ఇస్ సో నియర్ మోర్ దాన్ ఎనీవన్.
0: తల్లి అయినా కూడా కుమారుని కొంచెం దూరంగా ఉండవచ్చును.
1: ఈవెన్ ఫిజికల్ మదర్ మే బి లిటిల్ అవే ఫ్రమ్ ద చైల్డ్. కానీ
0: ఆత్మతత్వం తనను దూరం చేయడానికి వీలు కాదు.
1: బట్ ఇంపాసిబుల్ టు బి అవే ఫ్రమ్ ఆత్మ.
0: అన్నింటికంటే కూడా సమీపమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ ఇస్ ద నియరెస్ట్ టు ఎవ్రీబడీ.
0: అట్టి ఆత్మతత్వాన్ని ఈనాడు మనం విస్మరించినప్పుడు ఇంకా దేనిని మనం విశ్వసిస్తాము?
1: వెన్ వి ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్?
0: ఈనాటి మానవుని యొక్క సాధనలన్నీ కూడాను మీరు వేరుగా భావించకూడదు. సాధనలన్నీ కూడా బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి సాధనలుగా జరిగిపోతున్నాయి.
1: డోంట్ మిస్టేక్ మీ. ఆల్ స్పిరిచువల్ పాత్స్ టుడే దర్ ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్లీ.
0: ఎంతవరకు ప్రాకృతమైనటువంటి బాధ్యతను క్రమక్రమేణ తగ్గించుకుంటామో అంత శాంతిని మనం పొందగలగం.
1: యాజ్ యు రిడ్యూస్ యువర్ డిజైర్ రిడ్యూస్ యువర్ బర్డెన్
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్
1: యు విల్ బి మోర్ హ్యాపీ. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ బాధ్యతను
0: తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ రిడ్యూస్ యువర్ బర్డెన్స్.
0: అయితే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: హౌఎవర్ డూ యువర్ డ్యూటీ.
0: ప్రశాంతి నిలయం కూడా చేరుతున్నారు చాలా మంది.
1: దేర్ మెనీ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయంకి వస్తున్నారే కానీ
1: దే కమ్ హియర్ ఎనీవే.
0: ఈ ప్రశాంతిని అనుభవిస్తున్నారా?
1: బట్ ఆర్ యు ఎంజాయింగ్ దట్ పీస్?
0: లేదు.
1: నో.
0: అందరితోనూ మాట్లాడటము.
1: యు గో ఆన్ కన్వర్సింగ్.
0: వారింటికి వీరింటికి వీరింటికి వారింటికి పోవటము.
1: యు గో ఆన్ విజిటింగ్ రెసిడెన్సెస్.
0: ఇల్లు తిరగడానికి మీరేం ర్యాట్ క్యాట్?
1: ఆర్ యు ద క్యాట్ ఆర్ ద ర్యాట్ టు విజిట్ ఎవ్రీబడీస్ హౌస్?
0: నువ్వు ఎవరింటి కోసం వచ్చావు?
1: ఫర్ హూస్ సేక్?
0: ఎవరి కోసం వచ్చావు?
1: వై ఆర్ యు హియర్?
0: ఎందుకు నీవు ఇంటిల్లు తిరగటం?
1: వై షుడ్ యు విజిట్ ఎవ్రీబడీ?
0: ఎందుకుతో మాట్లాడతావు?
1: వై డు యు టాక్ టు ఎనీవన్?
0: చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని ప్రశాంతంగా కాలం గడుపుకోవాలి.
1: ప్రిజర్వ్ సస్టైన్ అప్హోల్డ్ ప్రొటెక్ట్.
0: ఈనాడు దీన్నంతా కూడా మీరు ప్రోగు చేసుకోండి.
1: యు గ్యాదర్ ఆల్ దిస్ ఆపర్చునిటీ.
0: తిరిగి నీ స్వస్థానం పోయిన తర్వాత దాన్ని అనుభవించండి.
1: ద మోమెంట్ యు రిటర్న్ ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: ఒక పశువైనా కూడా ఈ యొక్క పవిత్రమైన కర్మలు ఆచరిస్తున్నాయి.
1: ఈవెన్ ద కౌ వుడ్ రిసార్ట్ టు ది సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఎక్కడైనా పచ్చని గడ్డి చూచినప్పుడు పశువులంతా అక్కడ పరిగెత్తిపోతాయి.
1: ద కౌ విల్ రన్ ఆఫ్టర్ ద గ్రీన్ గ్రాస్.
0: కాలుని ఉన్నారా లేదా, ఫెన్స్ కట్టారా లేదా, ఏ మాత్రము చూడవు.
1: ద కౌ ఇస్ నాట్ బాదర్డ్ ద వాచ్మెన్ ఆర్ ద ఫెన్స్ అరౌండ్ ద గ్రీన్ గ్రాస్.
0: పచ్చగడ్డి చూచిన తక్షణమే గబగబా తినేసేస్తుంది.
1: ద మూమెంట్ ఇట్ సీస్ ద గ్రీన్ గ్రాస్ ఇట్ స్టార్ట్స్ పార్టేకింగ్.
0: తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు తీసుకుని చక్కగా నమిలి జీర్ణం గావించుకుని మింగుతుంది.
1: యాజ్ ఇట్ రిటర్న్స్ ఇట్ మాస్టిగేట్స్ బ్రింగ్స్ బ్యాక్ ఈట్స్ చూస్.
0: ఆ చిక్కిన అవకాశాన్ని దాన్ని వ్యర్థం చేసుకోదు.
1: ఇట్ డజంట్ లూజ్ ది గుడ్ ఆపర్చునిటీ.
0: ఈనాటి మానవుడు అంత కాదు.
1: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్.
0: చిక్కిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: హీ వేస్ట్ ది గివెన్ ఆపర్చునిటీ.
0: ప్రశాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలో దానికి బదులు అందరితోనూ మాట్లాడటం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ పీస్ హీ టాక్స్ టు ఎవ్రీబడీ.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావడం చేతనే మెడిటేషన్ లోపల మనసు అనేటువంటి ఒక క్షణమైన నిలిచడం లేదు.
1: యాజ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ మెడిటేషన్.
0: ఎవరికి ఎవరి సంబంధము?
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
0: ఎవరి సంబంధం కోసం వచ్చావు?
1: ఫర్ హూ సేక్?
0: ఆ సంబంధాన్ని నువ్వు గట్టిగా పెట్టుకో.
1: ప్రిజర్వ్ స్ట్రెంగ్థన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: నీవు మార్కెట్ కలుస్తామని వెళ్ళావు మామిడి పండు కొనాలని.
1: అండ్ యూ గో టు ద మార్కెట్ టు బై మ్యాంగోస్.
0: కానీ అన్ని మామిడి పండ్లు నీకు కొనడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు బై దెమ్ ఆల్?
0: నీ జోబిలో ఎంత ధనం ఉందో దానికి వెలైనటువంటి మామిడి పండ్లు మాత్రమే నీవు కొంటావు.
1: యూ కెన్ బై ద మ్యాంగోస్ ప్రపోర్షనేట్ టు ద మనీ దట్ యూ క్యారీ విత్ యూ.
0: జోబిలో 2 రూపాయలు పెట్టుకుని 4 రూపాయలు మామిడి పండు అని చెప్తే నీవు దాన్ని కొనగలవా?
1: Having 2 rupees just that all, you can't buy 4 rupees worth of mangoes. You can only buy to that extent 2 rupees.
0: అదే రీతిగా నీ కెపాసిటీ, నీ యొక్క దివ్యత్వము ఎంతవరకు ఉందో అంతవరకు నీవు ప్రయత్నించు.
1: సో యూ కెన్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ పొటెన్షియల్ కెపాసిటీ.
0: అనవసరంగా అన్ని తెలిసినటువంటి వారి వలె మాట్లాడుకుంటారు చాలా మంది.
1: మెనీ పీపుల్ స్పీక్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్.
0: ఇంకా వారికంటే మొహ జ్ఞానం లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్
0: అన్ని. కేవలం గ్రంథ పరిచయాలే.
1: దట్స్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఒక గ్రంథం లోపల
1: ఇన్ ఎ బుక్
0: చదువుతూ ఉంటే,
1: యాజ్ యూ రీడ్
0: ప్రహ్లాద చరిత్రందు,
1: ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద,
0: గులాబ్ జాము, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి అని రాశారు.
1: మెనీ నేమ్స్ ఆఫ్ ది స్వీట్స్ బర్ఫీ, గులాబ్ జామ్, పాల్కో ఆర్ మెన్షన్.
0: కానీ అవి చదివినంత మాత్రం దాని రుచులు నీకేమైనా అర్థమవుతుందాయా?
1: కెన్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ ఆఫ్?
0: అదేమైనా నీకు అనుభూతి వస్తున్నాయా?
1: కెన్ యూ ఎక్స్పీరియన్స్?
0: లేదు. ఒక గులాబ్ జామ్ చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుని తిను, అప్పుడు దానికి చాలా మాధుర్యం నీకు అర్థమవుతుంది.
1: యూ హావ్ టు పిక్ అప్ వన్ గులాబ్ జామ్ అండ్ స్టార్ట్ టేస్టింగ్ ఇట్ ప్లేసింగ్ ఇట్ ఆన్ ద టంగ్.
0: అదే విధంగానే గ్రంథంలో చదివినంతా కూడా కేవలం చదివినటువంటి ఒక టేస్టే.
1: సో ఆల్ ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ వన్ దట్
0: అనుభవించినటువంటి టేస్ట్ లేదు.
1: దేర్ ఇస్ నో రియల్ టేస్ట్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటి దీన్ని భుజించటము.
1: సో ద ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్
0: ఆచరించినప్పుడే దీని యొక్క ఆనందం మనకు అర్థమవుతుంది.
1: దేర్ లైస్ ద బ్లెస్ యూ కెన్ ఎంజాయ్.
0: ఆలోచించకుండా గంధమంతా కూడా కంఠస్థం చదువుకున్నప్పటికీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యు గో ఆన్ గెటింగ్ బై హార్ట్
0: అనేక మంది భగవద్గీతలంతా కూడా 700 శ్లోకాలంతా కంఠస్థం చేస్తారు.
1: దేర్ పీపుల్ హూ జస్ట్ గెట్ 700 శ్లోకాస్ బై హార్ట్
0: ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే.
1: ఆల్ ది 700 ఇస్ జస్ట్ మేక్ యువర్ థ్రోట్ పెయిన్.
0: ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ శ్లోక.
0: ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్ థింగ్, దట్స్ ఎనఫ్.
0: దీన్నంతా మనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డు.
0: ఆడవాళ్ళు కూడా బాగా తెలుసు.
1: లేడీస్ ఆల్సో నో వెల్.
0: ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల
1: యాజ్ ఎ బాయ్
0: అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ ను మీరు చూడరు. ఒక గరెడ్తో రెండు మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాడు సంతృప్తి పడతారు.
1: లేడీస్ నో దిస్ వెరీ వెల్. యాజ్ ఎ బాయిల్ రైస్ దే డోంట్ టెస్ట్ ఆల్ ది రైస్ గ్రెయిన్.
0: సముద్రం దగ్గరికి పోతారు, సముద్రం యొక్క టేస్ట్ ఎట్లా ఉందంటే సముద్రాన్ని అంత తాగనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ నో ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్ యూ డోంట్ నీడ్ టు డ్రింక్ ది హోల్ వాటర్.
0: ఎవరు సముద్రాన్ని తాగలేరు.
1: నో వన్ కెన్ డ్రింక్ ది ఓషన్ వాటర్.
0: డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది.
1: ప్లేస్ వన్ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆన్ ద టంగ్, యూ నో ది టంగ్.
0: అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు.
1: ప్రాక్టీస్ వన్, దట్స్ ఎనఫ్.
0: ఎందుకు ఈ కొండలు కొండలు గుట్టలు గుట్టలు బుక్ చదివేది?
1: వై డు యు రీడ్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్?
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
1: ఇన్ బుక్స్ దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
1: బట్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: మడ్ మడ్ మడ్.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: మడ్. మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే.
1: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా.
1: సచ్ ఫెలోస్ కెన్ దే ఎవర్ నో మీ?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్?
0: ఇది కాదు మన చదువు.
1: దిస్ నాట్ అవర్.
0: చదివినది అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఆల్ దట్.
0: విన్నటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆల్ దట్ వీ హెర్డ్.
0: ఊరికే రామకృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎ లిప్ సర్వీస్.
0: ఇది కేవలం నాలుగుతోనే ఉచ్చరించినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ విత్ యువర్ టంగ్.
0: హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యు హావ్ టు ఇన్స్టాల్ యువర్ హార్ట్.
0: ఆ ప్రతిష్ఠింప చేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: ద డివైన్ ఇన్స్టాల్ ఇన్ యువర్ హార్ట్ విల్ ఫాలో యూ, విల్ బి విత్ యూ ఆల్వేస్.
0: కానీ దైవం చూసిన రామా అనుకోవటం,
1: బట్ యు సే రామా.
0: ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము.
1: అదో వన్ యు సీ.
0: ఇవంతా పెద్ద స్టంట్స్.
1: ఇట్స్ ఆల్ బిగ్ స్టంట్.
0: నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కాలంలో మనం విచారం చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది.
1: యు మే నాట్ అండర్స్టాండ్ నౌ, యుల్ నో ఇన్ ఫ్యూచర్.
0: ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది.
1: నో వన్ నీడ్ నాట్ టెల్ యూ, స్పెషల్లీ యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ.
0: కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి.
1: హ్యావ్ యువర్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించలేదు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్.
0: నీ తత్వాన్ని నీవు గుర్తించు.
1: నో యువర్ ఇన్నేట్ నేచర్.
0: అందుకే నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, దాన్ని ప్రశ్నించుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: యూ వాంట్ టు నో ఆల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్.
0: అమెరికా పేపర్ ఎట్ల వచ్చింది, రష్యా పేపర్ ఎట్ల వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్ల వచ్చింది, పాకిస్తాన్ పేపర్, అన్ని పేపర్లు మనం చూస్తున్నాము.
1: యూ గో త్రూ ఆల్ న్యూస్ పేపర్స్, సోవియట్, రష్యా, అమెరికా, పాకిస్తాన్
0: పేపర్.
1: ఇట్ ఆల్ న్యూస్ పేపర్.
0: అవంతా న్యూసెన్స్ పేపర్స్.
1: ఇట్ నాట్ న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్.
0: దట్ ఇస్ రియల్ న్యూస్.
1: బట్ విత్ ఇన్ యూ దేర్ ఇస్ రియల్
0: న్యూస్.
1: The real news in you is the real view.
0: అదాన్ని మనం పట్టుకోవాలి.
1: దట్ యూ షుడ్ ఫాలో.
0: పేపర్ కి ఏమాత్రం కూడా రుచులు లేవు.
1: ద పేపర్,
0: పేపర్ కి ఏమాత్రము వాసనలు లేవు.
1: పేపర్ హ్యాస్ నో అట్రిబ్యూట్.
0: కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్ కు వాసన కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ ద న్యూస్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్, యూ హ్యావ్ దిస్ యువర్
0: థాట్. న్యూస్ పేపర్ చదివావు.
1: టుడే యూ రీడ్ ది న్యూస్ పేపర్.
0: అది రేపటి దినం వేస్ట్ పేపర్ అయిపోయింది.
1: టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారో.
0: కానీ రేపటి దినం దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు.
1: అండ్ ది వేస్ట్ పేపర్ ఇస్ యూజ్ టు బండిల్ ఆఫ్ ద ఫ్లవర్స్.
0: కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంటే వాసనంతా మనకు తగులుతూ ఉండాలి.
1: దిస్ పేపర్ యూజ్ టు మేక్ ఎ ప్యాకెట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విల్ స్మెల్ వెల్.
0: ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా?
1: డూ యూ థింక్ దట్ దేర్ ఇస్ అ ఫ్లవర్ స్మెల్ ఆఫ్ ద జాస్మిన్?
0: మల్లెపూల ఆ పేపర్ లో కట్టడం చేత, ఆ సంబంధం చేర్చడం చేత, ఆ సంపర్కం చేర్చడం చేత ఈ యొక్క పవిత్రమైన వాసన మనకు లభ్యమవుతుంది.
1: ద పేపర్ స్మెల్ సేస్ దట్ ఆఫ్ ద జాస్మిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ది జాస్మిన్.
0: అదే పేపర్ నుండి ఇంకా పకోడాలు పొట్టం కట్టుకో.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ టు ప్యాక్ అ పకోడా,
0: ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసనే వస్తుంది.
1: అండ్ ఇఫ్ యూ స్మెల్ దట్ పేపర్ ఇట్ విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ ఎ పకోడా.
0: కారణమేమిటి?
1: వై?
0: ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది.
1: ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ ది పకోడా ఓన్లీ.
0: అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి.
1: ఇఫ్ యూ ప్యాకప్ ది సేమ్ పేపర్ ద డ్రై ఫిష్ దేర్.
0: కానీ ఆ దగ్గరకు పోలేము, అంత వాసన వస్తుంది.
1: యూ కెనాట్ గో ఎనీవేర్ నియర్ దాట్.
0: ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు.
1: ఆల్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ అసోసియేషన్ బట్ నాట్ ది ఒరిజినల్
0: నేచర్. సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బుద్ధ సాధు సమాగమం
1: బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం
1: డూ మెరిటోరియస్ యాక్టివిటీ ఆల్సో.
0: మన నిత్యం అనిత్యతం ఈ నాలుగే అందరు కూడా ఫాలో చేయాలి.
1: ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ టెంపరీ వాట్ ఈస్
0: బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ దుస్సంగం చేత మన భావాలంతా కూడా దుర్గుణంగా మారిపోతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: భజ సాధు సమాగమం సత్సంగమును చేరాలి.
1: జాయిన్ ది గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం నీవు నిరంతరం కూడా మంచి కార్యం చేయి.
1: డూ మెరిటోరియస్ యాక్షన్ ఆల్ త్రూ.
0: ఈ మంచి కార్యములు చేసినప్పుడే
1: వెన్ యూ డూ గుడ్ యాక్షన్
0: మనం మంచి మనుషులుగా తయారవుతాం.
1: యూ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
0: కనుకనే వ్యాసుడు కూడా చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం 18 యొక్క పురాణముల యొక్క సారమును 2 వాక్యంలో చెప్పాడు. తేజ దుర్జన సంసర్గం.
1: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్ అండ్ హీ సెడ్ ది ఎసెన్స్ ఇన్ 2 సెంటెన్సెస్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటి యందు మనం జీవితాన్ని గడిపితే చాలు.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ విత్ దీస్ 2 ప్రిన్సిపల్స్.
0: ఎక్కడ కూడా ఏ దేశం కూడా ఆపదలకు గురి కాదు.
1: నో కంట్రీ వుడ్ ఎవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్.
0: అన్ని దేశంలో కూడా సుక్షేమంగానే ఉంటుండాలి.
1: ఆల్ కంట్రీ షుడ్ బి హ్యాపీ అండ్ ప్రాస్పర్.
0: ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కాదు.
1: కంట్రీస్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఒక్కొక్క దేశం అంతా ఒక్కొక్క రూమ్ వంటిదే.
1: ఈచ్ కంట్రీ ఇస్ కంపేర్ టు ద అదర్.
0: ప్రపంచం అంతా కూడా పెద్ద భవనం వంటిదే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ
0: మెన్షన్. అన్ని దేశంలో కొన్ని రూములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ద రూమ్స్ ఇన్ దిస్ మెన్షన్.
0: మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము.
1: వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ రూమ్ ఆఫ్
0: ఆర్. ఇది ఒక రూమే.
1: ఇస్ ఎ రూమ్.
0: ఇదే ప్రపంచం కాదు.
1: ఇస్ నాట్ ద వరల్డ్.
0: ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరు కూడా ఏకమైపోతారు.
1: వెన్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ వీల్ ఆల్ బి వన్.
0: సర్వభూత తిరస్కారం.
1: ఇఫ్ యూ డినై ఎనీ వన్.
0: ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసిన
1: ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా మనం విచారం చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ది డిస్క్రిమినేషన్ ఫుల్ వెల్ అండ్ నో ద నేచర్ ఆఫ్ ఐ.
0: స్వామికి బర్త్డేలు ఇలాంటివంతా ఇప్పుడు కూడా ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ లైక్ ది బర్త్డే సెలబ్రేషన్.
0: కానీ మీరందరూ వచ్చినారు కనుకనే మీ సంతృప్తి కోసం ఇది చేయవలసి వచ్చింది.
1: సిన్స్ ఆల్ ఆఫ్ యు ఆర్ హియర్ టు మేక్ యూ హ్యాపీ.
0: ఆశ లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్.
0: నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు ఏ డిజైర్ కూడా లేదు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి హ్యాస్ నో డిజైర్.
0: కాలు మొదలు తల వరకు ఒక్క డిజైర్ కూడా నాకు లేదు.
1: టాప్ టు టో దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ డిజైర్.
0: మీకోసమే.
1: వాట్ ఎవర్ భగవాన్
0: డస్ చెప్పినా మీకోసమే.
1: వాట్ ఎవర్ ఇట్ టెల్స్ ఫర్ యూ.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: నౌ దిస్ ట్రూత్.
0: నాకెవరు ద్వేషం లేరు.
1: భగవాన్ డస్ హేట్ ఎనీ వన్.
0: ఎవరు నాకు ద్వేషం లేరు. ఎవరు నాపైన ద్వేషం కాదు.
1: నో వన్ విల్ ఎవర్ హేట్ హిమ్.
0: అందరూ నా వారే. నేను అందరి వాడిని.
1: ఆల్ బిలాంగ్ టు భగవాన్ అండ్ భగవాన్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్.
0: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అది ఏ నా యొక్క వాంఛ.
1: దట్ వాట్ స్వామి వాంట్.
0: అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి గుడ్.
0: అందరూ మంచి పేరును తెచ్చుకోవాలి.
1: ఎవ్రీబడి షుడ్ గెట్.
0: అందరూ ఆత్మస్వరూపులుగా విశ్వసించాలి.
1: ఎవ్రీబడి షుడ్ హావ్ కన్విక్షన్ దట్ ఇస్ డివైన్.
0: మీరు కూడా అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కనుకనే అట్టి ఏకత్వం వచ్చేంత వరకు కూడా కొంతవరకు మనము భజించటము స్మరించటము జపించటము ధ్యానించటము ఇలాంటి చిన్న చిన్న కార్యాల్లో మనం కొంతవరకు పూనుకోవాలి.
1: Until that unity, oneness is attained, we have to follow the spiritual path of chanting His glory, serving Him and repeating His name, worshipping Him.
0: Bhajana Bina Sukha Shanti.

0: ఈనాటి యొక్క సందేశం యొక్క మూలాధారమైనటువంటి సూత్రము మీ హృదయంలో కొంచెం ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ప్రిజర్వ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్టేటెడ్ బై భగవాన్ టు ఆల్ ఆఫ్ us.
0: నాకు ఐదు విధమైనటువంటి డిజైర్స్ కంట్రోల్ చేయాలని చూడాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు కంట్రోల్ 5 ఆఫ్ ద డిజైర్స్.
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్ వన్,
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ, మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక మనకు ఒక్క ఫోటో మీకు కావాల్సింటే ఒకదాన్ని పెట్టుకోండి.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ వన్ ఫోటో.
0: అనవసరంగా ఫోటోలు కొనేసేసి ధనమంతా వ్యర్థం చేసి దాన్ని ఏ విధమైన దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై బయింగ్ సో మెనీ ఫోటోస్.
0: కనుకనే ఫోటోస్ కూడా ఎక్కువ మీరు కొనకండి.
1: డోంట్ బై మెనీ మెనీ ఫోటోస్.
0: ఇంకా రెండవది, మిస్యూజ్ ఆఫ్ ఫుడ్.
1: మిస్యూజ్ ఆఫ్ ఫుడ్
0: అనగా ఏమి? ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: తల్లిదండ్రుల యొక్క ఆహారం యొక్క స్వరూపమే మీ దేహము.
1: Your body is the result of the food partaken by your parents.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food waste is God waste.
1: Wasting food is wasting God.
0: Inka moodavadi.
1: Third one.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time is God.
1: Time is God.
0: Kalaayana maha. Kalakalaayana maha. Kalatapramayana maha. Kalatitayana maha. Kalasarupayana maha. Kalanimita. Anta kalame.
1: Everything is time. Time is God.
0: కనుక టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: ఇంకా నాలుగోది, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఎనర్జీ అనగా మన చూపులు ఎనర్జీని, మన వినికిడి ఎనర్జీని, మన పలుకులు ఎనర్జీని, మన థాట్స్ ఎనర్జీని, మన కర్మల ఎనర్జీని.
1: అవర్ లుక్స్, అవర్ థాట్స్, అవర్ హియరింగ్, అవర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
0: కనుక వీటన్నిటి కూడా ఏమాత్రం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ ఎనర్జీ.
0: ఇంకా ఐదవది,
1: ద ఫిఫ్త్ వన్,
0: అది ఏ దైవ విషయమునందు మాత్రము ఏ నిమిషం కూడాను మరవకుండా ఉంటుండాలి.
1: డోంట్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా దైవం ఉంటున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, గాడ్ ఫాలోస్
0: యు. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: హి ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, ఆల్ ఓవర్.
0: కనుక ఏ దేవాలయంలో ఎక్కడికో పోయి నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్పెషల్లీ గో టు ఎ టెంపుల్ అండ్ ప్రే ఫర్ హిమ్.
0: నీ టెంపుల్ నీ హృదయమే.
1: Your heart is a very
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: Turn within, inward.
0: తద్వారా నీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: Then you can understand the principle of ఆత్మ.
0: కనుక మీరు ఈ ప్రయాణాల లోపల కూడాను అనేక అలసట కింద పొందిపోతుంటారు.
1: You must have had
0: ఎక్కడికైనా సరే ఎక్కువ రానక్కర్లేదు.
1: You don't need to visit this place frequently, many times.
0: అది మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చును.
1: You do it only to your satisfaction.
0: కనుకనే కాలమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: Don't waste time.
0: మన యొక్క భావమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ సీక్రెట్.
0: మన ప్రేమను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ లవ్.
0: ఈ ప్రేమ చాలా ప్రాణ సమానమైనటువంటిది.
1: లవ్ ఇస్ లైఫ్.
0: ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి ఇది.
1: విదౌట్ లవ్ ది బాడీ ఇస్ లైఫ్ లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: వీ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఎక్కువ ఇతరులతో సంబంధం కల్పించుకోకుండా చూసుకోవాలి.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్.
0: మన కొత్త వారిని మన పాత వారిని మనం దూరం చేసుకుని పోతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ అవే ఫ్రమ్ నియర్ అండ్ డియర్ వన్.
0: ఏ అమెరికా నుంచినో, ఏ రష్యా నుంచినో, ఏ జపాన్ నుంచినో, జర్మనీ నుంచినో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు.
1: పీపుల్ ఫ్రమ్ అమెరికా, జపాన్, జర్మనీ, దే కమ్ హియర్.
0: కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు?
1: దెన్ వై షుడ్ యూ హావ్ రిలేషన్షిప్ విత్ న్యూ పీపుల్ హియర్?
0: నువ్వు ఏకాంతంగా ఉంటుండు.
1: రిమైన్ ఆల్వేస్ అలోన్.
0: మనసును పవిత్రంగా ఉపచింప చేసుకో.
1: మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడటం అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ టు టాక్ టు ఎవ్రీబడీ.
0: Talk less. More think.
1: Think more.
0: ఇది నీవు చక్కగా నేర్చుకోవాలి.
1: దిస్ వాట్ యూ హావ్ టు లెర్న్ క్లియర్లీ.
0: ఎవరితో కూడా మనం సంబంధాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ పీపుల్.
0: ఎందుకంటే తద్వారా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
1: బికాస్ యూ విల్ ఫేస్ ఎ డేంజర్ సమ్ టైమ్.
0: రాత్రి మీరు చూచారు డ్రామా పిల్లలు వేసినటువంటిది.
1: యు మస్ట్ హావ్ సీన్ ది లాస్ట్ నైట్ డ్రామా ఎనాక్టెడ్ బై.
0: కానీ ఒక స్నేహం చేతనే సత్యంగారి కొంత విరుద్ధం చేశాడు.
1: బికాస్ ఆఫ్ అసోసియేషన్ హి యాక్టెడ్ అగైన్స్ట్ హిస్ ఫ్రెండ్.
0: కట్టకడబటికి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: అల్టిమేట్లీ హస్ నోన్ ద ట్రూత్.
0: ఈ దుస్సంగమే నా హృదయాన్ని ఇంత కలుషం చేసింది అన్నాడు.
1: హి సెడ్ దట్ మై మైండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది వాడి సంబంధం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ హిజ్ ఓన్.
0: అది నీ యొక్క పొరపాటే.
1: ఇట్స్ యువర్ మిస్టేక్ ఓన్లీ.
0: నీవు చేయవలసిన వారితో నీవు సత్సంగం చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్ జాయిన్
0: చేయరాని వారితో నీవు ఎందుకు సంఘం చేసుకోవాలి?
1: వై షుడ్ బి ఇన్
0: ఫ్యాక్ట్ నీకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యువర్ పుట్ టు సఫర్.
0: పిల్లవాడు కట్టగడ విచారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ సో సాడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ అల్టిమేట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ దుస్సంగం చేతనే నాకు ఏర్పడినటువంటి దుఃఖం ఇది.
1: దిస్ ఇస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక మనం దుస్సంగాన్ని ఎందుకు చేరాలి, దుఃఖాన్ని ఎందుకు మనం స్వాగతం చేయాలి?
1: వై షుడ్ యూ బి ఇన్ బ్యాడ్ కంపెనీ?
0: కేవలం దుడ్డిచ్చుకొనుకున్నట్టుగా అయిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బై ది సఫరింగ్.
0: ఎంతవరకు అంతవరకు.
1: యు షుడ్ హావ్ లిమిట్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై, బస్.
1: ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇంతటితోనే పోవాలి, కానీ ఇంకా దాంట్లో గుడ్ బై అన్నాడంటే ఇంక పోతుంది. నెలల కొద్ది ఆ స్నేహం పెరిగిపోతుంటుంది.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు దట్ ఫార్, నో ఫర్దర్.
0: ఇలాంటి సంఘాన్ని నిజంగా సాధకులైనటువంటి వారు ఈ దుస్సంగానికి కొంచెం దూరంగా ఉంటుండాలి.
1: ట్రూ ఎస్పరెంట్స్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
0: మనకేదో అన్ని తెలిసినటువంటి వారిగా మనం భావించే అహంకారం చేత ఇతరులకు బోధించినట్టుగా మనం విశ్వసించరాదు.
1: డోంట్ బి ఎగోయిస్టిక్ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్.
0: మీకు ఏమి తెలుసు?
1: వాట్ ఇస్ ఇట్ యు నో?
0: ఏమి నువ్వు చెప్పగలవు ఇతరులకు?
1: వాట్ ఇస్ ఇట్ యు కెన్ టెల్ అదర్?
0: నీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటి?
1: వాట్ ఇస్ ద స్టఫ్ ఇన్ యూ?
0: అలాంటి పరిస్థితిలో నీకు నీవు విచారం చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను ఎంక్వైరీ చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్.
0: అదే సెల్ఫ్ ఎంక్వైరీ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ.
0: సెల్ఫ్ ఎంక్వైరీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం.
1: సెల్ఫ్ ఎంక్వైరీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే.
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ నెసెసరీ.
0: సెల్ఫ్ ప్రొటెక్షన్ కు సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమే.
1: అండ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నెసెసరీ.
0: కనుక మానవులు ఎంతవరకు అంతవరకు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగినటువంటి వాతావరణాన్ని పెంచుకోండి.
1: సో మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ అండర్ సర్టన్ లిమిట్స్ అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ పీస్.
0: స్వామి కోరేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ స్వామి వాంట్.
0: నేను దేనిని ఆశించను?
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: మీరందరూ కూడాను ఈ ప్రశాంత నియమం వచ్చి సత్యసాయి భక్తులు అని అంటున్నందుకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవులుగా రూపొందాలి.
1: హావింగ్ బీన్ ద డివోటీస్ ఆఫ్ సత్యసాయి, హావింగ్ కమ్ హియర్, యూ షుడ్ బి ఐడియల్స్ టు అదర్స్.
0: ఆహా, సత్యసాయి స్టూడెంట్స్, సత్యసాయి భక్తులు ఎంత ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు అనేటువంటి ఒక పేరుని తెవ్వండి. అది నాకు కాదు, మీకే ఆ పేరు.
1: These are the students of Satya Sai. These are the devotees of Satya Sai. What a peaceful life they lead. What a sacred life they lead.
0: నాకు ఎవరు డివోటీస్ లేరు.
1: స్వామి హ్యాస్ నో డివోటీస్ ఎట్ ఆల్.
0: మీరు చెప్పుకుంటున్నారు మేము సత్య సాయి డివోటీస్ అనుకుంటున్నారు.
1: యూ సే దట్ యువర్ డివోటీ ఆఫ్ సత్య సాయి.
0: నేనే ఒక డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద డివోటీ.
0: ఎవరికి డివోటీస్? భక్తులకు డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద డివోటీ టు హిస్ డివోటీస్.
0: భక్తులు కోరిన దాన్ని నెరవేర్చడమే నా యొక్క కర్తవ్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నాకెవ్వరు డివోటీస్ లేరు.
1: అండ్ స్వామి హాస్ నో డివోటీ.
0: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
1: అండ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చక్కగా మీరు బలపరచుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ
0: అండ్ డెవలప్ ఇట్.
1: అండ్ డెవలప్ ఇట్ ఫర్దర్.
0: ఇది ఒక్కటే నేను ఆశించేది.
1: ఇట్ వాట్ స్వామి వాంట్స్ యూ.
0: కనుక నా యొక్క బర్త్డే జరుపుకోవటం అని కానీ,
1: సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే,
0: దీనికి అనేక విధమైనటువంటి అలంకారాలు చేసుకోవటం కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: బర్త్డే సెలబ్రేషన్, ద డెకరేషన్ పారాఫెర్నేలియా,
0: అలంకారాలంతా కూడా ఎవరికి మంచిది కాదు.
1: పాంప్ అండ్ షో ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక మనము ప్రాక్టికల్ దీంట్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ టు ప్రాక్టీస్.
0: మాటలతో చెప్పి కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ టాకింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దినము మంచి భావాన్ని పెంచుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భావాన్ని 10 మందికి పంచుతూ పోవాలి.
1: డెవలప్ గుడ్ థాట్స్ ఆన్ దిస్ డే and share with everyone you meet.
0: Meeku meer maatrame anubhavinchi prayojanam ledu.
1: Is not enough if you enjoy yourself.
0: Kevalam prashantanamlo untunnanta varaku maatrame ee bhakti ga kaadu.
1: Devotion should not be limited to prashantanalayam campus.
0: Aithe poyina tarvata kuda nu dinni 10 mandiki panchutu povali.
1: Even if you go outside you should
0: not share. Swami edhamulu levu.
1: Swami has
0: no caste, no religion, no language.
1: Swami doesn't go by the differences based on caste,
0: caste
1: religion.
0: Of humanity.
1: It's only caste of
0: religion
1: humanity.
0: Of love.
1: The religion of
0: language
1: love.
0: Language of the heart.
1: And the language of the heart.
0: అది నా యొక్క ముఖ్య ధర్మం.
1: That's from Bhagavan's message.
0: ఈ సత్యాన్ని చక్కగా అనుభవించి ఆనందించి 10 మందికి పంచి మీరు కూడా ఆనందించండి.
1: Experience this truth, understand fully, share it with everybody and be blissful.
2: You were listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 23rd November 1997 in Prashanti Nilayam during his 72nd birthday celebrations. Baba affirmed that God is nearer to us than our own mother. He added that even if a mother forgets her child, God will never forget his children. Baba said that we must have the firm faith that God is always with us and never forget Him. Thank you. Sai Ram.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 24th of November 1980.

భక్తి లేనిచో భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భర్త కన్నా భక్తి రహితుడగు జగద్భర్త కన్నా భక్త పరుడగు

0: సాయి'స్ వర్డ్ ఈస్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈస్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ గివ్స్ యూ మదర్స్ లవ్ అండ్ గివ్స్ యూ ది హ్యాపీనెస్ విచ్ యూ గెట్ ఇన్ మదర్స్ లవ్. దిస్ ఈస్ వాట్ ఐ టెల్ యూ యాజ్ ది ట్రూత్ దట్ ఎగ్జిస్ట్స్.
1: కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు. అంద

0: మాట.
1: క్యాంఫర్ ఈజ్ వైట్. ది డిజైర్ గివింగ్ కౌ కామధేను ఈజ్ వైట్. ది స్టార్ ఈజ్ వైట్. ది వింగ్ ఆఫ్ ది స్వాన్ ఈజ్ వైట్. ది స్మైల్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాయి ఈజ్ వైట్. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
0: Prema swarupulara pushti maryada pravahamu ani jeevulu moodu vidhamulainti varunnaru.
1: The jeevas are of three kinds: sushti, maryada, pravaha.
0: Pushti jeevulanaga taamu etti purushartamu cheyakapoyinappatikini సత్కర్మలతోనూ సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
1: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
0: Intiye kaadu ishvara premaku kudanu samipulavutuntaru.
1: Not only this, they become close to ishvara's prema or love.
0: Daivamu vatti varini premistu untadu.
1: God loves such people.
0: Ee premaku moola karanamu premane karanamu.
1: For this God's love is responsible.
0: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
1: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
0: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
1: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
0: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పదార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
1: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
0: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
0: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
1: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
0: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
1: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
0: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
1: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: పగ ప్రేమ నదులు ప్రవహింపగమురళి గానము చేయగలి. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: కనుకని పుష్టి జీవుల యొక్క తత్వము ప్రేమమయమైనటువంటి జీవితము.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: is vaaru jagattunaku sarva samanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: Vaari endu bhakti prapattulu ye maatram kudanu prakatistu untundavu.
1: Devotion and their desire, attachment, does not appear in any manner.
0: Janmantra sukrutam che yerpadeetundi yokka pavitramaina praapti.
1: This is some sacred quality which comes because of the good they have done in their earlier life.
0: Attivarini samipinchi bhagavantudu aneka vidhamulainatundi yokka sukashantanu anugrahinchi varini darijechukuntuntadu.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka maryada jeevulu ani rendo varu.
1: The second category have been called maryada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu శాస్త్ర పఠనలు సల్పుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములు వారు చేస్తూ ఉంటారు.
1: వైల్ ప్రేయింగ్ టు గాడ్ అండ్ వైల్ స్టడీయింగ్ ది వేదాస్ అండ్ ది శాస్త్రాస్ దే విల్ బి పెర్ఫార్మింగ్ ది వేరియస్ ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: The difference is those belonging to the first category pushti are being loved by God.
0: Preminchabadunnatundi variki preminchetundi variki amita vyathyasam untundi.
1: There is a great difference between people who are loved by God and people who love
0: mana yendu prema undinappatikini bhagavat prema lekundina mana prema nirupayogam avutundi.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: Manam itu vaipuna trippi నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయములు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: ఆన్ వన్ సైడ్ ఆల్దో వి డయల్ ది టెలిఫోన్ ఇఫ్ ది మ్యాన్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్ డస్ నాట్ లిఫ్ట్ ది టెలిఫోన్ దేర్ ఇస్ నో పర్పస్ ఇన్ యువర్ డయలింగ్.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకుని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్ దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: God will not love you because of the puja.
0: నీవు చేయే ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: God will not be close to you for your jhana.
0: నీ హృదయము యొక్క పరివర్తన యందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's only possible to get God close to you by the transformation which you bring about in your mind.
0: ఈ శ్రవణ మనన నిత్యధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: All the shravana, manana, nididhyasana, listening to good things are for the purpose of worldly elevation.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then
0: kanuka enta vedadhyayanam chesinappatikini enni shastramulu patinchinappatikini enta vidyavantudainappatikini hudaya parishuddham lekundina anni kudanu kevalamu oka kutrikamainatundi kutrimamainatundi oka jeevithanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: Chittasuddhi annintikini atyavasaramu.
1: క్లెన్సింగ్ ఆఫ్ వన్స్ చిత్త ఇస్ నెసెసరీ ఫర్ ఆల్ అదర్
0: చిత్త శుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, పాకశుద్ధి లేని బాండమేల.
1: What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధముగా ఆవించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
1: We perform japa for hours and hours.
0: దినములు దినములు ధ్యానం సల్పుతుంటాము.
1: We perform jhana day after day.
0: కానీ ఎవరు ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
1: But he does not know whom he is meditating as.
0: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
1: He does not know what name of the Lord he is in japa.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
0: Nijamuga daivamu tana yokka swaroopamai untunnadi.
1: Truly God is in his own form.
0: Tana yokka nija sattvame daivattamu.
1: His own true aspect is divinity.
0: Kanukane vyaktitvam yokka swabhavamunu gurtinchadaniki prayatninchetunti sadanle ee japa tapadi yoga nishtalanniyu.
1: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
0: Swabhavam.
1: Swabhava, which means the natural.
0: Anaga emti manavuni yokka swabhavam ani manam artham cheskuntuntam. Manavudu edo konni laukikamainatundi yokka chintalu yendu munigi laukikamainatundi charyalu yendu palgoni తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం, అది ఏ స్వభావం అనుకుంటున్నాం.
1: We generally think that the word swabhava means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
0: Kingdom of heaven లో కూడా మీరు చూసి ఉంటారు.
1: You might have seen it in the kingdom of heaven as well.
0: ఒక fisherman నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
1: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్. వాడి
0: సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటున్నాడు.
1: హిస్ బ్రదర్ సెడ్ దట్ ఈస్ హిస్ నేచర్.
0: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
1: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
0: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును, కానీ తన స్వభావం కాదది.
1: To shout every time may be his nature, which has promoted in his daily life.
0: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
1: A child will be crying.
0: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
1: We think that crying is the nature of a child.
0: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
1: But crying cannot be the nature of man. It is really contrary.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళ్తుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
1: When we walk in the bazaar, we find some person crying loudly.
0: వాని దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
1: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
0: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
1: What is the reason for this question?
0: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
1: Man crying is not natural to him.
0: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
1: The basis for this question is, why is this unnatural state of crying is got possession of this man? So everyone asks a question.
0: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
1: In the same path, another individual will be happy and will be exuberant.
0: కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
1: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
0: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావము.
1: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
0: Anaga, idi atma trupti nimittamai jarigetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
1: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
0: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarinchetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
1: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: We must make the discrimination. If I do this work, will it give me satisfaction or to the world?
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. ఆత్మతృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
1: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా నువ్వు కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా నువ్వు కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్, బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
0: కనుక రెండింటిని నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరపి జననం పునరపి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటానికి వీలు కాదు. ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది, ఒక్క స్థానంలో ఉండటకు వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్, దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, సత్యున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేన్ని సాధించగలదు.
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
1: ప్రేమ స్వరూప
0: ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూప వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటి ఉండినప్పుడే ఈ సంకల్పం అనేటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి ఉండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్, యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: The first one can be called parasakti.
0: Rendavadi aparasakti.
1: The second one can be called aparasakti.
0: Moodavadi avidyasakti.
1: The third one is avidyasakti.
0: Parasakti anaga Vishnu Shakti ani artham.
1: Parasakti is శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
0: విష్ణు,
1: విష్ణు శక్తి.
0: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి, పరాశక్తి.
1: ది వర్డ్ విష్ణు కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో, ఏ అమ్మనో, ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి, పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
1: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
0: Inka aparashakti anaga kshetrajnuni yandu nivasinchetuvanti yokka chaitanya shaktini aparashakti.
1: Aparashakti can be described by saying that is the shakti which resides, the living force which resides in the kshetra.
0: Anaga aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ అస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్, ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి, పరాశక్తి.
1: Parashakti is the totality of power.
0: Aparashakti anaga vyashti shakti, aparashakti.
1: Aparashakti is the individualized shakti.
0: Kanuka aparashakti aneetundi daarini ye vidhanga manam pilustunnam antunte idi kevalamu aatma shakti leka jeeva shakti ani pilustunnam.
1: Aparashakti has also been called by us as confined to a jeeva, jeeva shakti or the aatma shakti.
0: Inka avidya shakti.
1: The third one is avidya shakti.
0: Avidya shakti anaga కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు, పరిసరములు యందు, కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్, హూ యూఆర్ ఎ వాటర్ బబుల్, దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్, జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి, హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలము ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలము ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: ఇన్ ఆల్ దిస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞానం.
0: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానా దేవత కైవల్యం, అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
1: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: కనుకనే దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని, లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని, క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని, అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
0: Triguna swarupudu, trigunatmakamainatundi tattamu, trikalaatitamainatundi yokka daivattamu, ee moodintikini moola sthanamu manavuni yokka dehame.
1: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
0: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: Papamanaga veru paradesamun ledu, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావ కర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని, ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent, what is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
1: Your internal consciousness is the main witness for this.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: Mind is able to travel with a very large speed.
0: ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
0: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశము దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place. The mind is making that place come to it.
0: Manamu manasu prayanam chestundadeni bhavistunnamu. Idi chala porapatu.
1: We think that the mind is traveling, but this is wrong.
0: Meeru Bengaluru lo car lo bayalu deri prayanamai vastunnaru.
1: You start in a car in Bangalore and you make the journey.
0: Gokulam daggariki vachetappudiki putra puttapatti daggariki vachindi anukuntunnamu.
1: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
0: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
1: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
0: Prayanam chesindetvantidi kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kani manasu chaala vegamto pothundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకునే వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
0: ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: Mananam chesetunte manasu.
1: That which thinks is the mind.
0: Sankalpa vikalpaatmakam manaha annadi shastram.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
0: Ee sankalpa vikalpalu deni valla kalugutundadi?
1: How, what gives rise to these sankalpas?
0: Ye padartham painanu, ye vishayam painanu, ye vyakti painanu manaku amitamaina vanchalu undatam chetane ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: విచ్ ఇస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ ఎ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకనే మనస్సును ఇట్టి పదార్థములపైనను విషయములపైనను వ్యక్తులపైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపును మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
1: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
0: ఈ ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
1: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
0: కాని ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కాని ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కాని ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కాని ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
1: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
0: Nimita vidhi ani okati untundadi.
1: There is what is called a regulation which has been established.
0: Apara vidhi ani rendu untundadi.
1: The second regulation is apara vidhi.
0: Paripurna vidhi ani moodu untundadi.
1: The third state is paripurna vidhi.
0: Ee apara vidhi aneetundi emiti?
1: What is the meaning of the apara vidhi?
0: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
1: Those who teach this method of apara vidhi must be very good people.
0: ఏది ప్రధానమైనటువంటి విషయమో ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
1: Those, the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
0: Jeevitam yokka parama rahasyanni gurtinchi andulo anubhavinchi aanandinchi anyunaku bodhinchetunte vyaktuluga untundali.
1: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
0: Idi పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
0: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
1: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీవ్.
0: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
0: ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
1: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
0: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kudanu cheyavalasi untuntadi.
1: Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
1: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
0: అనగా కాలహరణం చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
0: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
1: Not only this, we can give several examples to explain.
0: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
1: Today we want to arrange a tea party.
0: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
1: Just by wanting to organize a tea party, you cannot have it. You will
0: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలు సర్కొల్లాలి.
1: You have to collect so many ancillaries which are required for the tea party.
0: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
1: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
0: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
1: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
0: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
1: If you want to take your meal, immediately food is not going to come to your table.
0: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
1: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
0: ఈ ఆహారము చేసేటువంటిది క్రియాశక్తి.
1: The work that you do in preparing the food can be called kriya shakti.
0: ఈ చేయబడించేటువంటి యొక్క దేహ శక్తి, ఇది బలశక్తి.
1: The ability to do all that work by your body can be called the balashakti.
0: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
1: In what manner can we achieve this destination is called జ్ఞానశక్తి.
0: కనుక జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
1: The combination of జ్ఞానశక్తి, క్రియాశక్తి అండ్ బలశక్తి will be described as పూర్ణ విధి.
0: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
1: In this Purnavidhi, one has to have no defect. One has to be
0: totally Purnamada, Purnamidham, Purnat Purnamudachyate annadu.
1: This has been described by saying Purnamadam, Purnamidham. That is complete and total. This is complete and total.
0: Purnamu nunchi Purnam teeste migilinadi Purname, teesinadi Purname.
1: From an infinite totality, if you remove another infinite totality, what remains?
0: Ani paryayamulu udaharanalu cheppanu.
1: Many times I have given you an example for this.
0: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
1: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
0: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
1: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
0: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
1: వి టేక్ దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ హోమ్ అండ్ టేక్ ఎ స్మాల్ బిట్ అవుట్ ఆఫ్ ఇట్ పుట్ ఇట్ ఇన్ కాఫీ.
0: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
1: Because we have taken a small bit from this total rock,
0: muddam yokka mudda yokka pramanam taggindi kani deeni yokka madhuryam yokka ruchi yokka balamu e matramu taggaledu.
1: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
0: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kudano adhe teepu undadi.
1: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
0: Ee mudda mukkalo ye teepu untundado kaafilo kudano adhe teepu untundadi.
1: The same sweetness which is present in the big rock and the small bit is present in coffee.
0: Ee gunam aneetundi teepu yokka gunamu sarvatra purnangane untundadi.
1: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
0: దీనినే పూర్ణమదం, పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణము దచ్చతి.
1: This is what is meant by
0: saying. అది పూర్ణమే, ఇది పూర్ణమే, అది పూర్ణమే.
1: That is total and infinite. This is total and infinite. And what remains?
0: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
1: This totality, where does it exist? It is in quality and not in quantity.
0: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట అది ఇది రెండు కూడా పూర్ణమే.
1: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
0: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
1: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
0: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
1: When does man become total?
0: మరణించిన తర్వాత పరిపూర్ణతమ కాదు కాదు.
1: We do not become total after death.
0: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
1: One has to attain this totality only during life.
0: సజీవులయందే పరిపూర్ణం ఈ పెట్టాలి.
1: One should exhibit this
0: totality. గుర్తించాలి.
1: One should recognize this in living people.
0: పరిపూర్ణతను మనం వరించాలి.
1: We should accept totality.
0: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
1: We should also think of it.
0: పరిపూర్ణములో నివసించాలి.
1: We should live in that.
0: పరిపూర్ణులు కావాలి.
1: We must become total.
0: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
1: It is only in the totality of love.
0: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషము ఉండుటకు వీలు కాదు.
1: Where there is love, there cannot be hatred.
0: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ, ప్రసన్నత్వం కానీ, ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుండి బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ
1: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. వెన్ అ మ్యాన్ సిట్స్ ఇన్ ధ్యాన హీ స్మైల్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ పోజింగ్ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్. As soon as he comes out of the dhyana, he becomes very angry either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances. One should smile, one should show love and not give place to hatred at all.
0: Divyatma swarupulara ee naadi aastikattam anta kudanu vyapara ranganga kudanu కొంతవరకు నువ్వు తేలిపోతుంటున్నాడు.
1: దివ్యాత్మ స్వరూపాస్ టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
0: దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
1: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
0: తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
1: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
0: ఏ పవిత్ర క్షేత్రములను దర్శించినప్పటికీ అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటాడు.
1: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
0: ఈ వ్యాపారం ఎటువంటిది?
1: What kind of business is this?
0: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయం.
1: These are things which every human being should recognize.
0: తిరుపతికి పోతుంటాం.
1: We go to Tirupati.
0: Rameswaram potuntam.
1: We go to Rameswaram.
0: Badriki potuntam.
1: Go to Badri.
0: Amarnathiki potuntam.
1: We go to
0: Kedarnathiki potuntam. Potuntam potuntam dabbunu kharchu pettukoni ee kharchaina dabbanta kuda nu tirigi bhagavantun daggara nunchi teppinchukotaniki prayatnam chestuntam.
1: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling, and we make every attempt to recover all the money we have spent on
0: travel. Hey Srinivasa, నాకు ఈ కష్టాలు తీరి లాటరీలో టికెట్ ఫస్ట్ క్లాస్ నాకు వచ్చి అనేక విధమైనటువంటి వస్తుందంటే నేను తిరిగి వచ్చే వారమే నీకు వచ్చి నా తల వెంట్రుకలు అందిస్తాను అంటుంటాడు. ఉచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతుంటారు ఈనాడు.
1: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
0: Nijamuga daivatvanne gina gurtinchinatundi vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
1: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
0: Nijamuga ittivaru daivaniki kuda nu daga chestunnaru.
1: Such people truly are deceiving the God.
0: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
1: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
0: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
1: God has always been wanting always to get your unwavering and pure love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
1: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హీ ఈజ్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
0: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: They pray to God only because they want to get some benefit.
0: ee phalamunu aashinchi vastuvulnu aashinchi phalam kriya phalamunu kori prarthana cheseetunti varu bhagavad bhaktulu avtara?
1: Desiring material benefit and praying to God, will they be devotees of God?
0: idi vastu bhaktuluga untunnaru.
1: They will only be devotees of the material.
0: Padarthamulaku bhaktuluga maaripothunnaru.
1: They become devotees of matter.
0: Nijamainatundi bhaktulu bhagavantunni maatrame korali.
1: True devotees will want to get only God.
0: Nive tappa itapparam veruga mannimpandagu dinuni rave ishvara kavave varada samrakshinchu bhadratmaka ani aanadu karirajukulanu koraadu.
1: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
0: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను పోరాడారు కరిమకరి.
1: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
0: క్రియాశక్తితో పోరాడాడు, దేహబలముతో పోరాడాడు. ఈ రెండు బలములు పోయేటప్పటికి జ్ఞానబలము ప్రవేశించింది.
1: When the kriyashakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
0: Anade ee gajaraju divyattamaina kruti yokka daivatvanni kudanu darshistu vachadu.
1: That day the elephant king had the vision of divinity.
0: Kanuka manamu chese anni poojalu, anni vratamulu, anni dhyanamulu daivanni ponde nimittamai untundali kani padarthalu pondeetundi nimittamai untundakoddu.
1: So all the pujas and all the dhyana which we have, we should pray to reach God but not to get material benefit.
0: Kanukane prahladavi kudunu ade cheppadu, chakrahastuni prakatinchu chaduvu chaduvu kumbhinidavu cheppedi gurudu gurudu tandri harijeyirumaneedi tandri tandri annadu.
1: That is why Prahlada has also said, what describes God is the real description, and the father who tells you to reach God is the real father, the guru who teaches you wisdom is the real guru.
0: Kanukane మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలను త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్స్ టు రీచ్ గాడ్.
0: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములు.
1: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, దట్ ఈస్ ది థాట్, ది ట్యూన్ అండ్ ది టైమింగ్, దే షుడ్ ఆల్ కోయిన్సైడ్. దీనిని
0: త్రిమూర్తి స్వరూపం అని కూడా నిరూపించారు.
1: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
0: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలకు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి జ్ఞానశక్తి.
1: We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
0: భావమును సృష్టించేటువంటి యొక్క క్రియాశక్తియే బ్రహ్మ.
1: The క్రియాశక్తి which creates the thought, that is Brahma.
0: సంపూర్ణమైనటువంటి దేహబలం అందించేటువంటి యొక్క ఈశ్వరత్వమే బలశక్తి.
1: దట్ విచ్ గివ్స్ యూ ది టోటల్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కనుకనే జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తిని మూడింటిని ఏకం చేసి నీవు ప్రార్థన సల్పాలి.
1: దట్ ఈస్ వై యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ధ్యాన షుడ్ కన్సిస్ట్ ఆఫ్ హార్మోనైజింగ్ యువర్ త్రీ ఆస్పెక్ట్స్, ది జ్ఞానశక్తి, ది క్రియాశక్తి అండ్ బలశక్తి.
0: దీనిని త్రిపుటి, త్రిగుణం, త్రిదడాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం అన్నారు. ఈ త్రిదళం అనేటువంటి యొక్క బిల్వం ఉంటుంటుంది, మూడు ఆకులుగా ఉంటుంటుంది, కానీ తొటము ఒక్కటే.
1: ది హార్మోనైజింగ్ ఆఫ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, జ్ఞానశక్తి, ది బలశక్తి అండ్ క్రియాశక్తి, దిస్ ఈస్ రిప్రజెంటెడ్ సింబాలికలీ బై ది త్రిదళ. త్రిదళ హ్యావింగ్ వన్ కామన్ స్టెమ్, ఆల్ ది త్రీ షుడ్ బి హార్మోనైజ్డ్ ఇన్ టు వన్.
0: మనము బిల్వపత్రి వేస్తున్నామే కానీ బిల్వపత్రిగా మనం తయారు కావటం లేదు.
1: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming.
0: Trishulani chustunnam gaani trishulam yokka tattvanni artham chesukovatam ledhu.
1: We are seeing the trident, the trishula, but we do not understand its significance.
0: Anaga jnana shakti, bala shakti, kriya shakti moodinti endukodunu okkate aadharamainatundi stambham untundali.
1: The meaning of this is that in the jnana, bala and kriya shakti we should have the same origin and stem.
0: Kanukani ఆధారము, ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
1: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్, దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్, దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
0: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
1: What is the content here and what is the container?
0: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
1: Without the basis cannot change.
0: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
0: ఈ వెండిని అనేక రకమైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
1: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
1: దిస్ సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
0: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ రిప్రజెంటెడ్ బై సేయింగ్
0: నిమిత్త కారణం అన్నారు దైవత్వాన్ని.
1: The divinity has been described as the
0: నిమిత్త కారణమే లేకపోతే ఉపాదాన కారణం ఏ మాత్రం కూడాను మనకు లభించదు.
1: If there is no basis of divinity, it is not possible for us to get this base for
0: కనుకని ఈ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించే నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని అవలంబించి చిత్తశుద్ధిని కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
0: Krishna ayya cheppadu, cost of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
1: Krishna has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent.
0: ఇవన్నీ ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చును. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణ చంద్రహాల్లో అందరూ ఒక్కటిగా చేరారు.
1: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
0: ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికానికి సరియైనటువంటి మూల సూత్రం.
1: This is the real basis for the spirit of ఆధ్యాత్మ.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
1: The religions are all different, but the path is the same to the destination. The cloths are different, but the base of the clothing is the same.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
0: Jeeva jantulu veru jeevundu okkade, jati neetulu veru janmam okkate.
1: The jeevas are different, but the content of the jeevas is the same. The sect and the creed may be different, but the human being is the same.
0: Darshanamulu veru daivambu okkade, pura jatulu veru poojalu okkate.
1: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
0: Teliyalekanu manavu telividappi bratuku kosamu bahu bada badulairi.
1: Man
0: బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకములైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
0: Darshanamulu veru daivambu okkade, purajatulu veru poojalu okkate.
1: The visions of divinity may be different, but God is

0: దిస్ ఇస్ ఫర్ లివింగ్. వాట్ ఫర్ ఇస్ ది లైఫ్?
1: చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా?
0: డు వి వాంట్ టు లివ్ లాంగ్?
1: ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: వాట్ వీ హ్యావ్ టు డిజైర్ ఇస్ నాట్ లాంగ్ లైఫ్ బట్ డివైన్ లైఫ్.
1: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందములు కాదు.
0: What we want is the bliss of atma but not material happiness.
1: Vastuvunu bhujam paina pettukunna buddhi bhagavantuni paina pettali.
0: Even if we have the matter on our shoulders, our thought must be on God.
1: Ee vidhamainatunti yokka divyatvanni pavitratanu jnana tattvanni artham cheskovataniki tagina prayatnam cheyali.
0: This divinity and this sacredness and the wisdom we should try and understand.
1: Prema swarupulara andar yendu ilanti vancha, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరి అయినటువంటి మార్గమును, సరి అయినటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
0: ప్రేమ స్వరూప, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీవన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
1: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
0: We should recognize the truth that divinity, which is the objective of this pushti class of people, are is present, is omnipresent.
1: కేవలము ఒక మర్యాద శక్తి అనేటువంటి యొక్క ఈ దేహము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు పూర్ణ చంద్రహాలంతా నిశ్శబ్దంగా ఉంటుంటాయి.
0: Just when what may be described as the Maryada Shakti, this body comes into the auditorium, then the Purna Chandra Hall becomes very quiet.
1: కానీ ఈ యొక్క మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచంద్ర హాలు అలజడగా ఉంటుంటాడు.
0: But when this body, the Maryada Shakti, is in the Mandir, then the Purna Chandra Hall is quite noisy.
1: ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞానసిద్ధి మనకు లభించదు.
0: So long as we confine ourselves to these two stages, we will not become wise.
1: Adamula yendunna aakashamunanunna pattanamunanunna pallenunna gutta meedanunna natteetabadiyunna ekkadundinappadikini ee yokka pushti shakti anetundidi unnadeni satyanni gutthinchi mana yokka discipline krama shikshanu nadchukuntu raavali.
0: Whether you are in the sky or in the water or in a village or in a town, anywhere you may be, recognizing that there is this pushti shakti, the omnipresent divinity, we should conduct our life.
1: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
0: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్ హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఈస్ దిస్ నాట్ డిసీట్?
1: కనుక ఇట్టు చిన్న చిన్న విషయములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
0: Even in such small matters, we should be very careful and cautious. The reason is, in silence, the strength of voice that is present in silence is...
1: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
0: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
1: Chuttu yedaina oka shabdanga untunte mana daggara vachi maatadeetunte vaari oka paluku kuda manaku vinipinchadu.
0: If there is a lot of noise in the air, even if one comes close to you and speaks,
1: kaani daivattu ilanti vaadu anoraniyan mahato mahiyan అణుతత్వంలో కూడా ఉంటున్నాడు. కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
0: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
1: కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
0: God is present all around you.
1: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
0: He is moving, his footsteps.
1: ఆ నడకలు నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని సంభిప్పు తీసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమి తీసు

0: దుర్యోధనుండేమి దోచుకునియే, పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏ పాటి కాంచగలిగే. నేటి దుర్మార్గులకు నీకు ఇది ఏ గతియు, నేడు కాకున్నా రేపైన నిలువది చెట, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను, మితము కలిగి యుండుటే మేలు నీకు, మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్? హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్, వాట్ ఈస్ ఇట్ దట్ ది టెన్ హెడెడ్ రావణాసుర గాడ్? Having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived? Having caught hold of children, having killed them, what is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: Satyame Isvaro Loke సత్యం పద్మాసితాసనం.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండినా లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారనటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలం నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth, and hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyam chetane Bharatiyulu yavat prapanchamunu kudanu aadhyatmika tattvamunu prachirimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavatvame ledu.
1: Without truth, there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యు నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ హడ్ హర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visruttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్,
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యం పైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There is no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervading.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: సత్యమును ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ట్రూత్,
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: brilliance. Atti Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of the
0: Narmada
1: river.
0: Dani Vishrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada river, he conducted a sacred ritual called Vishrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: He was the child of Kashyapa and Aditi.
0: Aa samayamunandu ee Bali Chakravarti yagamunakai taanu nadichi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Visvajit.
0: Adal nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamunaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adal chaala baludu.
1: You are so young boy.
0: Atti baludainatvanti yokka vamana murtindu tejassu prakashistu vachindi.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: Aa prakashame andarni aakarshistu vachindi.
1: That radiance started attracting everybody.
0: Vamanudanaga magnet swaroopame.
1: Vamana symbolizes the magnet attraction.
0: Ee drishyamunu Bali Chakravarti bidda ainatvanti yokka
1: this scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala
0: aame chuchi aha emiti ee tejassu emi ee pillavaadi yokku vachassu ilanti pillavaade naaku putti unde neenanta adrishtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance
0: atanni poshinchi laalinchi paalinchi aneka rakamuga kodina aadincheetvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee lopala
1: in the meantime
0: Vamana murti
1: Vamana
0: Bali Chakravartini paataala lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to paataala.
0: Aa drishyamunu chuchinatvanti okka Ratnamala chi ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా, లేదు నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఐ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tadastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukane prati manavudu kudanu satsankalpamunu abhirudhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ee sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramanta గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ద డివినిటీ అండ్ యాక్ట్స్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫాన్సీస్.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ నెసెసరీ టు థింక్ గుడ్ ఆల్ ద టైమ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యూ విల్ బి ద రెసిపియంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగా మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: సిన్స్ వీ హావ్ గాట్ ఆల్ ద టైమ్ బ్యాడ్ థాట్స్ స్పెండింగ్ ఆల్ ద లైఫ్, వీ ఫేస్ ఆల్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: వీ సఫర్ వెన్ వీ ఫేస్ ద రిజల్ట్స్.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: Tana sankalpamulu ettivo tana phalitamulu kodunu attigane roopondirayi.
1: As was her thought, so was the result and experience.
0: Kani naaku enduku itti phalitam nandinchadu bhagavantudani vicharisthamu kani adi sankalpam nee doshame kani bhagavantuni yokka doshamulu kaadu.
1: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్ ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: ద వన్ ఆఫ్ చారిటీ
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దానపోశాడు.
1: ఇన్ఫాక్ట్ హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
0: యు సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దానపోశాడు.
1: టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ వాస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: వామనుడు వచ్చి నాకు మూడడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: హీ నెవర్ హ్యాడ్ సెకండ్ థాట్స్. హీ ప్రామిస్డ్ దట్ హీ విల్ గివ్.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: ప్రిసెప్టర్ శుక్రాచార్య కేమ్ అండ్ అబ్జెక్టెడ్.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్ హీ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఇస్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్ యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సెడ్.
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagne nannu dhikarinchi.
1: He even disobeyed command of guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకమైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హీ విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్ హిమ్.
0: స్వామి, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశములకు ఏ విధంగా మీరు ప్రవేశించారో,
1: జస్ట్ యాజ్ యూ హావ్ బీన్ రూలింగ్ దిస్ కేరళ,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశములకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: ఎవ్రీ ఇయర్ యూ షుడ్ విజిట్ దిస్ కేరళ. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy, they celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: Karaka Bali Chakravarti chala punyatmudu.
1: Bali was highly virtuous one.
0: Tan rajasakulamlo janminchinappatikini taraka devata bhavamulu aavirbhavistu vachayi.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమానం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి in the company of Vamana.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into that state of Kerala.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకొని
1: consider it as incarnation.
0: ఈ ఓణమ దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము,
1: that is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము,
1: that is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకనే సత్యం పైన ఈ మూడు కొడును ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేటం.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానిని బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
1: By the individual selfishness and self-interest.
0: మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి.
1: One has to kill the selfishness and self-interest.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరు కూడాను ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే.
1: All of us are members of this family of God.
0: కనుక మానవులందరూ ఒకే కులమే.
1: ఆల్ ది హ్యూమన్ సొసైటీ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రేస్.
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
1: దట్ డజంట్ మ్యాటర్ వెదర్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ యూదు ఆర్ ఎనీవన్.
0: నీవు మానవ జాతి, ఇది సత్యం.
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: దట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు రిమెంబర్ దిస్.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవత గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడను అనుకున్నందుకు మానవత గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the palm and show and jealousy.
0: He anger again. ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: క్రోధము కుక్క క్వాలిటీ.
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ.
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
1: Animal qualities are finding a place in man.
0: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
1: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లాస్ట్.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
1: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
0: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
1: God does so many activities for several reasons.
0: కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏమాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనిది కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమున అత్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: And nothing wrong with God, no mistake.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
1: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control.
0: దాన్ని ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find extracts of the coal, petrol, oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that, the desire, the anger,
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: అది నిజమైన మానవతా విలువలు.
1: That is the true human. upon value.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: Because anger gets into you, if you want to control
0: it. ఈ anger control చేయటము ఒక weakness.
1: To control anger is a sign of weakness.
0: ఆ weakness కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should never be weak any point.
0: Angry రాకుండా చూసుకోవాలి.
1: See that you never be angry.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: Then there is no chance to control it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: That's so many qualities within man.
0: కానీ వచ్చినటువంటి గుణములు మనం అరికట్టుకోకూడదు.
1: It's not possible to control all those that get in.
0: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We should see good qualities.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: Arise and manifest.
0: ప్రచారం చేయాలి.
1: And we should
0: 10 మందికి పంచాలి.
1: Share.
0: నీవు అనుభవించాలి.
1: And you also experience.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: This is the true human value.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: First, love is most important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: Therefore, this is the love that we should.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ ఒక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: When once there is love in your heart, no other bad quality.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: Your heart, human heart, is single sofa, not double sofa.
0: Not musical chair.
1: It's not a musical chair.
0: ఒకే హార్ట్.
1: Only one heart.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: Fill the heart with love.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: No one can enter thereafter.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: As there is no love in the human heart, the wicked qualities find a place.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ఆఫ్ ది డే.
0: ప్రేమతో జీవించాలి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది రోజు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: లవ్ ఆల్సో అరైజెస్.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ట్రూత్ అరైజెస్ ఆఫ్ లవ్.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: వితౌట్ ట్రూత్ లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ అండ్ లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ట్రూత్.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: సో ట్రూత్ ఇస్ అన్ అండర్ కరెంట్.
0: ప్రేమ బహిర్వాహిని.
1: అండ్ లవ్ manifests.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్.
0: అదియే సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై.
0: కనుక మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ always obligingly.
0: కనుకనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: Therefore we should attach value to our word.
0: కాలు జారితే కనుగద నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కనుకనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
1: So you should never slip as you.
0: ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: Your words should never hurt anybody.
0: ఎవరిని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: You should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: You may feel that it's very difficult.
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: It's very easy in fact.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: Words are under your.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: Words dance on your tongue.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: The tongue has no bone, it can twist in any way.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: Therefore we should see it works in a sacred manner.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
1: Therefore our words have got to be sweet.
0: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలంటే సత్య ప్రేమ అనే దీనికి మూలాధారములు.
1: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ ద హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: Body vanished but the mind remained, which is so.
0: ఏనాటికైనను దేహం నశించేటువంటిది.
1: One or the body.
0: Body is like a water bubble.
1: Body is like water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a
0: don't
1: mad
0: follow
1: monkey.
0: The mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది ఏ అతని యొక్క స్వరూపము.
1: That is the teaching of Bali.
0: అది ఏనాటికూడను మారదు.
1: It is changeless.
0: ఏనాటికి చావదు.
1: It is deathless.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
1: He is so permanent who has neither birth nor death.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: He has no beginning nor end. He is so.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He neither gets killed nor would ever kill.
0: ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: He is the supreme cosmic self.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: That self, how can you understand?
0: నీ ఏ భావము నీ యందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
1: All the feelings are reflections.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: It's all your imagination.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: The sound is present everywhere, all around.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్
0: మ్యూజిక్. ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ది సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
1: హియర్ ఇన్ ది టేబుల్.
0: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి.
1: హియర్ ఆన్ ది రోస్టర్.
0: ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటది.
1: ది డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
1: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం, మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
0: Kanuka manamu pavitramainatundi palukulu palukutu raavali.
1: So we should utter sacred words.
0: Evarni baadinchetundi palukulu palakakoddu.
1: We should not use words.
0: Evarni dooshinchakoddu.
1: We should not
0: evarni vimarsinchakoddu.
1: We should not criticize anybody.
0: Appude dindiki bhavamu neelo chakkaga maduranga maartundi.
1: Then the immortal nectarine feelings will find a place.
0: Kanuka paap bhiti leni paavarattam patti.
1: Because of the ignorance that you don't take
0: daiva preeti leni dani patti,
1: you don't have love for God and fear
0: manavattam anage manavulanduna,
1: the human value is lost, hidden in man.
0: Vishwa shanti ki diye viplavambu,
1: and this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడుక.
1: సో యు బి గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్.
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి.
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్.
0: దీనినే గోపికలు చెప్పారు అన్నాడు.
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: in this barren land without love,
0: ప్రేమాంకురములు పెంపొంద,
1: for the seeds of love to germinate,
0: ప్రేమావేశముతో,
1: with all the emotions of love,
0: ప్రేమసుధా వర్షము వర్షింపగ, ప్రేమనదులు ప్రవహింపగ, మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే,
1: with the rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
0: Nee gaanam antai kudunu madharamto koodinatvantidi.
1: Your music is so melodious.
0: Nee hrudayam anta kudunu premato koodinatvantidi.
1: Your heart is full of love.
0: Prema nunchi aavirbhavinchinatvanti pratibimbame gaanamu.
1: And therefore music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ ప్రేమ ఒక్కటే
1: లవ్ ఇస్ వన్
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు
1: దట్స్ నాట్ ట్రూ లవ్
0: ఈ లౌకికమైన ప్రేమలు
1: ఇట్స్ వరల్డ్లీ లవ్
0: భౌతికమైన ప్రేమలు
1: ఫిజికల్ లవ్
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు
1: ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ద టైం బీయింగ్
0: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి ఇదంతా నెగటివ్స్
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగటివ్
0: ప్రేమ నుంచి వచ్చేటంత పాజిటివ్స్
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్
0: పాజిటివ్ నీవు పూజలు చేస్తున్నావు
1: యు వర్షిప్
0: జపం చేస్తున్నావు
1: యు డు జప
0: ధ్యానం చేస్తున్నావు
1: యు మెడిటేట్
0: ఇవన్నీ కూడా నెగటివ్స్ ఏ
1: దే ఆర్ ఆల్ నెగటివ్స్
0: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్
0: కానీ చెయ్యి జపమా తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్ ద మైండ్ గోస్ టు ద మార్కెట్
0: కానీ ఏమి ప్రయోజనం
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ దట్
0: అది కాదు ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి
1: దేర్ ఇన్ ద జప రిపిటీషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి
1: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్
0: ఇది లాక్
1: దిస్ ఇస్ ద లాక్
0: ఇది కీ
1: దిస్ ఇస్ ద కీ
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్
1: పుట్ ద కీ ఇన్ ద లాక్
0: కాని టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్ రైట్ సైడ్
1: రైట్
0: లాక్
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్
0: నీ హృదయమే లాక్
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్
0: నీ మైండ్ ఏ కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: దైవం వైపు తిప్పు మోక్షము
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్
0: లోకం వైపు తిప్పు బంధన
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా గానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు లౌకికము లౌకికము లౌకికము
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది
1: ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్
0: అది ఆత్మతత్వం
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్
0: అది మర్జీ
1: ఇట్ ఈస్ మర్జ్
0: ఇది మ్యారేజ్
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్
0: కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా
0: ఇది మిరాజ్
1: ఇట్స్ నాట్ మ్యారేజ్ ఇట్స్ ఓన్లీ మిరాజ్
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ది మిరాజ్
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు ఆనందిస్తున్నారు
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు
1: ది వైఫ్ సేస్ ఎస్ హస్బెండ్ సేస్ నో
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు
1: హస్బెండ్ సేస్ ఎస్ వైఫ్ సేస్ నో
0: ఎట్లా ఇది మ్యారేజ్ ఒక తత్వంగా ఉంటుందదే
1: వేర్ ఇస్ ద మ్యారేజ్ ఇస్ దేర్
0: ఏకత్వం
1: యూనిటీ
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అది నిజమైనటువంటి ఆత్మతత్వం
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను
1: ఫ్రమ్ డాన్ టు డస్క్
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై

0: చేసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: O man, inquire clearly, from dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God, what kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni,
1: only to fill this little
0: chikkulan onduchu,
1: face problems,
0: koti vidyalan punika meeranechi,
1: we acquire all the forms of knowledge,
0: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: O man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: janada pottanimpu kosam kosani enni avasthalo padutunnamu
1: just to eke out your
0: enni vyaparamlo chestunnamu
1: you do business
0: enta dhanamu aarjistunnamu
1: you earn money
0: inka dhanamu dhanamu dhanamu dhanamu
1: you want to amass money more and more
0: ee dhanamu manam emaina teesukoni potama
1: would you take this money with you at the
0: manam undenta varaku kodunu enough manaku jeevithaniki avasaramainanta varaku kavali
1: yes you need money to the extent it is necessary.
0: Money makes many wrongs.
1: Money makes many wrongs.
0: Money makes many things.
1: Money makes many things.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: But morality comes and grows.
1: But morality comes and grows.
0: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that governs.
0: ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థిని కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం లేదు.
1: బట్ హీ వాంట్స్ టు హావ్ కలిమి ఫ్రెండ్షిప్ బలిమి ద
0: స్ట్రెంగ్. ఆ గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ద బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది ప్రాపర్టీ
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది. అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి. గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: ద మ్యాన్ హాస్ గాట్ వర్చ్యూస్.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: వితౌట్ వర్చ్యూస్ హీస్ నో హ్యూమన్.
0: పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
1: అనిమల్ హాస్ గాట్ అనిమల్ క్వాలిటీ.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: అనిమల్ క్వాలిటీస్ అండర్
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: అనిమల్ హాస్ గాట్ రీజన్ అండ్
0: కానీ ఈనాటి మానవునికి నో సీజన్ నో రీజన్.
1: మ్యాన్ టుడే హాస్ నో రీజన్ హాస్ నో season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకనే అట్టి పవిత్రమైన భావం ఉండేటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్ దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ.
1: బలి
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవః వైబ్రేషన్
1: భూవః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్. రేడియేషన్ ఏ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ ఏ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You are not one.
0: But three.
1: But three.
0: The one you think you are, physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are, mental body.
1: The one others think you are is psychological,
0: the one
1: mental.
0: You really are, that is adhyatmikam.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెండ్ యువర్
0: కర్మ మార్గములకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యూ అట్ ద ఎండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళ ఆకారం త్రినేత్రించి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ మెంటల్.
0: యు రియలీ ఆర్ దట్ ఇస్ ఆధ్యాత్మికం.
1: ద వన్ యు రియలీ ఆర్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: నో దిస్ ట్రూత్.
0: అప్పుడే నీవు మానవుడిగా

0: of these three must be offered as the only single one with one pointedness to God.
1: కొరకు భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
0: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్?
1: ఇదే పత్రము, ఇదే పత్రము.
0: దిస్ ఇస్ ద లీఫ్.
1: మన మనసే పుష్పము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్లవర్.
1: ఆనందమే తోయము.
0: ద బ్లిస్ ఇస్ వాటర్.
1: మన యొక్క బుద్ధియే ఫలము.
0: ద ఇంటెలెక్ట్ ఇస్ ద రిజల్ట్.
1: కనుకనే పత్రం, పుష్పం, ఫలం, తోయం సమర్పయామి అంటారు.
0: దేర్ఫోర్ వి సే దట్ వి ఆఫర్ ద లీఫ్, ద ఫ్లవర్, ద వాటర్ అండ్ ద ఫ్రూట్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ బాడీ యాజ్ పర్మనెంట్. వీ షుడ్ గో బై దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
1: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
0: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
0: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ, ద డివైన్.
1: కర్మోపాసన జ్ఞానములకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
0: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్, ద వర్షిప్ అండ్ విజ్డమ్, ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
1: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
1: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
0: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
1: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
0: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
1: గుడిసెలో లేదు.
0: ఇట్స్ నాట్ ఇన్
1: భవనంలో లేదు.
0: నాట్ ఇన్ మ్యాన్షన్.
1: గుండెలో ఉన్నది.
0: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
1: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
0: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
0: వి హావ్ టు సేఫ్ గాడ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
1: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని.
0: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్, నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
1: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
0: ద హార్ట్ ఈస్ ట్రూత్.
1: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
0: ద లవ్ విత్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
1: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
0: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్, ద సీట్ ఆఫ్ లవ్, వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
1: మూడింటికి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
0: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్,
1: ఎక్కడ నాట్ దైవం?
0: He is not anywhere particularly.
1: వీరందరూ దైవ స్వరూపులు.
0: యూఆర్ ఆల్ ఎసెన్షియలీ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫీట్, థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
1: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
0: యూఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
1: కనుక మీరు భావించండి.
0: కన్సిడర్,
1: ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధంగా భావించండి.
0: Have always a strong conviction that I am God.
1: Become God.
0: Then you become God.
1: Brahmavit brahmaiva bhavati. Neevu deeni chintistavo aa swarupani nee pondutavu.
0: As you think so you become.
1: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
0: ఇఫ్ యూ థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్, యు రిమైన్ ఏ హ్యూమన్.
1: కనుక నీవు మానవుడు కాదు.
0: యు ఆర్ నాట్ హ్యూమన్.
1: ఆ కాలం మానవుడే కాని
0: యు ఆర్ హ్యూమన్.
1: ఆచార దైవ స్వరూపుడవు.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
1: ఆత్మ ఉంటున్నది.
0: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
1: యు. కనుక ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్ టు
1: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
0: Make it
1: a clean and పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
0: And keep it pure.
1: క్లీన్ గా ఉండాలి.
0: And then be free.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: That is the true nature.
1: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
0: టు మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్
1: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
0: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
1: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
0: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్
1: మానసికమైనటువంటి ప్యూరిటీని
0: ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్.
1: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
1: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
1: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము.
0: ఫర్ ద డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
0: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మనం అన్నింటి ఎందు కూడా మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
0: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
1: కనుక ప్రేమతత్వము చేత,
0: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ భావము చేత,
0: ద ఫీలింగ్ ఆఫ్ లవ్,
1: ప్రేమ కర్మల చేత,
0: త్రూ లవింగ్
1: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
0: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమ ముదిత మనసే కౌ

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 11th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 13th August 1984. This is an intense and inspiring lesson of vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోస్పెక్ట్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలం హి మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము చే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
1: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిక్కుల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలము షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపును మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధనగనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవచింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of these objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta maatramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్, దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్, దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kappar.
2: ఇట్ వాజ్ బరీడ్.
1: ఈ దృశ్యం చూసే సమయంలో ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
2: దిస్ ఈస్ ఎ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ షీ గెట్స్ ఎ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
2: All these things may be described as temporary and not permanent type of vairagya.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: Teevra vairagyam ani, manda vairagyam ani.
2: Intense detachment and very dull detachment, not so intense.
1: Edaina oka pani chestam anukunte రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
2: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
1: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళుదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
2: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ గో.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైన ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యం అని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, హీ షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
1: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
2: దిస్ ఈజ్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్, హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
2: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటకాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
2: Although she was emperor, she had intense sense of sacrifice and detachment, and even earlier she had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu velade mandi tama bandhulu mitrulu cheri swasanamuniki teeskonu vacharu.
2: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: Vacharu కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
2: దే బ్రాట్ ది బాడీ, కెప్ట్ ఇట్ ఆన్ ది ఫైర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కూల్లీ వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
2: వెన్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ద fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitrulu evvaru leru akkada, okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
2: He was putting a little fuel.
1: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చింది అని. మరి దగ్గరకు చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్, హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baada paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
1: yenatikaina eppatikaina ee deham aneetundi kaani vastulu aneetundi kaani vishayam aneetundi kaani maarakunda undavu.
2: ఎనీ డే ఎనీ టైమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ దేర్ సర్టన్లీ బి చేంజెస్ ఇన్ ఆల్ ద థింగ్స్.
1: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
2: These changes are not artificial and they are not imagined.
1: Muhajanitamulu kaavu.
2: They are not imaginary either.
1: Sahajasiddhamai deeniki swayam swabhoogamainatuve ee maarpulu.
2: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: Kanuka itti maarpulu kaliginatuvante ee jagattoni deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
2: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
1: paamunu vishamunnadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near it.
1: Telulo vishamunnadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
2: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: ఓన్లీ ఏ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సెన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మే డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
2: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు కల్లి అలసిపో.
2: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
2: Whatever seeds you have sown and wherever you are, you will be getting back the consequences in the fullness.
1: విత్తనం ఒకటేన ఏదైన ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
2: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివెన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: వైల్ being born from the womb of the mother, there will not be any garland which can be seen.
1: Manchi mutyapu saru machunakunu levu.
2: Garlands of pearls will not be there even for sample.
1: Nelvi bangaru danda medaku ledu.
2: Golden garlands also will not be there round the neck.
1: Ratnalaharamu ranjimpagaledu.
2: The pearls and gems will not be also there.
1: Pachala gollanu potakaledu.
2: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
2: But then there is one garland, one definitely one garland around your neck.
1: Janma janmala karmalu pogu chesi.
2: The activities and the deeds which you have done over a number of births.
1: కర్మలన్ని చూచిన కంఠమాల.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
1: యువర్ నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
2: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
2: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
2: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmagnanamane kunti perulo Mahapraveenata Janaka Maharaja.
2: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmagnana.
1: Itanu Vaidehi. అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
2: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
2: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kunta aalasyanga padaka gadiki vellaadu.
2: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu, vinjamarlu veestu, maharani kudanu prakkana untunnaru.
2: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
2: జనక గాట్ అస్లీ.
1: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని, అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా, అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
2: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: Kontha seepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
2: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
1: మహారాణికి చాలా కంగారు వేసింది. ఈ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రమూ జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
2: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions. Is that the truth? Is that a fact? Is this a fact?
1: పరిచారకులను పిలిచింది, మంత్రులను రప్పించింది మహారాణి.
2: షీ బ్రాట్ ద మినిస్టర్స్ అండ్ ది అదర్ ఇంపార్టెంట్ పీపుల్ ఓవర్ దేర్.
1: అందరూ వచ్చి, మహారాజా మహారాజా, ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
2: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్ల్ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
2: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu, andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
2: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu moosi, triloka jnani kanuka, deeniki kaaranam emtani yochinchadu.
2: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు,
2: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు,
2: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యమును తిరుగుతూ ఉండినట్టు,
2: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తున్న సమయంలో తాను కూడా నువ్వు ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
2: And he also just saw a sight where there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: అయ్యో ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
2: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
2: He realized that he was not able to get that particular food given by the dacoits also, and suddenly he began shouting, "Oh, what has happened? I am hungry."
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిక పాన్పు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
2: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
2: మహర్షి వశిష్ఠ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక. హి సెడ్ కింగ్ జనక నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నాట్ దిస్ ఈస్ ట్రూత్ బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ట్రూత్.
1: స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు.
2: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: స్వప్నంలోనూ నీ ఉన్నావు, జాగ్రత్తలోనా నీవు ఉన్నావు.
2: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
1: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అది అని నీ ఓమ్ని ప్రజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
2: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
2: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
1: Kanaka jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhrantule ani kudanu deenni nirupistu vachayi.
2: Both wakeful state and dream state, both of them are an illusion.
1: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu గీతాచార్యుడు చెప్పాడు.
2: యాజ్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ దట్ ఇల్యూజన్స్, ది గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అండ్ ది
1: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
2: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu idu oka vidhamaina kasarat ani cheppochu.
2: Penance or tapas doesn't refer to going in a topsy-turvy posture. That is not it. It could be
1: ani deeniki sirasasanam kuda nenu cheptu untaru.
2: It could be an exercise, it is an asana, sirshasana.
1: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
2: This is only an exercise for acquiring some health.
1: తపస్సనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
2: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthali endukudanu atani edabatunu sahinchukolenitundi tapasse pedda tapu. Tapame oka tapasse.
2: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamulandu moodu gunamulu undavu.
2: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamasu kani rajasu kani satvikam kani moodu pratyekanga manaku kanipinchavu.
2: then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamas.
1: Ikka tapamu yokka sthiti yandu moodu nu ekamai pothayi.
2: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasani kuda nu cheppavachchu.
2: The unity or union of all these three gunas can be described as tapas.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపస్ ఫలము అని.
2: ద జాయ్ ఆఫ్ ద బ్లిస్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద మర్జెన్స్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ గుణాస్ మే బి ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: మనం నిత్య జీవితంలో కరెంటు వారలా మనం అనుభవిస్తున్నాం.
2: ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్ వీ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
1: ఫ్యాన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ అ ఫ్యాన్.
1: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
1: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రమూ లేదు.
2: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
1: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేస్తుంది.
2: సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
1: కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
2: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ మోర్ అండ్ దెన్ గో ఆన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ మర్జ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ యూ గెట్ రియల్ బ్లిస్.
1: మన హృదయమే ఒక గది.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ రూమ్.
1: మూడు గుణములే సత్వ రజో తమో గుణములే మూడు బ్లేడ్ ఫ్యాన్.
2: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
1: మన బుద్ధి స్విచ్.
2: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
1: మన యొక్క ఆత్మశక్తియే కరెంటు.
2: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
2: అవర్ సాధన ఇస్ ఇట్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాపమే ఈ యొక్క ఆనందం.
2: That anguish itself becomes bliss.
1: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
2: Who can convert our entire life power itself into tapas?
1: కాని ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
2: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
2: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
2: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానం లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
2: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
2: A number of times Swami has told this particular thing. A particular door is locked.
1: కాని అందులో కీ పెట్టి ఎడమవైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడివైపున తిప్పితే మూసుకుంటుంది.
2: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
2: సేమ్ లాక్ అండ్ ది సేమ్ కీ.
1: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఓన్లీ ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్ ది సైడ్.
1: అదే విధంగా మన హృదయమే తాళం.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ లాక్.
1: మన మనసే కీ.
2: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు
1: దైవం వైపున తిప్పితమే మోక్షము.
2: ఇవి
1: ప్రకృతి వైపున తిప్పితమే బంధన.
2: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukane mana eva manushyanam karanam bandhamochyam.
2: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: Kanuka ee manasunu nasharamaina jagattu paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gaavinchukuneentundi sadhana cheyatame nijamaina vairagyam.
2: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
1: Ee vairagyam teevramainatundi vairagyanga manam abhivruddhi parchukovali.
2: This detachment or sacrifice must be developed into very intense type of one.
1: Next, next, next ani pokoddu manam.
2: We should not go on postponing to next day, next day, next day.
1: Oka pendike emaina manam vellalanukuntunte
3: ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచులు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
2: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
3: ఒక సినిమాకైనా వెళ్ళాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాము.
2: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
3: ఒక వాకింగ్ కైనా వెళ్ళాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎ వాక్, ఈవెన్ ఫర్ దాట్ వీ గెట్ రెడీ.
3: కనుక మన జీవితం అనేటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటిది ఏ రీతిగా మనం చెప్పగలం?
2: హౌ కెన్ వీ గో ఆన్ పోస్ట్‌పోనింగ్ యాజ్ ఇఫ్ వి ఆర్ హావింగ్ ఇట్ అష్టూర్డ్ ప్లాన్ ఆఫ్ లైఫ్?
3: అప్పుడు తీవ్ర వైరాగ్యంతో సంసిద్ధులమై ఉంటుండాలి.
2: ఆల్వేస్ అండ్ ఎవర్ రెడీ, వీ మస్ట్ బి కంప్లీట్లీ రెడీ టు యాక్సెప్ట్ what comes our way.
3: కాలం ఎవరి కోసము ఆగదు.
2: Time waits for none.
3: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కానీ కాలం మానవుల్ని అనుసరించదు.
2: Man has to implicitly follow time. Time will never wait for man.
3: కాలం ప్రవాహికమైనటువంటిది.
2: Time is a continuous flow.
3: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వమును మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీత ప్రబోధ.
2: గీత హాస్ బీన్ టీచింగ్ యూ షుడ్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్. యూ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ వైల్ ఎంజాయింగ్ షుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్. దిస్ ఈస్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్ విచ్ హాస్ బీన్ టాట్ బై గీత.
0: దాట్ వాస్ ది 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of Vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

కోడు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

మంచివారి పొందు మహిళ దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దర్ ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు, దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasudu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaaka brahma jignasudu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalam kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులని కర్మ లేక భక్తి కలుగున జగతిలో.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగున.
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసుల వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, tana yokka swanubhavamuto, parishodhanalu salipi, parishilana dwara, tana yokka manasunu santrupti parchukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కాలరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ చట్నీ, యూ షుడ్ హ్యావ్ సమ్ మెటీరియల్.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: యూ వాంట్ కోకోనట్ చట్నీ,
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యూ నీడ్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్,
0: మూడింటిని కలిపి
1: mixing them,
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: When you grind it, you'll get చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is karma jignasa.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want చట్నీ.
0: అనుకున్నంత మాత్రం ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములు కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు ఈట్ చిల్లీస్.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: యు డోంట్ ఈట్ సాల్ట్.
0: ఒట్టి చింతపండు తినడానికి వీలు కాదు.
1: యు డోంట్ ఈట్ టామరిండ్.
0: మూడింటిని సమభాగములతో దీని సరైన రీతిగా దీని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలు అవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్, దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ఫోర్ the inquiry of action is preparation of chutney.
0: Chesinanta mathamlo chaladu.
1: Is not enough if you prepare.
0: Dharma jignasa danini anubhavinchali, tini chudali.
1: Dharma jignasa is experience, you should eat.
0: Tini chucharu.
1: You have eaten.
0: Indulo uppu takkuva ani gurtincharu.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషము అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: వైల్ టేస్టింగ్ యు నో దట్
0: ఆ దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫైయింగ్ దట్ విచ్ ఇస్ షార్ట్ ఈస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: performing one's own responsibility,
0: aacharinchinatundi karmalanu anusthanamlo unchukoni
1: practicing all these actions,
0: ee anusthanamlandu ye yokka lopam unnade anetundi dani gurtinchi
1: understanding what is something that goes wrong,
0: teechukotame brahma jignasa.
1: Rectification of the mistakes is brahma jignasa.
0: Manamu puttinamu,
1: we are born.
0: Panchabhutamula cheta koodinamu,
1: we are in a combination of five elements.
0: Panchakoshamula cheta cherinamu,
1: we are in the company.
0: పంచాత్మను అనుభవిస్తున్నాం.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience,
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience,
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss is బ్రహ్మ జిజ్ఞాస.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man these three steps are there: action, karma jignasa, righteousness, dharma jignasa and brahma jignasa.
0: కర్మ యొక్క కాండములు చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టారు, దర్శించారు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి,
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతని మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు, దుఃఖములకు, నిరాశలకు గురి అయిపోయి కృశించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సియెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సార్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రొడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హీ విల్ సే ఐఎమ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హీ బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ ఈస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: Today you may be a businessman.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: Later you may undertake different job.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: The country is not permanent.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: If you can't live in one country, you go to another country.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, true self.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం.
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: Iti nitya satyamainatvanti yokka sankalpanni vismarinchi,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: swaswaroopanni dooramu gaavinchukoni,
1: away from the true form,
0: bhautikamaina laukikamainatvanti yokka veetini aadharam chesukoni,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవునకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుడి మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుడి మొదలుకొని చక్రవర్తి వరకు, తరువులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
1: ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్ మ్యాన్, untouchable to an emperor.
0: Nenu,
1: I,
0: idi aatmaku sambandhinchinatvanti artham.
1: This is the meaning of atma, true self.
0: Nadi, ee dehamunku sambandhinchinatvanti artham.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetvantidi satyamaina nityamainatvanti aatmaku sambandhinchinatvantidi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, rathamu lopala, dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetundi yokka goodulo undinappudu, dehi deham aneetundi ga gooduku tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద హౌస్ కెన్ యూ క్లెయిమ్
0: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
1: యు సే దిస్ ఇస్ మై హౌస్, యు డోంట్ సే ఐ యామ్ ద హౌస్.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్, వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: నా కారు.
1: This is my car.
0: అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is a chariot, you are the charioteer.
0: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: There is no relationship whatsoever between you.
0: రథమును ఒకవైపున వదిలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
1: You can leave the chariot and take another.
0: ఇంటిని వదిలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
1: You can leave your house and go to a foreign country.
0: కనుక ఆ ఇల్లు నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐ యామ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: దట్ ప్రెజెంట్ ద ఐస్, ద ఇయర్, ద నోస్, ద మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇన్
0: ఇంటెలెక్ట్. అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: It is present in the senses.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: Because of the promptings of the self, the different limbs work.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: A good example.
0: కారు లోపల
1: in a car
0: steering ఉంటుండాలి.
1: There is steering.
0: క్లచ్ ఉంటుండాలి.
1: There is clutch.
0: Brake ఉంటుండాలి.
1: There is brake.
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి.
1: దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఈ హారన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: ఇఫ్ యూ గో ఇన్ ఎ కార్ డూ యూ మీన్ యూ ఎక్స్పెక్ట్ ద హార్న్?
0: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
1: డస్ ద స్టీరింగ్ వర్క్ ఇట్ సెల్ఫ్?
0: డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: There is a driver there.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
1: ఇట్ ఇస్ ద డ్రైవర్ దట్ డ్రైవ్స్ అండ్ ఆపరేట్స్.
0: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
1: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.
0: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: The indweller, the true self, is present in the body. It will make your eye see, it will make your ear listen, and it will make your mouth speak.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: Take a small example.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండేటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: So long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver get away from the body,
0: ఏ కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
1: the very same eyes are there,
0: చూడగలుగుతున్నాయా,
1: are they able to see,
0: అదే చెవులు ఉంటున్నాయి వినగలుగుతున్నాయా,
1: very same ears are there,
0: అదే నోరు నాలుక ఉంటుందాది,
1: the same mouth ఉంటుందా, the same mouth and tongue are there, do they speak,
0: అదే చేతులు ఉంటున్నాయి పనులు చేయగలుగుతున్నాయా,
1: same hands are there, do they active,
0: ఏ మాత్రము చేయటం లేదు,
1: nothing whatsoever,
0: సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి,
1: all limbs come to stand still,
0: జడమైపోయినాయి.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము వినిపించటము పలికించటము చేయించటము ఏది చేస్తూ ఉండినది.
1: So what is it that does? The seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: ఆ శివం ఈ దేహమును వదల్తానే ఇదంతా శవం శవం శవం.
1: The moment Sivam gets out of this body, it is Sivam, the dead body.
0: కనుక ఎవరు ఉంటే శివము ఎవరు లేకపోతే శవం.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: ఆత్మతత్వం అనేటువంటిది ఈ దేహం నందు సర్వాంగముల చేతను పనిచేస్తున్నంత వరకు ఇది శివమే.
1: So long there is Atma that making the limbs work, it is Sivam.
0: కాన
1: So
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When you inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamlu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamu cheyatamu,
1: recapitulate again,
0: karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: It is also instrument of ఆత్మ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: ఇట్ డిస్క్రిమినేట్స్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ అండ్ పర్మనెంట్.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: ఇట్ డిసైడ్స్ వాట్ ఇస్ ట్రూ అండ్ ఫాల్స్.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: ఇంటెలెక్ట్ హ్యాస్ త్రీ ఫ్యాకల్టీస్, డిస్క్రిషన్, డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై రిఫైన్మెంట్?
0: పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితములో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as a refuge later. Therefore, in lifetime, we should do good. In our lifetime, we should tread on sacred paths. We should think of the Lord. Because of all this, at the end, they come to our mind.
0: Deyohi jnanam abhyasat, nanadhyanam visishyati. ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers.
0: ఎవరితో నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నే ముక్కు దగ్గరికి పోతుంటారు.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
0: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైన నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసం కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: This darshana purvamimamsa taught many sacred paths basing on the
0: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. నామకరణము, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: Dehame ashashvitamu.
1: Body is temporary.
0: Kani ashashvitamainatundi deham aacharinchinatundi oka karmalannu shashvitam kagalava?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: Kaadu, kaadu.
1: No.
0: Kani.
1: But?
0: Ee karma kayamainatundi edo karmalu aacharistune povali.
1: But the body has to indulge in some activity.
0: Ee shashvitamulu kaakapoyinappudikini.
1: Though they are not permanent.
0: Manas samskaram nimittamai.
1: Because of the refinement of the mind.
0: ఈ కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ యూ హావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untinnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchi annam pettandi annadu.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchanami neenu deeniki taginatundi yokka ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోయి తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady.
0: మంచి తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: షీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియంట్.
0: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అని.
1: షీ ఆల్సో సెడ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యు గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్.
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు.
1: Is not God's creation.
0: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation. It's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause, there cannot be effect.
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది, జడముంది చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
0: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్.
0: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్. డు యు గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి ఏ మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసి వచ్చును, కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
0: అక్షరం ఉంది,
1: దేర్ ఇస్ లెటర్.
0: అక్షరంలో అర్థం ఉంది,
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్.
0: అక్షరంలో శబ్దం ఉంది,
1: దేర్ ఇస్ సౌండ్.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ ఇన్ ద మీనింగ్ ఇన్ ద లెటర్.
0: ఇది ఏ,
1: దిస్ ఇస్ లెటర్ ఏ.
0: ఇది బి,
1: దిస్ ఇస్ బి.
0: ఇది సి,
1: దిస్ ఇస్ సి.
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: అబ్సల్యూట్లీ ఏ టీచర్ ఇస్ నీడెడ్ టు షో ద నేమ్.
0: ఏబిసిడి అక్షరాలు ఉంటున్నాయి.
1: దేని
0: ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: దేర్ నాట్ బి వన్ హూ టెల్, హూ షుడ్ టెల్ అస్ వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: హీ ఈస్ ట్రూ గురు, ప్రిసెప్టర్.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: హౌ హీ షుడ్ బి?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
1: హీ షుడ్ నో హిమ్సెల్ఫ్.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడు ఉన్నాడు,
1: దేర్ ఇస్ సన్ అబౌవ్.
0: నీవు కింద ఉన్నావు,
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుడి నుండినే పుట్టాయి.
1: Clouds are born out of sun.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: Clouds that came out of sun will cover the very same sun.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు.
1: However, these clouds, are they permanent? No.
0: అశాశ్వతమైనవే.
1: Not temporary.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: The knowledge of the self is covered by ignorance.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds. They come and go, not permanent. కనుక
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వ మీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: This darshana purva mimamsa teaches this patience.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఈజ్ టాట్ బై దిస్.
0: దుఃఖం కలిగింది.
1: యు ఫీల్ మిజరబుల్.
0: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
0: సుఖాన్ని స్మరించు.
1: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
0: అజ్ఞానం వచ్చింది.
1: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
0: ప్రజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిట్లు తిట్టవద్దు.
1: ఇమిడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యు ఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: వెన్ యు ఎంక్వైర్ లైక్ దట్ ది స్పీడ్ ఆఫ్ ద యాంగర్ వుడ్ బి లెస్.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
1: the moment he hangs angry you get in
0: oka glass challani manchi neelu traagu
1: drink a tumbler of cool water
0: kurcho nemmadiga
1: sit down silently
0: appudu ee kopam challari pothundi
1: and the anger would be pacified
0: nijamga ee kopam nee vikarame kaani saakaram kaadu ani kuda bodhisthundi
1: the anger is perversion is not the true form
0: ee kopam vachinappudu ninnutaddu mundu nee poi nilchukochodu nee mukhame neeku asahyanga kanipistundi
1: when you are angry you stand in front of the mirror you don't like your form
0: appude ee kopam challartundi
1: then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపమును చల్లార్చుకుంటాడు.
1: Then he should inquire clearly.
0: ఇంకే విధమైనటువంటి యొక్క మనసుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా? విచారం కలిగిందా? ఒంటరిగా ఒక చోట పో. నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: స్పీడ్ గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
0: ఇప్పుడు నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: బాత్రూమ్ లో వెళ్ళు.
1: Go to bathroom.
0: బకెట్ లేక నీళ్లను విడుచు.
1: Fill the bucket.
0: ఆ నీళ్లు ఒక స్వరంగా వస్తుంటాయి.
1: The water will come in a particular tune.
0: ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
1: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
0: ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
1: And then make your song and the tune of the water same.
0: అటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
1: You also try to discriminate the difference in the tune, your tune and the water.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: There are so many secrets. There are so many devices to pacify our anger.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు.
1: And today there are no one to teach such secrets.
0: ఇది ఏ పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
0: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
0: ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీవేర్.
0: ఒక దేహమాంసం కనిపిస్తుంది కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: వీ సీ ది మాంస ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ బట్ నాట్ పూర్వ మీమాంస.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
0: ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
0: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
0: ఈ ఉత్తర దక్షిణము ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: Is it possible for the east and west to become one?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి, భగవంతుడిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంసే ఉత్తరమీమాంసే
1: టిల్ దెన్ దీస్ టు పూర్వమీమాంస ఉత్తరమీమాంస లయ పార్ట్.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున టోల్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేక్ ఎ మిషన్.
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధుల కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: దోస్ వికెట్ పీపుల్ కౌరవాస్ వుడ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్.
0: ఉత్తర దక్షిణ ద్రోముల కలియను కలియున.
1: Will ever the East and West meet?
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు.
1: He argued to that extent.
0: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా.
1: Do you find anybody throwing
0: jasmine oil? ముష్కరుని బ్రోల హితోక్తులు మేల ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: Why do you speak of all this compromise? Why these words at all?
0: Chalika, uttara dakshina dhruvulu kaliyuna.
1: Enough. Will ever east and
0: dhruv siddhamaka kalaharana mikiyela.
1: Why do you waste time?
0: Inta vaadinchinatundi Arjunudu yuddhabhoomilo praveshinchetappudiki indari bandhu mitru guru putrula jampi barinchu chettulo నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కథలు మిట్టికి.
1: హ్యావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానికే నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్ దర్ సో మెనీ ఫ్రెండ్స్, దర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్, వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్.
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: భూషణకు మనసే కారణము.
1: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నందాగి నన్ను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ బౌండ్ టు ఫాల్.
0: దేహం విధులను పోషించి రక్షించి నన్ను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human form.
0: ఏమిటి మానవ ధర్మము?
1: What is the human dharma?
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human shall follow.
0: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
0: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
1: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
0: దేనినైనా చూడు.
1: You see anything?
0: దైవ భావంతో చూ.
1: See with that divine feeling.
0: దేనినైనా విను. దైవభావంతో విను.
1: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్
0: ఫీలింగ్. దైవభావంతో చేయి.
1: వాట్ ఎవర్ యు డూ విత్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: వెన్ యు డూ సో
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: దెన్ యూ అటైన్ బ్లిస్.
0: కాన
1: సో
0: విద్యార్థులు విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ షుడ్ నాట్ ఫర్గెట్.
0: విన్న విషయములను
1: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్
0: కన్న దృశ్యమును
1: ది సీన్స్ యు హావ్ సీన్
0: హృదయమునందు చేర్చుకొని
1: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్
0: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
1: రికాపిచ్యులేటింగ్
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే సంతు నిరామయ యా కశ్చిత్ సుభతో.
1: జ్వాన్ బాబా, డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 2002,

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్ ప్లెంటీ ప్రాస్పెరిటీ బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: Man, since ancient times, has been struggling hard, passing through varied experiences, could not realize till this date the bliss.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: The culture of Bharat is unshakable.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat shall not vanish with the passage of time. The history cannot cover it altogether. The end of this creation will never diminish it either, nor the creation would help it to increase it, because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi అనంతమైనటువంటి చిక్కులకు గురి అయి, శాంతికి దూరమై, ఆనందానికి అత్యంత దూరమవుతూ వచ్చారు.
1: సచ్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫర్గాటన్ బై స్టూడెంట్స్ టోటలీ, అండ్ సో దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎడ్యుకేషన్స్, అండ్ హెన్స్ దే హావ్ లాస్ట్ పీస్ అండ్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: ప్రాచీన భారతీయులు వారి యొక్క అనుభూతులను, వారి యొక్క ఆనందమును, వారి యొక్క అనుభవజ్ఞులను 10 మందికి చాటుతూ అనుభవిస్తూ ఆనందిస్తూ వచ్చారు.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing that beautiful state of bliss.
0: భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను విదేశీయులు కూడాను సత్యాన్ని గుర్తించి దేశాన్ని ఉద్ధరించే నిమిత్తమై కంకణం కట్టుతూ వచ్చారు.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: అమెరికా దేశస్థుడైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు,
1: American by name, is highly reputed one.
0: ఒకానొక సమయం లోపల తల్లిదండ్రులు చాలా బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: His parents passed through the period of poverty.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: Mother at that time, stricken by poverty, could earn her livelihood by stitching the old worn clothes.
0: Tandri carpenter pan chesi tanu techukuneetvanti oka solpa dhanamune tana kutumbamto poshistu vachadu.
1: Father eked out his living by serving as carpenter, by earning little money every day.

0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: హీ వాజ్ అటెండింగ్ హిస్ స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రిచ్ పీపుల్.
0: కానీ తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి, కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగిచ్చి పంపిస్తూ ఉండేటువంటిది.
1: ద డ్రెస్ హీ వోర్ వాజ్ స్టిచ్డ్ వన్ ఓల్డ్ క్లాత్, స్పాయిల్డ్ క్లాత్, స్పెషలీ స్టిచ్డ్ ఫర్ హిమ్ బై హిస్ మదర్.
0: ఈ లింకన్ చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: How is that this poor fellow is following them to school?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డర్టీగా ఉంటుండదేం అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer. Telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln
1: and he is following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: అమ్మా అమ్మా అని ఏడుస్తూ వచ్చి తల్లి ఒడిలో పడ్డాడు.
1: The boy returned shouting mother mother and fell at her feet.
0: ఏమి జరిగింది, ఎందుకోసం నీవింత బాధపడుతున్నావు అని చాలా సావధానంగా విచారించింది.
1: మదర్ ఎంక్వైర్డ్ వాట్ హ్యాపెండ్ మై సన్, వాట్ ఈస్ ఇట్, వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ సో సాడ్.
0: తోటి బాలురు నన్ను అనేక విధములుగా కూడా నన్ను అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: ఆల్ మై ఫ్రెండ్స్ లుక్ డౌన్ అపాన్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పూర్, దట్ మై డ్రెస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ క్వాలిటీ, దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ మీ.
0: నాయన నీవు దీనికంతా బాధపడనక్కర్లేదు.
1: The mother said, "Don't feel sad."
0: మన పరిస్థితి యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to know our position and act accordingly.
0: వారు శ్రీమంతులు కనుక వారి స్థాయికి తగినట్టుగా వారు మాట్లాడారు.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులం కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులం కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: అప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: Mother made the boy sit close to her. Wiping out the tears, he said, "It's not proper on your part to cry."
0: Manaku mitrula srimantulu karu.
1: Our friends need not necessarily.
0: Mana bandhuvula srimantulu kadu.
1: Our relations are not rich either.
0: Manaku taginatundi vare manaku labhicharu.
1: In fact, we have got those whom we
0: deserve. Deeniki neevu baadhapadanakkarledu.
1: Don't feel sad.
0: Manamu okka deeni endu maatrame manam goppavaramu.
1: In fact, we are rich in one consideration.
0: మనకు ఆత్మవిశ్వాసమే మన యొక్క శ్రీధనం.
1: In fact, our true wealth is self-confidence.
0: ఈ ఆత్మ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: There cannot be another richer man than us. Then once we have this,
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములు కూడాను. చేకూరుస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద వెల్త్.
0: ఎవరే మందలము, నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: లెట్ ఎనీవన్ సే వాట్ దే లైక్.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ కాంట్రడిక్ట్.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: నన్ కెన్ క్రిటిసైజ్ దట్.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీవన్.
0: ఆత్మవిశ్వాసమే లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: నో వన్ కెన్ సర్వైవ్ లివ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: మదర్ టాట్ హిమ్ సో వెల్ vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane.
1: The true wealth is
0: na bhagyam atmane.
1: The true wealth is
0: spirit. Na atma gauram kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self
0: gauram lenipindi samayalo nenu bratiki prayojanam emiti.
1: Without self respect what for should I live?
0: Kanuka na atma gauramme na yaka pradhanamainatundi aasti.
1: Therefore
0: sthiram chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him,
0: నాయన 6 గంటలకే నీకేదో చిన్న చికెన్ ఇటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతి లోపల దగ్గర పోయి నీవు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆజ్ఞను శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: క్రమక్రమేణా కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసు తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. హీ కుడ్ హ్యావ్ ఫుడ్ వన్ డే అండ్ హీ హడ్ టు ఫాస్ట్ ద నెక్స్ట్.
0: టీ కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ టు బై ఇట్.
0: కానీ రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: While at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నించిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: Mother, she was literally touched by the scene and said, every boy should have some food before he goes to bed.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: In fact, we don't have rich food at home.
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నాడు.
1: In fact, she spent the whole night stitching the old cloth and by selling it she could have 2 rupees.
0: తాను పస్తుండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుడు కావిస్తూ వచ్చింది.
1: షీ ఫాస్టెడ్ బట్ యెట్ షీ కుడ్ సప్లై ఫుడ్ టు హర్ సన్ అండ్ హూ పాస్డ్ వెల్ ఇన్ హిస్ టెస్ట్.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: అండ్ లింకన్ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: ఎవ్రీ వన్ స్పోక్ వెరీ హై ఆఫ్ హిమ్.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised because such a poor boy, how is that he could have that kind of
0: courage? నా ఆత్మగౌరవం తెచ్చింది.
1: He said it's only self confidence and self respect that gave him all that courage.
0: నా ఆత్మవిశ్వాసమే నాకు ప్రధానమైనటువంటి ఆస్తి.
1: And he said my main property is self confidence.
0: అని చెప్తూ ఏ ఒక్క చిన్న విషయమైనందు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: హీ నెవర్ అటర్డ్ ఎ లై ఫర్ ఎనీ రీజన్.
0: సత్యమే నా ప్రాణం.
1: హీ కన్సిడర్డ్ ట్రూత్ హస్ హిస్
0: వెరీ బ్రెత్. ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూత్ ఇస్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సత్యం మారుటకు వీలు లేదు.
1: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ట్రూత్ రిమైన్స్ ఎస్ ట్రూత్.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: ద ట్రూత్ ఇస్ వెర్ ఇస్ మై గాడ్
0: అని ధైర్యంతో పుల సాధించుకు వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హి వాస్ సక్సెస్ఫుల్.
0: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: At the end of his studies, he could serve as a clerk in some office.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: As clerk, he did his duties sincerely, dutifully.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: Having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: With this he could even supply food to his parents, and since then there was no shortage, actually speaking.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు, ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, "Mother, it is only your immortal nectarine message that has stood in my way."
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ, తాను కష్టములు అనుభవించుతూ ఉండినప్పటికీ, ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fasts, the parents pass through many difficulties. They don't reveal them to their children and yet bring them well.
0: ఈ క్రమక్రమేణ ఈ లింకన్ యొక్క విషయము అందరికి తెలిసిపోయింది.
1: The Lincoln's fame has spread far and wide.
0: ఎక్కడ చూసినా గానీ బో లింకన్ చాలా సత్యవంతుడు.
1: Everyone could know that he is
0: న్యాయవంతుడు,
1: is one of justice.
0: అతని యొక్క సత్యము అతని యొక్క న్యాయము ఎవరికీ లేదు.
1: None has these two, the truth
0: అని చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కూడాను ఇదే మాటలు చెప్పుకుంటూ వచ్చారు.
1: All have come to know the name, the greatness of Lincoln, young and old.
0: తన పాత క్లాసు స్నేహితులంతా వచ్చి లింకన్,
1: all his old classmates came and said, Lincoln,
0: వచ్చే నెలలోపలే ఎలక్షన్స్ వస్తున్నాయి.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయంలో ఈ సత్యం అనేది అత్యంత దూరమైపోయింది.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పారు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can?
0: న్యాయరీతిగా అందరికి వారికి నచ్చజెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాం.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజములకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: And he won triumphantly in the elections.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: This news came to his mother.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: she could not control her ecstasy.
0: కుమారుని పోయి కరుచుకుంది.
1: She hugged her son.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు, నా పేరును నీవు నిలబెట్టావు, నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position, and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజముగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంతటి సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word, and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంతటి విజయానికి కారణం చేస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఈ ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసం అయిపోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ గాన్.
0: ఈనాడు ఇంత పరిస్థితి వచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: సో వాట్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఆర్ దీస్ టూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ధైర్యం చెప్పి
1: షీ గేవ్ హిమ్ ఆల్ ద కరేజ్.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close,
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు,
1: such a poor boy.
0: ఏ దిక్కులేనటువంటి వాడు.
1: He has none to look after.
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం.
1: How could he become president?
0: అని అనుకునేటప్పటికే తల్లి చాలా ఆనందించింది.
1: The mother was extremely happy.
0: నాయనా, నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడే నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: This is God's gift.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: This is the effect of truth.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: This is the strength of self-confidence.
0: నిన్ను ఈ స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: And she wanted him to pray in full realization of this.
0: రిక్షా లోపల ఆఫీసు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: And he traveled in rickshaw. And took charge.
0: కారు కూడా లేదు.
1: He didn't have car.
0: కాదు, మన స్థితికి ఇదే సరే.
1: This is one what I.
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: Because of strenuous hard work that has put in serving as a carpenter. He could not suffer any longer. The father
0: తల్లి కూడాను కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్. నోబడి హెల్ప్డ్ హిమ్.
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I
0: got married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect.
0: What
1: more is to be
0: solicited? She
1: too praised her son.
0: The
1: stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: And she also take good care of him.
0: మరి కొంతకాలమునకు
1: after some time
0: తండ్రి మరణించాడు.
1: The father died.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: Your father and your mother.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదో అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిస్ రెస్పెక్ట్స్ టు హిస్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకును సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడు ఉన్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: post. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: "Nayana, manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manavulu uddarincheetvantadi."
1: He told his friend, "Neither wealth nor position would come to your rescue. No.
0: Manaku satyame manavulu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatma vishwasame manu poshistundi.
1: The self confidence will help యువర్ సస్టెనెన్స్.
0: ఆత్మ పైన మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్
0: యువర్ ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చెయ్యి అన్నా.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డూ యువర్ డ్యూటీ.
0: కట్ట కనబడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: వాట్ వాజ్ ది జాబ్ దట్ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్?
0: బూట్సులకు పాలిష్ వేయటమే.
1: హి వాజ్ జస్ట్ పాలిషింగ్ ది షూ.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
0: Inka avi kuda nu panchi cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: ది చిల్డ్రన్ ఆల్సో యూస్డ్ టు పే హిమ్ ఫర్ ద సర్వీస్.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: హిస్ హ్యాండ్ రైటింగ్ వాస్ పర్ఫెక్ట్ లెజిబుల్.
0: ఈ విధంగా అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు
1: వైల్ హి వాస్ రైటింగ్ అడ్రస్ ఆన్
0: ఈ లింకన్ చెప్పినటువంటి యొక్క ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: విత్ ఆల్ దిస్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఆ కవర్ను వారికి తిరిగి అడ్రస్ తో వెనకిచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
0: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self-confidence.
0: God bless you. God bless you.
1: And he always said, God bless you.
0: ఆ పిల్లలు కూడాను God bless you. God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: Whole heartedly they said, God bless you, God bless you.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: Their hearts are sacred.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్ గాడ్ బ్లెస్ యూ.
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ది అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డిమైజ్ ఆఫ్ లింకన్
0: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
1: ద వన్ హూ హెర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
0: అతని సుబోధనలంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్
0: చూచారా బిడ్డలు
1: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెండ్
0: అలాంటి చిన్న వయసు లోపల
1: అట్ దట్ టెండర్ ఏజ్
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
1: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: దైవ భక్తి చేత
1: విత్ ద డివోషన్
0: సత్యాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ది ట్రూత్
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటిగా తిప్పుతారు చూడండి.
1: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
0: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ
0: కాలం వేరు కావచ్చు దేశం వేరు కావచ్చు
1: కంట్రీస్
0: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును
1: మేబీ ది
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బి దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
0: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత
1: విత్ దట్ కాన్ఫిడెన్స్
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ది సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పురుషుడు ఒక్కడుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ వి హావ్ వన్.
0: ప్రదోషి దీపకశ్చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్స్
0: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తలమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఇట్స్ గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: యూ షుడ్ ఆల్ బి గుడ్ చిల్డ్రన్, గుడ్ సన్స్.
0: సుపుత్రులు అయిపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: యూ షుడ్ చేంజ్ ది ప్రెసెంట్ పొజిషన్ అండ్ సీ దట్ ఇట్స్ గోయింగ్ టు బి
0: ఐడియల్. మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: అప్పుడే అందరూ కూడాను ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్.
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్క.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్
0: కులం. మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ వారి యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ద సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవన్.
0: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ని ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్నా తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరం అయిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: What's our culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: అనగా పవిత్రముగా ఆవించబడినటువంటిదే సంస్కృతి.
1: That which is made sacred is culture.
0: ఒక ఒడ్డు పండుతాయి మనకు.
1: And here we have paddy.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: We don't partake paddy as
0: ఈ ఒడ్డును దంచి
1: and it has to be thrashed.
0: ఒడ్డును వేరు చేసి
1: husk has to be
0: బియ్యాన్ని ఉడికించి
1: and the rice has to be boiled.
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: So it has to be thrashed, husk has got to be removed.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
1: And this is all due to refinement and polishing.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: All the husk is removed.
0: దీనికి చేరుకున్నటువంటి ఒక దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్యూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వి ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: పరిశుద్ధాన్ని చేయటము.
1: ఇట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
1: దెన్ వీ పార్టేక్ ఇట్ హ్యాపీ.
0: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
1: ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ విల్ గివ్ యూ స్ట్రెంగ్.
0: ఆరోగ్యమైనటువంటి యొక్క దేహం నందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
1: ఎ హెల్దీ బాడీ విల్ హ్యావ్ హెల్దీ మైండ్.
0: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తున్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనసు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించి ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకని ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయము అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనసు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్
0: ఇంటర్లింక్డ్. ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనసు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ ఎస్ ద వెస్చర్.
0: కనుక మన మనసు దేహము రెండింటిని కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ ఎ లెవెల్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వీ హావ్ వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్?
0: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించడం లేదు.
1: డిగ్రీస్ విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
0: ఫుడ్,
1: ద ఫుడ్,
0: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
1: ద ఫుడ్ సప్లై టు యూ
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
0: ధనము
1: ద మనీ
0: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
1: ప్రొవైడ్స్ కన్వీనియన్సెస్
0: ఆనందాన్ని పంచడం లేదు.
1: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
0: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
1: మోస్ట్ ఇంపార్టెంట్
0: దేహము మనసు.
1: వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ ఆర్ హియర్.
0: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి,
1: హౌ టు మెయింటైన్ ద బాడీ,
0: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి,
1: హౌ టు ప్యూరిఫై ద మైండ్,
0: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హావ్ క్లియర్ అండర్స్టాండ్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: మనసును పరిశుద్ధం చేసుకోవటం,
1: వీ హావ్ టు ప్యూరిఫై ద మైండ్,
0: దేహాన్ని తగినట్టుగా పోషించుకోవటం,
1: అండ్ సీ దట్ ద బాడీ ఇస్ హెల్తీ.
0: ఇవి రెండు బాగా ఉండినప్పుడు
1: మీరు
0: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
1: యూ బికమ్ ఏ టోటల్ మ్యాన్.
0: దేహం ఆరోగ్యంగా ఉండి
1: ద బాడీ ఇస్ హెల్తీ,
0: మనసు సరిలేకపోతే
1: వెన్ ద మైండ్ ఇస్ నాట్ ప్రాపర్
0: హాఫ్ మ్యాన్.
1: You are only half man.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: విత్ దీస్ టూ బాడీ ఇన్ ద మైండ్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చడం కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ డస్ నాట్ షేప్ యూ యాజ్ ఎ ట్రూ మ్యాన్.
0: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఎ టోటల్ మ్యాన్, ట్రూ మ్యాన్.
0: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనస్సు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
1: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
1: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
0: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
0: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
1: యూ కెన్ నెవర్ బి హెల్దీ విత్ ద మైండ్.
0: గుణము చేతనే మనకు కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
0: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
1: ఎవ్రీ స్టూడెంట్ టుడే
0: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ, ది కలిమి ఫ్రెండ్షిప్, ది కలిమి వెల్త్, కలిమి ద వెల్త్, బలిమి ద స్ట్రెంగ్త్, చెలిమి ద ఫ్రెండ్షిప్.
0: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
1: దీస్ త్రీ వీ హ్యావ్ బట్ వీ డోంట్ హ్యావ్ క్యారెక్టర్.
0: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫర్
0: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఇస్ ద ఫ్రెండ్షిప్.
0: హలో హలో అంతే వెళ్ళిపోతున్నాడు.
1: వీ సే ఓన్లీ హలో అండ్ గో.
0: కనుకనే ఈ కలిమి బలిమి చెలిమి మూడింటి పైన ఆధారపడకూడదు, గుణం పైన ఆధారపడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ డిపెండ్ రిలై ఆన్ ద వెల్త్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ వీ షుడ్ డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్.
0: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
1: ఏన్షియన్స్ రిలైడ్ ఆన్ క్యారెక్టర్.
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
1: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ షేప్ దిస్ కంట్రీ ఇస్ అన్ ఐడియల్ వన్.
0: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై ది క్యారెక్టర్.
0: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
1: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
0: తల్లిదండ్రులను పోషించి
1: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్,
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
1: డెమాన్స్ట్రేటింగ్ అన్ ఐడియల్ లైఫ్,
0: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
1: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
1: సంస్కృతి, కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
1: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
0: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
1: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి,
0: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
0: చెడ్డ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
1: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
0: అది మన సంస్కృతి.
1: దాట్స్ అవర్ కల్చర్.
0: కనుకనే సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
1: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
0: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
1: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
0: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వారే మనం జీవించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్ ఇస్ నో
0: స్టేజ్ కింద వచ్చే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
1: ఆన్ ద స్టేజ్ వీ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: కానీ సిస్టర్స్ వలే బ్రదర్స్ వారే మనం పాటిస్తున్నామా?
1: బట్ డూ వీ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వీ సే?
0: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
0: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాము.
1: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్ యు ఆర్ ట్రూ
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: ఇట్ వాస్ జీసస్ హూ సెడ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్ దిస్ వే.
0: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్పది.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
1: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
1: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
0: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
1: అండ్ రిమూవ్ ఆల్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్.
0: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద హార్వెస్ట్ ఆఫ్ ట్రూ బ్లెస్.
0: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
1: ద వన్ హూ ఎంజాయ్స్ ది హార్వెస్ట్ ఆఫ్ ది ట్రూ బ్లెస్ will be blissful throughout his lifetime. Students,
0: ఇది మొదటి దినము.
1: This is the first day.
0: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
1: we should purify, cleanse our body and the mind.
0: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి
1: and we should practice the old dicta, the teachings of
0: ancient. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
1: We should think of the teachings of the old.
0: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
1: The biggest teaching of the Mother of Lincoln is only one.
0: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
1: She said self-confidence is our property.
0: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
1: Without this self-confidence you are a pauper, a beggar.
0: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the worldly property?
0: కనుకని ఆత్మవిశ్వాసం కావాలి.
1: So self-confidence is needed.
0: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
0: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
1: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
1: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్ఫుల్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
0: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ను, ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే, ఇన్ అన్ అవుట్ వర్డ్.
0: హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి మార్నింగ్?
1: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
0: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
0: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
0: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నావు, సూర్యాస్తమం అయితే ఈవినింగ్ అంటున్నావు.
1: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
0: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
1: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
0: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
1: Moon is the presiding deity of the mind. The sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
0: Ramulu marriage chesukune munduga,
1: before she got married to Rama,
0: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
1: Rama came there to lift up this bow.
0: వచ్చాడు, శివధనస్సు ఎత్తాడు.
1: He came and lifted that శివధనుస్.
0: కానీ
1: but
0: ఆమె చాలా బాధపడుతుండాలి.
1: She was feeling sad.
0: చంద్రమా మనసోజాతః, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
1: And my mind is the moon.
0: Asantrishtiga unnadu.
1: He is dissatisfied.
0: Aa chandrudini tripti parchali.
1: And I should satisfy this moon, the mind.
0: Aa chandrudini tripti parchinappude naaku shanti kalugutundi.
1: I'll be peaceful if only the mind, the moon is satisfied.
0: Ani ame chaala prarthistu vachindi.
1: She went on praying.
0: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
1: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
0: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
1: షీ వాజ్ షేరింగ్ ది సేమ్ విత్ రామ.
0: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
1: ఐ ప్రే టు
0: చంద్రుని యొక్క నిరాశను, చంద్రు యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
1: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: అండ్ దెన్ రామా సాడ్,
0: ఈ అవతారం లోపల,
1: ఇన్ దిస్ ఇన్కార్నేషన్,
0: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దింటూ కలుపుకుంటాను నేను.
1: ద చంద్ర మూన్ name is attached to me.
0: Rama Chandra, Ramachandra.
1: That's the whole name, Rama Chandra.
0: Inte kaadu,
1: not only this,
0: vache janmam lopala
1: the next life
0: mottamota na darshanam chandrudike avutundi gaani evariki kaadu anindi.
1: Moon will have my manifestation, vision of my manifestation.
0: Araga Krishna avataram vachinappudu
1: అడ్వెంట్ ఆఫ్
0: అర్ధరాత్రి సమయం లోపల
1: మిడ్ నైట్
0: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
1: నంద వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ the child Krishna. It was moon who could have the vision of the manifestation.
0: నీ చంద్రుడికి ఇస్తాను అని చెప్పి నీ ప్రామిస్ చేశాడు రాముడు.
1: సో రామ మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
0: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
1: ద నంబర్ ఆఫ్ సీక్రెట్ హిస్టరీ, సీక్రెట్ స్టోరీస్, సీక్రెట్ ఐడియల్.
0: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద స్పిరిట్ ఆఫ్ ది
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏది మనకు లేకపోయినప్పటికీ
1: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి,
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: డెవలప్. ఆత్మను గౌరవించండి,
1: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఏ ప్రతి వాడిని కూడా, వ్యక్తిని కూడా మనం గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ.
0: హలో బ్రదర్, బ్రదర్,
1: అడ్రస్ ఎవ్రీ వన్ ఎస్ బ్రదర్.
0: హృదయపూర్వకంగా చెప్పండి,
1: హోల్ హార్టెడ్లీ.
0: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ సో.
0: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
1: డూ నమస్కార్ హోల్ హార్టెడ్లీ.
0: ఏమిటి ఈ నమస్కారం యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
1: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్
0: నమస్కారం చెప్పాలి.
1: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
0: కానీ మీరెవరు పోలేదేమో, ఇంకా నువ్వు ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి. ఏమిటి ఇది నమస్కారం? నమస్కారం రెండు కూడా చేతి కూడా చేతి నమస్కారం అండి. గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
1: They do namaskar as if they are applying acts on the body. It's not so.
0: Namaskaramu.
1: Namaskaram.
0: ఈ రెండు కూడా నూరు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధార లాగో భంగమయ్యే ఎరుకు విరువిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రులకు మనోహరతైన పాసినంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
1: The thumb is very important both.
0: ఇదే దైవంతో సమానము.
1: That's divine.
0: ఈ వేద కుటీ లేకపోతే ఎన్ని వేలు ఉంటే కూడా ప్రయోజనం.
1: వితౌట్ ద థంబ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ దశేంద్రియములు కలిపి
1: విత్ ఆల్ ద 10 సెన్సెస్
0: ఈ రెండు తమ హృదయానికి పెట్టుకుని
1: అండ్ జాయినింగ్
0: ఇది నమస్కారం అని చెప్పాలి.
1: అండ్ దెన్ డూ నమస్కార.
0: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
1: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
0: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: ఏన్షియంట్ సేజెస్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆనాడు
1: those days
0: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
1: in the wild forest
0: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం,
1: there are wild animals around,
0: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశం,
1: the place inhabited by demons, ఋషులందరూ
0: పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు.
1: The saints and sages moved fearlessly.
0: వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have courage?
0: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి.
1: Lions were just passing.
0: కానీ వాళ్ళకి భయం లేదు.
1: They were fearless.
0: వాళ్ళకి దేహాభిమానం లేదు.
1: They didn't have body attachment.
0: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరిస్తూ
1: వచ్చారు. They got attachment to the self or the spirit and not to the
0: body. అస్త్రం ఏమిటి?
1: What was their weapon?
0: ఆత్మవిశ్వాసమే అస్త్రము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాస్ దేర్.
0: ఆత్మవిశ్వాసం అనే అస్త్రం చేత ఆ అరణ్యంలో సంచరిస్తూ వచ్చారు.
1: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
0: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: సో దే కుడ్ ప్లే విత్ లయన్.
0: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ ప్లే విత్ టైగర్.
0: భయమే లేదు.
1: దే హాడ్ నో ఫియర్.
0: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
1: దే వర్ కరేజియస్ సో దే కుడ్.
0: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
1: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
0: ఈనాడు మనం ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
1: వీ సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
0: కానీ ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు,
1: టుడే స్టూడెంట్స్,
0: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
1: దే వాంట్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
0: సర్వభూతానాం.
1: It is present in all beings.
0: Sarvata paadipadam.
1: It is spread all over.
0: Sarvata uchi siromukham.
1: It is spread everywhere.
0: Sarvata srutimalloki.
1: It is present everywhere.
0: Sarvam utishtati. Ekkada chuchina unnatundi atma okkate.
1: It is a self or spirit or atma that is present everywhere.
0: Pillalandaru chakkaga vicharana cheyochunu.
1: Students can inquire.
0: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
1: The air that you breathe, where is it?
0: ఎక్కడ చూసినా ఉంది.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ కంటికి కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ.
0: చేతికి చిక్కదు.
1: యు కాంట్ క్యాచ్.
0: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ దిస్ ఎయిర్ యు కెనాట్ లివ్.
0: అలాంటిదే ఆత్మ.
1: సిమిలర్ ఇస్ ఎయిర్.
0: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో,
1: జస్ట్ ఎస్ ఇట్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
1: సో ఆల్సో ది స్పిరిట్,
0: ఆత్మ అనగా
1: ఆత్మ
0: ప్రాణ సంబంధమైనటువంటిది,
1: ఈస్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
1: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: మన ప్రాణమే ఆత్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
0: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
1: Without this life, how do you find the air? How are you able to breathe?
0: పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ డివైన్.
0: గాలి, నీరు,
1: వాటర్,
0: శబ్దము,
1: ది సౌండ్,
0: ఈ యొక్క స్పర్శ,
1: ది టచ్,
0: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
0: స్పర్శ, రూప, రస, గంధాదులు,
1: ది సెన్స్ ఆఫ్ టచ్, ది సెన్స్ ఆఫ్ విజన్, ది సెన్స్ ఆఫ్ ఆడిషన్, దేర్ ఆల్ డివైన్.
0: బుద్ధుడు బోధించినటువంటిది,
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
1: హీ హర్డ్ ఆల్ దట్.
0: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
1: హీ విజిటెడ్ మెనీ నోబుల్ పీపుల్.
0: ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
1: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
0: ఏమీ అర్థం కాలేదు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: కట్టగడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
1: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
0: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
0: ఆర్టిఫిషియల్స్ బోధిస్తున్నాయి.
1: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
0: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
1: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ
0: త్రీ. రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
1: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
0: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
1: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ, దెన్ ఇట్స్ ఫోర్.
0: కనుకని ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
0: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
1: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
0: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
1: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంట్లో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చును.
1: యూ మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: కాదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ అందులో లేదు.
1: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
0: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక నీ ఇంద్రియాలను నీవు మొట్టమొదట వశం చేసుకో.
1: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఇంద్రియాలను నీవు అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
0: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
0: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
1: అండ్ ఆనంద్ ఐ వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్. ఆ
0: బుద్ధుని యొక్క చిన్న చిన్నతల్లి కొడుకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: స్టెప్ బ్రదర్
1: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
0: అతను బుద్ధుడు పోతున్నాడని కంటి తెర కాచారు.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్.
0: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
1: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్?
0: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
1: బాడీ ఇస్ నెగటివ్.
0: నేను పాజిటివ్.
1: ఐఎమ్ ద పాజిటివ్.
0: నెగటివ్ ను త్యజించక తప్పదు.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
0: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకొని పోవటం చేతనే,
1: వెన్ యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్,
0: దేహాభిమానం పెంచుకోవటం చేతనే,
1: యువర్ బాడీ అటాచ్మెంట్,
0: ఆత్మాభిమానములు క్షీణించిపోతున్నాయి.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
1: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
0: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
1: యూ హావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
0: మన కర్తవ్య కర్మను ఆచరించవలసింది.
1: యూ హావ్ టు డు యువర్ డ్యూటీ.
0: దేహాన్ని పోషించవలసింది.
1: యూ హావ్ టు మెయింటైన్.
0: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
1: యట్ వి షుడ్ నాట్ కన్సిడర్ దేహం
0: పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నియామియుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గణతింపక. దేహికి చావు పుట్టుకలు మోగ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: గుణతింపగా ఆత్మరూపుడై.
1: And he is in the form of the self.
0: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
1: Let's not waste our time with this body.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
1: But however, we have to maintain our
0: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
1: But to protect our body.
0: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
1: We should not spend all the time thinking of the body.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
1: Without this self, what is that you do with the body?
0: కనుక ఆధారమైనటువంటి ఆత్మ.
1: The foundation is self.
0: అది ఫండమెంటల్.
1: That is fundamental.
0: సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
1: without faith on this fundamental
0: truth, మనం విశ్వాసం చేసుకుని,
1: we have got faith in all the negative of the body,
0: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం,
1: and we think of the body only,
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
1: And in fact, we take care of these senses attached to our body.
0: పోషించడం చేత
1: with this,
0: ఎందుకోసం పోషించాలి?
1: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
1: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
1: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
1: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
1: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
1: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్ మోర్
0: బ్యూటిఫుల్. ఎంత వయసు వచ్చినప్పటికి
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజింగ్
0: లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
1: when once you maintain
0: ఎప్పుడు యవ్వనుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎటర్నల్లీ
0: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది ఏ సత్యం శివం సుందరం.
1: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
0: పిల్లలు 77 సంవత్సరం దీనికి
1: భగవాన్ 77
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
1: దట్స్ లావణ్య ఇస్ బ్యూటీ.
0: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
1: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
0: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
1: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి
0: హ్యాండ్సమ్. రాములు ఎక్కడే గాని ముస్లిం అయినటువంటి రాములు కనపడటం లేదు.
1: యూ మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
0: ఏజ్. రాముడు ఎవ్వరుడే.
1: రామా ఇస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎప్పుడు కూడా ముస్లిగా కనిపించడం లేదు.
1: కృష్ణ నెవర్ ఏజ్డ్.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
1: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
0: అనగా యువకుడే.
1: ఎవర్ గ్రీన్.
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
1: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్.
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే
1: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
0: 16-17 సంవత్సరాల పిల్లలే
1: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
1: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
0: మళ్ళీ చూస్తే ఈవెన 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
1: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హి మైట్ బి 60 or 75.
0: అది కాదు. ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
1: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
1: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్.
0: ఏ ఇంద్రియము ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
1: అండ్ ఈచ్ సెన్స్ హస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
1: అండ్ ద నోస్ ద మౌత్ అండ్ ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
0: దేహంగా రూపొందుతుంది.
1: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోంచుకున్నటువంటి ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
1: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
0: నవ్వటం కాదు.
1: నాట్ లౌడ్ లాఫ్టర్ స్మైల్.
0: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వు
1: స్మైల్ నాట్ లాఫ్టర్.
0: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
1: ఈవెన్ యూ వన్ క్రైస్
0: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: మనిషి ఏడ్చకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
0: ఎందుకు ఏడ్చాలి?
1: వై షుడ్ యూ క్రై?
0: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
0: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
1: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో
0: స్ట్రాంగ్. కాబట్టి ఏడ్చనేకూడదు.
1: నెవర్ క్రై.
0: కాబట్టి నిరంతరం కూడాను అసలుగా ఉంటుండాలి.
1: సో స్మైల్ అండ్ స్మైల్.
0: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
1: యంగ్స్టర్స్
0: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
1: యూ షుడ్ గ్రో
0: ఆదర్శవంతమైన రూపొంది.
1: యూ షుడ్ బి ఐడియల్.
0: దేశము లోపల అనాథులను రోగులను బీదలను కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
1: యూ షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్ ద పూర్ సిక్ అండ్ నీడీ పీపుల్.
0: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఈనాటి మొదటి దినము.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము.
1: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
0: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో.
1: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ రెండు నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
1: టూ మంత్స్ వెకేషన్.
0: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
0: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
1: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్
0: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
1: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకుని
1: to make best use of this time you can develop ideals good character and you can be strong
0: enough
1: and you can be satisfied
0: నీకు సత్యానందం అవుతుంది.
1: With the satisfaction and health you can have truthful bliss.
0: సత్యానందం
1: the truthful bliss
0: పరమ సుఖదం
1: is supreme
0: కేవలం జ్ఞానమూర్తి
1: and is one of his
0: ద్వంద్వాతీతం
1: non dual
0: కగల సదృశ్యం తత్వమస్యాదిలక్షణం
1: and that's what ఏకత్వం other
0: ప్రత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అది ఏ నీ యొక్క ఆనందము.
1: Pure, is unsullied, crystal clear, immortal, nectarine, eternal.
0: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
1: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు సదానందులై ఉంటారు?
1: వెన్ హిస్ పాస్
0: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
1: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ, యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
1: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కాలం అంతా దీనికే పెట్టకూడదు.
1: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం.
0: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంతా ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంక్ కు వేయకూడదు.
1: యు షుడ్ నాట్ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
0: హితమైన ఆహారము,
1: హితమైన ఆహారము, దట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్.
0: ఈనాడు చెప్తున్నాను పిల్లలకు,
1: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
0: నేను
1: భగవాన్,
0: చాలా మంది నాతో భోంచేస్తుంటారు,
1: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్,
0: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడా అన్నం కూడా మానేసేసాను.
1: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఈస్ నాట్ టేకింగ్ ఫుడ్,
0: సంగతి తినేటువంటి వాడిని.
1: యూస్ టేక్ దిస్,
0: ఇప్పుడు సంగతి కూడా మానేసేసినాను.
1: ఈస్ నాట్ ఈవెన్
0: తెల్లవారి తెల్లవారి కూడా ఒక రొట్టె.
1: ఈస్ నాట్ టేకింగ్ ఇవెన్ దట్ రాగి మాల్.
0: పూజించడం లేదు.
1: ఈస్ నాట్ ఎట్ ఆల్.
0: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
1: యట్ హీస్ బ్లెస్ ఫుల్.
0: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు, మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
1: You may think Swami is weak. That's your feeling after all.
0: No weakness.
1: No weakness.
0: I am very strong.
1: Bhagavan is very strong. He is ready to walk to any long distance. You don't know.
0: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
1: Oh, Bhagavan is prepared to run even.
0: దీనికి మూల కారణము,
1: వాట్స్ ద రీజన్?
0: నా లావణ్యమే.
1: దాట్స్ ద బ్యూటీ, ది లావణ్య.
0: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంటే.
1: ద లావణ్య, ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
0: చాలా మంది చూస్తుంటారు,
1: యు నో మెనీ,
0: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
1: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
0: అందంగా ఉంటే పేషెంట్ గా ఉంటానా?
1: హి విల్ నెవర్ బి ఏ పేషెంట్. నో,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: హి హస్ నో యాంగ్జైటీ.
0: ఐ యామ్ ఆల్వేస్ బ్యూటీ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
1: హి హస్ నో వరీస్ వాట్సోఎవర్.
0: కనుక మీరు కూడాను ఫాలో మీ.
1: యు ఆల్ ఫాలో భగవాన్.
0: అందరు కూడా చెప్తుంటాను నేను.
1: భగవాన్ టెల్స్
0: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: భగవాన్ టెల్స్ ఎవ్రీబడీ మై
0: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
1: టేక్ భగవాన్స్ లైఫ్.
0: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
1: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
0: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి కష్టంగా ఉంటుకుంటే పేషెంట్ గా ఉంటానా?
1: హీ విల్ నెవర్ బి ఏ పేషెంట్. నో,
0: నాకు ఎట్టి విచారము లేదు. ఐ ఆల్వేస్ బ్యూటీ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారం

0: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
1: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
0: కనుక మీరందరూ సేవకులే.
1: యు ఆర్ ఆల్ సర్వెంట్స్.
0: సేవకులు అంటే ఏమి? పనిచేసేటువంటి వాళ్ళు.
1: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
0: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలంని వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఇన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you, better you recapitulate and see that they are imprinted in your heart.
0: Adhe meeri paridhyanam cheyavalsinatvanti pani.
1: That's what you are supposed to do during these 10 days.
0: Aa print ayipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drishtiyalo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe,
1: they will be indelible.
0: Gopikalu cheppetunti varu.
1: Gopika said,
0: ఏమిటి, ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ కేమ్,
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: హి సెడ్ యు ఫాలో మీ, లిసన్.
0: ఏమిటి మాకు మెసేజ్,
1: వాట్ ఇస్ ద మెసేజ్?
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు.
1: వి వాంట్ కృష్ణ, నాట్ ద మెసేజ్.
0: వద్దు,
1: నో, వి డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యూని?
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprint
0: on our hrudayanni krishnundi veru cheyadaniki evariki taram kadu.
1: And Krishna in our heart cannot be separated.
0: Aa ekamaina tundi danini mem ee reethiga veyagam cheyagam.
1: That which is one cannot,
0: evaru cheyaleru,
1: none can do it.
0: Kabatti I and God are one.
1: So I and God are one.
0: Aa ekatvaniki manam penchukoni raavali.
1: We should develop this oneness.
0: Kanaka kaalamunu vyartham cheyakunda,
1: don't waste your time.
0: Oka దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా జైలిపోయిన మాటలతో కాలం వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి.
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్,
0: టాక్ లెస్ మోర్ వరీ,
1: టాక్ లెస్.

0: ఈవిల్, డూ నాట్ టాక్ ఈవిల్, డూ నాట్ హియర్ ఈవిల్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది వరల్డ్. ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ ద స్టాచ్యూ ఆఫ్ దోస్ త్రీ మంకీస్ విచ్ గివ్ యూ దిస్ లెసన్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ఉపనిషత్ వాక్యానుసారము శరీరము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు మనం గుర్తించుకున్నాం.
0: అకార్డింగ్ టు ది డిక్లరేషన్స్ ఆఫ్ ది ఉపనిషత్ వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ చారియట్ అండ్ సెన్సెస్ ఆర్ హార్సెస్, మైండ్ ఈజ్ ద రోప్.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్ అండ్ ద మైండ్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రములు ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhi,
0: that is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahyam atindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహమునకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దెర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulane atvanti gattu naduma ee jeevitham ane atvanti pravaham pravahinchina sukha shanti aine atvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarathamu.
0: The inner meaning of it is that on either side of this flow there is a 8-lettered mantra on both the sides, and within this, if the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Shraddha Van Labhate Ganam. ఇది 8 అక్షరముల యొక్క మంత్రం.
0: దిస్ 8-lettered మంత్ర వన్ సచ్ ఇస్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: మరొక వైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర మంత్రం.
0: ది అదర్ సైడ్ ఇస్ సంశయాత్మ వినశ్యతే 8-lettered మంత్ర.
1: ఒకవైపున శ్రద్ధ, ఒకవైపున నిస్సంశయము ఉండినప్పుడే మానవ జీవితము గమ్యమును చేరగలదు.
0: A human life can reach its goal only when on one side it has shraddha, interest, on the other side freedom from doubts.
1: Kanuka manavunaku shraddha nissamshayamu atyavasaram anetundi Geeta ninnayaparustu vachindi.
0: Geeta has expounded that for man's happy life there is a need for one side shraddha, another side freedom from all doubts.
1: ఈ బుద్ధికి మరి అనేక పేర్లు కూడా ఉంటున్నవి.
0: This intelligence, బుద్ధి, has different names.
1: దీనికి అంతర్వాణి అని మరొక పేరు.
0: Another name for this is inner voice.
1: ఈ అంతర్వాణిని పురస్కరించుకునియే మానవుడు కొంతవరకు తమ జీవిత మార్గమును అనుసరిస్తూ ఉంటాడు.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: సమస్యలు తెలియజేసినప్పుడు అంతర్వాణి యొక్క సంబంధమైన జవాబుని కోసం కాచుకొని ఉంటాడు.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: అంతర్వాణియే సంతృప్తియా లేకుండినా తాను సంతృప్తిని ఏమాత్రం ప్రకటించలేడు.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ, దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటాను. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also we'll be coming across statements, my conscience is not happy, I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota follow the master annam. Nee master evaru? Ide antarvaniye, nee conscience e nee master.
0: In the statement follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను, అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరియైనటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: If you can follow the conscience properly, you can reach the proper stage.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: There is one more name for this బుద్ధి, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు.
0: For this విజ్ఞానము or wisdom.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుక దీనికి సరియైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరియైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటుంది.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అనంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ compared to all these things
1: ninnayinchavachu.
0: We can decide this very confusing.
1: Aithe itti sukshamainatundi buddhiki ahankaram aavarinchinadanaga ahankaram anetundi buddhi kante sukshamainatundi ga manam nirupinchali.
0: When you say that intelligence is enveloped by ego, ego must be subtler than intelligence.
1: Ee ahankaram atyanta sukshamainatundi.
0: Ego is extremely subtle.
1: Sarvatra praveshistundi.
0: It is found everywhere.
1: Sarva karmalu yendu kudanu praveshistundi.
0: It enters into every action of yours.
1: Kanukane manavudu ee oka ahankaramu daati aatmanu cheralekapothunnadu.
0: That is the reason why man has not been able to conquer this ego and reach atma.
1: Okanoka raju oka pedda samaveshamlo gaavinchi andulo goppa goppa shastrajnulanu panditulanu aahvaninchadu.
0: One king called a big assembly of pandits and scholars and invited all of them.
1: ee samaveshamlo ee maharaju oka prashnanu vesadu.
0: This king put a question to the participants in that assembly.
1: Inta veda shastra itihasa puranamulu yokka pramanamulanu satyachya roopakanga gochirimpa chesi anubhavinchi aanandinchi jagattuku andinchinatundi o pandita varyulara.
0: For great scholars who have mastered the Vedas, Shastras, Itihasas and various scriptures and who have enjoyed all these things.
1: ఈ సమావేశములో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: The question continued, among all those people who have assembled here, who has the power to reach moksha, liberation?
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హావ్ అసెంబ్ల్డ్ హావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్ అవుట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములు ఒక సామాన్యమైన వ్యక్తి లేచి మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ వెల్ ఓ కింగ్ ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము ఏ ఇతిహాసము ఏ పురాణము ఏ భగవద్గీత ఏ బ్రహ్మసూత్రము ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్ల్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత వేదాస్ ఉపనిషత్ బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్ అక్వైర్డ్
1: నేను మోక్షమును నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెప్తున్నాడే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెప్తున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్స్ అబౌట్ ది ఫూల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వర్యుల లోపల ఇది పండితులను అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్ దట్ జెంటిల్మన్ నియరర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్ ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్, వెల్ మహారాజా, వెన్ ఐ సెట్ దట్ ఐ మే, నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో, ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ ఈ సెట్ దట్ ఇఫ్ ఐ గో, దట్ రెఫర్ టు ది ఈగో. హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దాట్ వాస్ దాట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు డిస్ట్రాయ్ ఈగో విచ్ ఎన్వలప్స్ ఇంటెలిజెన్స్.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ క్లోజ్లీ సెట్ టు ఆత్మ.
1: ఆత్మకు సమీపంలో ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటుంది.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడును ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ సెట్ ఆన్ ది సెన్సెస్.
1: ఇంద్రియముల యొక్క ప్రభావమే దేహం పైన.
0: The power of the senses is left on the body.
1: శుద్ధమైన అర్థం వంటిది అని అనుకున్నాం.
0: We thought that intelligence is like a pure mirror.
1: సూర్యుని యొక్క కిరణములు మన ఇంటిలో ప్రవేశించుటకు ఇది చాలా కష్టం.
0: The rays of the sun may not straight away get into our house.
1: అత్యంత చీకటితో కూడినటువంటి యొక్క గృహములో ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇన్ టు ది హౌస్
1: ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ది హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ది మిర్రర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ త్రూ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్ మే నాట్ బి యాజ్ పవర్ఫుల్ యాజ్ ది డైరెక్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: ది ఆరిజిన్ ఆఫ్ ఎ రివర్ ఈజ్ సేక్రెడ్ ద ప్లేస్. ది ప్లేస్ వేర్ ది వాటర్ స్ప్రింగ్ ఈస్ దేర్ ఇట్ ఈస్ సేక్రెడ్, ఇట్ ఈస్ ప్యూర్.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: By the time this water flows from the spring to the place where the men are using, it gets polluted and it becomes dirty.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి అనగా బుద్ధి పైన పడి బుద్ధి నుంచి మనసు పైన పడి మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వములకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులు ఉంది, ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగంతో కూడి ఉన్నటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యు సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: Therefore, intelligence is not ordinary thing.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: To be full intelligence, it must have all these limbs together. Then only it is full.
1: విక్రమాదిత్యుని కాలమునందు,
0: during the days of విక్రమాదిత్య,
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: He called for a very big meeting, assembly.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా, దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధా ఇంటెలిజెన్స్ మేధా ఆర్ బుద్ధి. స్త్రీ
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండితుల సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ that is a very important one.
1: Vikramaditya panditulu yokka jawabunaku chaala chintinchi deeniki sariyainatundi jawabunu cheppalekapoyaru kada ani yochinchadu.
0: King Vikramaditya was feeling sorry that a proper reply has not come forward from the pandits.
1: Ayana cheppadu.
0: He told them
1: aascha aastha swastatyaya స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి. ఓ స్కాలర్స్, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము,
0: డిజైర్ స్టెడీనెస్.
1: ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
0: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
1: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
0: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
1: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
0: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
1: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యమును వాడు సాధించలేడు.
0: వితౌట్ దట్ సెన్స్ ఆఫ్ స్టెడీనెస్ విత్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: స్థిరత్వ స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది.
0: ఇంట్రెస్ట్ అండ్ స్టెడీనెస్ అలోన్ విల్
1: కనుక మొట్టమొదటి ఆసక్తి.
0: ది ఫస్ట్ వన్ ఇస్ ఆసక్తి,
1: స్థిరత్వము.
0: ద సెకండ్ వన్ ఇస్,
1: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
1: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ థింగ్స్ దట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్ గివ్ హిమ్ సక్సెస్ హీ ఈజ్ మిస్టేకన్.
1: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్ట్రాడినరీ ఇంట్రెస్ట్ ఇన్ దట్.
1: ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ టు స్టెడీనెస్.
1: అప్పుడే మానవుడు ఎట్టి ఘన కార్యములైనప్పుడు సులభంగా సాధించగలడు.
0: దెన్ ఓన్లీ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
1: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడాను విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
1: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
1: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడాను అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్ హీ డస్ నాట్ హ్యావ్ శ్రద్ధ ఇట్ కెన్ బి ఎక్స్టింగ్.
1: అనుస్వరూపమైనటువంటి మర్రి గింజను తీసుకుని వచ్చి శ్రద్ధతో పూడ్చి దాని సరైనటువంటి యొక్క శ్రద్ధతో పోషించినప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వృక్షంగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ కెన్ గెట్ ఎ స్మాల్ టైనీ సీడ్ పీపుల్ ట్రీ ఇఫ్ యూ కెన్ జస్ట్ డెవలప్ ఇన్ టు ఎ ట్రీ ఇట్ కెన్ బికమ్ ఎ వెరీ బిగ్ వాస్ట్ ట్రీ.
1: కనుకనే అణో రణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
0: ఫార్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
0: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
1: దేనిపైన శ్రద్ధ?
0: బట్ ఆన్ వాట్ డస్ హీ హ్యావ్?
1: ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన శ్రద్ధ లేదు.
0: హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్
1: అది స్పిరిట్ ఆఫ్ వర్క్
0: అండ్ నాట్ స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఇది మానవులు యందు సన్నగిలినది.
0: హీ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇన్ హిమ్.
1: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల, అభివృద్ధి వల్ల,
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్
1: మానవుడు సుఖమునకు మరిగి
0: మ్యాన్ హెస్ బికమ్
1: ఇండోమనత్వాన్ని పెంచుకుని
0: హెస్ డెవలప్డ్ లేజినెస్.
1: శ్రద్ధను క్రమక్రమేణా సన్నగింప చేసుకున్నాడు.
0: హీ హాజ్ లాస్ట్ ఆల్ ద ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: సైన్స్ చెడ్డది కాదు.
0: సైన్స్ ఈజ్ నాట్.
1: కానీ మన ఉపయోగం అనేటువంటి దానివల్ల పెడమార్గం పడుతుండాలి.
0: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: మనం ప్రతి విషయమునందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా ఆవించుకుంటున్నాం.
0: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా ఆవించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
1: మనములో ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
0: If you want to bring out the difference between spirituality and science, you can do it with one word.
1: Spirit of love, ide aadhyatmikam. Spirit of love, ide science.
0: Spirit of love is spirituality. Spirit of love is science.
1: Deeniki enta vyathyasam chudandi.
0: You can see the ocean of difference that exists between these two.
1: Unnadi chinna padame.
0: There is only a small word.
1: Kaani ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
0: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్.
1: కానీ మానవునికి కావలసినటువంటి అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
0: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్.
1: కోరేది ఆనందము.
0: He is seeking joy.
1: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
0: But he is making efforts for joy.
1: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
0: But does he get it in the
1: విషయములందు ఉన్నదా?
0: Does he get it in senses?
1: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
0: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
1: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనం నివసించే దేశము అశాశ్వతమే.
0: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యు లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
1: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యు విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
1: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
0: సైన్స్,
1: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
0: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
1: రాజకీయ పరిణామము,
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: ఆర్థిక పరిణామము,
0: ది ఎకనామిక్ రెవల్యూషన్
1: వైజ్ఞానిక పరిణామము,
0: సైంటిఫిక్ రెవల్యూషన్
1: లౌకిక పరిణామము,
0: ది వరల్డ్లీ రెవల్యూషన్,
1: అన్ని అభివృద్ధి అంచనాయి.
0: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్.
1: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
0: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
1: అయితే ఈ మనసు ఎక్కడి నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
1: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
0: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
1: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు, డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
0: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
1: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
0: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
1: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
0: the food that you partake,
1: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి.
0: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
1: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: సూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
0: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
1: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనం అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టీ.
1: దీనికి ప్రాణం అత్యవసరము.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ అండర్స్టాండింగ్ దిస్.
1: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
0: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
1: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
0: ఆఫ్టర్ మైండ్
1: విజ్ఞానమయమైన తర్వాతనే ఆనందమయం.
0: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
1: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
1: ఎవరి నుంచి పెడుతున్నారు?
0: ఫ్రమ్ వేర్ డు యూ,
1: ఏ కనెక్షన్ తో ఇది తాకుతుండాలి?
0: How is it connected to various things?
1: ఏమీ లేదు. అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
0: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
1: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది, మూత్ర రూపంలో పోతుండాలి.
0: ది వాటర్ దట్ యు పార్టేక్ ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక జలమే ప్రాణంగా మారుతుండాలి.
0: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వాటర్ బికమ్స్ ప్రాణ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్.
1: అన్నము మనసుగాను నీరు ప్రాణముగాను చేరి మానవుని యందు రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే విజ్ఞానమయంగా మారుతుండాలి.
0: ద ఫుడ్ బికమ్స్ మైండ్, ద వాటర్ బికమ్స్ లైఫ్. ది మైండ్ అండ్ ది లైఫ్ ప్రిన్సిపల్ టుగెదర్ బికమ్ ద విజ్ఞానమయ ఆర్ ద ఇంటెలిజెన్స్ షీట్.
1: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
0: హియర్ ద ఇంటెలిజెన్స్ రెఫర్ టు ఇస్ నాట్ ద ఎక్స్టర్నల్ వరల్డ్,
1: బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
0: ద ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ
1: జాగ్రత్త అవస్థకు మాత్రమే,
0: ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం పనికి రాదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫార్ అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఇట్స్ ఫంక్షనింగ్.
1: అయితే బాహ్యాన్ని ఆధారం చేసుకుని అంతర్భావంను పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు బేస్ అవర్ అండర్స్టాండింగ్ ఆన్ ది ఎక్స్టర్నల్ లైఫ్.
1: అన్నీ మనయందే ఉంటున్నవి కానీ బయట ఎక్కడి నుంచి రావటం లేదు, పోవటం లేదు.
0: Everything exists inside of you. There is nothing which comes externally.
1: ఆత్మకు అహంకారములకు ఉండిన వ్యత్యాసమును కూడా మనం గుర్తించాలి.
0: We have to recognize the difference that exists between ఆత్మ అండ్ అహంకార, ఈగో.
1: ఇది ఆత్మ నుండి ఆవిర్భవించింది.
0: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
0: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
1: ఈ తలంపు నుండి వాక్కు వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
1: ఏతా వాత, వాక్కు, తలంపు, అహంకారము, ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
0: ద వర్డ్, ద థాట్, దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
0: ఈగో ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు తలంపు పుత్రుడు.
0: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
1: తలంపుకు వాక్కు పుత్రుడు.
0: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: దిస్
1: గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
0: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
0: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
1: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
1: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాం. ఇది చాలా తప్పు పదం.
0: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
1: అహంకారం అనగా కేవలం శరీర సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
0: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
1: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారం అది అహంకారం కాదు.
0: ద ఈగో
1: కేవలం ఒట్టి భ్రమ.
0: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
1: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు తాను పడేది, భ్రమ పడుతున్నాడు.
0: On the basis of the wealth that you have, are you egoistic? You say,
1: "Nee vidyanu chusi nenu goppa vidyavantudu anukuntunnau." Idi kevalam otti bhramaga untundadi.
0: Considering yourself as a great man on the basis of your education, you are
1: ahankaram ani cheppakoddu.
0: That should not be called really ahankar.
1: Yogariki vidya undi kudanu ee vidhamainatundi bhrama lekunda undachu.
0: There may be some people who may have education, but may not.
1: Yogariki kudanu ee yokka bhrama lekunda undachu.
0: With wealth there may not be the delusion of the
1: kaani. అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
0: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార
1: అనగా దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
0: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
1: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటుంది దేహాన్ని.
0: ది ఇంటెలిజెన్స్ విల్ బి పుటింగ్ ది బాడీ ఇన్ టు రాంగ్ పాత్ బికాస్ ఇట్ ఈస్ ఎన్వలప్డ్ బై అహంకార.
1: కనుక ఈ బుద్ధి అనేటువంటి దానికి శ్రద్ధను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఈ అహంకారాన్ని మొట్టమొదట మనం నిర్మూలన చేయాలి.
0: డిస్ట్రాయ్ ది అహంకార ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఇంటెలిజెన్స్ డెవలప్ శ్రద్ధ.
1: ఇంకా రెండవది ఈ పచ్చిక ఉండినటువంటి దీంట్లో కుడి ప్రక్క వృతం.
0: ది రైట్ వింగ్ ఆఫ్ దిస్ బర్డ్ ఇంటెలిజెన్స్ ఇస్ వృతం.
1: వృతం అనగా సర్వసామాన్యంగా వేదాంతమునందు సత్యము అని చెప్తూ వచ్చారు.
0: యూజువలీ ఇన్ ది కామన్ పాలన్స్ ఐ డిస్క్రైబ్ స్పీకింగ్ అబౌట్ వేదాంత రుత ఇస్ టేకన్ యాజ్ ట్రూత్, సత్యం.
1: రుజుమార్గమును చూపేటువంటిదే వృతము అని.
0: షోయింగ్ ద ప్రాపర్ అండ్ రైట్ పాత్ దట్ ఈస్ వృతం.
1: అయితే సత్యమునకు వృతమునకు వ్యత్యాసం ఉంటున్నది.
0: దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సత్య ట్రూత్.
1: సత్యమే వృతము, వృతమే సత్యం అని చెప్పరాదు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సత్యం యాజ్ వృతం అండ్ వృతం యాజ్ సత్యం.
1: మాటతో చెప్పినటువంటి దాన్ని చేతితో చేయటము, చేతితో చేసినటువంటి దాన్ని మాటతో చెప్పటము, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ వెన్ యూ డూ సంథింగ్ అండ్ స్పీక్ అవుట్ వాట్ యు హావ్ డన్. వెన్ యూ టెల్ సంథింగ్ అండ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్.
1: అయితే వృతం అనేటువంటిది అది కాదు.
0: వృతం రెఫర్స్ టు సంథింగ్ ఎల్స్.
1: మనసులో పుట్టిన దాన్ని మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది. కనుక దీనికి వృతము అన్నారు.
0: వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
1: వృతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ జస్ట్ సే దట్ వృతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ సత్యం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
1: సత్యం సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం అంటారు.
0: That is why truth is called.
1: కాని ఇది త్రికాల భాగ్యం కావచ్చు.
0: It is associated with the three times త్రికాల.
1: కాని త్రిలోక భాగ్యం వృతం.
0: But వృతం is associated with the three worlds.
1: అనగా మనస్సునందు, వాక్కునందు, క్రియయందు ఏకత్వాన్ని పొందేటువంటిది వృతం. కనుకనే వృతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయినటువంటి స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ వృత సత్యములు కూడా ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
0: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు.
1: వృతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
0: ఇంటెలిజెన్స్ టు బి కరెక్ట్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, వృతం అండ్ సత్యం.
1: అయితే దీనికి తోక వేరే ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ఆల్సో వన్ టెయిల్.
1: ఈ తోక ఎందుకోసం?
0: వై ఇస్ దిస్ టెయిల్?
1: రెక్కలను సమన్వయపరిచే నిమిత్తమై బ్యాలెన్స్ సరిగా పెట్టే కోసం ఈ తోక అత్యవసరం.
0: దిస్ టెయిల్ ఈజ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ టూ వింగ్స్.
1: వృత సత్యములను ఈ జగత్తునందు క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరం.
0: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ వృతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
1: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లేన్ మనం చూస్తుంటాం.
0: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లేన్.
1: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
1: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లేన్ పరిగెత్తదు.
0: బట్ ఈ ఏరోప్లేన్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫ్లై.
1: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
0: ఇట్ మస్ట్ హ్యావ్ ఎ టెయిల్ విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ వింగ్స్.
1: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి యొక్క దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ద బాడీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఓన్లీ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దీస్ త్రీ.
1: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
0: వైల్ సిట్టింగ్ ఇన్ ద ప్లేన్ ఐ డోంట్ నో వెదర్ యు హావ్ సీన్.
1: సమయంలో ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
1: దిగే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
0: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి ఆన్.
1: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, మృతం వెనక వస్తుంది.
0: ఇది వెన్ యు ఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ ఋతం కమ్స్ నెక్స్ట్.
1: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు ఋతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
0: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు స్పిరిచువల్ వరల్డ్, ఋతం కమ్స్ ఫస్ట్.
1: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
0: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
1: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి రీతిగా ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
0: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
1: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi kevalamu idi buddhe kaadu.
0: You cannot call that intelligence at all if it is not associated with rutam satyam and yoga.
1: Ee yogam ante emiti?
0: What do you mean yoga?
1: Emiti kriya yogama?
0: Is it kriya yoga?
1: Leka hata yogama?
0: హఠయోగం
1: లేక రాజయోగమా?
0: రాజయోగం
1: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
0: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
1: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
1: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియమును అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
0: రియల్ యోగా
1: అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై యోగా?
1: ఏమిటి క్రియాయోగమా?
0: ఈజ్ ఇట్ క్రియాయోగా
1: లేక హఠయోగమా?
0: హఠయోగం
1: లేక రాజయోగమా?
0: రాజయోగం
1: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు.

0: ఈ యోగం అనేటువంటిదే తోక, దాట్ ఈస్ ది టెయిల్. ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్
0: కేవలం తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూజ్ ద వర్డ్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ దేర్.
0: దీన్ని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి ఆర్
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, ఋతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, ఋతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అది మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటిని గుర్తించినటువంటిది అని.
1: తత్వము మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్ త్వం అసి అన్నారు. తత్ త్వం అసి అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి థౌ ఆర్ట్ దట్ ఐ యామ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిదే మహత్తత్వము.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఈ యొక్క సరైన తత్వము.
1: The real tattvam is recognizing your real self.
0: Buddhi tanevaro tanu gurtinchukogalu adhe nijamaina buddhi.
1: Real buddhi or intelligence is one which tanevaro telisukunta
0: kevalam telivitetalato prapanchananta telisukunnanta matrama veedu buddhimantudu kaadu.
1: You cannot call any person buddhiman or an intelligent one just because he understands the external world.
0: Tananu tanu telisukunnatunte vaade buddhimantudu.
1: Only that person who knows he really is an intelligent one.
0: ikkada buddhi aneetundi danini kevalam samanyamaitundi yokka peruto samanyamaitundi sthitito manam anubhavincharadu.
1: Who should not think that buddhi refers to this ordinary cleverness and such other things.
0: Idi kevalam aatmaku pratibimbam ane cheppavachchu.
1: Who can say that this buddhi is a reflection of atma?
0: Idi atma yokka reaction ane cheppavachchu.
1: You can say that this is a reaction of atma.
0: Idi atma yokka reflection ane cheppavachchu.
1: You can say that this is a reflection of atma.
0: Idi atma yokka resound ane cheppavachchu.
1: You can say that this is resound of atma.
0: Kanuka resound, reflection, atma yokka తత్వమే బుద్ధి యొక్క ప్రమాణము.
1: ద రియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక విద్యార్థులు ఈ విధమైనటువంటి బుద్ధి యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకున్నప్పుడే నేను బుద్ధిమంతుడా లేక భ్రమతో కూడినవాడా అని తనకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.
1: ఓన్లీ ఆఫ్టర్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద రియల్ నేచర్ ఆఫ్ దిస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ వన్ కెన్ టెల్ వన్ సెల్ఫ్ whether he is really intelligent
0: or not. ర్యాంక్ వచ్చినంత మాత్రమున లేక ఓ గ్రేడ్ వచ్చినంత మాత్రమున నేను చాలా తెలివితేట గల వాడని భావించుకో. తెలివితేటలు ఉండవచ్చును, అది మేధాశక్తికి సంబంధించినటువంటిది.
1: Now, just because you get a first rank or O grade, if you say that you are extremely intelligent, well, you have cleverness. You have that intellect.
0: మే అది మేధాశక్తి. మేధ దాంట్లో పుట్టినటువంటి శక్తి.
1: It is the power which has taken its origin.
0: ఈ మేధా శక్తియే మాయా శక్తి.

0: పవర్ ఆఫ్ మేధ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇల్యూజన్, ది పవర్ ఆఫ్ మాయా.
1: రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి త్రి అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముడి దగ్గరికి వెళ్లి, నాయన, నా వలనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
0: ఆఫ్టర్ రామ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్, కైకి వాజ్ హైలీ రిపెంటెంట్. షీ వెంట్ టు రామ అట్ అప్రోప్రియట్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ హావ్ సిన్డ్, ఐ హావ్ కాస్డ్ యూ అన్టోల్డ్ ట్రబుల్స్, లెట్ మీ రిపెంట్ అండ్ ఎక్స్పియేట్ ఫర్ వాట్ సిన్స్, వాట్ ఎవర్ సిన్స్ ఐ హావ్ కమిటెడ్.
1: రాములు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనేక రకమైన మార్గం చూపించినాడు.
0: రామ కన్వే ది వేరియస్ మెథడ్స్.
1: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే ఇది. ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
0: అవతారం
1: కొన్ని మాత్రమే చెప్పవచ్చు, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దే కన్వే ఇండైరెక్ట్లీ ఓన్లీ.
1: కారణం ఏమనగా, మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ద రీజన్ ఈజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ డివినిటీ బేసికలీ. ఇన్ ఆర్డర్ దట్ డివినిటీ మానిఫెస్ట్,
1: అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
0: వెన్ ఇట్ ఈస్ టోల్డ్ డైరెక్ట్లీ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
0: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
1: ఇక్కడ అమ్మ నీకు ఉపదేశం చేస్తారు, కానీ సరియు నది తీరములకు వెళ్లి స్నానము చేసి అక్కడ చుట్టూ ఏమైనా ఉంటున్నాయేమో చూచి అవి ఏమి చేస్తున్నాయో చూచుకుని రామన్నాడు.
0: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
1: ఆమె, ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూచింది ఏమిటిండాయని. కాని అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
0: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్, వాట్ షీ సా వాస్ గోట్స్ అండ్ షీప్.
1: చూచింది, చూచేటప్పటికి ఎక్కడ చూసినా గానీ మే మే మే అని అరుస్తున్నాయి ఈ గొర్రెలు ఈ మేకలు.
0: ది షీప్ అండ్ దిస్ గోట్స్ వర్ మేకింగ్ ది సౌండ్ మే మే.
1: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉంటున్నారు చెప్పమన్నాడు.
0: కైకేయి రిటర్న్. రామ ఆస్క్డ్, మదర్, డిడ్ యు హావ్ యువర్ బాత్, వాట్ డిడ్ యు ఫైండ్, వాట్ అనిమల్స్ డిడ్ యు ఫైండ్?
1: ఆయన, గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
0: అండ్ షీ సెడ్, వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్.
1: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
0: వాట్ సౌండ్ వర్ దే ప్రొడ్యూసింగ్, మదర్?
1: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
0: ఇట్ ఇస్ దేర్ నేచర్ టు షౌట్ మే మే.
1: మే అంటే ఏమిటి అన్నాడు.
0: He asked, what do you understand by
1: nenevaru aneetundi? Nenevaru aneetundi
0: may means who am I?
1: Gorlu kudanu aasistunnayi nenevaru nenevaru nenevaru nenevaru ani prashnistunnayi kanuka neevu manavudai puttukodanu neevu nenevaru aneetundi dani gurtinchukolekapothe neevu gorito samaname annadu.
0: Even the sheep go on asking, who am I, who am I? After being born as a man, if you are not in a position to know, put the question to yourself to
1: kanuka ee naadu nenevaru aneetundi prashna matram vesukonakunda neevevaru athanevaru itinevaru ani prashna vestunte veeranta gorrulato samaname.
0: Today if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
1: prashna vesko, who am I?
0: In the first instance, put the question to yourself, who am I?
1: కనుక నీవు పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంత వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
0: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
1: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
0: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
1: కోహం అనగా నేనెవరు నేనెవరు.
0: హూ ఆమ్ ఐ దాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
1: సత్య అంత వరకు నేనెవరు నేనెవరు అని సత్యేస్తే ఇంక పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇఫ్ యు డై ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆమ్ ఐ, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లైఫ్?
1: పుట్టినప్పుడు కోహం అని పుట్టావు, సత్యసమైన సోహం అని చావాలి, అదే సార్థకం.
0: వెన్ యు ఆర్ బోర్న్ యు సెట్ హూ ఆమ్ ఐ, వెన్ యు ఆర్ డైయింగ్ యు షుడ్ సే ఐ ఆమ్ దట్ అండ్ డై. దట్ శాంక్టిఫైస్ యువర్ లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి అహంకార తత్వాన్ని మనం నిర్మూలం కావించుకోవాలంటే ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ అహంకార ఫర్ వాంట్ ఆఫ్ అవర్ ఈగో, యూ విల్ హ్యావ్ టు జస్ట్ ఫాలో ఏ పర్టికులర్
1: పాత్. ఇది ఒక భగవత్ యొక్క మార్గంలో తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడా తరింప చేయదు.
0: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యూ ఆన్.
1: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
0: వెన్ యూ సఫర్ ఫ్రమ్ దిస్ అహంకార
1: పరీక్ష గావించు.
0: యూ గో ఆన్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ బ్రెత్,
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమైనా పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
0: ఎన్క్వైరింగ్ టు వాట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ప్రొడ్యూస్ సౌండ్.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ, అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం.
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాధర్ యు.
0: ఇది వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పారలన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను శ్రీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya,
0: Ramayya, Krishnaya అనుకొని నీవు ఎంతకాలం సాధన చేసినా కూడాను ఇది ప్రయోజనమే లేదు. నీవు రామయ్యగానే ఉంటావు, నీవు కృష్ణయ్యగానే ఉంటావు. ఈ రామయ్య కృష్ణయ్య దేహానికి పెట్టిన పేర్లు కానీ నీ పేర్లు కాదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ రామయ్య అండ్ కృష్ణయ్య, యూ మే డూ దిస్ సాధన ఎనీ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటిది పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం గాని పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. Now name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటినీ ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యూ యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ వుడ్ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ అనుభవించేటువంటిది కానీ దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untuntadi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ayinadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: పృథ్వీ పుత్రుడైనటువంటి వాడే పార్థుడు. కాబట్టి మీరందరూ పృథ్వీ పుత్రులే. మీరందరికీ పార్థ సారథి, ఆ భగవంతుని సారథిగా మీరు స్వీకరించాలి.
1: ఇట్ ఈస్ నాట్ మీర్లీ అర్జున. ఎవ్రీవన్ బోర్న్ ఆన్ అర్త్ is the son of Prithvi and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni aatma pratibimbam ainatundi ganaka ee buddhi buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God,
0: ee pennidhi ainaatundi yokka bhagavantuni sannidhini cheradaniki krushi cheyandi.
1: With itself try to reach the lotus feet of the Lord.
0: Ee annintikini prema atyavasaramu.
1: Love is essential for all these things.
0: Prema lekunda ye karyam kudanu manam cheyadaniki veelu kaadu.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడా ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: ఈవెన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ డిపెండ్స్ అపాన్ ద లవ్.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: భాస్కరుడే భగవంతుడు.
1: హీఈస్ ది సత్గుణములకు
0: నిలయమైనటువంటి వాడే సత్య.
1: అండ్ ఈస్ ద వన్ హూ నోస్ ట్రూత్.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రాపర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ మైండ్ అండ్ త్రూ దాట్ యు శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: ప్రాచీన గురుకులమునందు విద్యార్థి సమస్త విద్యలను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించే బోధ సమయమున గురువులు వారిని చెంత చేసి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: It has been an ancient custom right from centuries down the ages that in the ancient Gurukula system of education, pupils, after completing their course of study, after attaining a certain degree of achievement and attainment, would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: దాని ఛాయని ఈనాడు ఆధునిక విద్యావంతులు కాన్వకేషన్ అడ్రస్ అనేటువంటి పేరుతో విద్యార్థులు తమ తమ తరగతులయందు ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి.
1: Those were the days when whatever was given to the students were of a high and ennobling nature.
2: ఆచరణ యోగ్యమైనటువంటివి.
1: There were the principles given to the students which were to have impacted.
2: అనుష్ఠాన ప్రియమైనటువంటివి.
1: They were also full of significance and meaning.
2: మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి.
1: They were those directed at making one understand the true nature of man.
2: అట్టి పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: Such sacred doctrines and principles which were handed out to the students at the time of the convocation in the ages gone by, today when we look back upon those, all of that would appear to be a mere dream.
2: తైత్తరి ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: Students of those days were those who would be thrown into a state of delight at the mere listening of the commandments contained in the Taittiriya Upanishad.
2: స్వార్థంతో పరాత్మను విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిచేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తులతూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: ఇది అహంకార రూపులైనటువంటి ఈనాటి విద్యార్థులను ఆశ అన్నటువంటిది మితిమీరిపోయేదనేటువంటిది స్పష్టమవుతున్నది.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: కొనేది వంకాయ, కొసులు అడిగేది గుమ్మడకాయ.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: తన యొక్క విద్యాశక్తులు అత్యల్పమైనటువంటివి ఉంటున్నాయి. ఆశించేది ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం తెంచి వేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్ల పైన తాను నిలిచి జనసేవలు చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు, వ్యక్తి కార్యమైనప్పుడు మనం సులభముగా సాధించగలము.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికి అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern. That was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైరప్పుడు తమ యొక్క జీవితంలో గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
2: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం అయినదో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: అగ్ని కాలదు,
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ళ నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can a thief lay his hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలము సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారములు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకోవడం సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
2: చల్లుకొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొలది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తుడుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవమాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty was to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today's students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితియందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a stage where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారము విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: But if the parents were to fall, if they were to lose all their wealth and you can no longer see this cash in the pocket of your friend, then they would bid you goodbye and make a getaway.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకున్నరుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and weigh the pros and cons. Look ahead and look backwards.
2: మమకారము వరకు నీకు.
1: And you will realize that attachment is also something to
2: take. ప్రతిదినవాడు ఒకడు లేడు.
1: Nobody can possibly live peacefully with this.
2: విజయనాథని పలుకుతువా వెంటనెవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకున్నటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose or significance of man's life and his existence.
2: కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం నుండి నిండిపోతున్నది.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రం కానీ ఆధునిక శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical and the spiritual path.
2: Seeing is believing, antaru scientists.
1: Scientists maintain that seeing is believing.
2: Kani, ee padam yokka antaratham enti?
1: But what is the meaning of these words?
2: నిజంగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: చూచిన దానినే విశ్వసించాలి అన్నారు.
1: What you see should be believed. This is what they say.
2: చూచేది ఏమిటి?
1: What is it that you are seeing?
2: మన కన్నులు చూస్తున్నాయి.
1: What is it that making you see? It's your eyes.
2: కన్నులు నమ్మవచ్చునా?
1: Can we possibly trust our eyes?
2: కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృష్టమంతా వికారాన్ని పొందుతుంది.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా?
1: Can we possibly trust this as being true?
2: పోనీ మనసు, ఆత్మ, ఆనందము, దుఃఖము అనేటువంటి పదములు ఉపయోగపెడుతున్నాం.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: ఇవన్నీ మనకు కంటికి కనిపిస్తున్నావా?
1: Are we able to see them with the help of our eyes?
2: లేదా అనుభవించుతున్నాము?
1: Or are we experiencing them?
2: కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it?
2: కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
2: ఇక్కడ చూడటమా లేదా అనుభవించటమా, ఏది సత్యం?
1: So what is the truth here? Seeing or experiencing?
2: ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: మరొక విషయం.
1: Another thing.
2: పెద్ద పెద్ద సైంటిస్టులు అంతా కూడాను ఈనాడు మిల్కీవే అంటారు, అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today's scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉంటున్నారు.
1: Those who have possibly seen them are hardly
2: one or two. ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించే వారందరూ దానిని విశ్వసిస్తున్నారు.
1: But then those who follow this scientific method probably believe in that.
2: అయితే ఈ పాలు పొందలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
2: ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం లేదు.
1: When you are not able to see, how can you possibly believe now?
2: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
2: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
2: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
2: దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ ఐంటి చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what a scientist is telling from his
2: mind? Because a scientist is telling you the vishayam anta kuda no samanyamainatundi prajalanta chudagalutunnara.
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
2: Kanuka idi akkamulainatundi vadanalo kevalam vyaktigatamainatundi yokka ahankaramato ee vidhamainatundi yokka markam nandu praveshistunnaru.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
2: విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
2: విశ్వాసమే లేకుండినా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాసం or faith, you cannot possibly have this process of
2: కనుక మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
2: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
2: కనుక ప్రతి విద్యార్థిని మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఇట్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ బీ ఏ బాయ్ ఆర్ బీ ఏ గర్ల్ టు హావ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
2: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ హౌ కెన్ హి పాసిబ్లీ ట్రస్ట్ సంబడీ?
2: జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
2: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణువులైన మహతోమహీయమైన అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
2: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవకాశమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the earth.
2: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము.
1: The conglomeration of any number of atoms gives you a salt.
2: అనేక దివ్యత్వము యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
1: And what you have, a confluence of a large number of entities, is this ajñāna tattva.
2: Ādhyātmikamunaku, oka vaijñānamunaku, yetti paraspara bhedamulu kāni, dveshamu kāni le.
1: What you call is the spiritual path, and what you believe in the scientific method.
2: Aite, vaijñāna śāstramanandu, idi kevalamu, konta varaku mātrame, idi pramānānni nirūpistundi.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
2: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
2: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
2: భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు చేసి తెలుసుకొనుటకు ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: Nature which is the creation of God is explored by the scientist.
2: సృష్టిని మాత్రమే తాను పరిశోధన సరిపేటువంటి వాడు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
2: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఎయిమ్స్ అట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ నేచర్.
2: ద సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: ద సెయింట్ ఆన్ అదర్ హ్యాండ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద క్రియేటర్ హింసెల్ఫ్. When you understand the creator, you can understand his creation.
2: చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీరు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు.
1: One who wishes to bring up, to grow a tree, has to water the roots, not the branches or the twigs.
2: కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగి మురిగిపోతున్నాము.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
2: ఇది ఏనాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ద ట్రూ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
2: చిత్త శుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the Atma Jnana.
2: Chitta Shuddhi nimittamai manamu aneka prayatnamu cheyali.
1: For this purity of heart, one must make an endeavor.
2: Manamu sambandhinatuvanti yokka vidya shaktini kani leka dana shaktini kani bhuja shaktini kani samajamlo pravesha petti sahaja manavulaku dinni andinchutaku tegina krushi cheyali.
1: The skills that we have acquired, the physical process that we have and our own innate strength should be directed towards the well-being of our fellow men.
2: Hattu cheyaka mana shaktini kudano sadviniyoga parichaka manamu anubhavinchaka poyina idi kevalam vrutha ayipothundi.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
2: Vandina annamunu taanaina tinali parulukaina pettali రెండు లేక మూసి పెట్టినా పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
2: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటుందని.
1: But today's students find themselves in such a
2: way. తమ ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించుట కానీ దాన్ని కూరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
2: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
2: తాను చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others. Thereby, he is wasting away his faculties and his capacity.
2: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
2: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
2: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
2: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
2: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing our being clever.
2: Knowledge without action useless.
1: But not from character. Knowledge without action is useless.
2: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
2: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెదగీపుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
2: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
2: కాదు కాదు, నిజముగా విద్యా వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
2: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
2: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
2: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజమునందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned, nor are we putting it to good use.
2: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
1: He becomes a perfect miser.
2: సద్గుణములకు గీటు రాయి త్యాగం.
1: The true hallmark of a good character person is sacrifice.
2: దుర్గుణములకు గీటు రాయి లోపము.
1: In the same way you can determine bad qualities by miser.
2: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
2: లోకమందెవడైన లోభిమానవుడున్నా
1: If in this world there was to exist a perfect total mind,
2: లోకమందెవడైనా లోభిమాన్ని చంప,
1: if in this world if one was to kill such a person,
2: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one, nor should you ridicule him.
2: పైకమడిగినంత భక్తున కాచొచ్చు.
1: This person has this trait in him that he now would he part with anything that he has, but the moment you ask him for money.
2: అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము.
1: This person if he is asked of his wealth would immediately come.
2: ఈ శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు.
1: Today they require skill and you are asked to pass with your skill.
2: అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోరుకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
2: ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణము.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
2: దీనిని సద్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంటారు.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
2: అనేక మంది కళాశాలలు హాస్టల్లో ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
2: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
2: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుంటారు.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
2: మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
2: అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
2: కనుకని ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
2: మొట్టమొదట సత్యాన్న ప్రమద ద్రవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడా రాకూడదు అన్నారు.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.
2: ధర్మాన్న ప్రమద ద్రవ్యం, ధర్మమునకు ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
1: Second, dharma likewise should not come to any harm.
2: కుశలాన్న ప్రమద ద్రవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడా రాకూడదు.
1: So also, to your own safety and security, there should be no harm.
2: భూత్యైన ప్రమద ద్రవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: So also the elements should not be endangered.
2: సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడాను రాకూడదు అన్నారు.
1: They used to give them a few principles. The first one, speak with the truth that does not come to any harm.

0: స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణకును మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు.
1: And to the path that you seek for yourself should come to no harm or distress.
0: Satyam vada dharmam chara. Satyanni paluku dharmanni acharinchu.
1: Speak truth, follow dharma.
0: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhavani ee vidyarthulaku subodhanalu salipi tirigi vishalamaina prapanchamuniki pampetunti vaaru.
1: If you are the mother, the father, the guru, the guest as God himself. Such were the dictums given to the students.
0: Talli, navamasamulu mosi, aneka vidhamainatuvanti shramalaku vachi, mee yokka dehamunu andinchindi.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
0: Tana raktamuloni bhagamulu kudanu, meeku panchi, tanu bhagamu vahinchindi.
1: She gives her own blood and makes you what you are.
0: Alanti talli daiva samanam.
1: Such a mother is the same as God for you.
0: Tandri nee dehanni penchi poshinchi vidyavantuni chesi ninnu ee sthitiki teppinchinadu.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to the
0: state. Anekamandi talli tandrulu kudanu aneka shramalaku vachi తామైన పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even the extent of not teaching, so that their children might
0: not suffer. ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
0: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as a soul base.
0: అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
0: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
0: ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the visitor or the guest. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
0: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell the pupils that the mother, the father, the guru,
0: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Has to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guests of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానీ
1: this is not the true quality.
0: విద్యావంతుని చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు
1: of విద్య or the true nature of education.
0: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియ నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: So students, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలము ఇంద్రియములందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
0: ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ డీడ్ ఆఫ్ యువర్స్ ఈజ్ గోల్డెడ్ ఆన్ బై సెల్ఫిష్ మోటివ్.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: స్టూడెంట్, యు మస్ట్

0: right and take up the study in of that sacred education, which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
1: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుకుంటూ సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
0: Read that path which will make you put an end to this sense of unrest, agitation, violence which are dancing like demons all around you.
1: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
0: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
1: Daily sasamula cheta manla pratikshana sadhinchataku sariyainatundi tyagamunu koonali.
0: Be brave, be courageous, take upon yourself the goal so that you may lead your life in a worthwhile way.
1: Vidyarthulu tyaga seelulu daily sasamula kalinatundi varuga tayaru kavali.
0: What the world needs today is not a new society,
1: nutana dharmam kaadu,
0: not a new code of conduct,
1: nutana margam kaadu,
0: not a new path.
1: Kevalam tyaga premato kudinatundi yuvakulu yuvatulu athyavasaram.
0: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students who would have a
1: nishchayamaina vidyarthulu tayaru kavali,
0: a pure heart, a selfless motive,
1: nirankusha pravartananu kontavarakunu anagatukkeyatundi yokka vidyarthulu kavali.
0: They should be able to curb the evil tendencies,
1: nirahankaranni unali.
0: They should have a sense of no ego.
1: Appude ee prapanchamulo praveshinchinatundi yokka ashantini manamu చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
0: ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ వి పాసిబ్లీ డిస్పెల్ దిస్ అశాంతి ఆర్ ల్యాక్ ఆఫ్ పీస్ విచ్ ఇస్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ us.
1: కేవలము స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
0: ఆల్ ద వైల్ ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్. This is this devil. We have to drive this devil away.
1: ఈ కుటుంబం ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
0: So long as you have this selfish motive, dharma can never attain the
1: vidyarthulu pradhanamga acharinchavalsinatundi tam yokka angamulanu ee margamulandu praveshinchavalsinatundi kontha vicharinchali.
0: Students must try to inquire which is the best way of making them their organs function.
1: Mana bharata desham yokka gadatina jeevithanni manam okka thuri vicharinchina ee yokka deshamunaku ilanti paristhiti raavadaniki kaaranam entani manaku spashtam avutundi.
0: A quick look at the history of this country will tell you what are the causes for the plight which it finds itself in today.
1: Puramu mana deshamulandu shakti samachyamulu kalinatunte rajulu lekapoledu.
0: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
1: Dairya parakramantulainatunte veerulu lekapoledu.
0: Bavaragasta valiant ones, any number of them are also.
1: Vidyanavettalainatunte scientists lekapoledu.
0: They were also scientists of a high caliber.
1: Panditulu lekapoledu.
0: There were certainly any number of pandits of high
1: caliber. Sarvajnulainatunte panditulu, vaigyanulu, rajaja rajulu, aneka vidhamainatunte veerulu, veerulu kudanu undinappatikini దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
0: We certainly had any amount of pundits of high scholarship, scientists of high caliber, kings and the various ones, the valiant heroes, still the country became subservient.
1: వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
0: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
1: కనుక ఐకమత్యము, సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం.
0: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
1: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
0: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
1: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
0: What you have today under the name of vidya is something which is transitory.
1: Ee naati yantramulu kevalam potta kooti yantramulu.
0: And today's machinery is something which gives you livelihood.
1: Veetiki manamu swadhinamai mana nitya satyamainatundi yokka yantra mantra tantramulu yokka tattvanni manam vismaristu vastunnam.
0: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
1: Mana uchchasa vishwasamule mana mantramu.
0: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
1: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
0: This mantra is the సోహం mantra.
1: నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
0: Where is God? Your God is nothing but this process of inhaling and exhaling.
1: ఒక దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
0: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
1: కనుక నీ స్వాతమని నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
0: This breathing in and breathing out process is your God. Believe in this.
1: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
0: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
1: విద్యార్థులు కేవలము లేత లతల వంటి వారు.
0: The students are like the tender creepers.
1: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
0: If you are to lose hold of them, the creeper might take any form or shape. దీన్ని
1: సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అర్థించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
0: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
1: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
0: Students are like the roots of a tree.
1: భవనమునకు పునాది వంటి వారు.
0: They are like the basis of foundation.
1: ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
0: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders and tomorrow's men of authority.
1: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
1: లేదు విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారము ప్రభుత్వమునకు లేదు.
0: Nor does the government have the right to be dictated to by the students.
1: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
0: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
1: బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
0: It is only during a childhood that we must make an effort to take care of the future.
1: దాన్ని ఈ విద్యా అభ్యాసమునందే మనం తగినటువంటి కృషి చేయాలి.
0: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
1: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
0: స్టూడెంట్స్, హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్, మేక్ ష్యూర్ దట్ వెన్ యూ వాక్ అవుట్, వెన్ యూ గో అవుట్ ఇన్ ద వరల్డ్, యువర్ కోడ్ ఆఫ్ కండక్ట్, యువర్ బిహేవియర్ వుడ్ బి సచ్ యాజ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
1: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
0: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
1: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
0: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
1: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
0: An insect can possibly get into the roots and ruin the entire
1: tree. చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
0: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
1: కించితుంబు చేరి గుణవంతు చెడుచురా.
0: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
1: మీ భావములు విశాలమైనటువంటివిగా తీర్చిదిద్దుకోండి.
0: Try and make your vision a broad and
1: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
0: Don't give room for narrow mindedness.
1: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటుంది.
0: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
1: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
1: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి పాలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
0: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you are to forget all this and then go, your future is going to be
1: difficult. మీరు దైవం దగ్గర,
0: God is nearer to you than your own mother.
1: సన్నిహితుడు తండ్రి కన్నా చాలా.
0: He is dearer to you than your own father.
1: అట్టి ఆత్మ మరచ అబ్బురు పాపము.
0: If you are to forget such an atma, certainly you are going to accrue sin.
1: కనుక తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె పోషించి, గురువు వలె ఉపదేశించి, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిరా, మీరు ఇంక ముందుకు రారు.
0: Sai has looked after you with love as a mother would, has taken care of you as your father would, has protected you as God would, has taught you as a guru would.
1: నీ శక్తిపైనే నీవు ఆధారపడు.
0: If you forget such a Sai,
1: ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
0: Depend on yourself, don't become subservient to others.
1: కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ.
0: The moment you step out into the world, you begin to imitate.
1: Vidyarthulara, anukarana anetvantini maha balaheenamainatvanti yokka shakti.
0: Students, imitation connotes a weakness.
1: Ilanti balaheenata kaligatunti vaadu tana chaduvu valla deshamuniki upakaram cheyagaladu.
0: A person having this weakness, what good can he possibly do to the country?
1: Ilanti balaheenulu valla deshamuniki upayogam.
0: What can such weaklings do for the prosperity of the country?
1: కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
0: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
1: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
1: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
0: As you go into the world, you find a radical transformation coming in your own makeup, the physical.
1: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది.
0: When I see such students, I am given to a great sense of
1: నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
0: I also feel, is this one a man or an animal?
1: నిజముగా మానవుడు అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి.
0: If he is really man, then he should set himself right by one word.
1: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
0: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
1: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
0: If a student were to remain as a student, how attractive he would be.
1: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
0: How pleasing he would be. Externally, internally, he should be pure.
1: అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నాడు.
0: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
1: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములు ఉంటేనా పురుషుడు?
0: Today you call yourself man, but does moustache give you the status of man?
1: రాట్టుకు వీసములు లేవా?
0: The rat also has a moustache.
1: కాకుకు వీసములు లేవా?
0: The cockroach also has a moustache.
1: అది కూడా పురుషుడేనా?
0: Can you call them man?
1: పురుష లక్షణం ఇదే.
0: Are these the qualities of man?
1: కాదు కాదు, కేవలం ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం.
0: Certainly not. These are the qualities of a low nature.
1: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
0: That is why I am a little averse to holding assemblies of our old students.
1: సంవత్సరములు ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
0: Once a year, when they have to take part in a gathering of this nature,
1: నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
0: They shave themselves clean and come. The moment they go back, they start going.
1: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుండే.
0: Now such dogs are also few in number.
1: కానీ ఒక్కడుంటే చాలదా?
0: But even one such dog is enough.
1: Manchidika.
0: This is not
1: institute ko sariyanikki gauravam kaadu.
0: This is not desirable or good and does not do well.
1: Kevalamu pillalu yokka dosham maatrame kaadu.
0: Does not do the institute any good.
1: Ee tallidakkulu kuda nu adhikaruluga untunnaru.
0: This is not the sole mistake of the student. The parents are also.
1: Ilanti pravartanalo undinatvanti yokka vidyarthulanu ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
0: స్టూడెంట్స్ ఆర్ గివెన్ టు సచ్ వేస్ అండ్ ఫర్ బీయింగ్ లెట్ ఫ్రీ ద పేరెంట్స్ హావ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్.
1: అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
0: Such parents come and implore to Swami, Swami, our words are not in our control. We cannot possibly tell them anything. This is nothing but a case of timid.
1: Kumaram kani, maravarayana kani. Sanyini kundi margam avalambichinappudu, get out. Mundu baitiki vellipomani cheppali.
0: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of that.
1: Kalukane, Prahladu cheppadu. Kamalakshu nachinchu karamulu karamulu.
0: That's why Prahlada said, hands are those which indulge in acts of worship to the Lord.
1: Srinathu varninchu jihva jihva.
0: The tongue is that which sings the glory of the Lord.
1: Suravakshakunu chuchu chukkulu chukkulu.
0: That which tends to see good things are
1: the same. Imrokku siramu siramu.
0: And that head is that which bows down in
1: obedience. Veenulu veenulu.
0: That which listens to the good are
1: the same. Madhuvini tagalina manamu manamu. Kanuka, indulo, vidyarthulaku taginatuvanti yokka vishayam okkate.
0: So, what the students have to see in this is one thing.
1: Kumbhitidavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరుమని అది తండ్రి తండ్రి.
0: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హు రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
1: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పార్ట్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
1: విద్యార్థుల పెడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
0: So today the students have gone astray. The father is responsible on three counts.
1: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గమును బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
0: So the parents also have to take it upon themselves to safeguard the interests of this son, a children.
1: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
0: Students, what has gone by has gone by.
1: ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరి అయినటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
0: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennoble.
1: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
1: gunamulu abhivruddhi kavalante manaku kalaachara lakkaredu
0: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
1: Kamsuni college yendu Sri Krishnudu chadivena?
0: Did Krishna at any time study in the college called Kamsa?
1: Hiranyakashipu కాలేజీ ఎందు ప్రహ్లాదు చదివిన?
0: Or did Prahlada study in the college of Hiranyakashipu?
1: ఈ జగత్వ్యాప్తిని గాంపిటకు వారి పవిత్ర నామములు ఏ యొక్క గుణములు ప్రధానం?
0: What is it that marked them out so that they have acquired such a name and fame?
1: దుర్బుద్ధుల తలలున్న?
0: If you have the evil tendencies in your mind.
1: దూరులు విను చెవులున్న?
0: If you have the ears listening to the bad.
1: పొంచి చూచు కనులున్న?
0: If you have the eyes to see this.
1: పంచల విను చెవులున్న?
0: To the undesirables and listening to the bad things.
1: ఈ గుణములు చూడగానే ధర్మం ఇక బ్రతుకదన్న?
0: If you do such things, there is no scope for dharma to flourish.
1: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
0: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
1: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
0: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
1: హాస్టల్ లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తూ ఉంటారు.
0: As long as you are in the hostel, you bend your head down and
1: walk. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
0: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
1: head. నిరంతరం కూడాను బజార్ను బస్ స్టాండ్ను చూస్తూ ఉంటారు.
0: All the while you keep looking at bus stands and bazaars.
1: ఇది కాకి దృష్టి.
0: This is the sight endowed to a crow.
1: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
0: Such is the sight which you must control.
1: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనో దోషమును దూరం చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
0: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
1: కనుక దుర్గుణము ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
0: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
1: కనుక మనం ఏ పట్టమును అందుకుందామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి.
0: So in keeping with the degree that you have got, your behavior should follow.
1: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నానే కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు.
0: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
1: మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుందండి.
0: Each one of you has one mother.
1: ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not in a position to understand the love of this one mother.
1: కానీ సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ.
0: The love shown by Sai is the equivalent of the love of
1: a mother. ఏమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు 1000 తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
0: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of 1000 mothers? It's impossible.
1: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
0: So try and understand at least an iota of this love and behave accordingly.
1: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైనది.
0: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
1: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: My love is a selfless love.
1: పవిత్రమైనటువంటి ప్రేమ.
0: It is sacred and pure.
1: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
0: And it has absolutely no motive, ulterior motive in it.
1: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
0: It is indeed a great bit of fortune for you to secure this love.
1: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులకు అమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
0: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్ బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ అండ్ యు ఆర్ మేకింగ్ యువర్సెల్ఫ్ సబ్సర్వియంట్ టు ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మ్యాన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైనా కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
0: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
1: Manavuni manaviga cheyatamu dhanam kaadu.
0: It is not wealth which you should be equated to.
1: Manavuni manaviga teechididdatamu bangaru kaadu.
0: Man reforming man or man transforming man cannot be called
1: manavuni manaviga pravartipa cheyatamu diamonds kaadu.
0: You can't say it is diamond when you make man behave as man.
1: Manavuni manavude cheyali.
0: Man to man, this is the equation to be understood.
1: కనుక మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి.
0: You have to take care of yourself.
1: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
0: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 22nd ఆఫ్ నవంబర్ 1988 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 7th కన్వోకేషన్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: విద్యానామ నరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశశుభకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనీ విద్యా పరం లోచనం విద్యా విద్యా రాజ సుపూజ్యతే నహి ధనం విద్యా ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
2: స్టూడెంట్స్ ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్,
1: విద్యని మానవులకు సౌందర్యం.
2: Education confers beauty on man.
1: Vidyane manavunaku gutta dhanam.
2: That is, education alone provides prosperity and wealth.
1: Vidyane kirti, vidyane sukham, vidyane bhogam.
2: It confers reputation, it provides all the sustenance, and it gives him the right to enjoy life.
1: Vidya gurulandarikante goppa guru.
2: Education is the greatest teacher, greater than all the other teachers.
1: Videshi yatra telipinappudu vidya manaku goppa bandhu vale thodpadutundi.
2: When any person visits a new foreign country, it is the education which comes to his rescue.
1: Vidya maroka netram drushti.
2: Education confers a new vision.
1: రాజుల చేత పూజింపబడేటువంటిది విద్య, కానీ ధనం కాదు.
2: ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ విచ్ కన్ఫర్స్ ది కెపాసిటీ టు బి ఆనర్డ్ బై కింగ్ అండ్ నాట్ ది వెల్త్.
1: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
2: ఎనీ పర్సన్ హూ ఈస్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈస్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.

0: True education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones.
1: Prema swarupulara.
0: Embodiments of divine love.
1: స్థూల జగత్తుకు జీవలోకమునకు మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: Mana nitya jeevitamulo edurayye samasyalanu savalanu edurukuneetundi manasika dhairya sthayyam yokka shaktini chekurchunade vidya.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddinatuvantidi vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamulaku sanghamulaku తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్, ద వరల్డ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద ఎడ్యుకేషన్ ప్రాపర్లీ.
1: యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింప చేయనిదే దివ్యమైన విద్య.
0: ఎడ్యుకేషన్ అలోన్ can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi aikamatyamuto anubhavampa cheyunade vidya.
0: Education enables to bring about unity in the society and makes everyone a life based upon cooperation and unity.
1: Kani inati vidya vidhanamu manamu సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశము లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ డు నాట్ ప్రొవైడ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
1: లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ
1: క్లాస్ కలర్
0: ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇట్టి మేధావులను ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెద మార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది సుప్రీం గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్య కేవలము తెలివితేటలను మాత్రమే చేకూర్చుతున్నది కానీ గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ ఓన్లీ టు డెవలప్ ది క్లవర్నెస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫరింగ్ పీపుల్ ది క్వాలిటీస్ which can help them virtues.
1: Anti vidya vidhanamunu samskarimpa chese nimittamai mana bharata nayakulu aneka vidhamula entanti prayatnamulu salputu vacharu.
0: Our leaders of the country have made a number of efforts in order to bring about some change and transformation in the educational methods.
1: Enniyo committeelanu kudanu sthapinchinaru.
0: A number of committees were established.
1: కానీ ఇవన్నీ కూడాను కేవలము కంఫర్టి ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దటానికి ఎవ్వరు కూడాను గట్టి సంకల్పము చేయలేదు.
0: But all these committees have ended up in coming for tea rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసిన నీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they are not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్, బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని జ్వరవస్థలకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
0: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీను లేదు.
0: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining
1: today. Vidya vidhanamulo kavalsinanni marpulu cheyali.
0: There is a need for making a number of changes in the educational policy.
1: Ee vidya vidhanamulaku taginatvanti viveka vidyanamulu kodalo abhivruddhi parchukovali.
0: It is necessary to develop wisdom and discrimination along with this education.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: But unfortunately there is a growth in science, but there is no proportionate growth in discrimination.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: Science without having the power of discrimination,
1: వినయము ప్రధానమైన ప్రాణము.
0: Humility is essential life force of education.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాము.
0: Today we do not get that humility in the educated people.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యమునందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానమైనటువంటివి శూన్యమైపోయినవి.
0: That is why the wisdom and such powers which are helpful and constructive are not obtained in man today.
1: Kani ee naati bharatiya yokka bhavamu vidya viriviga periginadani prati palle yentukunu vidya samasthalu sthapimpabadinavaniyu vidya chala progress sariyinatunti abhivruddhilo unnadaninu bhavistunnaru paapam verivaru.
0: Unfortunately today quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: కేవలం విద్యా సంస్థలు పెరిగినంత మాత్రమున విద్య పెరిగిందని భావించుకోవటం వెరితనమే.
0: ఇట్ ఈస్ రాదర్ ఫూలిష్నెస్ టు బిలీవ్ దాట్ ఎ మియర్ గ్రోత్ ఇన్ ది నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ ది సేమ్ థింగ్ యాజ్
1: కోట్లకు ఖర్చు పెడుతున్నారు. కానీ విద్యా విధానమును గుర్తించుకనుక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ రూపీస్ or spent on education without realizing what is essential for proper and good education.
1: Ee yokka progress emiti nu chakkaga manu lotunu digi vicharinchina.
0: If you make an in-depth analysis of what is important in education,
1: melu chesina vaanine geliseyu koodu pettina gatane kunadroyu. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ పీపుల్ హూ హావ్ ఫెడ్ అస్ అండ్ హావ్ బ్రాట్ అస్ అప్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో రిడిక్యూలింగ్ the masters and teachers who have taught us. This seems to be the progress విశ్వశివుడి
1: సంఘ సంస్కారమంతయు గంగగలసే సంఘ సంస్కారమంతయు గంగగలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో చీనమించే ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: ఆల్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ది సొసైటీ విచ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ థ్రోన్ ఓవర్ బోర్డ్ అండ్ థ్రోన్ ఇన్ టు విండ్స్ అండ్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఆల్సో ఆర్ ఇగ్నోర్ టుడే దిస్ ఈస్ ఆల్ ది ప్రోగ్రెస్ దట్ వీ హావ్ అచీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్
1: భవ్య భావాలు ఎరిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి
0: people have not realized the great ideas and great feelings
1: bharatine yatnam panirakunna
0: and the indian culture which is based upon great values and great traditions is not properly understood
1: kantenu duradrushtam emi kaladu
0: what great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today
1: సర్వ సంస్కృతి ఎందుకును ఆరితేరినటువంటి యొక్క భారతదేశము ఈనాడు ఆ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: భారతీయ కల్చర్ విచ్ హెస్ అటైన్ ద ఎటమ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ నాట్ బీయింగ్ రియలైజ్డ్ టుడే
1: సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని అతని ఎందుకు పెట్టుటకు యత్నించడం లేదు
0: Those people who have recognized the greatness of Indian culture are not making any efforts to practice
1: asalu sanskruti ante emito ee naati vidyarthulike artham kaadu
0: today students have not understood what really culture means
1: divyamaina manavatvanni paripurnatvam gaavinchetundide sanskrutam aneetundi satyanni vismarichi pothunnaru
0: people are forgetting the fact culture consists of transforming human life into divine life
1: శరీర మనసు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సబ్టిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడమే సంస్కృతి
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్
1: జాతి మత భేదములకు ఏమాత్రము కూడా లొంగక
0: not taking note of any
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయనదే సంస్కృతి
0: superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone that is culture
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపింపచేయనదే సంస్కృతి
0: culture is one which can prove the unity in multiplicity and diversity
1: ఇట్టి పవిత్రమైన సంస్కృతిని ఎంత వరకు వర్ణించినప్పటికీ తనివి తీరదు
0: it is impossible to describe all the aspects of culture which
1: adivyamaina bhavyamainaatundi bharatiya sanskrutini ee naadu vidyarthulu ee maatram kodanu gurtinchutaku prayatninchatam ledu
0: such great is indian culture but unfortunately students today are not recognizing the greatness of indian culture
1: kanuka ee bharatiya sanskrutini kevalam bharatiyulaku maatrame kaakunda yavat prapanchamunake idi anayakatvanni దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయనదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఇండియన్ కల్చర్ ఈజ్ నాట్ మెర్లీ సెటింగ్ ఎ గోల్ అండ్ ప్రాపర్ ఫాత్ ఫర్ ఇండియన్ సలూన్ బట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ దిస్ ట్రూత్ వాజ్ రికగ్నైజ్ బై ఆల్ ఆఫ్ అస్ టుడే
1: పాప భీతి దైవ ప్రీతిని కూడాను సంస్కరింపచేయనదే సంస్కృతి
0: fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: వితౌట్ హ్యావింగ్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ గాడ్, ద హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ సప్రెస్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. వాట్ గ్రేట్ మిస్ఫార్చ్యూన్ కెన్ దర్ బి దాన్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: ఈనాడు ఎట్టి చదువును ఎరుగునట్టి పల్లెజనులు ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణంలో ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatunti yokka neeti niyamalu kudanu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరీలు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసెస్.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతిని నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaal inkanu inkanu inkanu enniyo vidhamle pinti yokka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong things, have become places of unrest and total destruction instead of places of peace.
0: Ee vidya yokka visishtata emiti?
1: What is the speciality of this kind?
0: మనం నేర్చినటువంటి విద్యను

0: పెరిగిపోతుండాలి. టుడే సైన్స్ అండ్ టెక్నాలజీ హెస్ మేడ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్. ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: ఇన్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ స్పెషలీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ ఇస్ మేకింగ్
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: వీ హావ్ మేడ్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ సైన్స్, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్.
0: కానీ ఈ విధమైనటువంటి పరిజ్ఞానము మనకు మీరు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుండాలి.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్ బై సైన్స్ హాజ్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ద హెల్త్ దట్ ఇట్ హాస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతను మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇంక్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటుందని.
1: మ్యాన్స్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ వెరీ హెవీ ఎక్స్పెండిచర్.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: అన్ అకౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఈజ్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకు క్షీణించి కేవలము బలహీనత గావిస్తున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఈజ్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితీలను నేలిమట్టం గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా ఆవిస్తున్నది.
1: ఇఫ్ యూ టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంద్రియందు కూడా అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఏ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: ఏ కన్సిడర్ యాజ్ అన్ అన్సివిలైజ్డ్ హోమ్ అన్కల్చర్.
0: మధ్య తరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: The lives of middle class officers and people are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధములా బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they go in for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్ అండ్
0: ఇంకా

0: చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుందని.
1: యూ టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్ దట్ ఈస్ అనదర్ వెరీ
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాళ్ళని ఒక స్కూల్ లో ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000 or 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వాడి యొక్క యూనిఫామ్ డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎక్స్పెండిచర్ ఆన్ హిస్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ ఆన్ హిస్ యూనిఫామ్ హాస్ టు బి యాడెడ్.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no
0: మధ్య తరగతి ఆఫీసరు ఈ ధనం ఎక్కడి నుంచి తెస్తాడు?
1: హౌ కెన్ ఎ మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రొవైడ్ సో మచ్ ఆఫ్ ఎక్స్
0: కలుపునే వీరు పెడ మార్గం పట్టడానికి
1: ప్రయత్నిస్తున్నారు.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితం లోపల గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఈస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వి మే హావ్ ఇన్ అవర్ హోమ్
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ హావ్ సఫిషియంట్
0: వార్తే కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతూ ఉండాలి.
1: Even if you do not have minimum things, but outside you want to indulge in all things.
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి లేక లాయర్స్ అనుకోండి ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients and lawyers will not get
0: ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ న్యాచురలీ బై పీపుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్
0: వీటిని సాధించే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీస్ థింగ్స్
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
0: ఏటావాతా దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: ద సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు,
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫరెంట్ లైఫ్ ది వే దట్ యూ యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆ విధించంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ హిజ్ ఈగో ఈజ్ హ్యాస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి.
1: సచ్ స్టూడెంట్స్ న్యాచురలీ డెవలప్ హేట్రెడ్ ఫర్ ఇండియన్ కల్చర్.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కరెక్ట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ మీన్స్.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మేకింగ్ ఆఫ్ ద లివింగ్ అండ్ గెటింగ్.
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి యొక్క సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజంలో గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటి ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవుల యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our lives.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అర్పించి చేసుకోవాలి.
1: We should develop a గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడికూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను గౌరవించడానికి వెనుకం చేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్, తన ఫుడ్, తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దేర్ బ్లడ్, ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దేర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్. ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై, నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్, if you want to learn education and acquire knowledge, it must be for entirely for the sake of the nation.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఇస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆర్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఇస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోటమో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very lifeblood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది, కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture
0: సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపిస్తున్నాడు, కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: Staropa sandarshyam nandu matrame manavudu garu nirupistu unnadu.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: Adaniki pranasamanamaina manavattam kolipovadam chetane ee jagattu nandu inni vidhamainatundi allakallolamu abhivruddhi ayipoyevi.
1: But he is losing human qualities which are the very lifeblood for a human being, and therefore he is facing innumerable problems today.
0: Kanuka samajamunu manamu visarjinchadaniki veelu kaadu.
1: We cannot give up our society.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఇస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును, వివేకమందు విద్యత్తును కూడా కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితి మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలం ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేసినంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్ సెల్వ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూఅవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: We must consider society as a
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైన జీవించలేము.
1: We can't live life away from the society even for a moment.
0: ఈనాడు తాను, తన కుటుంబము, తాను క్షేమంగా ఉండాలని మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Today's man is making all efforts for himself, his own family and for his own selfish ends. But he is not caring a jot for what the society wants and the welfare of the society.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: In the ancient days, education commanded a lot of respect.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్, సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ న్యాచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షోన్ ఆస్టెంటేషన్ వర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైన రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: Their conduct and behavior was highly respected and praiseworthy.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమిటో వారికి అర్థం కాదు.
1: They do not know what meaning.
0: Behavior ante vaadiki enta artham kaadu.
1: They do not understand what behavior means.
0: Discipline ante asale artham kaadu.
1: They do not understand what
0: ilanti moodu mummurtuluga undinatundi oka gunamulle manam ee naadu artham cheskonalekapoyina mana vidya yokka vilu emiti.
1: If we cannot understand these three essential qualities, what is the use of our education at all?
0: Kanaka manam ee naadu mana samajamulo appudu gauravanga bratiki సమాజమును సరైన రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్డర్స్ ఇన్ టు పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: వీ షుడ్ ఆల్సో ఫాలో ద స్పిరిచువల్ పాత్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ నేచర్ టు స్పిరిట్. From spiritual to natural life, that should be the transformation.
0: కేవలము ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: స్టూడెంట్స్ హూ హ్యావ్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ నేచర్ అండ్ రూల్ ద నేచర్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆర్ సఫరింగ్ అన్నది.
0: సత్యం వద ధర్మం చర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous path.
0: The jeevitam anetundi vikala bhajyamtho kudinatundi satya jeevitam vikala bhajyam.
1: The life based upon truth transcends all the three times.
0: Bhuta bhavishyat vartamanama kalam kudunu samanamayam gavinchinatundi.
1: It reconciles the past, the present and future and makes everything. విస్మరించినారు.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈజ్ ది రైట్ కాండక్ట్.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ life based upon mutuality and affection that they would not like to fall.
0: Kani ee naati gurumulaku atti vatsalya bhavam kani shishulaku kevalam pitru bhavam kani guru bhavam kani kanipinchatam ledu.
1: But you do not come across such feeling of love on the part of teachers and such feeling of respect on the part of students.
0: Kanukane ee naadu vidya samasthalanta kodalu pillalu eppudeppudu bayata potara ani aashapadutu untaru.
1: That is why in today's education institutions they will always be asking when would these students get a
0: job. విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: టుడేస్ వాట్ ఈజ్ ఒబ్టైన్డ్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ టీచర్ ఆన్ ది అదర్ హ్యాండ్ టీచర్
0: లాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది.
1: హౌ కెన్ సచ్ స్టూడెంట్స్ గెట్ ట్రూ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
0: కోవా గురుయోహి హితోపదేశ హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా గురువును సేవించి గురువు యొక్క ఆత్మను చిత్రావహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ టు సర్వ్ ద టీచర్ అండ్ గివ్ హిమ్ జాయ్.
0: ఈ రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: It is not possible to obtain either of them in today's world.
0: ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: the number of students in the ancient days was very small.
0: విద్యా విధానం చాలా ఘనంగా ఉండేటువంటిది.
1: బట్ the quality of education was of a very high order.
0: కానీ ఈనాడు విద్యార్థుల సంఖ్య పెరిగే కొనది విద్యా విధానం తరుగుతూ వస్తుంది.
1: బట్ టుడే ది ట్రెండ్ ఈజ్ రివర్స్. విత్ గ్రోత్ ఇన్ ద నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హాస్ డిక్లైన్డ్.
0: ఈ విధంగా గుణవంత పెరగటం సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాస్ లో 5 మంది 6 మంది మాత్రమే.
1: ఇన్ దోస్ డేస్ ఇన్ ఈచ్ క్లాస్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాస్ ఐదర్ 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేరుతున్నారు.
1: టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 సెక్షన్స్. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు.
1: It is, they are not caring to know who is interested in education, who is not interested in education.
0: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తరిగినటువంటి శ్రద్ధను వహించటం లేదు.
1: Government is not showing enough interest in the educational policy.
0: వారు వారికి కూడా సమయం చిక్కటం లేదు.
1: They are not getting sufficient time for this either.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కాలం.
1: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
0: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: తరిగేటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి.
1: Make efforts to give proper education, good education.
0: ఆ విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: Country can attain progress only when there is good education. Otherwise, the reverse would be the trend.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒక్కొక్కటి గౌరవించండి.
1: Dear students, respect your parents in the very first instance.
0: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించగానే ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
0: శరీర మనసు ఆధ్యాత్మిక శక్తిని అన్ని కూడా దేశమునకే దారమయ్యాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
0: డెడికేటెడ్ యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీలుంగొక్కడు వస్తుందని కలడా?
1: యూ హెడ్ డిక్లేర్
0: దేశాభిమానం ఉండాలి.
1: యూ హావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యూ హావ్ ఆల్ ఆఫ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యూ హావ్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్.
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనప్పుడు శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఈస్.
0: విద్య కేవలము చదువు నేర్చుకునే మాత్రం నా విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీ వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
1: బై అక్వైరింగ్ మేర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ క్వాలిఫై?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యను విద్యలగున?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: బ్రతుకుటే విద్య అన్న పచ్చిమచ్చులు బ్రతుకులేదే.
1: If education is meant for living, are not animals and birds living?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: Education is not for living.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: This truth must be very clearly recognized by you.
0: చదువు నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
1: By merely reading and writing you cannot.
0: రాయొచ్చు చదవచ్చు,
1: యు మే రీడ్ అండ్ యు మే రైట్.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: ఎసెన్షియల్. ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: దిస్ కెన్ బి అక్వైర్డ్ బై మియర్ ప్రాక్టీస్.
0: విద్య హృదయంతో చేరాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ రీచ్ ద హార్ట్.
0: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్ అండ్ విచ్ ఇస్ ప్రాక్టీస్
0: ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: ఆత్మ విద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్య నాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
1: అమంగ్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఆధ్యాత్మిక విద్య.
0: లౌకికమైనటువంటి విద్యలు అన్ని ఇప్పుడు చిన్న చిన్న కాలువలు వంటివి.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ కాల్ డిస్క్రైబ్ యాజ్ స్మాల్.
0: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువల్ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
1: నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ టు బి కంపేర్డ్ టు
0: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోవచ్చునది.
1: ఆల్ దీస్ స్ట్రీమ్స్ విల్ మిక్స్
0: నది నామ సాగరోగతి.
1: ఆల్ ది రివర్స్ విల్ మింగిల్.
0: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
1: ఆల్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ యు మస్ట్ అక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
1: హ్యుమానిటీ కెనాట్ షైన్ వితౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేనికో ఏడుస్తున్నాం.
1: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్.
0: దేనిని మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ యూ షుడ్ అక్వైర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినాం.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినావు.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నుకో విషయాలకు ఏడ్చినావు.
1: Throughout the life, we go.
0: చంద్రకాంతిగా ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of karma, have we been able to cry and be?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదేనా మీ ఏడుపులు?
1: All this, the cries which you are.
0: నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య శక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
0: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం వికాసించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: Putta paina madhinchina paavu marana munduna.
1: If you go on hitting on the
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: If you
0: anumuta dandinchina vishayabhogamulu anuguna.
1: By merely placing the physical body, can you just work up?
0: Aakarita vakkunu marananta atmagnanita anuguna.
1: By merely overcoming the thirst and ది హంగర్ ఎనిమిది
0: కాలెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును.
1: ఇఫ్ యూ డు నాట్ నో హూ యూ రియలీ ఆర్,
0: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్ అబౌట్ ద వరల్డ్.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్, if you do not know how nuisance comes from you, what is the use of all
0: that? You are useless aipothunnav.
1: That is how you are becoming useless.
0: Motta motta ninnu nevu telusukovali cheyatundide vidya.
1: In the very first instance, education must teach you who you really are.
0: Ee vidyanu manam abhyasinchali.
1: You should learn that type of education.
0: Nenu manavudanu manavudane mee kevalam manavaakaram dharinchinanta maatramna manavudu kaaneru.
1: By merely declaring that you are a human being, you cannot be called a human being.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వల్ల పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగున.
1: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆల్ ద ఫ్లవర్స్ కెన్ బి డిస్క్రైబ్డ్.
0: పురిచర్మము కప్పినట్టు ఏనికి తాపులియ గాడిదు తాపులియగున.
1: ఏ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్, కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
0: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగవునటయ్యా?
1: హౌఎవర్ that a pit may grow, can you ever call it an elephant?
0: కనుక మనం మానవుల వరకున్నందుకు మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం వరించాలి.
1: Just by having a human form, you cannot be called human being. You should have the human qualities, then only you can call human.
0: కనుక మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
1: Students should come forward to develop human values in them.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: బై మియర్లీ దిస్ ట్రిక్స్ అండ్ ట్రిక్కరీ యూ షుడ్ నాట్ గెట్ ఇంటాక్సికేటెడ్.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: బ్రాడన్ యువర్ ఫీలింగ్.
2: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా
1: రూపొందింపచేసుకోవాలి.
2: ప్రేమ తత్వాన్ని పెంపొందింపచేసుకోవాలి.
1: డెవలప్ లవ్.
2: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ ది సొసైటీ యాజ్ యువర్ హోమ్.
2: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దెన్ ఓన్లీ
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: చేస్తున్నారా? తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అద్భుతం గావించుకున్నప్పుడే ఇది సరి అయినటువంటి విద్య.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ టీచర్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దెన్ ఓన్లీ యూ కెన్
2: గో. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవులు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ది గాడ్.
2: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
2: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
2: హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బి హ్యాపీ. Happy, make others happy. All will be happy. God will be happy.

0: By birth, human beings are sacred hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: As time passes by, the environment, the company, make him lose his character.
1: ఎట్టి దోషములు లేక ఎట్టి అపచారములు లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుని హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఒరిజినల్ ప్రిస్టైన్ ప్యూర్ హార్ట్ విచ్ హాస్ నో డిఫెక్ట్ మిస్టేక్ నో డిజైర్స్ ఆర్ సెల్ఫిష్నెస్ ఐదా ఈస్ కంప్లీట్లీ స్పాయిల్డ్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు చెడిపోవటం కానీ బాగుపడటం కానీ ఈ పరిసరం యొక్క ప్రమాణము స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ద కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఇది ఒక పేపర్.
0: దిస్ ఈజ్ ఎ పేపర్.
1: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
0: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
1: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు.
0: దేర్స్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
1: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ అండ్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్ బిన్ ఇట్ గోస్ టు ది మున్సిపల్.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: లేటర్ ఇట్ విల్ గో టు the shop where sweets are sold.
1: Indulo konni pakodalu pottam katti idi amminappudu kramakramina ee doshamu leka ee durgandhamu lenatundi ee paper pakodalu vasanaga pondutundi.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: Idhe paperu oka dry fish vaadi daggari poi cherthe dantlo dry fish nanta pottam katti ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఈజ్ యూజ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం?
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: Basing on this, it is said, tell me your company, I shall tell you what you are.
1: Yetti vara sangamato manam kudutuntamo yetti padarthamulu yokka snehamato manam cherutuntamo dani yokka prabhavamu manavuni yandu praveshistundi.
0: As is the company that you join, naturally you carry the effect.
1: Kanuka manavudu manchi sambandhanni manchi samparkanni manchi padarthamulanu aashinchali.
0: Therefore, man should always look forward to the good material and good company.
1: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
0: As you join the గుడ్ కంపెనీ యూ రీచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములు అందరూ జన్మంతో చాలా మంచి వారి.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహం చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company of friendship that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రమూ విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: మన సర్వేంద్రియములు కూడాను మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
0: In fact, if you want to have hold on everything,
1: sat anaga
0: yevi join good company. What is sat?
1: Ade sat chit anand. Sat anaga permanent, shashvatam.
0: Sat, that which is permanent.
1: Anaga yedi shashvatam ee jagattulo?
0: What is permanent in this world?
1: Anniyu ashashvatam le.
0: All are ephemeral, fleeting.
1: Oka daivattvam maatrame shashvatam.
0: God is permanent.
1: కనుక అట్టి శాశ్వతమైనటువంటి యొక్క దైవ సంబంధాన్ని మనం కల్పించుకున్నప్పుడే మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో దట్ ద రూట్ ఫర్ ద కాజ్ ఫర్ ద రూయిన్ ఇస్ ద బ్యాడ్ కంపెనీ.
1: మానవుడు పుడుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ బోర్న్.
1: అనేక విధమైనటువంటి సంబంధ బంధవజనను కల్పించుకుంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ హిజ్ ఓన్ మేకింగ్.
1: ఎన్నెన్నో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు డూ మెనీ.
1: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుంది.
0: బట్ దేర్ ఇస్ ఫియర్ లేటెంట్ హిడెన్ ఇన్ హిమ్.
1: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: Every fruit will not grow ripe later.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: కనుక మానవుడు పుట్టినాడు.
0: Man is born.
1: పెరిగినాడు.
0: He grows.
1: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: కానీ దానితోనే పతనం పొందుతున్నాడు.
0: Well, there he falls.
1: మానవుడు నేర్చుకోవాల్సింది ఏమిటి?
0: What is that man should learn?
1: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go round the planet.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: దర్ మిస్టీరియస్ అండ్ మోస్ట్ వండర్ఫుల్.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: అయితే ఈ యంత్రం దేని కోసం కనిపెట్టాడు?
0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలు అనుభవించుకోవటం దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: కాదు, కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
0: దట్ కైండ్ ఆఫ్ ఈటింగ్ అండ్ రోమింగ్ అబౌట్ ఆర్ ఈక్వల్లీ
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ గివెన్ ఫర్ దట్.
1: దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
0: ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: అలాంటి టెంపుల్ ను మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: హౌ వి ఆర్ మిస్యూజింగ్ దిస్ టెంపుల్ ద బాడీ.
1: ఈ టెంపుల్ ను ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ద హ్యూమన్ బాడీ అండ్ దెన్ స్టెప్ ఇన్.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: యు పర్చేస్డ్ ఎ బిగ్ కార్.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: యు హావ్ ఎ కీ బంచ్.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: యు కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద కార్ ఇఫ్ యు నో ద ఆర్ట్ ఆఫ్ డ్రైవింగ్.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: ఇఫ్ యు నో డ్రైవింగ్, ఇఫ్ యు డోంట్ నో దాట్ యు విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరచుకునేటువంటి ఒక మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధమైనటువంటి దుర్గుణములతోనో, దురాచారంతోనో, దుర్గంధంతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహం కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే
0: in order to know this truth
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is it true human if has all these four?
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగం కూడాను సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వన్ పోర్షన్ ఆఫ్ ద టైమ్ గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: దే థింక్ దాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్
1: స్టడీ. విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుండాలి వారిలో.
0: ఇన్ ఫ్యాక్ట్ దాట్ దే ఆర్ వేస్టింగ్ మోర్ టైమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: ద హౌస్ హోల్డర్ ఈజ్ ఆల్సో మిస్యూజింగ్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి an ascetic is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these four categories, the celibates, the householder, the recluse and renunciants are wasting three portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of
1: సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ బట్ ఇట్స్ ది ఈగో దట్ కమ్స్ ఆన్ ద వే.
1: కనుకనే మానవుడు మొట్టమొట్ట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మంలో ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్టేక్ యాక్టివిటీ టు సాంక్టిఫై ద టైమ్ గివెన్.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు వదాచనన్న కర్మయందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares, you have got every authority.
1: Paranimittamai neevu bhranti padavaddu.
0: Don't be carried away by
1: Paranimittamai neevu durvinyogam cheyavaddu.
0: Don't waste your time.
1: Palani neevu chintinchavaddu.
0: Don't think of the rewards.
1: Karmanu aacharinchu.
0: Undertake action.
1: Adi ye nijamai duty is God.
0: That's what's meant by duty is God.
1: Aa yokka karmane neeku daivakta roopanga saakshaatkaristadu.
0: In fact, there will be action would manifest in front of us. Bhaktulame,
1: bhaktulame, bhaktulame anukuntunnaru.
0: We consider ourselves as devotees.
1: Service chesinanta maatramana bhaktulu kaneru.
0: You cannot call yourself a devotee by service.
1: Aa service kudanu daiva bhavamto service cheyali.
0: You have to render service with the divine
1: sarvulu endu unnatundi daivame ani chintinchali.
0: Think that God is everywhere in everyone.
1: Ishavasyam idam jagat annu bhavinchali.
0: Consider that God is present in the entire universe.
1: Nee evaru village vallaku poi seva chesanu.
0: That you have gone to that village and
1: you said. Nee flood vachinatundi vallaku seva chesanu.
0: That I saw those flood victims.
1: Ani ee vidhanga evarku seva chesanu anukunte idi sariyana seva kaadu.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: Deeniki oka chinna udaharana untundadi.
0: A small example.
1: Pavitramainatundi
0: Bhagavatam. భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్
1: భాగవతంలో సర్వ వస్తుల యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెంట్స్ ది
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: భా భక్తి.
0: భా డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
0: తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
1: అది ఏ కడపటి అక్షరము.
0: దట్ ఇస్ ది లిబరేషన్ ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతం నందు ఉన్నటువంటి గోపకుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకొచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హెస్ గాన్ టు మధుర అండ్ హెస్ టేకన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Em cheyalanipudi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or
1: clothing.
0: Kaani
1: undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamlu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasastharupudainaatundi Gopaludu maa venta ledu.
0: God Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహమును కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి
0: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: ఉద్ధవ గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారికి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడము అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్ పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ the lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: He knows God is omniscient.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: God is all pervasive.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: But it doesn't matter if you simply know.
1: గోపికలకు వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
0: He went to Gokulam.
1: హిందూకరుడు అందులేడని సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarvam Uttishtati. Ekkada chusina untunnadu
0: Krishna. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopika smiled.
1: Aa navvukudunu aanandamto navvinatundi navvu kaadu.
0: It's not a smile or born of happiness. Eladanto
1: navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ టు
1: us. ఇవి మాకు అక్కరలేదు.
0: వి డోంట్ వాంట్ దట్.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
0: వి వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారము లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: What taste is there in formless divinity?
1: Plastic wares untai enno chikkutuntai.
0: We have got plastic articles many.
1: Kaani plastic palamulu enno chikkutuntai.
0: You have any plastic fruits?
1: Kaani avanta manam bhujistunnama?
0: Do you eat plastic fruits?
1: Kaani plastic draaksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షాన్ని మనం ఏమైనా భుజిస్తున్నాము?
0: లేదు.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్ లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ టు ది వర్డ్ బట్ నాట్ ది బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యు షో us కృష్ణ.
1: నీ వేదాంతము నీ యోగము నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the Bhagavad.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than Hari.
1: ఒకే మనసు.
0: We have only one mind.
1: మాకు అనేక మనసులు లేవు.
0: We don't have many.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా ఈ దీంతో ఉండలేదు.
0: Even that mind is not with us.
1: మాకు అక్కర్లేదు.
0: We are not concerned with your scholarship.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయింది.

0: ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
1: యు షోస్ హరి డైరెక్ట్లీ.
0: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యముని యొక్క మనసు తిరిగిపోయింది.
1: దేర్ డిక్లరేషన్ దట్ దే హావ్ ఓన్లీ వన్ సింగిల్ మైండ్ brought a change.
0: అదే దైవత్వానికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ద మెయిన్ కాజ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనస్సుతో మాత్రమే మనం అరికట్టాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ విజువలైజ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ప్యూర్, అన్సలీడ్ అండ్ అన్పొల్యూటెడ్.
0: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
1: We have surrendered to Krishna.
0: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
1: We are not prepared to look at anybody's face now.
0: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
1: In the meantime came the butterfly.
0: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
1: Then they sent the message through this butterfly.
0: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
1: They didn't look at Uddhava.
0: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
1: We will be transcending this. Transcending the discipline, so they were not looking at Uddhava. Is enough if Krishna is there.
0: Mevu shravanam cheyadaniki Krishna yokka murulu nadame chalu.
1: Is enough that if you are able to listen
0: Krishna to anandanni anubhavinchadaniki Krishna yokka prema tattvame maaku chalu.
1: Love of Krishna is enough for us to enjoy and experience.
0: Itara roopamulu kaani, itara shabdamulu kaani, itara vakyamulu kaani maaku akkaraledu.
1: We don't want any other forms or sounds or teachings of anyone.
0: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ హార్ట్స్ ఆర్ డ్రై.
0: కృష్ణుడి నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కనులంతా కాయలుగాచినవి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
0: మా కనుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
1: వి ఆర్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
0: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
1: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
0: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
1: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
0: ఇసుకులో పడవను నడపగలవా?
1: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
0: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
1: So our heart is full of sand and desert.
0: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
1: And don't allow the boat of the message.
0: నీ పడవను తీసుకుని నీ వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి?
1: Better you go back to your place where you have come from.
0: నిర్గుణ బ్రహ్మము.
1: You believe in attributeless.
0: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
1: We don't want.
0: సగుణ బ్రహ్మమే మాకు సత్య అవసరం.
1: We want God with attributes.
0: అని చెప్పి
1: so saying
0: నీ వెళ్ళిపోమన్నారు.
1: They want him to return.
0: అప్పుడు ఉద్ధవుడు చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానవి కాదు.
1: హి పిక్డ్ అప్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హి సెడ్
0: నేను పరమ అజ్ఞానం, నేను
1: ఐ ఇగ్నోరెంట్
0: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
1: డిక్లేరింగ్ దట్ ఇస్ ఎన్ ఇగ్నోరెంట్ వన్ హి హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, ఎ పేపర్.
0: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
1: హి వాంటెడ్ దెమ్ టు రీడ్.
0: అయ్యా ఉద్ధవ, మేమున్నది ఎక్కడ ఉన్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
1: ఉద్ధవ, we are not living in cities, we are living here in
0: hamlets. గ్రామంలో ఏ స్కూల్ కాని ఏ యొక్క విద్యా విధానం కాని మాకు ఏమీ తెలియదు.
1: In this village there is no school at all.
0: మాకు ఏ మాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
1: We don't have any literacy.
0: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
1: And in fact our entire life got
0: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలం?
1: When we don't know alphabets, how do you expect us to read the message?
0: మాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నారు.
1: We don't want this message, but you take it with you.
0: ఏమి కృష్ణుడి యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
0: రాగ ద్వేషములు కాని,
1: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
0: ఈ యొక్క ఆనంద సుఖములు కాని,
1: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీ,
0: భక్తునికి పూర్తి సమత్వమే.
1: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
0: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
1: And this devotee Uddhava was angry at the time.
0: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
1: A Gopika having Uddhava, known that, said, Uddhava,
0: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
1: You are carried away and you are
0: ignorant.
1: You are perfectly totally ignorant.
0: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
1: We don't want to read the message.
0: మాకు చదువు రాదు.
1: We don't learn.
0: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
1: though we know how to read to some extent,
0: మా కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
1: As we pick up the message and start reading, we start shedding the tears.
0: ఆ కంటిదారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
1: All letters will naturally fade out, get erased.
0: మరొక కారణం కూడా ఉంటుందది.
1: There's another reason too.
0: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుందది.
1: In fact, that's burning in our hearts due to separation from Krishna.
0: ఆ కృష్ణుని యొక్క

0: పక్కమే మాకు చాలా మంటలుగా ఉంటుండాలి.
1: అండ్ ది సెపరేషన్ ఇస్ సంథింగ్ లైక్ బర్నింగ్.
0: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
1: విత్ దిస్ బర్నింగ్ హ్యాండ్స్ ఇఫ్ వి పిక్ అప్ ద పేపర్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద పేపర్ వుడ్ గెట్ బర్న్.
0: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో అవర్ ప్లైట్.
0: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ సెండ్ త్రూ యూ అవర్ మెసేజ్.
0: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
0: అని చెప్పి
1: దే సెడ్ సో.
0: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని
1: టేకింగ్ ద హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
0: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
1: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
0: Enda barinan madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma cheyamanuma.
1: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
0: Mabbu grammina madu manasa vidilo Krishna bhanuni tejamu nilupamanuma nilupamanuma.
1: Across the sky of our mind, they're full of clouds all over there. Let
0: Krishna appear. Baata poorthi cheekatiga untundi.
1: In fact, our hearts are pitch dark.
0: Ekkade povali em cheyalanukunte maaku dikku tochatandi.
1: We don't know where to go and
0: alanti maa mabbur kappinatundi maa hruday veedhi lopala Krishna bhanuni anetundi oka jyotini meliginchamani cheppu.
1: In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp.
0: Ee vidhanga vaaru sandeshanni pamputu vacharu.
1: That's the way how they send their message.
0: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి
1: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
0: రాధిక చెప్పింది.
1: రాధిక సెడ్,
0: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
1: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
0: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
1: కృష్ణ, యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వీఆర్ బోర్న్.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో, మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవారు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ.

0: If you are born here like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మను ప్రసాదించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారెద నేను సెలయేరునై సెలయేరునై.
1: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్స్ ఫాలింగ్ క్రాస్.
0: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా, నేను

0: If you, oh Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఇస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇస్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: దట్ కమ్యూనిటీ కాస్మోస్ ఇస్ డివినిటీ.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద డివినిటీ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ ద కాస్మోస్.
1: సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: వీ వాంటెడ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి,
0: వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్,
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: యు మే సర్వ్ ఎనీబడీ బట్ కన్సిడర్ సర్వీస్ టు గాడ్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
1: అందరి యందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపమును ధరించినా, ఏ రూపమును ధరించినా,
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్,
1: ఏ వస్తువుగా మారినా,
0: హి మే టేక్ ఎనీ ఆఫ్,
1: ఏ ప్రదేశమునకు పోయినా,
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను నేను నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్ యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మా ఎందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దాట్ ఈస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ఫాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నీ అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: ఆ రిపోర్ట్ కూడా విన్నారు.
0: యు హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే డిడ్ మచ్ మోర్ దాన్ వాట్ దే సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ వల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో, అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్ క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి.
1: దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ద మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంత కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వి ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా.
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: షీస్ ఎ విడో.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: షీ హాస్ ఎ డాటర్.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: షీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్.
1: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: నౌ షీస్ ఇన్ ఆస్ట్రేలియా.
1: భర్తతో ఉంటుంది.
0: షీ స్టేయింగ్ విత్ హర్
1: హస్బెండ్. భర్తను కూడా మార్పు చేపించింది.
0: షీ బ్రాట్ ఎ చేంజ్.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: హస్బెండ్ ఇస్ ఆల్సో సర్వింగ్.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సెడ్ టు ప్రే టు
1: స్వామి. అమ్మ చెప్తుంది నాకు ఎందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కాంచుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతి బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికారి.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గాదే.
0: In fact Sita who stepped into the furnace and flames టు దుర్మద
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: సప్త సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయులు పుణ్య పుంజులే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటున్నారు.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయాలు మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంటే మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ఫాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడైనా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men had no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా ఇవి అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానములు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులు.
0: Man considers that's the one of wisdom, but actually he is
1: ignorant. వారు పరిచయం జరుపుకున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపరణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: They only have textual knowledge, but they have no entry into the inner.
1: అదంత bookish knowledge.
0: That's all the bookish knowledge.
1: కానీ స్త్రీలది మాత్రము practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ.
0: యూ కెన్ వాచ్
1: పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధమైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: Anatilo uddhavudainatuvadu goppa gnaniga bhavinchevaru.
0: Uddhava was considered to be the one of wisdom.
1: Aa uddhavuni manasey karigipoyindi.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేత కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one mind.
1: కాని మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కాని గోపికలు చెప్పినటువంటి అంతరార్థము అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ సెడ్ లాస్ట్ టైం.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: There in the court of Janaka, King
1: యాజ్ఞవల్క్యుడు వీరందరూ కూడా గొప్ప గొప్ప పండితులంతా చేరారు.
0: The great scholars like యాజ్ఞవల్క్య.
1: కానీ అతనికి మించిన వారు మరొకరు లేరు.
0: None would ever excel him.
1: కాని ఆ సభ లోపల
0: There in the court,
1: గార్గి ఒక్కటి మాత్రమే ఎంచుకుంది.
0: There stood up one గార్గి.
1: ఆమె ఈ యాజ్ఞవల్క్యుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on questioning యాజ్ఞవల్క్య.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు.
0: కానీ
1: యాజ్ఞవల్క్య మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి.
0: గార్గిసడి యజ్ఞవల్క్య, నో డౌట్ యువర్ వన్ ఆఫ్ విజ్డమ్, ద గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశము మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద స్కై అండ్ ద ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యు ఫైండ్ ద స్పేస్ there, you find the space in the sky.
1: Anta nastimainatundi aakasham gaganam shunyam anindi.
0: And in fact she said that entire sky over there, anta okate
1: ekam satya prabhudavadanti anta daivatvam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Karukani ee naadu manushulani కొండలని గుట్టలని చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ,
1: మనుషులు మనుషులు కాదు,
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్
1: తోలు బొమ్మలే,
0: అండ్ దే ఆర్ జస్ట్ పర్ఫెక్ట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భావం తద్భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతకును దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: యేసు క్రైస్తు ఇంక ఈ విధంగా చూసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ అబ్జర్వ్డ్ బై క్రిస్టియన్స్.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: All are God's deeds.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: We should not fragment, classify, categorize as Hindus, Christians and Muslims, so on.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి,
0: we have to give up the differences on grounds of
1: religion. మతిని విశాలపరిచి,
0: we have to expand our vision mind.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: And we have to provide place only for one in our heart.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: when we have such
1: humanity,
0: when we have that devotion and sincerity, there's only one caste of humanity.
1: ఒక్కటే.
0: We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా ఒకే మతమే.
0: In fact, everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
0: What is that religion?
1: మానవత్వం మతమే మతం.
0: And that's religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజన్ ఆఫ్ హ్యూమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యూమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా,
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: Hrudayame lekunna,
0: there's no heart,
1: vaadu mammam dikadu,
0: he is not a Muslim.
1: Hrudayame lekunna,
0: when there's no heart,
1: vaadu Hindu kadu,
0: he is no Hindu.
1: Hrudayame lekunna, vaadu Sikh kadu,
0: when there's no heart, he is not a Sikh.
1: Kaani vaadavadu,
0: then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ ఎ పర్సన్,
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanti Nilayam, only you experience that unity in the divinity.
1: దేశం యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
1: assembled here.
0: Christians from all over the world have assembled
1: here. 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రిసిడెన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్.
1: కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: మెన్ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్స్టకల్స్.
1: భార్య అడ్డు పెడితే షట్ అప్ అంటాడు.
0: ఇఫ్ ది వైఫ్ ఆబ్జెక్ట్ షీ విల్ సే షట్ అప్.
1: తల్లిదండ్రులు అడ్డు పెడితే మీకేం సంబంధం లేదంటాడు.
0: అండ్ ఇఫ్ పేరెంట్స్ ఆబ్జెక్ట్,
1: ఈ విధంగా తప్పించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది మగవారికి.
0: సో మెన్ ఆర్ మోర్ ఫ్రీ.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారును ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు?
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: వెన్ యు డూ దట్,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందాదో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఇస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ వెజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters to take up this issue and develop fear.
1: తల్లిదండ్రులు కూడా కాపాడుకోలేకపోతున్నారు.
0: And in fact they are not able to take care of their parents.
1: తల్లిదండ్రులని చూడలేని మీరు ఇంకా దేశాన్ని ఏం చూడగలరు?
0: If you can't take care of parents, whom are you going to take care of tomorrow?
1: మీ కుటుంబాన్ని మొట్టమొదట రక్షించుకోండి.
0: First take care of your family.
1: మీ గ్రామాన్ని మీరు పోషించుకోండి.
0: And see, take care of your
1: village.
0: Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: అది దైవమే నీకు రచిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆభిక్షని పెడతాడు.
0: God will grant all that you
1: need. కనుకని ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్ బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసునా?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యు బి బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యు టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్ యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాడు కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్. ఆ
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ మే హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడు దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
1: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లెస్ఫుల్ థింగ్.
1: అది ఏ? దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ది డివైన్ లవ్. Love for God, that you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
0: విత్ దట్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ది రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమముదిత మనసు కహ రామ రామ రామ.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధి గావించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది.
0: The more man develops love, more blissful he would be.
1: మానవుడు ఆనంద పిపాసి.
0: Man aspires to be blissful.
1: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
0: Man wants to be happy always.
1: కారణమేమిటి?
0: Why?
1: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
0: Man is born out of this.
1: ఆనందమునందే జీవిస్తున్నాడు.
0: He lives in bliss.
1: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
0: He ends his life in bliss.
1: ఈ ఆనందమే దైవ స్వరూపము.
0: Bliss is God.
1: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
1: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
0: లీవింగ్ మ్యాన్ ఆన్ వన్ సైడ్ యూ డోంట్ గెట్ బ్లిస్ ఎనీవేర్ ఎల్స్.
1: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ దట్ హుడ్ బి హ్యాపీ బై లర్నింగ్.
1: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
0: హీ మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
1: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
0: He struggles hard to occupy exalted positions thinking that you would be happy.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
0: He thinks that he will be happy if he enters into family life.
1: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
0: In spite of all these repeated efforts, he is far off from this happiness.
1: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
0: Of all the attributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
1: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
0: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
1: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
0: సత్ ఇస్ ది ట్రూత్ దట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్తును మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ ట్రూత్, వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే.
0: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్.
1: ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి.
0: Out of this total understanding, you can attain the divine.
1: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
1: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
0: Man takes to spiritual pursuit to
1: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
0: He follows ninefold path.
1: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
0: They all give him temporary satisfaction and not the bliss in total.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
0: They are all physical pursuits.
1: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
0: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
1: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
0: Those that want this eternal సుప్రీం నాన్ డ్యువల్ బ్లిస్ వన్ షుడ్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ సచిత్ ఆనంద్.
1: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ వన్ హ్యాస్ టు ఫాలో ద పాత్.
1: సత్యమే ప్రత్యక్ష దైవము.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఈ సత్యం సర్వత్రా నిండినటువంటిది.
0: ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
0: ట్రూత్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
1: కాలాతీతమైనటువంటిది సత్యము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: దేశాతీతమైనటువంటి సత్యము.
0: ఇట్స్ బియాండ్ స్పేస్.
1: గుణాతీతమైనటువంటి సత్యము.
0: ట్రూత్ ఇస్ అట్రిబ్యూట్.
1: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
0: అండ్ వన్స్ వీ ఫాలో ట్రూత్ నేచురలీ వీ కెన్ అటైన్ గాడ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం, ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.
0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: All physical paths confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: దిస్ బాడీ ఈజ్ కాల్డ్ పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: పిండము ఈజ్ ద వన్ దట్ స్పీక్స్ దట్ ద బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ హిమ్ హ్యాపీనెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితము గావించటమే నిజమైన సాధన.
0: ట్రూ స్పిరిచువల్ పాత్ లైజ్ ఇన్ ఆఫరింగ్ దిస్ బాడీ టు గాడ్.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: మ్యాన్ హ్యాస్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తున్నాయి.
0: These four objectives give us the peace and enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటపింది.
0: ఇట్ ఇస్ ది సైన్స్ ఆఫ్ లవ్ దట్ మేక్స్ యు లవ్ గాడ్ ఇంటెన్స్లీ.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: ద వన్ దట్ హూ గోస్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ లవ్ విల్ ఫైండ్ లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి.
0: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి.
0: Body is the temple of God, where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
0: This is called pitrudhanam.
1: Anaga pitrupindamu.
0: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
0: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
0: Offering this pindamu, the body, to God is mukti, liberation.
1: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
0: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idiye aidava purushartamainatundi shastramu.
0: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu.
0: To teach this sacred text of love.
1: Pavitramaina premanu andinche nimittamu.
0: To pass on this sacred love.
1: Ee premanu sarvatra chaate nimittamu.
0: To publicize this love.
1: Ee magarandamulu gorinche nimittamu.
0: To make you the drink in the nectar of love.
1: Bhagavantude nirakari aina bhagavantude golokamu nundi bhulokamunaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: The day of descent of God on earth is the birthday of God.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: Why does he incarnate?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి, తద్వారా మత్తును కల్పించి, ఉన్మత్తులు గావించి, తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar,
1: తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: Is also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి, ఆ మాధుర్యాన్ని అనుభవించి, ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వము తెలుసుకునే నిమిత్తం కాదు.
0: Not merely to know, that also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి.

0: ఖలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్షన్స్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్మల యందు ఫలితాన్ని త్యజించాలి.
1: యు హావ్ టు సాక్రిఫైస్ ద రివార్డ్స్ ఆఫ్ ద
0: భోగములకు దూరము త్యాగమునకు సమీపము కావాలి.
1: యు హావ్ టు బి సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్.
0: అతి త్యాగ స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్.
0: అతి త్యాగమయుడే భగవంతుడు.
1: God is sacrifice.
0: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
1: And the bliss that you get out of this chaga sacrifice is divine himself.
0: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
0: కాలమునంతయకును దేహమునంతపైనే మనం ఇమిడకూడదు.
1: We should not spend all the time taking care of the body.
0: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
1: We do need to spend some time.
0: దేహానికును సంరక్షించుకోవాలి.
1: We have to safeguard our body.
0: దేని కోసం?
1: What for?
0: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
1: So as to serve God, the body is important.
0: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
1: What is that is to be sacrificed, surrendered?
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
1: The total love has to be surrendered to God.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this love born?
0: దైవమే దైవత్వం యొక్క ప్రేమ.
1: God is love.
0: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
1: We have to live and continue to live in this love.
0: జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలంలోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్వం.
1: యు నో దట్ యు ఫైండ్ ద బబుల్స్ దట్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ ద సస్టైన్ అండ్ రిటర్న్ బ్యాక్ టు ద వాటర్.
0: అదే విధంగానే మానవుడు ఆనందం నుండే పుట్టి ఆనందం నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్ సస్టైన్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్ అండ్ గోస్ బ్యాక్ టు ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
0: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
1: Body is temporary at any point of time.
0: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
1: We should not waste our time and the body only for this temporary period.
0: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
1: What we need is the virtue, the character.
0: ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
1: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
0: Kalimi, balimi, chelimi kaadu pradhanamu. Gunamu chaala avasaramu.
1: It's not the friendship, the association and the physical strength that matter.
0: Enni kalimini sampadinchinappudiki vyartame.
1: One without the character, no matter what your physical strength he has, it is useless.
0: Kalimi poyina kudanu parvaledu. Chelimi poyina kudanu parvaledu. గుణములు మాత్రం పోషించుకోవాలి.
1: డజంట్ మ్యాటర్ ద ఫ్రెండ్షిప్ ఇస్ లాస్ట్
0: నందు భారతీయులు
1: కీప్ అప్ ది క్యారెక్టర్
0: అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు.
1: ఇన్ ఏన్షియంట్ డేస్ భారతీయ సెడ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్
0: ఇఫ్ వెల్త్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు.
1: దే ఆల్సో సెడ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్
0: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు.
1: They said, if character is lost, everything is lost.
0: Kani kaliyuga prabhavam cheta ee naadu character is lost, nothing is lost.
1: The effect of the kali is such that we say that if character is lost, nothing is lost.
0: Wealth is lost, something is lost.
1: If wealth is lost, something is lost.
0: Health is lost, everything is lost.
1: If health is lost, everything is lost.
0: Idi ee naadu reverse yokka prayanam.
1: This is our travel in the reverse way.
0: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
1: This is not our path of travel.
0: Character is lost, everything is lost.
1: It should be this way. Character is lost, everything.
0: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
1: In this world, a person without character has no place.
0: కనుక మన యందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to sustain, to develop character.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు సలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఫస్ట్ డెవలప్ ది సీక్రెట్ లవ్ కృష్ణ ప్రొపగేటెడ్ అండ్ హీ టాట్ త్రూ వేరియస్ ఆఫ్ హిస్ టీచింగ్స్ హిజ్ ఓన్ నేచర్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరికీ బాధపడుతుండగా గోవర్ధన్ గిరి

0: దానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain.
0: మానవులకు కాలు మొదలుకొని తల వరకు కూడా సందేహం లే.
1: Man is full of doubts from top to toe.
0: ఆపాదమస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubts from top to toe.
0: రండి ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: అని మారిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: వెన్ కృష్ణ సెడ్ కమ్ అలాంగ్ అండ్ స్టాండ్ అండర్ దిస్ మౌంటైన్ బట్ పీపుల్ స్టార్టెడ్ డౌటింగ్ హిమ్ హీ ఇస్ ఎ బాయ్ ఇస్ ఎ మైటీ మౌంటైన్ అండ్ కెన్ హీ లిఫ్ట్ ఇట్ అప్
0: ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength
0: deha pramanamu lekka cheyaka guna pramanamune lakshyam nanduchukuneetundi daivattam.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: Bhagavantuni yokka premaku loka manavulu yokka premaku undinatundi yokka vyathyasanni gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: Ee naati manavudu premanu అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడీ ఫ్రమ్ ఎవ్రీ క్వార్టర్.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: మ్యాన్ ఇస్ ప్రిపేర్ టు రిసీవ్ యాక్సెప్ట్ ఆల్ ద టైమ్.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ నాట్ ఆఫ్ ద టైమ్.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
1: The one that receives will have the hand.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్ వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్
0: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ ఆర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: self? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ హిస్ ఇమాజినేషన్ ఇల్యూజన్ దట్ మేక్స్ హిమ్ ఐడెంటిఫై ద బాడీ సెల్ఫిష్నెస్.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: ఆల్ ద ఫిజికల్ యాక్టివిటీ కన్ఫర్స్ ద పీస్ టెంపరీ ఆర్ పర్మనెంట్ profit or loss as the case may be.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
1: They are all momentary.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that's permanent immortal eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of this fleeting joy.
0: ప్రతి పనికైందు కూడాను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And the life.
0: ప్రేమనే దీని గమ్యం.
1: And love is the goal. Love is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: ఇది కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫిజికల్.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమ అనే దైవం యొక్క ప్రేమ.
1: ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్నర్ లేటెంట్ లవ్.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or loss, in anywhere or other, you can certainly reach God.
0: Sabalopala.
1: In the open court.
0: Shishupaludu.
1: Shishupala.
0: Krishnuni aneka vidhamulaga kudanu dushistu vachadu.
1: Shishupala criticized Krishna in every way.
0: Vinarani matalanni kudanu vinipinchadu.
1: He spoke those words that we can't hear all.
0: Aa sabalone untinatundi dharmajudu dani bharinchukolekapoyadu.
1: Dharmaja could not bear all this going on.
0: Kungipoyadu. Kusinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations.
0: Yevidhamu yokka talampulu lenatundi oka sthitilo ninchipoyadu.
1: He could not think of anything else because of this situation.
0: Ee dooshanalu vintu undagane aa shishupalu yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life of Shishupala merging in God.
0: ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది.
1: దిస్ సిచ్యువేషన్ మేడ్ హిమ్ మచ్ మోర్ డిస్సాటిస్ఫైడ్.
0: ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ ఇదియా? భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచ్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్, డస్ ఇట్ హ్యాపెన్ సో?
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిక నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: హీ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్, వాట్ ఇస్ ఇట్ దట్ యు పే యువర్ ఫస్ట్ రెస్పెక్ట్స్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్.
0: ఈ విమర్శించేటప్పటికీ భరించుకునలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: Dharmaja questioned Narada, who was sitting by his side.
0: Narada,
1: Narada,
0: ee dushanu yokka antarathamu, ee aikyata yokka antarathamu gurinchi naaku kotha bodhinchumu ani cheppadu.
1: Narada, teach me the significance of all this false accusation and the merger later.
0: Rajabhushana, tishana bhushana niraskaramlanni kudanu dehamulike kaani aatmak kaadu.
1: Criticism or the praise relate to the body, nothing to the spirit.
0: ఈ శిశుపాలుడు కూడా నువ్వు ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ ద్వేషం చేత కాదు.
1: శిశుపాల went on accusing out of love only.
0: ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా దేవుణ్ణి పోయి పొంది చేరుతాడు.
1: The moment he puts an end to his life,
0: అతని శాపం మారిగా ఉంటుండాలి.
1: Then he would be free from the curse.
0: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
1: So he went on accusing Krishna in all possible ways.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూలక మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడాను దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యు క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషం కూడాను ఒక భూషణే.
1: ఈవెన్ దిస్ క్రిటిసిజం ఇస్
0: ఈ తిరస్కారం కూడాను ఒక భూషణే.
1: దిస్ రిజెక్షన్
0: ఈ పురస్కారం కూడాను ఒక భూషణే.
1: అండ్ దిస్ డినైల్ ఇస్ ఎ ప్రైజ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: Kamsudu,
1: Kamsa,
0: ee krishnudu cheta tana pranam kolipothadani vini ye vidhanganaina kodanu balarama krishnunu hatamarchali anetundi sankalpam cheta taanu kudanu dushistu vachadu.
1: Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama.
0: Akrurini pampinchadu.
1: He sent Akrura.
0: Akrura,
1: Akrura,
0: నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు.
1: యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యు ఆర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: హీ కమాండెడ్ హిమ్ టు గో.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హీ కుడ్ నాట్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోద అండ్ నంద, టెలింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఎ సీక్రెట్ రిచువల్ యాగ సో దాట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసర్లీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
0: యశోద నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అండ్ నంద, దే వర్ నాట్ ఇన్
0: ఫేవర్. ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: గోపికాస్ హావింగ్ heard of this, they went to the
0: Balarama Krishna. Akkada povadaniki veelu kaadu.
1: They said it's not possible for
0: Ma prana swaroopudu, మా జీవస్వరూపుడు, మా సర్వస్వరూపుడు కృష్ణుడు.
1: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
0: అతన్ని వదిలి ఒక క్షణమైనా మేము ఉండలేము.
1: వి కెనాట్ లివ్ పార్టింగ్ హిస్
0: కంపెనీ. మరలకపోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గో.
0: అనేక విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు.
1: దే రైజ్డ్ అబ్జెక్షన్స్ ఇన్ సెవెరల్ వేస్.
0: లీలా మానస విగ్రహుడు కృష్ణుడు.
1: కృష్ణ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ మిస్టరీ అండ్ వండర్.
0: ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: He didn't respond to these words of Gopikas.
0: రథంలో కూర్చున్నాడు.
1: He sat in the chariot.
0: గోపికలకు ఈ రథం కనిపించకుండా చేశాడు.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కాని గోపికలకు కాని.
1: Because of his mighty divine power, Yashoda, Nanda and
0: Gopika తీరం పోయేంతవరకు రథం కనిపించలేదు.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopika cheyinadi emi leka Brindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yet bhavam tad bhavati ani tama yokka prema ettuvantido alanti premane sarvuliyendu untunnada anetunte yokka bhavamu gopikaliyendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetunte yokka vrichamulanu, కన్నులు లేనటువంటి యొక్క పలవతమును, అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ది ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: What is that they were asking for?

0: హూజ్ ఐజ్ ఆర్ లైక్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబుపై చల్లెడువాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: పరితపిత పించము వాడు,
0: ద వన్ హూ హాస్ గాట్ ద పీకాక్ ఫెదర్,
1: మా సర్వము దోచుకపోయే,
0: హి హాస్ క్యాప్చర్డ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్,
1: మా సర్వము దోచుకుపోయాడు,
0: ఇన్ ఫ్యాక్ట్ హి హాస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
1: అతను, మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నిస్తూ,
0: and they went on
1: anaga adikudunu prema yokka lakshaname,
0: that is also the quality of love.
1: Oka vaipuna kamsudu teeskoni poyetundi kudunu prema yokka lakshaname.
0: Kamsa has driven him out of that place.
1: Edabadunu varinchukoneka baadapadeetundi prema yokka lakshaname.
0: The sadness because of separation is also due to love.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్,
1: అన్ని ప్రేమతో కూడినటువంటివి,
0: ఇట్స్ ఆల్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు,
0: ఇట్ హాస్ నో రీజన్.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణం.
0: లవ్ ఈస్ ద బేసిస్ ఫర్ లవ్.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చిత్ర చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: Through the principle of love and its practice we should recognize, realize the embodiment of love, God.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: Where is this love?
1: మన యందు ఉంటున్నది.
0: The love is within us.
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: What is that is
1: in us. ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము.
0: We divert this love in different directions.
1: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: In fact we make use of this love.
1: వాంఛలు వేరే కాని మార్గములు వేరే కాని ప్రేమ ఒక్కటే.
0: Paths are many, love is one.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: We have many sweets.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: We have variety of sweets.
1: అన్నింటి యందు ఉండేటువంటిది చక్కెర ఒక్కటే.
0: Same sugar is present in all of these sweets.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుని యందు కూడాను దాగి ఉంటున్నది.
0: The divine love is inherent, immanent in everybody.
1: కనుక ఈ ప్రేమ లేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు, యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతకును అనేక విధములుగా కంపించిపోతుంటున్నాడు. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బ్యారన్ ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ గాడ్ ఇన్కార్నేట్.
1: మానవుని యందున్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in
1: mankind. వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness
1: of ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the ఉన్మత్తులే
1: కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ వీల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈస్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశమందో దేవుడు లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమనందు కూడాను దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన యందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: వెన్ గాడ్ ఈస్ విదిన్ us, వై షుడ్ వి సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: గాడ్ ఈస్ బ్లెస్.
1: అతనే నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లెస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ద విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ జ్యువల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ది గోల్ ఇస్
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం,
0: pure, eternal, attributeless, which is motionless, unchangeable,
1: ఆనందము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That eternal bliss is present in everyone.
1: అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
0: How do you see, visualize?
1: ఒకే జ్యోతి ఉంటున్నది.
0: There's one lamp here.
1: ఆ జ్యోతి పైన ఒక కుండను బోర్డించాం.
0: You place a pot over that.
1: ఆ పాట్ కొంత కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కాని లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుండదు, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమోగుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, tamoguna.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను, దేహం అనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటుంది అది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వీ ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వీ షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికీ,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈస్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బ్ వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ, వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాజ్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow any
0: path. దైవము దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడై అన్ని సాధనలు విరమిస్తాడు.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: The atmic principle is one, the conscience.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: That what Bhagavan
0: tells. You are not one person.
1: But three.
0: The one you think you are, physical body.
1: The one you think you are is the physical
0: body.
1: The
0: one others think you are, mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is atma.
1: The one you really are, atma.
0: దాని పైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your aim.
0: దాన్ని మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరామయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no sign.
0: నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా మరినపు కొంప.
1: Full of dirt.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of diseases.
0: జాత సంచలనము పొందుదుంప.
1: It perennates.
0: మహాసాగరమేగలేం కంప.
1: It cannot cross. అమ్ముల
0: మజలము మన్నెమెప్పు దలంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి.
1: Oh mind, never think that this body is permanent. Surrender yourself to the Lord's feet of God. All comforts and convenience, money, they come and go like passing clouds.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: None of them are
0: permanent. మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: All our actions should be sacred.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: Gita says you have got right on action.
0: ఎవరి దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: Who is the one, the victor?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరి దీంట్లో విజయుడు?
1: Krishna asked this question at one time, who is the real victor, the winner?
0: అర్జునుడు బాణంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: He said the one who conquers, who wins, is the real conqueror.
0: కష్టమును సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: In fact, the one who can face all these problems, difficulties,
0: దుఃఖమును ఎదుర్కొని దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: The one who can face this grief, sadness, is the winner.
0: ఈ యొక్క జవాబు చెప్తూ వచ్చారు.
1: Each one started giving reply in his own way.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: then Krishna smilingly said,
0: గోపబాలురారా,
1: ఒక హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవీ స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్?
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్.
0: నిన్ను గనుగొనగలమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganugunagalama.
1: Can we find you?
0: Anuvukante ati sutvarupudavu, ganamukante ati gananeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Aduvrenu drudakashtama modalu akandarupudavai veliduvata. Ninu ganugunagalama.
1: Right from the firewood to that entire cosmos, you are spread everywhere. How to find you? It's not possible.
0: కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి.
1: I have to understand you as the embodiment.
0: సత్య స్వరూపునిగా గుర్తించాలి.
1: I have to know that the
0: సత్యమును ప్రేమను మనం వదలకుండా సాధించాలి.
1: We have to see that we achieve the twin principles of
0: love. అప్పుడు సర్వేంద్రియములు కూడా నిగ్రహించిన వారం అవుతాం.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి.
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పలుకరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతమందు ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తుంది.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: This ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu ankovatame sukhamu.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nene evaru?
1: Who am I?
0: Nene evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this is mine?
0: Idi oka bhranti.
1: This is only imagination.
0: Nadi anetundidi ledu, nenu anetundidi ledu.
1: So nothing like I and mine, nothing belongs
0: nadi,
1: to me.
0: Nadi nenu anetundidi abhimaname సర్వ దుఃఖమునకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైండ్,
0: ఎలాంటి పరిస్థితులు ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాస్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటిలో మనకి ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
0: ఏదో ఇంతో స్వార్థమైనటువంటి వారిలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his own.
0: Kalu unnadi okkate.
1: Only one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ipra bahudha vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamuluga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోస్.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
0: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously in
0: incessantly.
1: Krishna sing for us.
0: Marubhumulavani
1: is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్?
0: కనుక ప్రేమాంకురములు పొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో అంతా
0: ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్
0: ఫలములు ప్రేమని. అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేమి తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రూపుగా మనం భావించకూడదు.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ద ఫ్లవర్ విచ్ హాస్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: Therefore, the human life which is gifted has to be spent in good practices, good actions that has to offer.
0: పిండార్పణని చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్పణమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ పిండమర్పితం చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్.
0: అది
1: లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైన దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities here.
0: కర్తవ్యాలను నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice dharma.
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
1: since ancient times భారతీయ,
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact, the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times, the hearts of Bharatiyas are full of compassion.
0: విద్యార్థులకు
1: భగవాన్ said many times to students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: మ్యాక్స్
0: ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు.
1: మ్యాక్స్ ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్.
0: విదేశీయుడు,
1: ఏ ఫారినర్.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
1: హిస్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశంకు వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
0: కారణం ఎందుకోసం?
1: వై?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: మెనీ ఫ్రెండ్స్ ఆస్క్డ్.
0: భారతదేశంలో ఏమిటి ఉండాలి అని.
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat, the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as
0: Bharat. సంస్కృతం వాడు కనుకనే ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనిటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere.
0: ఎందున భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని
1: భారతదేశం
0: యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: Having been born here in this Bharat, having been called Bharatiyas, we are not able to know the nature.
0: ఈ భారతదేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ప్రాక్టీస్.
0: ఆనాడు వారు సాధించి అందించినటువంటి సుధా నిధి ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna, పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I sell.
0: Vallala puttalakun boyi venna guttuga lo guttuna tinidavu.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: Noranta venna vasana.
1: I smell the butter.
0: Noranthayo agadambu.
1: That full of problems in the village. All problems everywhere.
0: Goranta levu bala.
1: Oh boy, you're a tiny tot.
0: Garabu manu minka.
1: You are pampered so much. Give up that.
0: Inta chinna pillavadu. Inta goranta rattu chestunnavu Krishna.
1: Tiny tot. You bring so many problems.
0: Mana intilo leda venna.
1: Don't we have butter?
0: Kavalsanta venna untundali. Enduku nivu tinakoddu?
1: Why don't you eat?
0: Enduku illani itarli endukanta poyi nuvu dongatananga cheskovali?
1: Why do you go around the neighborhood and eat butter secretly?
0: Appudu cheptadu Krishnudu.
1: Then Krishna starts telling.
0: Amma.
1: Mother.
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్
0: అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్ యువర్ బటర్ ఇస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు. అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్. ఇస్ ఫుల్లీ నెక్టర్ ఆయిల్.
0: ఒక మధురమైనటువంటి వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా అతి రుచిమైనటువంటివిగా అతని మెత్తనైనటువంటివిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్ సో స్వీట్ సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా కృష్ణుడు ఏమి ఇంత ఆకలి ఉన్నాడా?
1: ఈజ్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణ
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్ ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat mud like
0: that? Mattanta tinnadu annadu.
1: Today he started eating all mud.
0: Yashodaku chaala kashtam kaligindi, kopam vachindi.
1: Yashoda felt very sad and was furious.
0: Chey pattukundi.
1: She caught hold of his hand. Krishna,
0: enduku neevu matti tintanu kaaranam emiti?
1: Why do you eat mud like that?
0: Nannu adigithe nenu kavalsinanta bhojanam pettalena?
1: Won't I serve you food enough?
0: Gopakala intlo neevu kavalsinanta venna tintavaleda?
1: Are you not eating enough of butter in the neighborhood?
0: Tini kudanu intlo bhojanam chesukudanu ee matti tintamlo neevu unnatunte antaratham emiti annadu.
1: You eat well at home and still eat mud outside. Why do you do that?
0: Appudu cheptunnadu paapam.
1: Then Krishna went on telling,
0: Talli,
1: Mother,
0: Amma, Manutinanga nesisuna, Akuntina verina.
1: Mother, to eat that mud, am I a child?
0: Nene pichivadu kaadu.
1: Am I mad?
0: Nene chinna pillavadu kaadu.
1: I'm not mad, I'm not.
0: Alaga emti thanu goppavadu aneetundi maatala madhyalo opane vyaktam chestu vachadu.
1: Telling that I'm not a child, I'm not a fool, I'm not mad.
0: Aido
1: he meant in that that is mighty great one.
0: Aido samvatsam childe.
1: At the age of 5 is it?
0: Kaani nen child kaadu aneetundi satyanni chakkaga pratyakshanga kavinchadu.
1: But he told him directly.
0: Nene pichivadu kaadu.
1: I'm not mad.
0: Nenu goppavadni anne.
1: I'm great.
0: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరాత్మను ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
1: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
0: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ కృష్ణుని యొక్క చర్యలు కానీ దైవం యొక్క అంతరాత్మలు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
0: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరాత్మలో మరొకొన్ని అర్థములు.
1: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు.
1: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
0: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
1: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎక్కడ చూసినా కానీ డౌట్స్ డౌట్స్. కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
1: ఎవ్రీవేర్ వి డౌట్ ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
0: తల్లికి డౌట్స్ అంతా వచ్చినాయి.
1: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
0: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
1: When Krishna opened his mouth, Mother Yashoda saw all the worlds in his mouth.
0: Thanu bhayapadutundadi.
1: He was afraid.
0: Kalayo.
1: Is it a dream?
0: Vaishnava mayayo.
1: Or mystery of God. Itara
0: sankalpartamo satyamo. Tirupannereka unnadananu. Yashoda devi kanu. Nenu Yashoda kanenu. Enduku ee vidhanga bhramalu vastunnayi? Ani ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
1: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్, ఇస్ ఇట్ ఆల్ ట్రూ, ఆమ్ ఐ యశోదా ఆర్ నాట్. తన
0: కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
1: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్. దీని
0: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
0: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్ సన్.
0: ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్.
0: ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
1: One should attach to Atma.
0: Atma, Atma lo ekamayinappudu sarvamu ekamayipothundi.
1: When Atma merges in the Atma, everything becomes unified.
0: Atti Atmaku Atmaku sambandhamane adhyatmikamu.
1: This Atmic relationship is spirituality.
0: Dehaniki yokka dehaniki sambandhamainatundi bhautikame.
1: The body relationship is physical.
0: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
1: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of everybody.
0: దివ్యమైనటువంటి అయినప్పటికీ
1: ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ డివైన్.
0: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్ ప్రేమ
0: చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
0: టైమ్ ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ వాస్ హి ఎవర్ యాంగ్రీ. ఎప్పుడు
0: నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
1: హి వాస్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
1: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
0: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
1: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
1: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
0: కానీ అన్ని అవతారంలో కూడా ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
0: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
1: So we should develop full faith in God.
0: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో
1: just as you have faith in yourself,
0: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
1: Develop faith in God.
0: Faith in yourself and God.
1: Faith in yourself and God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
1: Just as you have faith in yourself,
0: దైవమే దైవమే నీవు.
1: You are God. God is you only.
0: ఎందుకు నీ ఆ సందేహాలకి అంత అవకాశం అందిస్తున్నావు?
1: వై డు యూ స్కోప్ టు
0: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
1: In fact, this doubt will ruin you.
0: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ దిస్
0: అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి.
1: డిస్పెల్ ఆల్ దిస్
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతిశుద్ధ

0: ఆరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ద హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ ఆర్ నేచర్ ఆఫ్ ఆత్మన్. This nature of Atman can only be well understood the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: manavattvam ante emito, pasuttvam ante emito, rakshasattvam ante emito, daivattvam ante emito, ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము, మానవత్వము, పశుత్వము, రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ, ది హ్యుమానిటీ, ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్, ఆత్మ.
0: ఇంకా పశువు అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఎన్ అనిమల్?
0: ఆత్మను, మనస్సును విస్మరించి కేవలము శరీరతత్వమునందే జీవించేటువంటిదే పశుత్వము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది యానిమాలిటీ, ద బీస్టియల్ నేచర్ విచ్ ఫర్గెట్స్ ద మైండ్ అండ్ ద స్పిరిట్ అండ్ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద బాడీ అలోన్.
0: ఆత్మను విస్మరించి శరీరము, మనసే లక్ష్యమునందు ఉంచుకొని ఈ రెండింటి యొక్క అనుభూతుల నిమిత్తమై అరులు చాచేటువంటి వారు రాక్షసులు అని.
1: దెన్ అగైన్ ఇట్స్ ద డెమన్ దట్ ఫర్గెట్స్ ద స్పిరిట్ ఆత్మ అండ్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ద టెంపరమెంట్ ఆఫ్ ది బాడీ అండ్ ద మైండ్ అలోన్.
0: దేహతత్వాన్ని, మనోతత్వాన్ని విస్మరించి కేవలము ఆత్మయందే ఆనందాన్ని అనుభూతిగా తీసుకునేటువంటి వాడు దైవత్వము అని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద డివినిటీ, ద పర్సన్ ఈస్ డివైన్ ఇఫ్ హి కాన్సన్ట్రేట్స్ ఆన్ ద స్పిరిట్ ఆత్మ అలోన్ విచ్ ఇస్ బియాండ్ ద బాడీ అండ్ ద మైండ్.
0: కానీ మనం పశుత్వము కాకుండా,
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్,
0: రాక్షసత్వం కాకుండా,
1: ఆర్ డెమోనిక్,
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని సక్రమమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ, బాడీ, మైండ్ అండ్ ద స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: All the endeavors and pursuits undertaken with this body are temporary.
0: Sharirame asthiram.
1: Body itself is temporary.
0: Asthiramainte deham dwara chesetuvanti samasta karmalu kudanu asthiramule.
1: And all actions undertaken by this body are equally temporary.
0: Shariramunu panimuttiga nishtasinchi,
1: considering that the body is permanent,
0: manasikanga chesetuvanti samasta sadhanalu kudanu shashvitamainatuvi.
1: All those done with the mind are permanent.
0: Manomoolam idam jagat, vishwamanta kudanu vyapinchinatvantedi ee manassu.
1: It's the mind that spreads all over the universe.
0: Manasuku naashamu ledu,
1: there's no death for the mind.
0: Atti shariramunu aadharanga teeskoni

0: మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: The very form of the mind can transform into Brahman.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీడ్ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: Being greatest scholar of those times, he has sent his son to another preceptor.
0: కారణం ఏమనగా,
1: the reason is,
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: The son will never consider father as a preceptor or a teacher.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకని తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థుల్లో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక noticed certain weaknesses among students also in his own son.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: He came to know that this Brahman principle is spread everywhere.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: After returning home he said, father, I have recognized the nature of Brahma.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేళ.
0: వీణ చేత బట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాక్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలే దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రము.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna paatrato neeru teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దాన్ని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, నచికేత mix it well.
0: నచికేత చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత stirred it well and mixed the sugar completely in water.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: Then ఉద్దాలక asked Nachiketa, find out where the sugar is.
0: బాగా కన్నులు తెరిచి చూచాడు, చక్కెర కనిపించలేదు.
1: Now he looked deep with broad open eyes, he couldn't see.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: He said, collect it with your hand. hand.
0: చేయి పెట్టి చేతికి చిక్కలేదు.
1: He couldn't catch hold of the sugar.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: Father, I can't.
0: కంటికి కనిపించలేదు.
1: I couldn't catch it nor could I see that.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: Then Uddalaka said, you yourself brought the sugar and you saw
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: With your own hand you mixed and stirred it well.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: However, you are not able to get it now nor see that.
0: ఎక్కడ ఉన్నదో చూచుకో అన్నాడు.
1: Find out where it has gone.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: Son Nachiketa replied, I do not know.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుగు పైన వేసుకోమన్నాడు.
1: Keep two drops on your tongue.
0: నాలుగు పైన వేసుకుని నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: ఈ చక్కెర అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: It is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండము లోపల,
1: in this big vessel of the universe,
0: దివ్యత్వం అనేటువంటి యొక్క మాధుర్యాన్ని చేర్చి,
1: the sweetness of divinity,
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి నిత్య కర్మల ద్వారా దాన్ని చక్కగా కరిగింపజేసి,
1: man has to mix up through his daily actions,
0: ఇదే జగత్ అనేటువంటి భాండంలో సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి దైవత్వాన్ని ఎట్ట మీరు చూడగలరు?
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: చేతికి చిక్కడు కంటికి కనిపించడు.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: అనుభూతికి మాత్రమే లభ్యమవుతుంది.
1: You can only experience him.
0: ఈ పాత్రలో ఉండినటువంటి యొక్క తీపి మాధుర్యము అడుగునా ఉన్నది, చుట్టూ ఉన్నది, పైన ఉన్నది, నాలుగు ప్రక్కలా ఉంటున్నది.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: అనగా పాత్ర పూర్తిగా ఈ మాధుర్యమే ఇమిడి ఉంటున్నది.
1: It means the vessel is full of this sweetness.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించాలి.
1: Students, understand this clearly.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవత్వమునందు,
1: in human life,
0: ఈ మాధుర్యం అనేటువంటి యొక్క దివ్యత్వము,
1: the sweetness of divinity,
0: సర్వత్రా వ్యాపించి ఉన్నది,
1: is spread everywhere.
0: కనుక నీవు చేసే ప్రతి పని యందు కూడాను మాధుర్యంగా ఉండాలి.
1: Therefore, every action must necessarily be sweet.
0: నీవు చూచే ప్రతి చూపు కూడాను మధురమైనటువంటిదిగా ఉండాలి.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: Every word that you utter should be sweet.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: All those that you express through your senses must be sweet.
0: నయనం మధురం, వచనం మధురం,
1: talk,
0: హస్తం మధురం,
1: hands,
0: పాదం మధురం,
1: feet,
0: సర్వం మధురం,
1: everything,
0: మధురాధిపతే మధురం మధురం మధురం,
1: everything is sweet and sweet and sweet only.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is the main quality of this principle of unity or oneness.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: As you begin to talk, you use harsh words.
0: దీనిని బట్టి లోపల మాధుర్యం లేదు.
1: When you use harsh words, there is no sweetness within.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: Only water is there.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: There is God.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: But you are not visualizing in the true sense.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: Because of the disease of ego and attachment inside,
0: malaria fever శరీరంలో చేరినప్పుడు,
1: you are afflicted by malaria,
0: తీపి నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటుంది.
1: Even if you partake sweet, it would taste bitter.
0: ఆ తీపిలో లేదు దోషము.
1: No mistake with the sweet.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: The mistake lies with the tongue.
0: అదే విధంగానే,
1: సిమిలర్లీ,
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: In your body, the divinity is spread all over.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగం రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో, ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వి మే డు, వి షుడ్ డు ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చెయ్యాలి.
1: వి హావ్ టు డు విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి ఒక ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: Teachings of Bhagavan are not merely meant for man, they are meant for the mind.
0: Mind ku upadesham chesinappudu shashvatanga nilustundi.
1: When once the teaching is passed on to the mind, it will be permanent.
0: Kevalam manasu matram em ayyukundi, ninna monna cheppinattuga chevulto vintundi bayata pamputundi.
1: As said, as Bhagavan said the other day, if it's only for the man, it will pass through the
0: చిత్తశుద్ధయే కర్మ. ఏ కర్మను చేసినప్పటికీ చిత్తశుద్ధిగా చేయాలి.
1: వాట్ ఎవర్ యాక్ట్ వి మే డు, వి షుడ్ డు ఇట్ విత్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: పవిత్రమైనటువంటి కర్మల్లో మనం జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ డూయింగ్ సెక్రెడ్ యాక్టివిటీ.
0: పరోపకార సంబంధమైనటువంటి ఒక దీంట్లో దీన్ని ప్రారంభించాలి.
1: వి షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంట్లో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫార్మ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియం అని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామా అని పిలుచు, కృష్ణ అని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: God is one. You may give him any name. Jesus, Allah,
0: Zoroaster. The
1: only different limbs, that's all.
0: లోకములో ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది.
1: There is life in our body.
0: కానీ ఒకే ప్రాణశక్తియే.
1: The same life force.
0: ఒకే రక్తమే.
1: The same blood.
0: దేహములో సర్వత్రా సర్వరాగుతుంది.
1: Circulates all over the body.
0: ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఈస్ ప్రెసెంట్.
0: ఒకే గుండెనే.
1: సేమ్ హార్ట్.
0: ఒకే ప్రాణమే.
1: సేమ్ లైఫ్.
0: కానీ
1: యట్
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: బై హోల్డింగ్ లడ్డు ఆన్ హ్యాండ్ యూ కెనాట్ నో ద టేస్ట్.
0: లేదు.
1: నో.
0: నీ నాలుక పైన పెట్టుకున్నప్పుడు తీపి నీకు గుర్తిస్తావు.
1: యూ షుడ్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ద స్వీట్నెస్.
0: ఒకే రక్తమే కదా, చేతి ఎందు ఒకే రక్తమే, నాలుక ఎందు ఒకే రక్తమే, ఇక్కడ మాత్రమే దీని మాధుర్యం తెలుస్తుంది, చేతిలో ఎందుకు తెలియకూడదు?
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: హస్తములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why hands are given.
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానికి నీకు అందించిందేది ఈ చేయిని.
1: Is it only to carry a morsel of food to the mouth?
0: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why feet are given.
0: సందుగొందులు తిరుగుటక.
1: Is to go around the lanes and by lanes.
0: కాదు కాదు.
1: No.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యూ నో వై ఇయర్స్.
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానికే.
1: ఇస్ ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్.
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను క్రోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: All the limbs and organs of the body are given in order to receive,
0: so as to establish unity.
1: We should experience that spirit of oneness.
0: Then you will
1: have the different taste altogether beyond. Many students know through your experience in the hostel. And here you bring mirchi.
0: Chillies.
1: Chillies, yes. Chillies.
0: ఉప్పును తీసుకుని వస్తారు. ఉప్పు,
1: సాల్ట్.
0: చింతపండును తీసుకుని వస్తారు.
1: టామరిన్.
0: కొబ్బరిని తీసుకుని వస్తారు.
1: కోకోనట్.
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వెల్, వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నౌ టేస్ట్.
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గ్రైండ్ దెమ్ వెల్ యూ గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైన నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటుంది.
1: దేర్ యు నో ఇన్ ఎ పాన్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటుంది.
1: ది బీటిల్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్
0: బ్రౌన్ గా ఉంటుంది.
1: బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటినీ చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ in combination gives the red color.
0: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: When certain attributes combine in human life, there comes incarnation.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరినప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: Then once there are good feelings, good emotions, good sentiments, actions, there is incarnation.
0: Satkarma,
1: good action.
0: Satchintana,
1: good feeling.
0: Sadalochana,
1: good thought.
0: Kaliginappudu Vishnutvamu aneetundi roopam bayaljerutundi.
1: There comes the incarnation of Vishnu.
0: Ide vidhamgane daivattam aneetundi okkokati oka roopanamam undinappatikini anninti yendu okkate.
1: Therefore, though we have many names,
0: chevulu vinagalugutunnayi kaani chevulu choodalevu.
1: Ears can only hear but can't see.
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: I can only see not hear.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కొంచెం పనిచేయలేదు.
1: No smells, nothing beyond.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: But man today is misusing these senses.
0: నాలుకనిచ్చాడు.
1: Tongue is given.
0: భిక్షాన్నం దేహరక్షార్థం. నాయనా, ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: ఫర్ యువర్ బాడీ సేక్ ఈట్ దాట్ విచ్ ఇస్ సీక్రెట్ ప్యూర్ ఫుడ్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: For the simple reason you have got the stomach, then the teeth and the tongue, you cannot fill it up because it will lead to stomach upset. Therefore the stomach is given only to maintain the body.
0: కనుకనే ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: So you should eat that food which keeps you healthy.
0: ముక్కునిచ్చాడు.
1: The nose is given.
0: నాయన, ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇట్స్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నోస్?
0: చేసిన పని అది ఎందుకు?
1: వాట్స్ ది
0: జాబ్? పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హి ఇస్ అఫ్లిక్టెడ్ బై డిసీజెస్.
0: ఏ అంగమును ఏ ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకని ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్.

0: ఏం సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సాధించాడు.
1: హీ రియలీ అకాంప్లిష్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
0: త్యాగరాజు దీనినే చెప్తూ, నేను చెప్పుకుంటున్నాను సాధించలేని, దేన్ని సాధించాను నేను?
1: ఐ డిక్లేర్ దట్ ఐ హావ్ అచీవ్డ్. వాట్ ఈస్ ఇట్ దట్ ఐ అచీవ్డ్?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: ఇట్స్ నాట్ ద డివినిటీ.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: ఐ హావ్ రివీల్ అచీవ్డ్ ద రియల్ నేచర్ ఆఫ్ రామ.
0: రామ,
1: రామ,
0: నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: ద ఫామ్ ఐ హావ్ సీన్,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: యో ఫామ్ విత్ విచ్,
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: ద డే వెన్ ఐ స్పెండ్ ఇన్ యువర్ కంపెనీ,
0: యొక్క జీవితం,
1: దట్స్ ద ట్రూ లైఫ్.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయణి పిలువము.

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: విత్ యువర్ ఫీట్ వాట్ పెనెన్స్ ఐ డిడ్, సో యాజ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్, వాట్ పెనెన్స్ దిస్ త్యాగరాజు డిడ్.
1: మాధుర్యము ఇదే చాలు నాకు మాధుర్యము.
0: దిస్ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ ఇస్ ఎనఫ్
1: అని ఈ విధంగా కూడా నువ్వు భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడా ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: త్యాగరాజ పబ్లిసైజ్డ్ హిస్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద లార్డ్.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్,
1: సర్వ మానవుల యందు ఉంటున్నది,
0: ఇన్ ఆల్ మ్యాన్కైండ్.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఎ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే,
0: ఆల్ ఆర్ వన్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it's fragmented. All these parts of the body together
1: constitute దైవము.
0: So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసును, చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these 5 blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: stomach.
0: He just touched the stomach.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటున్నారు సార్ అన్నారు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటున్నారు సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: థర్డ్ బాయ్ టచ్డ్ ది ఇయర్.
1: సార్ ఏనుగు ఒక విసనకర్ర మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ బిగ్ ఫ్యాన్ హీ సెడ్.
1: ఒకడు వెనక తట్టిపోయి తోకను చూచాడు.
0: ద ఫోర్త్ ఫెలో టచ్డ్ ది టెయిల్.
1: ఇది ఒక చాచాడు మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఇట్స్ లైక్ ఎ రోప్.
1: రోప్
0: ఇట్స్ లైక్ ఎ రోప్ హీ సెడ్.
1: ఈ విధంగా చెప్పారు. అయితే ఎవడు చూచింది అది రైటే.
0: బట్ ఈచ్ వన్ ఈజ్ రైట్ ఇన్ హిస్ ఓన్ వే.
1: వాడు ఏనుగు కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్ హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్,
1: విసనకర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఈజ్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దాట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఎన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ వీ హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈసస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference. God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగనే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: అది మీరా కూడా ప్రబోధించినటువంటిది.
0: That is the teaching of Meera.
1: Krishna.
0: Krishna.
1: అమర దిల్ తుమార మందిర్.
0: My heart is your temple.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే.
0: దేర్ఫోర్ ఓన్లీ వన్ గాడ్ ఇస్
1: నేను దైవము. ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are God.
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activities.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు కాదు గర్భగుడి. గర్భగుడి
0: హార్ట్ ఈస్ ది శాంక్టమ్ శాంక్టమ్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: Physical heart is only main switch board.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుండాలి.
0: The heart is present towards right side.
1: అనేటువంటిది వెడం ప్రక్కన ఉంటుండాలి.
0: Where this one is on the left.
1: అందులోపల దైవత్వం అనేటువంటిది నీళ్ళ తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీళ్ళ తోయద మధ్యస్థ దిద్దు లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్క తూరి అట్ట మించుతుంది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ బియాండ్ ద స్పిచ్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్నింగ్ దట్ ఫ్లాషెస్
1: విద్యుల్లేఖే.
0: ఇట్ ఈస్ సమ్ లైక్ విద్యుల్లేఖే లైట్నింగ్.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్ట ఉంటుంటుంటారు.
0: దట్ లైట్నింగ్ ఆఫ్ ఫ్లాష్ ఈస్ దేర్ బిట్వీన్ 9 to 12
1: స్పైనల్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ద హోల్ బాడీ వర్క్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నా లేడు.
0: గాడ్ ఈస్ నాట్.
1: అయితే దాని మనం అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దాని దాన్ని ప్రాక్టికల్లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో
0: పెట్టుకుంటే
1: ఏం చేయాలి?
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్?
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ అప్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలోది పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలం ఈ హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ద స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము దీని యొక్క పటుత్వము దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద టీచింగ్. స్టూడెంట్స్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ద సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులైపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలెనురా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ద సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవని చేయవలెరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాను దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు
0: టు హూమ్? To you.
1: నీవు కేవలము స్లేవ్ కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: As you have become a slave to your senses, what a danger you are put to.
1: ఈ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: You should never go by the word of your slave.
1: తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: Because of that you will be in danger.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: A very close concert, close wife, intimate.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: She's a queen.
1: కాశ్మీర్ రాజగారి బిడ్డ.
0: The daughter of Kashmir king.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: And the wife of Emperor Dasharatha.
1: ఇంత ఉంటుండి కూడాను.
0: And all that.
1: ఆమె చెలికత్తె అయినటువంటి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: Because she had full faith and believed what her servant Mandara said. What happened to Kaika?
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: Is there any lady among women with the name Kaika?
1: ఎవరైనా మందరా అని పేరు ఉంటుందా మీరు చేయండి.
0: Any woman with Mandara, please get up.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు
1: దట్. కనుకనే ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకిలేస్తలకి షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పాలి.
0: ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ యు సే షట్ అప్ అండ్ సిట్ డౌన్ యు షుడ్ సే.
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్
1: సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి కానీ నీవు
0: One should be a master of that sort.
1: ఈ ఇంద్రియాలకు స్లేవ్ కాకు.
0: యూ షుడ్ నెవర్ బి స్లేవ్ టు యువర్ సెన్స్.
1: ఎవరికి నీవు స్లేవ్? దైవం.
0: యూ షుడ్ బి స్లేవ్ సర్వెంట్ టు గాడ్. దైవం
1: తప్ప ఇంకెవరికి నీవు తల ఉంచద్దు.
0: యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ హెడ్ ఎనీవేర్ ఎక్సెప్టింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ గాడ్.
1: ఈ విశ్వాసాన్ని క్రమక్రమేణా పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొంతకాలం లోపల యావత్ ప్రపంచమంతా కూడాను ఒకే భావంతో శాంతి భద్రతతో జగత్తంతా కూడాను తురతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్థెన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సెక్యూరిటీ
1: సుఖలోభవంతు అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డి నాట్ సే లోకా సమస్త సుఖలోభవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: వరల్డ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకమంతా సుఖంగానే ఉంటుంది.
0: దెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ద హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
1: లేదో మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
1: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
0: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
0: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
1: అమెరికా దేశం ఒక రూము.
0: అమెరికా ఇస్ వన్ రూమ్.
1: చైనా దేశం ఒక రూము.
0: చైనా వన్ రూమ్.
1: పాకిస్తాన్ ఒక రూము.
0: పాకిస్తాన్ ఏ రూమ్.
1: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
0: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
1: పోయి చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
0: దట్ సో మెనీ రూమ్స్ దేర్.
1: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
0: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
1: ఏది కారణము?
0: Why rooms are separate?
1: మధ్యలో గోడలే దీనికి కారణము.
0: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
1: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటారు.
0: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
1: ఆ వాలే అభిమానము.
0: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ఇస్ అటాచ్మెంట్.
1: అహంకారము.
0: దిస్ వాల్ ఇస్ ఈగో.
1: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
0: Cut off this wall of attachment and ego.
1: Anta okate.
0: Everything becomes
1: nenu
0: one.
1: Nenu neevayanu, neevu nenayanu, neevu nenunu koodi nijabodalaye, neevu nenunu koodi nijaboda telisite, maana abhimaanalu mariyu ledaye.
0: You become I and I become you when once we know each other. There will be no attachment or ego.
1: Charamutanavunu. Charamutanavunu. Acharamutanavunu.
0: You become the perishable and non-perishable.
1: Charamacharamu koodi sashvita merigite amanaskandamavunu antatanavunu.
0: When once you know the perishable and imperishable and withdraw your mind, that will be mortality.
1: Mayakutanavunu.
0: And you will never submit yourself
1: maya
0: to this illusion.
1: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu. 25 manasu.
0: The 25 types of maya.
1: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి భయలవును.
0: వెన్ వన్స్ యు నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
1: సీతారామ అన్నాడు రామదాసు.
0: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
1: ఏ విధంగా చరము తానవును?
0: యూఆర్ ద పెరిషబుల్.
1: దేహము తానే,
0: యూఆర్ ద బాడీ.
1: అక్షరము తానవును,
0: ఇంపెరిషబుల్. యో
1: అది ఆత్మను తానే,
0: ఆత్మ
1: ఇంపెరిషరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమనస్కందమౌను అంత తానవును.
0: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
1: అయిపోతాడు,
0: యు విల్ బికమ్.
1: ఈ సత్యాన్ని చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
0: వీ కెన్ నో దిస్ through small things.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈ భేదాలు పెట్టుకోవడం చేత దేశం యొక్క శక్తి ఎంతవరకు క్షీణించిపోతుండాలి?
0: జస్ట్ అండర్స్టాండ్ హౌ ది పవర్ ఆఫ్ దిస్ కంట్రీ ఆన్ ద డిక్లైన్.
1: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి,
0: సో మెనీ లింబ్స్.
1: ఇందులో ఒక చెయ్యిని మనం తెగొట్టేస్తే,
0: ఇఫ్ యూ అంపుటేట్ ఎ హ్యాండ్,
1: చెయ్యి పోయింది అనుకుంటాం. కానీ ఈ కామన్ ప్రాపర్టీ అయినటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
0: When you amputate a hand, you think it's just lost. No, the common property of blood is lost. Body becomes weak.
1: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
0: Therefore, we should not divide the country.
1: అంత కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: అప్పుడు ఎంతో బలం వచ్చేస్తుంది.
0: In harmony lies the strength.
1: ఐదు వేళ్ళు చేరి ఒక పని చేస్తే ఎంత త్వరగా పని చేయవచ్చును?
0: ఫైవ్ ఫింగర్స్ బ్రాట్ టుగెదర్ కెన్ వర్క్.
1: ఒక్క వేలతో ఏమైనా పని చేయగలవా?
0: కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ వన్ ఫింగర్?
1: ఏమి చేయలేదు,
0: ఇంపాసిబుల్.
1: కనుకనే ఐకమత్యమే మహాబలము.
0: సో యూనిటీ ఈజ్ ద మైటీ స్ట్రెంగ్త్.
1: ఆకరణే దీని యొక్క అంతర్భావము.
0: అండ్ దట్ ఈస్ ఇన్నర్ ఫీలింగ్.
1: ఈ ఐకమత్యము అంతర్భావాన్ని రెండింటినీ మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తునికంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: Sairam, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశిస్తూ
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఇన్స్పైరింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్స్ టాక్ స్పీచ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ భగవాన్స్ స్వీట్ మెలోడియస్ వాయిస్ మేకింగ్ యూజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్
2: విద్యార్థులు ఎన్నో విద్యను నేర్చి టెక్నికల్ ఇంజనీరింగ్ ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికి అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌలు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి తది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికంబున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామమును.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without
0: Rama lo vicharinchiga evaro okaru Rama ani peru perto vaadu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama naamam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu ostundi.
1: Rama's name is passed on down the ages without any change or a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika, nastikudu kudanu Rama anetuvanti peru pilustunnaru.
1: Tis saritis, sarthis, tiketis, saritis, tis, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leje samayamlo kudanu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: Kabatti Bharatadeshamlo Rama naamamu goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu China deshamlo kudanu ee Rama naamamu chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamante kudanu Rama naamamayamaindi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Rama naamamulo mana gramamulo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulukulu dinadinamulo perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: దశరథునకు బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ because he could not have a son.
0: Kani nirantaramu tapas gavistu vachadu.
1: But however, he did penance for a long time.
0: Pagana oka samayam lopala daivam pratyakshamai,
1: at one time God manifested.
0: Anati karam gaadu.
1: Sarada had no children.
0: Kani muguru bharyalu.
1: But he has three wives.
0: Evaru valnainanu oka kumaru

0: తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
1: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
0: ముగ్గురు భార్యలతో చేరి కారణముల యందు చేరి దశరథుడు తపస్సు ఆవిస్తూ వచ్చాడు.
1: And Dasaratha did penance along with Triyodhuvayus in deep forest.
0: ఈ విధంగా వస్తూ ఉండగా ఒకనొక సమయం లోపల ప్రత్యక్షమై ఒక పాత్రనిచ్చాడు.
1: At one time God manifested and handed over them a big container.
0: నాయనా దశరథ, ఇవి ఈ పాత్ర యందు పాయసం ఉన్నది, ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్స్.
0: సరే నేను చెప్పి వశిష్ఠుడి వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తమ ఫలితం అనేటువంటి ఒక పండుగ గావించి తమ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా తీర్స్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ sit there at the altar, having had their head bath.
0: Muggurki mood kappul ichchadu.
1: And they were given three cups, one each.
0: Muggurki samanangane panchadu.
1: And this payasa was equally distributed among them.
0: Kani konni grandamalu samananga panchaledani, udanto konni bhagamulu, udanto ichchu bhagamulu, konni bhagamulu, konni takku bhagamulu, ee vidhanga panchadu ani cheptaru. Idi chaala parapatu.
1: But some people interpret this way that they were not, the pahesa was not distributed in equal proportion. That some container contained more and other contained less. It is a big mistake to interpret like that.
0: Andariki samananga vasishtha varu panchi aa kappalu andinchaaru.
1: Vasishtha distributed this pahesa rice pudding in equal proportion and handed over them.
0: Dinni tragi mee adishtham nerveerchunu gaaka ani చెప్పాడు.
1: అండ్ హి బ్లెస్డ్ దెం సేయింగ్ దట్ లెట్ యువర్ విష్ బి ఫుల్ఫిల్డ్.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
1: దే ఆల్ హ్యావ్ టేకెన్ ది త్రీ కంటైనర్స్, దే హ్యాడ్ బాత్ అండ్ దెన్ దే హ్యావ్ పార్టేకెన్ దిస్ ప్రసాద్.
0: కానీ ఒక సుమిత్ర మాత్రము
1: బట్ ఓన్లీ ఎక్సెప్ట్ సుమిత్ర
0: త్రాగలేదు.
1: బట్ షీ కుడ్ పార్టేక్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి ఒక కొన్ని రీజన్ ఉంది.
1: There is a plan, a reason behind this.
0: దశరథ మహారాజు కేకేయ రాజ్యమునకు వెళ్లినప్పుడు కేకేయ రాజు తన కుమార్తె అయిన కైకను ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నా కుమార్తెకు పుట్టినటువంటి కుమారునికి నీవు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: When దశరథ visited the kingdom కేకేయ రాజ్యం, దశరథ made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
0: తప్పకట్టే చేస్తానని చెప్పాడు.
1: And he said he will certainly do follow.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకి ఇచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: It's not possible to go back by the promise given to Kaika.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్డ్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య, ఆమె ప్రథమ పుత్రుడు కానీ ఆమె కుమారుడుకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: Kausalya was equally happy because she being the queen, her son would be the future king.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: There's wide scope for these two to feel extremely happy.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రము లేదు.
1: But Sumitra had no hope at all.
0: ఒకవేళ నా కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: If I am to beget a son, the son has

0: సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
1: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పు రాకారు వేరే పెట్టి
0: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైన్
1: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ నిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్ కానీ ఏమీ లేవు
0: ఇన్ దోస్ డేస్ దెర్ వర్ నో ఫ్యాన్స్ ఆర్ హెయిర్ డ్రైయర్స్
1: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి
0: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్
1: ఈ కప్పు నాకెందుకు
0: వై డూ ఐ నీడ్ దిస్
1: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది
0: ద మీన్ టైమ్ యాజ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్ బట్ ద కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ దిస్ కంటైనర్
1: కప్పును ఎత్తుకొని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది
0: And then she was fear stricken at that moment.
1: Ayyo, kappu pote poyindi. Kani, na pati, guru dwaru, ye vidhanga nindistaru emto, inta alachyama, sreelaku, ani tanlo tanu chala badhapadutu vachindi.
0: She was feeling so bad because what her husband would say for losing this container, doesn't matter if the container is lost, but she has to account for its loss because husband may accuse her. For her negligence.
1: పరిగెత్తి కిందికి వచ్చింది
0: అండ్ షీ గాట్ డౌన్
1: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు
0: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్
1: ఏమక్క ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఇట్ వై ఆర్ యూ హర్రీడ్ వై ఆర్ యూ వరీడ్ అండ్ షీ ఎక్స్ప్లెయిన్ ఆల్ థింగ్ That went on till then.
1: కానీ ఈనాటి సమతుల వలే ఒకరికొకరు పోటాడలేదు.
0: Well, they didn't fight among themselves as in modern times.
1: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: They too were happy. They could understand the situation.
1: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
0: And Kaika was prepared to share half of that prasad.
1: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది
0: ది లార్జ్ హార్టెడ్ కౌసల్య వాజ్ ఆల్సో ప్రిపేర్డ్ టు షేర్ హర్
1: ముగ్గురు కూడాను సమానమైన లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు
0: అండ్ ది క్యారీడ్ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్
1: వశిష్ఠుల వారు చక్కగా ఆశీర్వదించి
0: వశిష్ఠ బ్లెస్ దెమ్
1: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు
0: వశిష్ఠ బ్లెస్ దెమ్ లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్ లెట్ యూ బి గెట్ చిల్డ్రన్ హూ వుడ్ రూల్ దిస్ కింగ్డమ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే లెట్ యూ ఆల్ లివ్ లాంగ్ లైఫ్
1: కానీ కౌసల్య కుమారుడు పుట్టాడు
0: కౌసల్య హ్యాడ్ ఎ సన్
1: ఆ యొక్క తేజస్సు ఆ యొక్క బలమును ఆ యొక్క శక్తిని ఆ యొక్క ప్రకాశమును చూచి వశిష్ఠ వారు ఇతనికి రమించేటువంటి వాడు కనుక రామా అని పేరు పెట్టాడు
0: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
1: Andarini raminchetuvanti vaadu.
0: He, the raminchuta, the one who attracts everybody.
1: Rama ani peru pettadu.
0: And so he was christened that way, Rama.
1: Rendava bharya ainatuvanti yokka Sumitra iddaru bidalanu teesukoni poyindi.
0: And Sumitra carried two sons, twins.
1: Chaala aashcharyam vesindi.
0: And they were very much surprised.
1: Emtidi? ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు
0: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్ బట్ హౌఎవర్
1: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు
0: యూ కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక
1: కనుకని కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు
0: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్ కౌసల్య లక్ష్మణ వాజ్ బోర్న్
1: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు
0: అండ్ అవుట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్
1: కైకకు భరతుడు భరతుడిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు
0: దేర్ఫోర్ శత్రుఘ్న రిప్రజెంట్స్ హాఫ్ ఆఫ్ భరత
1: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది ఎవరితో కూడా చెప్పలేదు
0: హి ఫెల్ట్ దిస్ వే వితౌట్ టెలింగ్ ఎనీబడీ
1: నాకు ఇరువురు పుత్రులు పుట్టడం రెండు కారణాలున్నాయి
0: I have two sons now. There must have been a reason.
1: రాములు రాజయ్య నా కుమారుడు పెద్ద కుమారుడు తెలికి సర్వెంట్గా ఉండాలి.
0: If Rama were to be the king, one son should serve him.
1: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు అతనికి సర్వెంట్ గా ఉండాలి.
0: If Bharata is going to the emperor, my second son should serve him.
1: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
0: Both of my sons, well, they don't expect.
1: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
0: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
1: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
0: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
1: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
0: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
1: ఏమి కారణమని,
0: what's the reason?
1: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
0: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
1: Yantralu kattinchindi.
0: And they also made use of yantras.
1: Mantras cheppinchindi.
0: All yantras and mantras.
1: Kani deeniki vaari erpu maadaledu.
0: But they didn't stop crying.
1: Aaharam puchukoledu.
0: They didn't take any food.
1: Vasishtha vaarini pilipinchi.
0: And Vasishtha was asked to come there.
1: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
0: And they prayed, why is it that both of my sons are crying?
1: ఆ యోగి దృష్టితో చూచి,
0: he could have that vision.
1: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
0: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
1: కనుక నీవు నీ కుమారుణ్ణి రామచట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
0: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
1: రెండోది కైకేయికి చెప్పినాడు, అమ్మా, నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
0: The other child being the spark of Bharata, we also be kept very close to him.
1: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
0: Both of them slept perfectly.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించిట్టే కూడా లోటు రాలేదు.
0: There was no problem at all while eating or drinking water or anything.
1: అప్పటి నుంచి,
0: since that time,
1: రాములు వెంట లక్ష్మణుడు,
0: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
1: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
0: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
1: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
0: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
1: ఆ కుమారుని చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
0: అండ్ శత్రుఘ్న నాచురలీ ఫాలోడ్ భరత.
1: రామును అరణ్యానికి పంపించే సమయంలో,
0: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్,
1: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
0: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
1: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
0: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై టు
1: తండ్రి ఆజ్ఞ తీసుకోకుండా,
0: and has taken permission to the mother.
1: Ramulu velutunte Ramulu jathalopane Lakshmanu velladu.
0: Rama was proceeding ahead, Lakshmana followed him.
1: Kalukuni ee vidhanga Ramulu Lakshmanuto Shatrughnudu Bharatunto cheri iruvukudanu jathajathaga velladu.
0: Like this, Lakshmana followed Rama, Shatrughna followed Bharata.
1: Iddaru kuda ee vidhanga jathajathaga untundappudu kalaku Ramalakshmanu veru, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా కనిపించింది.
0: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
1: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
0: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
1: వీరు పోతుంటే వీరికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞలు పుచ్చుకోకుండా తాను కూడా వెళ్ళాడు.
0: వితౌట్ ఫాదర్ పర్మిషన్ హి ఆల్సో ఫాలోడ్ హిమ్.
1: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
0: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
1: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను రామ లక్ష్మణ సీత ముగ్గురు అడవిలో సంచరిస్తూ వచ్చారు.
0: ఆల్ ది త్రీ రామ లక్ష్మణ సీత ది వెంట్ ఆన్ ద ఫారెస్ట్.
1: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
0: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
1: చూచి ఇది ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
0: దెన్ దే వాంటెడ్ టు నో వాట్ ఆశ్రమ హెర్మిటేజ్ ఇట్ ఈస్.
1: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
0: దెన్ దే కుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ సిద్ధాశ్రమ.
1: అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞత రూపకంగా ఆనందాన్ని అనుభవించారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేచర్.
1: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
0: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
1: కనుక రాముతో చెప్పాడు.
0: అండ్ హి టోల్డ్ రామ,
1: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
0: హి సెడ్ రామ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్ సిద్ధార్థ
1: కొద్ది దూరం లోపల
0: యూ కెనాట్ బి హ్యాపీ.
1: మతంగ ఆశ్రమం వస్తుండాలి.
0: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ మతంగ ఆశ్రమ.
1: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది. మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
0: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
1: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
0: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
1: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
0: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
1: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
0: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
1: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
0: అరౌండ్ దట్ ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దెర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
1: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
0: At that time, they could also notice a golden deer.
1: కానీ సీతకు తెలుసును,
0: సీత knows.
1: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
0: There's no possibility in nature to have the golden deer.
1: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకోకుండా ఉన్నాను.
0: And in fact, I have got all my jewelry left there.
1: అయోధ్యలోనే దాచిపెట్టాను.
0: I left all my jewelry there in Ayodhya.
1: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
0: She could imagine, she could understand, this golden deer is not a reality. It must have been a plan.
1: కాని విధి వరీయము.
0: The fate is inscrutable, so strong.
1: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను ఆ బంగారు లేడిని ఆశించింది.
0: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
1: రామలక్ష్మణ్ ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడి.
0: Watching Rama said, Sita said, see that golden deer, how beautiful it is.
1: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పి కోరింది.
0: I want to carry it home and I want to play it. Better you catch hold of this golden deer.
1: నాకు కొంచెం ఆనందమైన వందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
0: At least make me happy a little bit and you take care of yourself. Move wherever you want to go.
1: నేను ఆనందంగా ఉంటాను.
0: I'll be happy at home.
1: సరే ఆనందమే మా ఆనందమని అనుకుని రాముడు దాన్ని తేవడానికి పోతున్నాడు.
0: అండర్స్టాండింగ్ దట్ సీతాస్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఓన్ హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ గోల్డెన్ డియర్.
1: కానీ లక్ష్మణుడు చెప్పాడు,
0: లక్ష్మణ సెడ్,
1: అన్నా ఇది మాయలేడి.
0: దిస్ గోల్డెన్ డియర్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ రియల్.
1: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ డియర్. నో,
1: ఇది ఏదో మాయల పడినటువంటి ఒక రాక్షస రూపము.
0: This must have been the device or the neck or the plan of some demon.
1: పోరకండి నేను వెళ్తాను అన్నాడు.
0: He said, better you don't go. I will go and catch hold of it.
1: కానీ సీత బుద్ధి ఆమె కూడా ఒకది. ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
0: ఇథానోస్, ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ పీపుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్.
1: అప్పుడు ఆమె రాములనే పొమ్మని చెప్పింది.
0: సో పర్టికులర్ దట్ రామా షుడ్ గో.
1: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
0: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
1: ఇప్పుడు రాములే వెళ్ళాడు.
0: రామ హింసెల్ఫ్ వెంట్.
1: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అనిపించింది.
0: Then he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
1: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
0: The voice sounded as if it is Rama's voice, tone.
1: లక్ష్మణ నీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు తక్షణమే వెళ్ళు.
0: And Sita said, Lakshmana, go immediately.
1: రాములు ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీతా సీతా సీతా సీతా అని?
0: యూ హియర్ ద షౌట్స్, ద రామాస్ వాయిస్ సేయింగ్ సీతా సీతా సీతా.
1: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
0: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
1: కనుక రాములే పిలుస్తున్నాడు.
0: ఇట్స్ రామాస్ కాల్.
1: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
0: దెర్ఫోర్ యూ గో ఇమ్మీడియట్లీ.
1: కానీ లక్ష్మణుడు పోలేదు.
0: బట్ లక్ష్మణ డిడ్ంట్ గో.
1: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
0: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
1: Ramanu pote nive nan neralanistunnava ani chedda maata cheppindi.
0: She spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
1: Ee maatanu vinaleka thanu vellipoyadu.
0: Lakshmana could not bear these words and he left that spot immediately.
1: Geeta geesadu.
0: And then before leaving he just made a line there.
1: Talli nive nannu tittite tittite కానీ ఈ గీతను దాటి నువ్వు బయటపోవద్దు అన్నాడు.
0: మదర్, హియర్ ఇస్ ఎ లైన్, ఐ డోంట్ వాంట్ యూ టు స్టెప్ క్రాస్ దిస్ లైన్.
1: ఈ రాక్షసులు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డెమన్స్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆర్ బీస్ టు క్రాస్ దిస్ లైన్.
1: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజార్లు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
0: అండ్ దిస్ లక్ష్మణ గీత, దట్ విచ్ కెనాట్ బి క్రాస్డ్,
1: దాన్ని గీస్తే ఏ క్రిమికీట కాదులు కూడా దాటి రాలేవు.
0: లక్ష్మణ గీత, ఇఫ్ యూ డ్రా ఇట్ దేర్, నో ఇన్సెక్ట్ ఆర్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్ కెన్ క్రాస్.
1: కానీ రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
0: సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ రావణ టు కమ్ దేర్.
1: కానీ బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
0: బట్ రావణ వెంట ఆన్ షౌటింగ్, ఐ వాంట్ ఆర్మ్స్, ఐ వాంట్ ఆర్మ్స్.
1: అప్పుడు ఆమె, అయ్యో పాపం, పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
0: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
1: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
0: The moment she crossed that border, she was kidnapped.
1: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
0: Later, Rama Lakshmana could know what all that had happened.
1: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
0: లక్ష్మణ డిడ్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ సీత.
1: అప్పుడు లంకలో వెళ్లిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ లంక షీ వెంట్ ఆన్,
1: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
0: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
1: Namuddu maradivo Lakshmana ninnu tamashaladite durguna.
0: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
1: Noti matalu ento paati vachitinani tunitiva nannittu punishment chestiva.
0: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
1: లక్ష్మణుడికి ఇన్ని కష్టములు కలిగించటము నా వలననే అని తాను చాలా బాధ.
0: అండ్ షీ ఫెల్ సో బ్యాడ్ బికాస్ లక్ష్మణ అవర్ ఇన్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ ఓన్లీ.
1: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పెడుతుండగా 10 నెలలు గడిచినది.
0: షీ వాజ్ ఫీలింగ్ సో సాడ్ అండ్ 10 మంత్స్ పాస్ బై.
1: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా కానీ అని రావణుడి ముఖం చూడలేదు.
0: ఇట్ ఈస్ 10 మంత్స్ షి నెవర్ ఫేస్డ్ రావణ ఎనీ టైం.
1: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా ఎన్ని రకమైనటువంటి ప్రామిస్ చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
0: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
1: See, neevanta ee kaali gooranta ani kaali gooran gilli baiti padesindi ame.
0: She just considered him as a speck and she has brushed him out.
1: Ilanti heenudavu neevu.
0: You're so mean.
1: Ramanu nindistava.
0: How dare you accuse Rama?
1: Ramachandrudu heenudu ani cheppi neevu cheptunnavu.
0: You say that Rama is so mean.
1: Kaadu, kaadu.
0: Oh, no, no.
1: Atha mahadhirudu.
0: He is a dhira.
1: Gambhirudu.
0: He is a dhira and gambhira, the one of valor and courage.
1: Alanti Ramani, ivanta ninnichandi, ee arhata ledu annindi.
0: You have no right to blame him or accuse him.
1: Cheppi, aa vidhanga dandinchinappudu, vaadu cheppadu, ikka neeku 10 dinamulu maatrame time istunnanu.
0: Ultimately, Ravana said, I am giving you only 10 days time.
1: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడకు మూర్ఖం సాక్షి అని.
0: అండ్ సీత సెడ్, అండర్స్టాండ్ దిస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఏ ఫూల్. ఇట్ ఇస్ ఓన్లీ ద మైండ్ విచ్ ఇస్ విట్నెస్ టు ది ఎంటైర్ బిహేవియర్ అండ్ ద క్యారెక్టర్ దట్ ఇస్ ద విట్నెస్ టు ద బాడీ.
1: కనుక నన్ను ఎవరు,
0: స్వామి ఇస్ ది ఎటర్నల్ విట్నెస్,
1: ఎవరు చేయలేరు.
0: నొబ్బడి కుడ్ ఎనిథింగ్.
1: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండింది.
0: సో ఫీలింగ్ సో బ్యాడ్ షీ వాస్ క్రయింగ్ ఆల్ ద టైమ్.
1: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరున్నారు.
0: బట్ దేర్ ఆర్ టూ, శాకిని అండ్ ఢాకిని.
1: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
0: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
1: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు.
0: శాకిని ఢాకిని, they are kept there as watch guards.
1: Shakini deppi cheppindi, amma talli ratri naaku swapnam vachindi anindi.
0: Shakini said, mother, I had a dream last night.
1: Aa kala lopala ravun ravadamu lankanu kalchatamu kevalamu ravunu vachadamu ninnu teesukoni povatamu naa kala vachindi ani.
0: There in the dream I dreamt that Ravana was killed and Rama came here. And then he took care of you and both of you returned back to Ayodhya. That was my dream.
1: Dhakini cheppindi.
0: But Dhakini said,
1: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే స్వప్నమే వచ్చింది.
0: She said, the same dream I had. It is true.
1: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
0: So don't feel sad anymore.
1: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
0: Both of them had full faith.
1: ఎందుకంటే విభీషణుడు,
0: because Vibhishana is on their side.
1: Vibhishana Rama bhaktudu.
0: Vibhishana is ardent devotee of Rama.
1: Kabatti Rama bhaktudu Vibhishana biddalu aa bhaktine nirupincharu.
0: Being the children of the devotee of Rama, they to develop devotion in them.
1: Ee vidhanga kochi gadustundagane 10 dinamulayindi.
0: The time went on, passed on like that for 10 long months.
1: Okka dinamu ekkada chusina pedda allakallolanga untundadi.
0: One day there was lot of disturbance around.
1: ఏమిటది విచారిస్తే ఇంత రామరావణ యుద్ధం అని.
0: ఇట్ ఇస్ ద వార్ రామ రావణ.
1: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
0: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాస్ కిల్
1: అని వార్త వచ్చింది.
0: దట్ మెసేజ్ వాస్ బ్రాట్.
1: దానికి సంతోషించింది సీత.
0: అండ్ సీత వాస్ హ్యాపీ అబౌట్
1: రాముల విజయానికి ఆనందించింది.
0: అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
1: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
0: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్, బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
1: ఈ సమయం లోపలనే రాములే వార్తలు పంపించాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్.
1: సీతను రమ్మని చెప్పని చెప్పని పిలిపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
1: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలా చూడాలి చూడాలని ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
0: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. They started coming close, jumping one over the other.
1: Monkeys cheppalakkaralledu kada.
0: Monkeys, you don't have to say anything more.
1: Kottadi Sita chudala chudala chudala adi.
0: Each monkey very anxious to see Sita.
1: Andaru vacharu.
0: All assembled there.
1: Sitanu chucharu.
0: They saw Sita.
1: Hrudayanandanni pondaru.
0: They felt extremely happy.
1: Sitanu teesukoni vellaru.
0: And they were taking Sita along with them.
1: Kani appatiki Ramudu talavunchukoni unnadu.
0: At that time, Rama was there with his head bent.
1: కాని రాములు చేరడానికి వీలు కాలేదు.
0: But it was not possible for her to come close by.
1: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
0: But there is one command given by Rama.
1: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
0: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
1: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
0: Let Sita sit there over the pile of the firewood and let it be burned.
1: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Let the truth of Sita be known to the world.
1: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
0: Rama knows fully well the chastity of Sita.
1: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
0: But however, he felt that the whole world should know.
1: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
0: దట్ ఎనీ వాషర్మెన్ మే క్వశ్చన్ టుమారో, హౌ ఇస్ ఇట్ దట్ రామ కుడ్ యాక్సెప్ట్ హిస్ వైఫ్ హూ స్టేడ్ దేర్ ఫర్ 10 లాంగ్ మంత్స్.
1: కనుక మంటపం పెట్టి దానికి నిప్పు పెట్టాడు.
0: దేర్ఫోర్ ద ఎంటైర్ ఫైర్ వుడ్ వాస్ కెప్ట్ టు ఫ్లేమ్స్.
1: దీనికి 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో దుమ్ముకోమని చెప్పాడు.
0: అండ్ సీత వెంట్ రౌండ్ ద ఫైర్ ప్లేస్ థ్రైస్ అండ్ షీ జంప్డ్ ఇన్ ద ఫైర్.
1: ఆమె తన యొక్క సత్యాన్ని గుర్తించి తాను సత్యాన్ని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అగ్నిలో దుమికింది.
0: షీ కుడ్ నో ది ట్రూత్. షీ వాంటెడ్ టు డిమాన్స్ట్రేట్ ది ట్రూత్ ది ఎంటైర్ వరల్డ్. షీ సర్కంబులేటెడ్ రౌండ్ ద ఫైర్.
1: అప్పుడు అగ్నిదేవుడు రామ ఈమ మహాపతివ్రత.
0: దెన్ ద ఫైర్ గాడ్ స్టార్టెడ్ టెల్లింగ్ రామ, షీస్ ఎ పైయస్ లేడీ, షీఈస్ వన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ చాస్టిటీ, ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు డూ లైక్ దిస్.
1: కనుక ఏమైనా అంగీకరించమన్నాడు.
0: అండ్ ఇట్స్ ఇట్ బెటర్ యూ యాక్సెప్ట్.
1: రావణుని సోదరుడు అయినటువంటి వాడు,
0: బ్రదర్ ఆఫ్ రావణ,
1: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
0: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
1: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
0: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్,
1: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
0: ఆల్ ది 3 రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
1: అయోధ్యకు వచ్చి చేరారు.
0: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
1: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
0: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్, ద చేస్ట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సీత.
1: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
0: ఇట్ వాజ్ దెన్ షీ హస్ ప్రూవ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ వాట్ హర్ ట్రూత్ ఈస్, ద ట్రూత్ షీ ఫాలో, ద ట్రూత్ షీ సింబలైజెస్.
1: కనుక పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతనే.
0: ఇట్ వాజ్ సీత హర్ సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
1: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
0: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
1: కొత్తగా పట్టాభిషేకం చేసి,
0: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
1: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
0: అండ్ దే స్పెంట్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
1: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
0: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
1: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
0: దేర్ ఓన్ కాండక్ట్, దేర్ ఓన్ బిహేవియర్ ప్రొటెక్టెడ్ దెమ్.
1: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైంది.
0: దిస్ కాండక్ట్, దిస్ ఐడియల్ బిహేవియర్ ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
1: ఏ దేశం అందు కూడా లేరు.
0: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్ of a woman of chastity is not noticed anywhere in the world.
1: ఆడవారిని చూసేటప్పటికి మగవారు తల వంచుకొనిపోయేవారు.
0: The men used to pass by with their heads bent when they come across women.
1: కానీ ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
0: But in modern times you find them talking to each other.
1: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
0: And it was Dharmaja said long back.
1: పిల్లలు తమ తమ సోదరులను పిలిచి,
0: కాలింగ్ హిస్ బ్రదర్స్ క్లోజ్
1: బై, భీమ అర్జున నకుల సహదేవ రండి అన్నారు.
0: హి సెడ్ అర్జున నకుల సహదేవ కమ్ క్లోజ్ టు మీ.
1: కలియుగం ప్రారంభమైనది.
0: కలియుగ ఈజ్ రెడీ టు బిగిన్, కమెన్స్.
1: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
0: యెస్టర్డే ఐ నోటీస్ వన్ థింగ్, ఐ సా ఎ వుమన్ టాకింగ్ టు ఎ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్.
1: కాబట్టి నేను చూడలేను.
0: ఐ కాంట్ బేర్ దట్ సైట్.
1: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
0: నెక్స్ట్ డే అర్జున సే,
1: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
0: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
1: Endukaya ni akade vadala petti raakuda ani evaru adigithe,
0: when someone asked why didn't you leave this equipment there in the field,
1: ayyo dev swami akade pantalo pettesthe evaru dongalu ettukoni pothunnaru andukosam nenu intiki vachestunnanu annadu.
0: The farmer said if I am to leave all this equipment with me there in the field it may be stolen by someone else, therefore I want to treasure it at my home.
1: కలియుగం ప్రారంభించినది,
0: కలియుగ స్టార్టెడ్.
1: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
0: Therefore we find all bad qualities associated with the commencement of కలియుగ.
1: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
0: And another day it was noticed houses were kept under lock.
1: ఎందుకమ్మా తాళం వేయటము?
0: Why do you need lock here?
1: తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లు తీసుకుని పోతున్నారు ఎవరో.
0: If the houses are not locked, someone may get in and rob the whole thing.
1: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కానీ,
0: in ancient times houses were not locked,
1: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
0: and all the grain from the field is not brought to home,
1: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
0: or man and woman talking together,
1: ఏవి ఉండేటువంటివి కాదు.
0: Nothing of that sort had taken
1: అట్టి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంతా ప్రారంభమవుతున్నాయి.
0: And because of the Kali age as effects, we find the contrary things happening.
1: Kali kaalam prarambhamaichindi ganuka memandaram inka vellipothamu.
0: As Kali age commences, let us go back.
1: Andaru oka tarvata okaru dharmajudu, bhimudu, arjuna, sahadevudu, andaru kuda oka tarvata okaru vaikunthaniki vellaru.
0: And all of them started returning, and dharmaja was followed by bhima, arjuna, nakula, sahadeva.
1: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
0: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
1: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్.
1: కానీ పవిత్రం ఉన్నది.
0: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
1: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
0: బట్ is not very apparent to everyone.
1: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది అందరినీ రక్షిస్తుంది.
0: And it is your own dharma that protects you.
1: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది మానవుడు ప్రతి వారం కూడాను మగ ఆడ ఇరువురు కూడాను కాపాడుకోవాలి.
0: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
1: మగవాడు కూడాను తన యొక్క నిశ్చయమైనటువంటి చిత్తమును నిలుపుకోవాలి.
0: The men should maintain their steady mind.
1: Steady mind ekakunda comfort mind kuda pettukovali.
0: The mind should be kept in a state of comfort.
1: Pichi pichi thoughts katta chote ivagudu.
0: You should not entertain mad thoughts.
1: Gata jeevudagu patin pratikinchi emugalche savitri bharata sadvigade.
0: Savitri belonged to the sacred land because she could bring back to her life her dead husband.
1: Janadi setu gatte అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
0: దట్ బ్రిడ్జ్ వాస్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యూ ఫైండ్ హిమ్ టుడే?
1: అహల్య,
0: అహల్య
1: ఎటువంటి గుణవంతురాలో ఏమి తెలుసును? అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
0: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చుని తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
0: ద మూమెంట్ రామ్ స్టెప్డ్ హిస్ ఫుట్ ఆన్ అహల్య హూ వాస్ లయింగ్ డౌన్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్
1: కాబట్టి అపవిత్రమైనటువంటి పవిత్రము గావిస్తాడు భగవంతుడు.
0: దేర్ఫోర్ గాడ్ విల్ మేక్ యూ సేక్రెడ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్.
1: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధము గావిస్తాడు భగవంతుడు.
0: ఈవెన్ ద పొల్యూషన్ వుడ్ బి క్లెన్స్డ్.
1: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యమంతా మారిపోతుంది.
0: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. The moment you think of God, it will be cleansed perfectly.
1: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
0: Therefore, for all our talk, it's the mind that is the main cause.
1: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: We should develop sacred thoughts always.
1: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
0: విత్ ది సీక్రెట్ థాట్స్ ఓన్లీ వీ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ విత్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
0: ఆర్ ఎల్స్ మానవ ద హ్యూమన్ బీయింగ్ బికమ్స్ దానవ ద డెమన్.
1: రాక్షసత్వంగా మారిపోతుంది.
0: ఆర్ రాక్షస ద డెమన్.
1: కనుక మన హృదయాలను మలినం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధమైన భావములతో మనం జీవితాన్ని గడపాలి.
0: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama Rama Sita Rama Rama Rama Sita Rama Rama Rama Sita
1: Into science and technological phenomena particularly.
0: In spite of all your knowledge in science and technology,
1: దాని వల్ల మీకు మనశ్శాంతి కలగదు.
0: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
0: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
1: ఒక దైవనామే సర్వ విధములుగా కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ గాడ్స్ నేమ్ సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
0: Valmiki also said happiness is union with God.
1: Kanuka our happiness anetvantidi oka bhagavantunto cheyinatvantidi kaani inkoti kaadu.
0: True happiness one would experience only in union with God.
1: Happiness is not true with God.
0: Union with God. Happiness lies in union with God.
1: Kanuka niku aanandanni icheyatvantidi daivo okkade kaani marokaru kaadu.
0: It is only God who confers bliss, none else in this world.
1: ఏదో కొంతవరకు మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
0: The worldly things may give you joy and happiness, a fraction, but not in totality.

సంతోష పరం సుఖం నృష్టయా తపోవ్యాధి నృష్టయా ధర్మా

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము. ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No. It is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణం ఏమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Natrushtaya tapovyadi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: Man is bound by limitless desires today.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ హీస్ పుట్ టు సఫరింగ్ అండ్ హీ బికమ్స్ సిక్.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యమనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: దెర్ఫోర్ వన్ మస్ట్ పుట్ అండర్ చెక్ on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? Daaname dharmam kaadu, dharmame daanam kaadu. Daanam veru, dharmam veru.
1: Then what is this dharma righteousness? Is that charity daana? No, they are different.
0: Idi prakrutamainatvanti chanabanguramainatvanti daalini dharmam antunnam.
1: We call this charity as dharma, basing on fleeting, momentary experience.
0: కాని నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: But the true dharma is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నిటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము.
1: That which transcends the worldly mundane activity is the dharma of the spirit.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: Though religions vary, many consider religion as dharma.
0: కాని మతం వేరు, ధర్మం వేరు.
1: But religion is different from dharma.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: Religion is like a river.
0: ధర్మము సముద్రం వంటిది.
1: Dharma is a mighty ocean.
0: నదీనాం సాగరో గతిహీని. అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: దెర్ఫోర్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్, ద గోల్ ఆఫ్ సీక్రెట్ టెస్ట్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ ఆల్ ఆస్పిరేషన్స్ హ్యాపెన్స్ టు బి ధర్మ.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.

0: పూజలు ఒకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: ఇఫ్ ఓన్లీ అవర్ పర్సూట్ టు ఎర్న్ మనీ అండ్ ద డిజైర్ ఆర్ రైచువస్, దెన్ యూ విల్ హ్యావ్ లిబరేషన్.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: దిస్ క్రియేషన్ ఇస్ సో వాస్ట్, మోర్ దెన్ దట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: జస్ట్ ఇస్ ద హనీ బీ టేక్స్ ద నెక్టార్ ఫ్రమ్ ఎ ఫ్లవర్,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ హ్యుమానిటీ టు ఎంజాయ్ ద నేచురల్ రిసోర్సెస్.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchala cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvani taamu gurtinchukoleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: మానవుని యందలి సమరత్వము సమన్వయము సమత్వము ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము స్వేచ్ఛ న్యాయము వర్ధిల్లుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
0: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ ఏకాత్మభావం
1: హీస్ ఎ పర్సన్ సిట్టింగ్ ఆన్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ హీ హింసెల్ఫ్ ఈస్ కటింగ్ ఆఫ్.
0: మానవుని యందలి సమరత్వము సమన్వయము

0: ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
0: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఇంటు వన్.
0: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా, అన్యోన్యంగా, ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
1: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హామ్లెట్ విలేజ్. వాట్ ఈస్ దట్ బ్రాట్ దెమ్ హియర్? ఇట్ ఇస్ ఓన్లీ లవ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఈ ప్రేమ ఎందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: ద బ్లిస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పైయస్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచడంలోనే ఉంటుంది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: ట్రూలీ స్పీకింగ్ ద జాయ్ ఇన్ దిస్ యూనిటీ కెన్ బి అబ్టైన్డ్ బై షేరింగ్ ద లవ్ విత్ ద ఫెలో మ్యాన్.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫాల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in form.
0: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే, సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: అయితే ఈ నాలుగింటి యందు సమతత్వం అనేటువంటిది తగ్గిపోవటం చేతనే ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వి మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్ష్యూర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: వరల్డ్. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: ఇఫ్ యూ వాంట్ ది హోల్ వరల్డ్ షుడ్ ప్రాస్పర్ ఇన్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అండ్ సెక్యూరిటీ,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet full of love.
0: Manasu anekundi chaala vichitramainatundi.
1: Mind is very mysterious.
0: Vijnanato cherinappudu idi avadhutaga maarutundi.
1: When once it is full of wisdom it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yamadutaga maarutundi.
1: When once it is the company of a fool it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochevu ani రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుణ్ణి అనేక విధములైనటువంటి తరంగములో దాటిస్తుండాలి.
1: Therefore is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: So mental transformation should take place in the first place.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: దో ద మోడర్న్ ఎడ్యుకేషన్ నీడ్స్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నీడెడ్ చేంజెస్ హ్యావ్ నాట్ బీన్ బ్రాట్ యాజ్ ఎట్.
0: అలభ్యము, అసభ్యము, అవినయము, అహంకారము, అసూయ, ఈ 5 తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ, ల్యాక్ ఆఫ్ కర్టసీ, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకని మొట్టమొదట ఈ గుణములు ఉండినటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call

0: anyone educated or a student, if
1: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
0: These five bad qualities should not be there among students.
1: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి.
0: In order to be free from these five bad qualities, we should also know the animal nature. పశు
1: పక్షి మృగ క్రిమి కీటకాదుల నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
0: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
1: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
0: In society you find a very mean, disgusting creature, donkey.
1: కాని ఆ గాడిద ఎందుకు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
0: But man can learn many good virtues from a donkey.
1: సహన భావము గాడిది యందు ఉండేటువంటిది మానవుని యందు కనిపించదు.
0: This kind of patience, as you notice in donkey, is not present in a man.
1: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తుంటాది.
0: In spite of heavy load on its back,
1: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తుంటాది.
0: Though it is whipped repeatedly, it's yet patient.
1: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తుంటాది.
0: Though it is not given food and drink, yet it maintains balance.
1: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
0: Therefore that lesson,
1: ఓరిమి,
0: that lesson we can learn from a donkey is that of patience.
1: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
0: The smallest is an ant.
1: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
0: There are many sacred lessons we can draw from an ant.
1: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
0: Ant has got fortitude and a vision.
1: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
0: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
1: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
0: Then the spider, there are many things that we can learn.
1: Pattudala.
0: Determination.
1: Enni paryamathalu goodu nallukunnappatikini daniki bhagnam kaliginappatikini ye maatramu chintinchaka enni paryayamulaina tirigi aa goodu nimminchukodaniki pattudala cheta taanu saadhistu untadi.
0: In spite of repeated attempts to destroy the nest it makes on its own, yet it continues to make, the spider.
1: Inka gaadida cheppam kaani kukka.
0: Then comes the dog.
1: Indulo manam edo oka vidhamante kukka aneetundi danni chaala sulabhanga alakshyanga manam bhavistuntunnam.
0: We just neglect the quality present in a dog.
1: Dani endu undinatundi vishwasamu maroka jeevi endu ledu.
0: The quality of faith present in a dog is not present anywhere.
1: Edo pattadanam pettinatundi vyaktini vishwasinchi atani yokka kantham gaani leka atani chuchinappudu gaani chaala vishwasamto tooka aadichukuntu daggariki vastundi.
0: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
1: Kani uchita vidyalu andinchi sarva saukaryamulu chekurchi sarva sadupayamulo kodanu varini abhivruddhi parichi tindi teethalato varini abhivruddhi parichi kadapatiki pass aina tarvata udyogamulu kodanu ichi varu enta poshinchinappatikini atti vidyavantulu endu ee naadu ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ ఆఫ్టర్ సెక్యూరింగ్ పాస్ జాబ్ గివెన్ యట్ ఫెయిత్ ఈజ్ లాకింగ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ టుడే.
1: ఇన్ని సదుపాయములు ఫ్రీగా చేసినప్పటికీ వీరిలో ఈ కుక్కలో ఉండినటువంటి ఒక విశ్వాసంలో 1/1000 కూడాను కొంతమందికి లేకపోతుండాలి.
0: దో సో మెనీ కన్వీనియన్సెస్ ఆర్ ఎక్స్టెండెడ్ they do not have 1000th of the faith of a dog.
1: Veer vidyavantulani ye reethiga meer cheppagalaru?
0: How can you say that they are educated?
1: Veer medhavunani evaru cheppagalaru?
0: Who can say they are intelligent?
1: Veer endu telivitetalu adhikanga unnadani evaru cheppagalaru?
0: Who can say they are very intelligent?
1: Kanukane vishwasam manavuniki swasam.
0: Therefore it is the faith which is the breath of mankind.
1: Atti vishwasanni prabodhistundi kukka.
0: It is the lesson of a dog.
1: Meekandariki telusunu Bharat Deshamlo syndicate bank.
0: యు ఆల్ నో ఇన్ భారత్
1: దీనికి
0: సిండికేట్ బ్యాంక్
1: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
0: దే హ్యావ్ ది సింబల్ ఆఫ్ ఎ డాగ్.
1: అనగా మీ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీసుకున్నారు.
0: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
1: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
0: And the quality of a parent.
1: Ee pittalo ekapatni vratam anetundi ee pitta yendu maatrame unnadi kaani inka etti sadakuni yendu kaani etti mahaneeyulu yendu kaani ee oka goppa gunam ledu.
0: It is the parent that will hold on, cling on to one life partner. It would not change.
1: Meeku telusunu ramayanam nandu రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
0: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
1: పత్ని కింద కూలిపోయింది.
0: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
1: కానీ పతి ఉంది.
0: బట్ ది మేల్ బర్డ్ ఇస్
1: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
0: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
1: కట్టగడబడికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
0: Because of separation it died.
1: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
0: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ ఇన్ సాడ్నెస్ శోక అండ్ కంపోజింగ్ వర్సెస్.
1: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
0: Among the two birds, when one life partner dies, the other will not live.
1: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
0: ద పార్ట్నర్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది అదర్ వుడ్ నాట్ టేక్ ఎనీ డ్రింక్ ఆర్ ఫుడ్.
1: చిన్న పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వ్రతమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
0: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ క్లింగింగ్ ఆన్ టు ద సింగిల్ లైఫ్ పార్ట్నర్ ఇస్ దేర్.
1: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా నువ్వు తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
0: ఇఫ్ వన్ వైఫ్ ఇస్ గాన్ ఇస్ రెడీ టు హావ్ మెనీ టు ఫాలో.
1: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
0: Therefore from parrot we can learn the lesson of character.
1: కనుకనే పశుపక్షి మృగాదులు ఎందుకు కాని క్రిమికీటాదులు ఎందుకు కాని ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
0: Therefore there is every need to cultivate sacred virtues.
1: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: There is no use by merely going through texts.
1: ఇది కేవలం ఒక bookish knowledge.
0: It's only bookish knowledge.
1: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
0: But we should put it into practice.
1: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
0: Therefore in this world our heart is the noblest teacher.
1: కాలమే మనకు సరియైనటువంటి ఉత్తమ గురువు.
0: Time is the noblest teacher.
1: ఈ విశాలమైన ప్రపంచమే మనకు ఆదర్శమైనటువంటి గ్రంథము.
0: The vast world is an ideal text.
1: ఒక్క నిజమైన స్నేహితుడు అతనే భగవంతుడు.
0: We have only one true friend, God himself.
1: కనుక మనకు బోధకుడు కావాలని చెప్పని మనం ఎక్కడా వెతకనక్కర్లేదు. మన హృదయమే విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
0: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
1: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా నువ్వు పవిత్రమైనవిగా రూపొందుతాయి.
0: ఇఫ్ యు ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
0: Therefore our conscience is the best teacher.
1: కాలము మనకు ప్రధానమైన గురువు.
0: Time is our main teacher.
1: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
0: The whole activity goes by the time.
1: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధములైనటువంటి మార్పులు చెందుతున్నది.
0: The body changes, transforms basing on time.
1: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
0: For everything time is the cause and the basis.
1: కనుక కాలమే మనకు గురువు.
0: Therefore time is our teacher.
1: ప్రపంచమే మనకు గ్రంథము.
0: The whole world is the text.
1: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
0: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
0: ఇఫ్ యూ ఫాలో ది వరల్డ్
1: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
0: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
1: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
0: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
1: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
1: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
0: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
1: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
0: So long you have money on hand and authority, everybody would be your friend.
1: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
0: The moment there's no money on hand, nobody would say goodbye.
1: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
0: God is not of that sort.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
0: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
1: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
0: So God is the only true friend.
1: అట్టి నిజ మిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
0: But we just retreat. We don't have such a friendship with God.
1: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
0: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
1: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
0: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
1: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
0: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
0: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
1: ఈ చైనా అనేటువంటి పదము,
0: దిస్ వర్డ్ చైనా,
1: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
0: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
1: చూకోక్.
0: చూకోక్ చూకోక్
1: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
0: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
1: కోక్ అనేటువంటిది దేశము.
0: కోక్ ఇస్ కంట్రీ.
1: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
0: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
1: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములు కూడాను సమన్వయమైనటువంటిది.
0: This applies to all countries, to all religions as well.
1: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
0: Bharata, the first letter, Bha means
1: the prakashame atmasthanamu.
0: The Atma, the spirit is the center of radiance. Bharata anaga
1: vade Bharatudu.
0: And Bharata is the one who has got that light.
1: Bharata manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
0: So everyone is drawn by the heart.
1: Bhagavantudu ye pradesham nando undatam ledu.
0: God is not present in different places.
1: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
0: He has not confined himself to pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్.
1: ఇవన్నీ కేవలం మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
0: That's all your imagination and illusion. The heart is the temple of God.
1: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
0: Therefore it is China that had full faith that the heart is one's own country.
1: Indulo kashtamulu dukkhamulu vicharamulu enniyo sambhavistuntai.
0: On the way we may be met with so many difficulties, anxieties.
1: Kanukane China lopala purvakalam ippudu kuda kontha varaku untundani tellavaru lechinadi modale mottamota oka dani chintinchetunti varu.
0: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
1: Difficulties are our friends, let us invite them. Annaru.
0: They said, difficulties are our friends, let us invite them, they said.
1: Mana kashtamule manaku nijamaina mitrulu.
0: Difficulties are our true friends.
1: Kashtamule leka sukham anetundi manaku labhyam kavu.
0: There cannot be happiness without any misery.
1: Ani tellavaru lechin tachame varu chintinchi panullo prarambhincheetundi vaadu.
0: They think so every morning by the time they get up from bed and start their activity.
1: Ratnanikaina kuda nu kaanti kalagalante rapidi chethu dani baada pettali.
0: Even a diamond is to shine brilliantly, it has to be polished.
1: Ade kaakunda aatma trupti chethe aanandam manaku praaptistundaneetundi satyanni kudanu China desham pracharistu vachindi.
0: It is the propagation, the main principle of China that tells you the satisfaction of the spirit. Uddharir
1: atman
0: atmana
1: ani kudanu Bharat deshamlo untundali. Ee aatmanu uddharinchetundi emiti mana yokka sariyainatundi yokka nadatane.
0: In Bharat, this is the main feeling.
1: Mana manchi pravartane manamulu uddharimpajesetundi.
0: That is our conduct and behavior that would help for emancipation.
1: Kanka mana pravartana evarno deshanni uddharistundani kaadu.
0: is not the conduct that would help the country.
1: ninnu ninnu uddarinchukovadanike manchi pravartana avasaram.
0: It will help your own progress and advancement.
1: Oka katti iskoni raati paina baaga nooruthaaru.
0: You take a knife and sharpen it.
1: Kaani adi raatini nilupu chese kosam nimittam kaadu. ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
0: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
1: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
1: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
1: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
0: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
1: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
0: If all the earning is out of hard work,
1: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
0: The one who enjoys food without working hard for it is a lazy man.
1: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
0: So every person should work hard and earn the daily bread.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
0: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
0: సిన్స్ ఆర్కేయిక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
1: కొన్ని నిమిషములు పూర్వం మీకు చెప్పారు.
0: Few minutes back it was said.
1: భూదేవతని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
0: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
1: కానీ దీని నిమిత్తమై హృదయము నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
0: For this thing there is a teaching that arises from one's own heart.
1: ee naadu lokamulopala koddi sahayam chethukodanu manchi varu ento manaku goppa melu chestuntaru.
0: With a little help extended to us in this world there are many people that would help us.
1: Goppa sahayam chesinappudikini alpulaneetunti vaadu aneka baadalu guri chestuntadu.
0: Though the recipient of a great help is the mean man who puts the one into
1: chinna udaharanamu.
0: A small example.
1: Manaku avasaram kaanatuntidi పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్ ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
1: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
1: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
0: Even if you render help to a bad man, he will harm you in turn.
1: Manchi variki alpa tripti chesina sahayam chesinappudiki adi adhikamaina aanandanni chekurustundi.
0: If you extend little help to a good man, he will be infinite.
1: Kanukane deeniki unni shasanamulu prarambhamainayi ee aneka deshallo.
0: Therefore there are certain rules and regulations.
1: China lokam konni ee shasananni gurinchi chakkani oka gadha untundali.
0: There are so many stories relating to these rules and regulations.
1: Ee shasanamulu aneetuvi oka vala vantivi.
0: These laws are like a net.
1: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
0: Small fish escape out of this net.
1: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలని ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
0: Big fish would fight against this net and find an escape.
1: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
0: Those are the fish which are neither too small nor too big are caught in the net.
1: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
0: The laws of the government are not cared by small people.
1: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
0: Big people disobey the laws of the land.
1: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
0: Only middle class face all the problems.
1: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంది.
0: You find this in every aspect in life.
1: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
0: Therefore, what is the true law? It's the law of the heart.
1: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
0: భగవాన్ tells us repeatedly 4 F's.
1: F, F, F.
0: Four F's, F, F, F.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: ఎవరు నీ మాస్టర్?
0: Who is your master?
1: నీ హృదయమే.
0: Your conscience is your master.
1: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
0: Your heart, the conscience, is the noblest teacher.
1: అతనే నీ మాస్టర్.
0: He is your master.
1: దానిని నీవు ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
0: If you follow your master conscience, you will never be facing problems.
1: అది ఫస్ట్ F.
0: That is the first F.
1: Second F, face the devil.
0: Second F, face the devil.
1: ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
0: Then you will pick up courage.
1: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
0: You are ready to resist and face any kind of
1: problem. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
0: How to what extent should you resist?
1: Third F, fight to the end.
0: Third F gives the answer, fight to the end.
1: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
0: Fight to the end, till the end of life.
1: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
0: The reason is we should follow the law of one.
1: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
0: It's bound to be successful, victorious anytime.
1: ఇంకా నాలుగవ F.
0: The fourth F.
1: Finish the game.
0: Finish the game.
1: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: That is the main principle of mankind.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
0: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
1: కష్టములు
0: ఉన్నవే
1: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
0: Don't be frustrated and depressed because of the troubles on the way.
1: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: Reason is there is intimate association and relationship between the divinity and your body.
1: ఇది కన్ను.
0: This is the eye.
1: ఇది చెవు.
0: This is ear.
1: ఇది ముక్కు.
0: This is nose.
1: ఇది చెయ్యి.
0: The hand.
1: ఇది కాలు.
0: This is leg.
1: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
0: The body has got all these limbs.
1: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
0: The body has got all these parts, the limbs.
1: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
0: What do they speak of?
1: దేహానికి రూపములు.
0: They reflect the body.
1: దేహము దేనికి అంగము?
0: And the body is a limb of what?
1: Society-కి.
0: The body is the limb, part of the society.
1: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
0: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
1: మానవత్వమునకు అంగము.
0: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వం దేనికి అంగము?
0: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
1: ప్రకృతికి అంగము.
0: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
1: ప్రకృతి భగవంతునికి అంగము.
0: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
0: Therefore, the nature is the limb of God.
1: ప్రకృతికి మానవత్వం అంగము.
0: And for this nature, humanity is
1: మానవత్వమునకు దేహం అంగము.
0: For the humanity is the human body.
1: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
0: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద
1: బాడీ. ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
0: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్,
1: ధనము ధనము పదవి వీటి నిమిత్తమై మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
0: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
1: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
0: దిస్ ఇస్ నాట్ ద
1: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
0: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: ఈనాడు దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
0: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
1: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
0: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
1: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
0: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
1: భూమి సూర్యుని చుట్టూ,
0: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
1: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ్య.
0: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
1: చూసారా, అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
0: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
1: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
0: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
1: ఇది మన యొక్క భక్తి, ఈనాటి భక్తి.
0: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
1: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ ఓషన్.
0: హౌ డు యూ కాల్ ఇట్ డివోషన్? ఇట్స్ ది డీప్ ఓషన్.
1: ఇది సముద్రము.
0: దిస్ ఈజ్ ఓషన్.
1: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ మనీ అలోన్.
1: దైవమును విచారించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
0: అండ్ మనీ విల్ గెట్ ఆటోమేటికలీ.
1: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందుకు ధనము ధనము ధనము.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that's the governing
1: principle.
0: Dhanam
1: undavalsinade, dhanam avasarame.
0: Money is necessary.
1: Kaani deeniki oka parimitam untundali.
0: But it should be under limits.
1: Mitimirinatvanti dhanam vachinappude ee jagatruku tanaku kodanu ye matramu shanti sukhamlu untundavu.
0: If it crosses limits, you will not have peace at the individual level.
1: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
0: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
1: ఈనాడి భక్తి కూడాను పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
0: డివోషన్ టుడే ఇస్ ఎ పార్ట్ టైం డివోషన్.
1: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డివోటీస్.
1: ఈ భక్తులందరూ కూడా ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
0: ఇఫ్ దీస్ డివోటీస్ ఇఫ్ ద ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ ద హోల్ వరల్డ్
1: జగదీష్ చెప్పాడు ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
0: జగదీష్ షెడ్ గివ్ అప్ వన్ బ్యాడ్ హ్యాబిట్ డెవలప్ వన్ వర్చ్యూ.
1: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
0: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
1: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి నీరు పోయాలి.
0: యు షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
1: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
0: ఇఫ్ యు వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్
1: గ్రో. ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
0: ఇఫ్ యు మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
1: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
0: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
1: ప్రేమ అనే జలము
0: పుట్ ద వాటర్
1: త్యాగం అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
0: యు హావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విట్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
1: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
0: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
1: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
0: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
1: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
1: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
0: వాట్ విల్ హ్యాపెన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై
1: ఎవరికి పోతుంది?
0: థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
0: Every human being would not bring a piece of cloth at the time of birth.
1: Poni poye samayalopla ekkada pothunnado inta address aina ichi podu chana banguramainta jeevita tattvaniki inta progu cheskoni em chestunnavu ye tyagamto ye manchi karyamlo aina nee pravesha pettachunu kada.
0: For this momentary life, why should we amass? Why should we struggle hard for money? Why can't we sacrifice?
1: భారతదేశంలో సంపాదించినంతా కూడాను ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాలోనూ ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
0: ఆల్ ద మనీ అమాస్ట్ ఈస్ రిజర్వ్డ్ అండ్ స్టోర్డ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్ అమెరికా అండ్ వీ డై హెల్ప్లెస్లీ.
1: ఎవరికి దక్కదది.
0: ఇట్ విల్ నాట్ గో టు ఎనీవన్.
1: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
0: హావింగ్ ఎర్న్డ్ హియర్ వై డోంట్ యూ సాక్రిఫైస్ హియర్.
1: బీదలకంతా దిక్కులేని వారికి దీనులకంతా సహాయం చేయి.
0: వై డోంట్ యూ ఎక్స్టెండ్ ఎ హెల్పింగ్ హ్యాండ్ టు ద నీడీ.
1: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
0: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ధనం దేనికోసం ఉంటుండాలి?
0: వాట్ ఫర్ ఇస్ ద మనీ?
1: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
0: మనీ ఇస్ మెంట్ ఫర్ ద వర్చ్యూస్ అండ్ ఫర్ సాక్రిఫైస్.
1: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
0: ద మనీ ఇస్ నాట్ టు బి కెప్ట్ in an almirah under lock and key.
1: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
0: Man must cultivate the spirit of sacrifice.
1: Tanu vedamunandu nakarmana naprajayadhanena tyageneke amrutatvam anasu.
0: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that sacrifice.
1: Tyagamunante manaku bhogam untundali.
0: It is only in tyaga the sacrifice there is the bhoga, the prosperity. వి బ్రీద్ ఇన్,
1: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదలినప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
0: హావింగ్ ఇన్హేల్డ్ వి ఎక్సేల్ టు బి హెల్దీ,
1: మనం భోజనం చేస్తున్నాము
0: వి ఈట్,
1: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
0: And we also excrete, then you'll be comfortable.
1: అదే విధంగానే ధనమును సంపాదించు,
0: ఎర్న్ మనీ,
1: ఒక చేతితో ధనం తీసుకో రెండవ చేతిలో దానం చేయి.
0: రిసీవ్ యాక్సెప్ట్ విత్ వన్ హ్యాండ్ విత్ అదర్ హ్యాండ్,
1: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
0: దెన్ యూల్ బి హెల్దీ, ది హెల్దీ బాడీ అండ్ ది హెల్దీ మైండ్.
1: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
0: ఇఫ్ యూ డు నాట్ సాక్రిఫైస్,
1: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
0: యువర్ లైఫ్ బికమ్స్ వేస్ట్.
1: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
0: వన్ డే ఆర్ అదర్ యూఆర్ బౌండ్ టు లీవ్.
1: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
0: ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఇది తప్పినది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
1: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు,
0: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
1: శ్రమించు, శ్రమించు, శ్రమించు.
0: వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్.
1: శ్రమించి సుఖించు,
0: వర్క్ అండ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ
1: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
0: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
1: ఇది ఎప్పుడు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
1: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రేమ, త్యాగము, ప్రేమ, త్యాగము, ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
0: దీస్ టు ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్, లవ్ అండ్ సాక్రిఫైస్.
1: ప్రేమించు,
0: లవ్ ఆల్.
1: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ నీ వారిని నీవు ప్రేమించు.
0: దే మే హేట్ యూ, యట్ యూ లవ్ దెమ్.
1: అది నీ నిజమైనటువంటి భక్తి.
0: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కానీ భక్తి, భక్తి, భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నాడు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
1: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
0: హావింగ్ కమ్ దిస్ ఫార్, వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
1: మీరు నేర్చుకున్నది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
1: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
0: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
1: Satyam ledu.
0: There's no truth now.
1: దీనికి ఒక నీతి లేదు.
0: దేర్ నో మొరాలిటీ.
1: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
0: A nation without morality is worse than a monkey.
1: కనుక మంకీనే బెటర్.
0: Monkey is much better in one way.
1: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
0: It serves God.
1: పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
0: It was a recipient of divine mercy.
1: కానీ ఈనాటి మానవుడు భక్తి, భక్తి, భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
0: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
1: శాంతిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ పీస్.
1: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే శాంతి.
0: యు ఆర్ పీస్.
1: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
0: వేర్ డు యూ సర్చ్ ఫర్ ఇట్?
1: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ, వాట్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్ అవుట్సైడ్? తన ముఖపై
1: పెట్టుకున్నటువంటి కంటద్దాలు ఇల్లంతా వెతికితే గాని లభించడం అవుతుందా?
0: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ ఓవర్ ద హౌస్?
1: సత్యము, శాంతి, ప్రేమ అనేటువంటి మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
0: Therefore truth, peace and love are within you and you are in search of them outside.
1: భక్తి, భక్తి అంటున్నాము.
0: You say devotion.
1: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
0: But you disobey the command of God.
1: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
0: You have forgotten the principle of love.
1: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
0: And you are giving up all that is required.
1: సహనము, సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
0: And we should develop the sympathy and forbearance.
1: దీనివల్ల ఈ విశ్వమునందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
0: That only is possible to develop love.
1: స్వార్థము, స్వార్థము, స్వార్థం.
0: Today we find selfishness.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తన అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
0: The demonic selfishness will put you to suffering.
1: ఈ స్వార్థమే పోతే అంతా పరార్థమే.
0: When once the selfishness is given up, then you'll have divinity.
1: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
0: టుడే పీపుల్ లివ్ ఫర్ ఆశలు డిజైర్స్, నాట్ ఫర్ ఆశయాలు ఐడియల్.
1: స్వార్థం కోసం జీవిస్తున్నారే కానీ పరార్థం కోసం జీవిస్తున్నారా?
0: దే లివ్ ఫర్ స్వార్థ సెల్ఫిష్నెస్, నాట్ ఫర్ పరార్థ ద డివినిటీ.
1: కుటిల తత్వానికి జీవిస్తున్నారే కానీ విశాల తత్వానికి ఎవరైనా జీవిస్తున్నారు?
0: దే ఆల్వేస్ ఆఫ్టర్ ద నాక్స్ కుటిల బట్ నాట్ వాస్ట్నెస్ ద విశాల.
1: దేహాభిమానం పెంచుకుంటున్నారే కానీ దేశాభిమానం పెంచుకుంటున్నారా?
0: దే హావ్ గాట్ ద అటాచ్మెంట్ టు ద బాడీ ద దేహ బట్ నాట్ ది దేశ కంట్రీ.
1: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
0: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ద కంట్రీ.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: సో సాక్రిఫైస్
1: పరార్థాన్ని పెంచుకోండి.
0: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
1: కుటిలత్వాన్ని చించివేయండి.
0: గివ్ అప్ ఆల్ ది సీ.
1: విశాలత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: ఆశలను తప్పించుకోండి.
0: లిమిట్ ది డిజైర్.
1: ఆశయాన్ని పెంచుకోండి.
0: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియా.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
0: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునే?
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలా?
0: దేర్ ఆర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
1: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
0: ద బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
1: పెట్టెలోన నగలు పెట్టినట్టు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దేర్
1: జ్యూవెల్స్. ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
0: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్.
1: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాము, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
0: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యూవెల్.
1: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యూవెల్స్.
1: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్.
0: In every human heart, they are full of negative thoughts.
1: ఎంత భక్తి ప్రపత్తులతో వాడు ప్రవర్తించినప్పటికీ అంత నెగిటివ్ థాట్స్ ఏ ఉంటున్నాయి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ డివోషన్ సిన్సిరిటీ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్.
1: ఉండినంత వరకు మనకు శాంతి అనేటువంటి అత్యంత దూరం అయిపోతుంది.
0: అంటిల్ యూ గివ్ అప్ ది నెగిటివ్ థాట్స్ యూ నెవర్ హ్యావ్ పీస్.
1: పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ కష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి, అంత పాసింగ్ క్లౌడ్స్.
0: Difficulties and problems come and go like passing clouds.
1: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
0: Don't fear.
1: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
0: This day is the New Year's Day of Chinese.
1: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
0: It's a new year for the whole world.
1: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
0: Because to everybody it is the heart that is the country.
1: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
0: And it's the kingdom of human heart.
1: కర్గని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుండాలి.
0: Therefore every human being has got a right in this kingdom of heart.
1: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
0: సో యూ షుడ్ గెట్ దిస్ రైట్.
1: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైటు లేదు.
0: హౌఎవర్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ హ్యావ్ నో రైట్.
1: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
0: యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బట్ నాట్ రైట్.
1: ఎట్లా? మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
0: వి ఫైట్ ఫర్ రైట్.
1: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
0: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ దెం బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ రిలీజన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
0: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
1: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
0: If there's only rain, then the rivers flow.
1: కానీ ఈనాటి భక్తుని యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
0: How is the behavior of devotee today?
1: నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
0: He only prays and aspires that his river should flow and the tank
1: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
0: He forgets the very fact, the cause behind
1: it. వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
0: There should be timely rains for the rivers to flow.
1: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
0: When the rivers flow, the tanks would be full.
1: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదటి వర్షం కురవాలి.
0: Likewise for the rivers, the rainfall should be there.
1: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
0: when we discharge our duty properly,
1: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
0: That very duty itself is the rain.
1: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
0: The very position of authority is the flow.
1: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
0: And the bliss, the happiness you get is the result ultimately.
1: ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
0: సో వాట్ యూ షుడ్ ఆస్క్ ఫార్ ఇస్ ద
1: బాధ్యతను మనం కోరాలి కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
0: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ.
1: ఎక్కడ వచ్చిన రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
0: ఎవ్రీవేర్ వీ స్పీక్ ఆఫ్ రైట్స్ విత్ ద రైట్ యాక్చువల్లీ
1: హృదయం అంతా కూడా మాలిన్యపరచుకుని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
0: ది హార్ట్ ఈజ్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్ ఇట్ ఇస్ సైన్ ఆఫ్
1: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్.
1: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
0: We receive thousands and thousands.
1: Jitaru tagnanta pani manam chestunnama?
0: Are working equal to the salary?
1: How do
0: you get it?
1: Nivu chala vanchitulaipothunnavu.
0: You really a cheater.
1: Deshaniki droham chestunnavu.
0: You are a betrayer.
1: Niviki deshaniki tagineatundi apakaram jarupunnavu.
0: You are really harming the nation by and law.
1: Nijanga nee yokka jeetamu tagnanta pani nivu chesthe
0: if you work hard equal to the salary you receive
1: sadanga daniki minchi neeku labhyam avutundi.
0: You will get much more happiness than what
1: aa satyanni manam gurtinchinaama.
0: Have we recognized this truth? No.
1: Right.
0: We fight for right only.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు లోకంలో.
0: There is no other foolishness more than this.
1: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: We should do our duty first.
1: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
0: Therefore culture of Bharat discharging duty is yoga.
1: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
0: And this discharge to the best of your ability and the skill.
1: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
0: So do your duty.
1: ఫలితం లభిస్తుంది.
0: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్.
1: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
0: వితౌట్ డూయింగ్ వాట్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ హౌ డు యు గెట్ ద రివార్డ్.
1: విశ్వాసాన్ని పెంచుకోండి.
0: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
1: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
0: భగవాన్ విల్ టెల్ us a small story now.
1: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
0: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
1: అక్కడ
0: దేర్
1: మిస్టర్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: They had British couple by name Mr. Mrs. Coop were there.
1: కుక్క పిల్లని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
0: They brought two puppies and gave Swami.
1: Swami, మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి. మేము లేకపోయినా గాని అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
0: The British couple said, Swami, we leave behind these puppies. Let them be near you. Enjoy the proximity.
1: దాన్ని పెట్టుకున్నాం.
0: భగవాన్ హ్యాడ్
1: దానికి కృపే పేరు పెట్టాడు. జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
0: And the British couple named the puppies as Jack and Jill.
1: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
0: హౌ ఆర్ దే?
1: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
0: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్ అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
0: మైసూర్ ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
1: ఆమె చాలా మడి మనిషి.
0: She has got certain
1: చాలా చాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
0: షీ ఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ద డాగ్ బార్కింగ్ షీ విల్ నాట్ బార్క్.
1: ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఒకటి ఉంటుంటే లోపల పెట్టి బీగవేయండి అన్నారు.
0: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్ ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
1: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
0: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ పుట్టపర్తి.
1: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
0: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి. దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
1: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు. ఆమె నడుచుకుని వచ్చింది.
0: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి. షీ కేమ్ వాకింగ్.
1: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
1: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు. ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
0: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్. హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
0: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్. ఐ యామ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
1: భోంచేశాడు. చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
0: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
1: అతనికి దోవ తెలియదు చీకట్లో.
0: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్ హి డిడ్ నో ద రూట్.
1: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్, నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
0: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్. షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
1: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి. డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు. కర్ణాటక పని చేరారు.
0: దిస్ డాగ్ జాక్ వాజ్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాజ్ ఫాలోయింగ్ ద డాగ్
1: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
0: హ్యావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
1: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
0: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
1: Tellavaru lechadu driver.
0: Driver got up next morning.
1: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala neni.
0: It was winter, the car should be started beforehand.
1: Start chesadu.
0: He started the car.
1: Koncham trippalu anipinu munduku jarigadi.
0: And he wanted to drive to a little distance.
1: Aa jaaku nadum paina tyre poyindi.
0: The tire passed over the back of this dog.
1: Backbone anta virigipoyindi.
0: The backbone fractured.
1: Spinal column anta poyindi.
0: The spinal column fractured.
1: ఎంత దానికి విశ్వాసమే. మీరు చక్కగా విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ, భక్తులు కానీ, ముక్తులు కానీ, యుక్తులు కానీ, ముక్తులు కానీ, రక్తులు కానీ, ఎవరైనా దీన్ని చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ ద డాగ్ జాకే, ది ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ ఆర్ పూర్ ఆర్ డివోటీస్, ఎనీ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఆ బాధను భరించుకోలేక అర్చుకుంటూ వస్తుండాలి.
0: The dog could not bear the suffering, it started barking.
1: మధ్యలో చిత్రావతి రివర్,
0: there is చిత్రావతి రివర్ on the way. ఆ ఇసుకలోని
1: దాన్నంతా తీర్చుకుంటూ వచ్చేస్తుంది, అది రక్తం కూడా కార్చుకుంటుంది.
0: It was dragging its body along the sands of the shores of చిత్రావతి.
1: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
0: At the gate there is a person by name సాకలి సుబ్బన్న.
1: లోపలికి వచ్చి, స్వామి మన జాకు నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: That సాకలి సుబ్బన్న reported to భగవాన్, స్వామి that jack dog came here crying all the way.
1: నేను లోపల నుంచి బయటికి వచ్చాను.
0: భగవాన్ came out then.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: భగవాన్ when saying జాక్ జాక్,
1: అది అర్చుకుంటూ వచ్చింది.
0: It came very fast.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet
1: and
0: died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunji kudanu na paadala paina padi pranam icchalani anta vishwasamto vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchek puramu nannu chustu undi.
0: Prior to death it was watching Bhagavan.
1: Nannu inta paalu teppinchi notlo vesanu.
0: Bhagavan brought milk and made it to drink.
1: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇట్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
1: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి దానికి సమాధి.
0: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
1: ఎంత విశ్వాసం కుక్కకు.
0: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
1: ఎంత ప్రేమ కుక్కకు.
0: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
1: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
0: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు విశ్వాసమే లేదు.
0: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
1: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము,
0: ఇన్ టైమ్స్ ఆఫ్
1: అవసరం తీర్తానే మర్చిపోవటం.
0: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
1: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
0: హూ అబ్జర్వ్ ద ఐడియా?
1: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
0: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్? ఇంతకంటే
1: మూర్ఖుడు, ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
0: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
1: ఆశయాన్ని అనుసరించు.
0: Follow the ideal.
1: ఆశలను అభివృద్ధి గావించుకో.
0: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్. అంతే
1: కానీ ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
0: యు గివ్ అప్ ఐడియల్స్ ఆశయాలు అండ్ డెవలప్ ఆశ ద డిజైర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్, అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
0: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God.
1: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
0: See that there will be no change in love.
1: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సింది.
0: There may be difficulties.
1: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములు.
0: The difficulties are the worldly way.
1: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
0: And don't lose faith and love for God.
1: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
0: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
1: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
0: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద మ్యాటర్.
1: ఈ దురభ్యాసమును కొన్ని వదిలిపెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
1: సద్భావము సచ్చింతలను కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
0: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
0: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
1: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్.
1: షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక ఖర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
0: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ ఖర్చీఫ్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద ఖర్చీఫ్ ఇన్ రిటర్న్.
1: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ ఖర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఖర్చీఫ్?
1: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
0: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్? నీ
1: మంచివి నేను అడగటం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ టాస్క్
1: నీ చెడ్డం నాకు ఇచ్చేసే.
0: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్,
1: నేను నీకు మంచి ఇస్తాను.
0: స్వామి విల్ గివ్ యూ గుడ్.
1: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
0: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100
1: రూపాయల నోట్. ఆయిల్ అయిపోయింది.
0: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
1: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
0: ఇట్ హస్ గాట్ ఆల్ స్క్రిబ్లింగ్స్ ఆన్ ఇట్.
1: 100 రూపాయలు కూలివాడు కూడా తీసుకోడు.
0: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ ఇఫ్ యూ సరెండర్ దిస్ స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
1: కనుక నీ దగ్గర పనికి మారినటువంటి గుణాలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
1: దుర్గుణాలు, దురాలోచనలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
1: దాన్ని ఎవరు అంగీకరించరు.
0: నోబడి విల్
1: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
0: పేరెంట్స్ డోంట్.
1: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
1: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
0: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
1: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
0: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ ఇన్ మేక్ ది సొసైటీ.
1: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
0: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
1: హ్యాపీనెస్
0: విత్
1: ఎవరీబడీ. ఎవరిని ఏది కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
1: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసములు వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: సదభ్యాసములు, సద్గుణాన్ని పెంచుకుని పోండి.
0: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
1: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
0: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
1: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
0: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
1: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
0: సో వీ షుడ్ షో ద చేంజ్.
1: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
0: the car that goes to workshop,
1: new bolts, new nuts, new pins, anni veskoni chakkaga manchi paint veskoni workshop nunchi vaste appudu workshop poyinanduku chairinattu artham.
0: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and nuts.
1: ee vidhanga poyindo aa vidhangane tirigi vaste ing workshop poi prayojanam enti?
0: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
1: kabatti sadagulu kanta kudunu prashanthi nee oka pedda workshop, wonderful workshop.
0: For all aspirants, Prashanti Nilayam is the best, wonderful workshop.
1: Yetti yokka phalithanni kuda nu aashinchetundi kaadu.
0: Nothing is expected in return here.
1: Ee workshop lo jarigina paniki ye maatrame kuda bill veseyatundi kaadu.
0: You are not billed, you are not taxed.
1: Anta free, anta free.
0: Everything is given.
1: Education
0: free.
1: Health free. Water free. Hrudayam free.
0: Here everything is free. Education free, health free, water free, heart free.
1: కనుక అంత మీకు అధికారం ఉంటుండాలి.
0: You got every right on
1: there. Ready.
0: భగవాన్
1: అనుభవించండి, ఆనందించండి.
0: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహీ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్.
0: హస్తమునకు దానము కంటే మరొక అలంకారం లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దెర్ ఈజ్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్, ఫర్ ద స్పీచ్, ట్రూత్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ ధర్మ ఈజ్ ద మోస్ట్ డివైన్ ఆర్నమెంట్.
0: దేహమునకు సేవనే ప్రధానమైన సౌందర్యం.
1: ఫర్ ద బాడీ ఇట్ ఈస్ సర్వీస్ విచ్ ఈస్ ద సీక్రెట్ బ్యూటీ.
0: ఇట్టి తరగని తరగని అలంకారము మానవీయందు ఉంచుకుని అనిత్యమైన అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: Aham etat na idiye pradhanamaina jnanamu manavulaku.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat నా, దీనికి మించిన జ్ఞానము ఈ జగత్తునందు కాని మరొక జగత్తునందు కాని లేదు కానరాదు.
1: దెర్ ఈజ్ నో ఫైనర్ నాలెడ్జ్, దెర్ ఈజ్ నో నోబ్లర్ నాలెడ్జ్ దాన్ కంటెయిన్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ అహం ఏతత్ నా.
0: అహం, అహం అనగా వేదము ఆత్మ అని చెప్తూ వచ్చింది.
1: Aham has been described and defined by Veda as the self, Atma.
0: Etat anaga drishtikalpitamaina thula sukshma chandra surya nakshatradi swarupamlo anni kudanu ivi etat anaga dehamunuku sambandhinchinivi.
1: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
0: Etat na idi nenu kaadu, nenu idi kaadu annade deeni artham.
1: Etat na means I am not that
0: anaga na dehamu annam.
1: When we say my body,
0: దేహమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ బాడీ? దేహ
0: సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా?
1: ఈజ్ ద బాడీ ఏ కాంపోజిట్ యూనియన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్?
0: లేక పంచభూతములతో, పంచ కోణములతో, పంచ ప్రాణములతో, పంచ కోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా?
1: ఈజ్ ద బాడీ మేడ్ ఆఫ్ ద ఫైవ్ వైటల్ ఎయిర్స్, ద ఫైవ్ ఎలిమెంట్స్ and the five vital sheets?
0: Idi kaadu deham,
1: that is not the body.
0: Charachara prapanchamantayunu drishyamulaku gotaramayyetundi ee lokamantayunu dehame.
1: The entire physical universe, moving and non moving, is itself a body.
0: Kanuka nenu dehamu kaadu,
1: I am not the body.
0: Inki emiti neevu?
1: What is it you are then?
0: ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన ప్రమాణమైన అత్యున్నతమైన జ్ఞానం.
1: ఇన్ వేదాంతిక్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద నోబ్లెస్ట్, ద డివైనెస్ట్ అండ్ ద సూపర్లేటివ్ నాలెడ్జ్, విజ్డమ్.
0: కానీ ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు.
1: ఇట్ ఈస్ నాట్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎవ్రీబడి టు హార్వెస్ట్ this noble wisdom.
0: Manamu chusina dantai kudalu drushyame.
1: Whatever we see is itself a vision, drushya.
0: Nakshatramulu drushyame,
1: Even the stars are a vision.
0: సూర్యచంద్రాదులు దృశ్యమే.
1: The sun and the moon are also.
0: పంచభూతములు దృశ్యమే.
1: The five elements are దృశ్య.
0: యావత్ ప్రపంచమంతయు దృశ్యమే.
1: The entire universe is దృశ్య.
0: ఈ ప్రపంచమంతయు నీవు ఏ రీతిగా చూస్తున్నావో అదే విధముగా నీ దేహాన్ని కూడాను నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడాను దృశ్యమే.
1: As you are able to see the entire universe with your eyes, since you are able to see your own body with the eyes, you can say that your body also is a
0: drishta.
1: The one who sees is known as drashta, seer.
0: Kanuka neevu nee dehanni chustunnavu.
1: You are able to see your body.
0: Kanuka dehamu drushyame.
1: The body is a sight and the one who sees is a seer.
0: Drashta leka drushyamu ledu.
1: Without the seer, there is no sight.
0: ద్రష్ట దృశ్యము రెండూ లేనటువంటి యొక్క జగత్తు కలదని అది ఏ శూన్యమని మరికొందరు వాదింతురు.
1: సమ్ పీపుల్ అప్హోల్డ్ ద వ్యూ దట్ ద ఎంప్టీనెస్ ద వేకెన్సీ ద శూన్య ఈ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ఇది చాలా అర్థహీనమైనటువంటి పదములు.
1: ఇట్ ఈస్ మీనింగ్లెస్ నాన్ సెన్స్ టు సే సో.
0: శూన్యము అని ఒకరు చెప్పినప్పుడు శూన్యాన్ని చూచినటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: వెన్ సంబడీ సేస్ దేర్ ఎగ్జిస్ట్ శూన్య, there must be somebody who has seen it.
0: Chaanu chudaga shunyam ani ye reetiga cheppagaladu.
1: Without seeing it, how can you say that something is shunya?
0: Kaabatti shunyam ani kuda nu chuchetvanti vaadu drashta.
1: So the one who sees even the shunya, the emptiness, is a seer.
0: Kanuka adiye drashta tattvamu aneetvanti oka swaroopanni ee ganapati prabodhistu vachadu prapanchaniki.
1: That is the great message of Ganapati to the mankind.
0: Ganapati, మూడు పదములు.
1: గణపతి ఇస్ మేడ్ ఆఫ్ త్రీ వర్డ్.
0: గ అనగా బుద్ధి.
1: గ మీన్స్ ఇంటెలిజెన్స్.
0: నా అనగా వైజ్ఞానము, విజ్ఞానము.
1: నా మీన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద వన్ హు ఇస్ ద లార్డ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్.
0: కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడా మరొక విధంలో పేరు ఉన్నది.
1: హి హాస్ ఎట్ అనదర్ నేమ్ గణనాథ బికాజ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద గణాస్.
0: సర్వ గణములకు కూడా నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి గణనాథుడు అన్నాడు.
1: సిన్స్ హి ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద గణాస్ హి ఇస్ నోన్ యాజ్ గణనాథ.
0: సర్వ గణములకు కూడా తన హస్తముతో ఆడించి పాడించి ఊగించేటువంటి యొక్క తత్వం కలవాడు కనుకనే అతనికి గణపతి అన్నాడు.
1: సిన్స్ హి టాయ్స్, హి ప్లేస్, he handles and directs the ganas, he is known as ganapati.
0: Itanne vinayaka antar.
1: He is also known as vinayaka.
0: Vinato nayaka, vinayaka anaga itaniki nayakudu varunu ledu.
1: He is called vinayaka because there is no leader for him, master for him.
0: Atane sarva swatantrudu.
1: He is the ever independent one.
0: Andariki nayakudu unnadu.
1: Everybody has a master.
0: అందరికీ ఒక విధమైనటువంటి అధిపతి ఉన్నాడు.
1: There is an authority for everybody.
0: కానీ వినాయకునకు నాయకుడు లేడు.
1: But Vinayaka has no master.
0: అనగా మనసున్నటువంటి వానికే నాయకుడు.
1: The one who has the mind has a master.
0: మనసు లేనటువంటి వానికి నాయకుడు ఎక్కడ?
1: So how can there be a master for one who has no mind at all?
0: మనస్కమునకు అతీతమైనటువంటి ఒక తత్వమే వినాయకత్వము.
1: Vinayakata refers to the state beyond the mindlessness.
0: Itti vinayakattam anetundi manu chakkaga artham cheskolaleka edo yenugu tondamundi nalugu chetu undi chetavale chevulu untundi kanipinchetundi swaroopame vinayakattane bhavistunnam.
1: Without realizing this reality, we think that Vinayaka is a physical form with a trunk, with a face and a body.
0: Prapanchamulaku యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణములకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ద స్టార్స్, ఆఫ్ ద గెలాక్సీస్.
0: ఏ శుభకార్యములు ఆచరించదలచినను,
1: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ అండర్టేక్,
0: ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పుడు,
1: వెన్ యు వాంట్ టు సింగ్ ద స్వీట్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్,
0: ప్రారంభంలో లంబోదరా అని ప్రారంభిస్తున్నాం.
1: యు స్టార్ట్ సేయింగ్ లంబోదరా, ఇన్వోకింగ్ గణేష.
0: లను కతి ఇతి లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు.
1: The one who has the golden mind is known as Lambodara.
0: Anaga lakshmi pradhamainatuvanti anaga lakshmi anaga emiti?
1: Who is Lakshmi?
0: ధనకనక వస్తు వాహనాలతో కూడినటువంటి ఆమెని లక్ష్మి అంటున్నాము. ఈనాటి భౌతిక ప్రపంచంలో
1: ఇన్ ఎ వరల్డ్ వే వి సే దట్ గాడెస్ లక్ష్మి ఇస్ ద వన్ హూ హ్యాస్ వాస్ట్ రిచెస్ అండ్ వెల్త్ అట్ హర్ కమాండ్.
0: ధనం అనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి.
1: వెల్త్ మీన్స్ ధనలక్ష్మి,
0: భాగ్యలక్ష్మి,
1: ఫార్చూన్.
0: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ 8 లక్ష్మీస్.
0: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ద వన్ హూ
0: మానవులకు నిజమైన ధనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రూయెస్ట్ వెల్త్?
0: సుఖము,
1: హ్యాపీనెస్,
0: ఆనందము,
1: బ్లిస్,
0: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
1: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: డివైడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ అదర్ థింగ్స్?
0: వికలుకుని సుఖం అందించేటువంటి వాడు వినాయకుడు.
1: ద వన్ హూ గివ్స్ యు బ్లిస్ ఇస్ వినాయక.
0: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
1: హీ ద వన్ హూ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము, ఆనందము లభ్యమవుతుండాలి.
1: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే భౌతికమైన పురాణములు ఎందు సిద్ధి, బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
1: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద వినాయక హ్యాస్ టూ వైఫ్, సిద్ధి అండ్ బుద్ధి.
0: అనగా జ్ఞానమునకు బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి నీ పతి అని పేరు పెడుతూ వచ్చారు.
1: హీ ద వన్ హూ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్, ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
0: కనుక సిద్ధి బుద్ధులకి రెండింటికి నీ మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
1: దట్స్ వై వినాయక ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
0: ఈ బుద్ధి విజ్ఞానముల యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అబ్టైన్స్ బ్లిస్.
0: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెట్టి వచ్చారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
1: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలీస్ అండ్ మెటాఫర్స్ గివ్ దెమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
0: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికి భార్యలేమిటి, పుత్రులేమిటి?
1: హౌ కెన్ వినాయక హు హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ వైఫ్?
0: పతి అనగా కేవలం భర్త అని కాదు, అధిపతి.
1: పతి డస్ నాట్ మీన్ హస్బెండ్, ఇట్ మీన్స్ మాస్టర్.
0: బుద్ధికి విజ్ఞానములకు అధిపతి కనుకనే వాటికి రెండింటికి నీ పతి అని పిలుస్తూ వచ్చారు.
1: Since he is the lord of intelligence and wisdom, he is known as pati.
0: Inka konni rakamainaatundi vinayakunni anadi kaalam nundi kudanu bharatiyulu aaradhisthu vastunnaru.
1: Since times immemorial, vinayaka has been worshipped in
0: kevalam bharatiyulu maatrame kaadu,
1: not only Indians.
0: Charitrana patti vicharinchi chudaga,
1: we inquire historically,
0: అనేక దేశముల వారు కూడా వినాయకుని యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ థైలాండ్ వినాయక.
0: జపాన్, జర్మనీ, బ్రిటిష్, అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యాస్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్ అదర్ కంట్రీస్.
0: నేటి కూడా థైలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
1: Even today in Thailand, we have the idols of Vinayaka.
0: Vinayakuni yokka poojaku aadyantamulu levu.
1: There is no end and the beginning for the worship of Vinayaka.
0: Kaaranam emanaga,
1: the cause is
0: anadi vedamulu.
1: The Vedas are eternal.
0: Anantamai vedaha, aneka vedamulu.
1: They are timeless and many.
0: Kaani anni vedamulu endukodanu Ganapati yokka tattvanni chakkaga bodhisthu vachindi.
1: All these Vedas have declared and explained the principle of the
0: night. Taittiriya Upanishad nandu.
1: In Taittiriya Upanishad.
0: Om namo Bhagavate Ganaya Namaha annadi.
1: Om namo
0: Bhagavate
1: Ganaya.
0: Inka నారాయణ ఉపనిషత్తు నందు
1: నారాయణ ఉపనిషత్
0: చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు.
1: అవర్ బాయ్ చాంట్ ఎవ్రీ డే
0: సత్ విఘ్నేశ్వరం భజే.
1: సత్ విఘ్నేశ్వరం భజే
0: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటారు.
1: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ.
0: తన్నేంద ప్రతిజయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్న దంతో ప్రచోదయాత్. దంతం అనగా విఘ్నేశ్వరుడుకున్నటువంటిది.
1: దేర్ ఇస్ రిఫరెన్స్ టు దంత, ఇట్ రిఫరెన్స్ టు విఘ్నాయక.
0: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
1: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హావ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
0: తన్ ఉత్తమాయ మహే అనగా అందరికీ కూడాను తనువునందు మనసునందు దేహం నందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
1: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ, టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
0: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని
1: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ that the Vinayaka worship started
0: Dravida Devudani, Dravida Devudani
1: has been described as a master, God of
0: India. Dravida Desamulandu kudanu kaadu kaadu South India kaadu, North India kaadu, East India kaadu, West India kaadu, yavat visvamunake nayakudu vinayakudu.
1: Vinayaka is not the master only of the East, the South, the North of India, but the entire universe itself.
0: Kramakramina tanno sarva prachodayat, తన్నో దంత ప్రచోదయాత్ అని అతనికి ఒక మృగదేహము అనగా మృగతల ఉండటం చేతను
1: సిన్స్ దే హ్యాస్ ఎన్ యానిమల్ అపియరెన్స్ విత్ దట్ టస్ట్
0: అతని వాహనము మూషికం కావటం చేతను
1: సిన్స్ హిస్ వెహికల్ అపియర్స్ టు బి ద
0: భారతీయులు ప్రప్రథమములో మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన.
1: సమ్ పీపుల్ లాజికల్లీ ఆర్గ్యూ సిన్స్ వినాయక హ్యాస్ ద వెహికల్ the rat, they think that Indians worship only the animals.
0: Inta pedda potta galiginatundi vaadu inta chinna eluku paina ye reethiga kurchogaladu ani aneka mandi aneka vidhamainatundi vimarsalu kudanu chestu vacharu.
1: Many people criticize how the huge bellied Ganesha can sit on tiny rat.
0: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: ద ఫూలిష్ వన్స్ హూ డోంట్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇన్నర్ రియాలిటీ దే ప్రీచ్ అండ్ పబ్లిసైజ్ నాన్ సెన్స్ ఆఫ్ దిస్ కైండ్.
0: మూషికం అనగా చీకటి అని అర్థం.
1: మూషిక రాట్ మీన్స్ డార్క్నెస్
0: అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కరుణ్ణి వెలిగింపచేస్తూ వచ్చాడు.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ హీఈస్ ద వన్ హూ డౌన్స్ ద ర్యాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇల్యూమినేషన్
0: తన కింద వేసుకున్నాడు అన్నమాట.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దట్ ఇట్ ట్రాంపల్స్ డౌన్ ద ర్యాట్ ఆఫ్ డార్క్నెస్
0: అణగదొక్కాడు. అణగదొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది.
1: దేర్ విల్ బి ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
1: వెన్ యూ సే మూషిక వాహన ద వన్ హూ రైడ్స్ ఓవర్ ద రాట్
0: అణగద్రొక్కి
1: ద వన్ హూ డోంట్
0: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
1: ద వన్ హూ ఎమినేట్స్ స్ప్లెండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
0: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
1: On this sacred day of Ganesha festival, Indians
0: prepare. This
1: also has to be probed into by the Indians.
0: వినాయకులకు కుటుంబులు ఉండ్రాలు చాలా ఇష్టము అంటున్నారు.
1: The round delicacies are said to be very, very tasteful to Ganesha.
0: కుటుంబులు అంటే ఏమిటి?
1: What are these కుటుంబులు?
0: అనగా
1: ప్రిపరేషన్.
0: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
1: ఈవెన్ ద ఆయుర్వేద మెన్షన్స్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుడుమూస్ ద స్టీమ్డ్ రైస్ ప్రిపరేషన్.
0: పిండిని ఉడికించి
1: ద రైస్ పౌడర్ ఇస్ బాయిల్డ్
0: తైలం యొక్క సంస్కారం లేకుండా
1: వితౌట్ యూజింగ్ ఆయిల్
0: దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో వేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు.
1: The flour of green gram, other pulses are embedded inside and steam.
0: ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు.
1: And they are known as kudumus.
0: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
1: Any food material boiled over with steam lends strength.
0: ఆయిలు తగలకుండా
1: without using oil
0: ఆవిరితో ఉండినటువంటి ఇడ్లీ కూడాను చాలా శక్తిని అందిస్తుంది.
1: When the idli is steamed over or essentially conducive to health.
0: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ఇడ్లీస్ ఆర్ హైలీ రికమెండెడ్.
0: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
1: ఆయిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్.
0: కనుకనే
1: దట్స్ వై
0: ఇక్కడ భాద్రపద మాసము
1: ఇన్ ద మంత్ ఆఫ్ భాద్రపద
0: చతుర్దశ దినము
1: అండ్ ద 14th డే
0: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
1: ఆల్రెడీ ప్రిపరేషన్
0: మెయిన్ కాదు చవితి దినము
1: అండ్ ఫోర్త్ డే
0: ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
1: ద టిల్ ఈజ్ హార్వెస్టెడ్ బై ద ఫార్మర్స్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ భాద్రపద.
0: ఆ నువ్వులు బెల్లమును రెండింటిని చక్కగా కొట్టి
1: ద టిల్ అండ్ జాగరీ ఆర్ ఫౌండెడ్
0: ఈ ఉడికిన బియ్యం పిండి మధ్యలో పెట్టి
1: ఎంబెడెడ్ ఇన్ ద రైస్ ప్రిపరేషన్.
0: ఆవిరిలో దీనిని పూర్తి
1: ఆయిల్
0: వాళ్ళకి ఇది వినాయకులకు నైవేద్యంగా పెడుతూ
1: వచ్చారు.
0: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
1: వాట్ ఇట్ సిగ్నిఫైస్ ఈస్ దాట్ ద ఫుడ్ ఆఫ్ వినాయక ఈస్ ద వన్ విచ్ ఫాస్టర్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్.
0: బెల్లం కూడాను చాలా ఆరోగ్యములకు చాలా మంచిది.
1: ఈవెన్ జగరీ ఈస్ కండ్యూసివ్ టు హెల్త్.
0: ఇది వాత పిత్త శేషాదులను నివారణ గావిస్తుంది.
1: ఇట్ రిమూవ్స్ ద డిసీజ్ కాజ్డ్ బై ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద విండ్ ద ఫ్లమ్ అండ్ ద బైల్.
0: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
1: ద ఫుడ్ ప్రిపేర్డ్ బై స్టీమ్ రిమూవ్స్ ద ఐ డిసీజెస్.
0: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
1: ఇట్ డిస్పెల్స్ ద డిసీజెస్ ఆఫ్ ద స్టమక్.
0: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
1: గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఇట్.
0: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
1: when your hair and hearty
0: aanandamunaku gnanamunaku manike takkuva undadu.
1: You will have full joy and happiness.
0: Kalukune aarogyame maha bhagyam ani kodanu prabodhisthu vachindi.
1: That's why it is said health is wealth.
0: Manavulaku
1: dharma
0: artha kama mocham moolu chaturvidhamainattu margamulu.
1: There are four ends for man: dharma, artha, kama and moksha.
0: Kani vinayakudu vini pichchi varlara ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ధర్మం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు గివ్ చారిటీ
0: ధర్మము సంపాదించవలసిన
1: వెన్ యూ వాంట్ ఎర్న్ మనీ
0: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
1: వెన్ యూ వాంట్ టు స్ట్రైవ్ ఫర్ సాల్వేషన్
0: వాంఛను అనుభవించవలసిన
1: వెన్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్
0: ఆరోగ్యము అత్యవసరము.
1: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
0: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
1: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ వినాయక ప్రిన్సిపల్ హెల్ప్స్ us హ్యావ్ ఏ సస్టైన్డ్ బాడీ అండ్ సస్టైన్డ్ మైండ్.
0: పురుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
1: ద ఎన్షియంట్ పీపుల్ యూజ్ టు టేక్ ఓవర్ ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్
0: యొక్క పదార్థమును భుజించేటువంటి వారు.
1: ద హాఫ్ బాయిల్డ్ ఫుడ్ వాస్ టేకెన్.
0: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
1: దే యూజ్ టు టేక్ ఫుడ్ స్టీమ్డ్ అండ్ నాట్ బాయిల్డ్.
0: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
1: దిస్ ఈజ్ కండ్యూసివ్ టు యువర్ ఇంటెలిజెన్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్
0: అతను విఘ్నేశ్వరుడు.
1: ఈజ్ నోన్ యాజ్ విఘ్నేశ్వర.
0: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
1: వాట్ ఈస్ దిస్ విఘ్నేశ్వర?
0: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
1: విఘ్నేశ్వర ఇస్ ద వన్ హు డిస్ట్రాయ్స్ ఆల్ ఇంపెరిమెంట్.
0: విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు.
1: ఇస్ ద వన్ హు ఇల్యూమిన్స్ నాలెడ్జ్.
0: కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రచురింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
1: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఇవర్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే
0: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when Vinayaka festival celebrated and a single student carried a book
0: anni aa padidinamulu vigneshun daggara ee pustakamunu unchi
1: all these days the book
0: was bundled to aaradhinchetunti vaaru
1: and offered to Ganesha
0: em ra nivu chadatam ledatunte naa pustakalu vinayakun daggara unnai
1: when people ask him why don't you study the books have been bundled to Ganesha
0: aa pustakamulu ninduku kudanu vijnanamulu nimpi తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తీరుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
1: ద పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ హ్యాడ్ ద బిలీఫ్ దట్ ది బుక్స్ ఆర్ ఆఫర్డ్ భగవాన్ వుడ్ ఫిల్ దమ్ విత్ విజ్డమ్.
0: ఈ ఆధునిక యుగము లోపల
1: బట్ ఇన్ మోడర్న్ టైమ్
0: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
1: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్
0: జ్ఞానము వారికి అక్కర్లేదు.
1: దే డోంట్ వాంట్ విజ్డమ్.
0: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
1: They want only wealth and wealth.
0: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
1: Does wealth give you happiness?
0: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
1: Does it give you prosperity and happiness?
0: లేదు.
1: No.
0: సుఖానందములు అనేటువంటిది కేవలం మానసిక సంబంధమైనటువంటివి.
1: Happiness is mental.
0: ఎంత ధనముండినా, ఎంత బలముండినా, ఎంత విద్య ఉండినా, ఎంత వివేకం ఉండినా, ఎంత మేధాశక్తి ఉండినా, ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
1: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
0: కనుకని ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు.
1: In those days, the teacher taught the students.
0: ఒరే పిచ్చివారులారా, ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఓ స్టూడెంట్స్, ఈవెన్ దో యూ హావ్ మాస్టర్డ్ ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్స్,
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్ద వారలైనా,
1: ఈవెన్ దో యూ ఆర్ ఏ గ్రేట్ మ్యాన్,
0: సంపదలు ఉండి సద్ధాన పరులైనా, పుణ్య కీర్తిని గన్న పుణ్యులైనా,
1: ద పీపుల్ హూ హావ్ అప్టైన్డ్ డిగ్రీస్, ద పీపుల్ హూ హావ్ అప్టైన్డ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్,
0: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్, స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్,
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా,
1: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్స్ చాంటింగ్ దర్ వేదాస్ అండ్ టీచింగ్ దెమ్,
0: సాటిరారు,
1: దే కెనాట్ బి ఈక్వల్
0: భక్తులకు ఏనాటికైనా,
1: they cannot be equal to the devotees.
0: Sadhuvulanni chadivi savanganeti.
1: What is the use of having all education and learning and diet?
0: Enta sadhuvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Even though he has mastered much knowledge, the bad one will never give up his
0: bad quality. Sadhuvu chadivi tarkavadane kaani poorna gnanam ekkudu pondaledu.
1: Only learning promotes only logical excellence but not gives you supreme wisdom.
0: పిచ్చివారలారా,
1: పోలీష్
0: చదువు చదువు చదివి సావంగ నేటికి చావు లేని చదువు చదువువాలి.
1: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లర్నింగ్ దట్ గివ్స్ యూ ఓన్లీ డెత్.
0: అనగా చావు లేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: ద డెత్లెస్ నాలెడ్జ్ షుడ్ బి అబ్టైన్.
0: అది ఏ జ్ఞానం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: దట్ ఈస్ సెట్ బి సత్యం జ్ఞానం.
0: అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి ఒక తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద వన్ హూ టీచర్స్ సత్యం.
0: అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ.
1: వినాయక హ్యాస్ సుప్రీం ఇంటెలిజెన్స్.
0: మీరు ప్రొద్దున చూచారు హాస్టల్ కు నేను వచ్చినప్పుడు
1: వినాయక
0: సాయిగీత అరుచుకుంటూ వచ్చింది.
1: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
0: Ani ye karuku tane em archadu.
1: Sajita does not respond to any car.
0: Na car vachindi, na car venaka 80 cars vachinayi.
1: When Bhagwan's car comes, followed by
0: car vinindi car shabdamu oke archukuntu road ku vachindi.
1: Frantically and enthusiastically it came towards Bhagwan, hearing Bhagwan's
0: idi enta telivitheta.
1: That is intelligence.
0: ఎంత ప్రజ్ఞానం?
1: What wisdom?
0: ఎంత మేధాశక్తి?
1: What supreme knowledge?
0: కనుకని మానవుడు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటారు.
1: The one who has
0: గజ తెలివి అంటారు.
1: A person who has much knowledge is described as the one who
0: has మహా తెలివితేటలు కలిగినటువంటిది.
1: Elephant has such supreme intelligence.
0: కనుకనే విఘ్నేశ్వరునికి గజ తెలివి పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు.
1: To declare to the people that Ganesha is an intelligent one, the elephant head is given to him.
0: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
1: వినాయక హ్యాస్ అ నార్మల్
0: తల ఒక్కటి మాత్రమే గజ తల ఎందుకు పెట్టాడు?
1: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
0: దేవశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చాడు?
1: ది ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ సుప్రీమ్
0: విజ్డమ్. అంతే కాకుండా ప్రతి దానిని మొట్టమొదట మనం వినాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లిసన్ టు ఇన్ ద బిగినింగ్.
0: శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటిది వేదాంతములకు ప్రధానమైన శిరస్సులు.
1: For the Vedanta, Savana, listening, meditation and contemplation are the three
0: heads. Edina motta motta vinnappude
1: only when you hear,
0: tarvata mananam chesinappude
1: when you contemplate,
0: practical lo pettadaniki veel avutundi.
1: Then you can translate into
0: savaname cheyakapothe
1: without listening,
0: mananame cheyakapothe
1: without contemplating,
0: you practical lo pettta.
1: How can you put into practice?
0: Kanukane shravanam kanuka gajam yokka chevulu chaala peddaviga untunnayi anagaa prati danini kuda chakkaga vintundi.
1: The elephant has big ears because it has got
0: bhushanakani bhushanakani vintundi
1: whether praise or blame it listens to well.
0: Aithe bhushan em chestundi chakkaga lopa teeskuntundi.
1: It takes food very gladly.
0: Bhushan em chestundi aadinchi aadinchi dani baita toppindi.
1: All criticism is stand out by the big ears of Ganesha.
0: Anaga chaddanu baitaku nettutundi manchini lopala sweekaristundi.
1: Vice is driven out and virtue is taken in.
0: Adhe gajatalavi yokka అంతరాత్మ.
1: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష.
0: కనుక మానవత్వం నందున్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుని మాత్రమే ఉంటున్నది.
1: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్స్.
0: కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక మూడు దినంలో ఐదు దినంలో మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గణేశ ఫెస్టివల్ డస్ నాట్ లై ఇన్ మేకింగ్ ఐడల్స్ అండ్ వర్షిపింగ్ దెమ్ అండ్ ప్రమోటింగ్ దెమ్.
0: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
1: హియరింగ్
0: నాయకుడు కాదు.
1: Listen and hear and become the master. That is the principle of Ganesha.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Spirituality teaches the ninefold wisdom.
0: శ్రవణం
1: listening,
0: కీర్తనం
1: singing,
0: విష్ణు స్మరణం
1: remembering the Lord,
0: పాద సేవనం
1: serving his feet,
0: వందనం
1: saluting him,
0: దాస్యం
1: serving him,
0: స్నేహం
1: befriending him,
0: ఆత్మనివేదనం
1: surrendering the self to him.
0: మొదటిది శ్రవణం,
1: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్,
0: అంతిమది ఆత్మనివేదనం,
1: ది లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ద సెల్ఫ్ అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్.
0: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస,
1: అండ్ వన్ అండ్ యూ హ్యావ్ హియరింగ్,
0: ఆత్మనివేదనం అనే మరొక కొస,
1: అది అదర్ అండ్ యూ హ్యావ్.
0: రెండు కొసలు మధ్య లోపల ఉండినటువంటివే ఈ గార్లెండ్స్.
1: And this is the string of garland.
0: ఈ రెండింటిని మధ్య చేర్చేటప్పుడు అప్పుడు ఇవంతా ఒక గార్లాండ్ మాదిరి తయారవుతుంది.
1: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
0: ఈ మనని నిత్యజ్ఞాస సేవలన్నీ కూడాను మధ్యలో చేరినవే కాని ఈ అంత్యము ఆది రెండు చేరినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక మాలగా తయారవుతుంది.
1: A man, a garland becomes a true garland, the garland of wisdom.
0: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
1: And that is the garland present in every human.
0: Talli garbhamu nundi
1: from the womb of the mother
0: janminchunappudu
1: when a man is born
0: kantamalalavemi kanaravu
1: he does not carry any garland with him.
0: Manchi mutyapu saru
1: he doesn't have jewelry.
0: మత్తునపునులేవు
1: they can't be seen at all.
0: Melmi bangaru danda medaku ledu
1: there are no golden ornaments around him.
0: రత్నాల హారము
1: దే నో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్
0: రంజిల్లగాలేదు
1: దే డోంట్ డెకరేట్ హిమ్
0: పచ్చల పేళ్లను పొతకలేదు
1: దే నో గ్రీన్ స్టోన్స్ అట్ ఆల్ అరౌండ్ హిమ్
0: ముత్యాల హారము
1: దే నో జ్యువెల్స్ అట్ ఆల్
0: మురిపింపగాలేదు
1: దే వాంట్ డిలైట్ యు
0: కలదు
1: బట్
0: కలదొక్క మాల మీ కంఠమందు
1: around you there is a garland
0: purva janmala karmalu pondu parachi
1: The garland which inherit from the
0: past.
1: Without minusing good or bad.
0: Brahma meekichi pampunu brahmamala.
1: Lord Brahma gives you that garland of ever faith and ever deed.
0: Kantamala.
1: And that is the garland of our destiny.
0: Kantamala.
1: That is the garland of our destiny.
0: Kantamala.
1: The garland of our destiny.
0: Adi aa kantamala andari endu.
1: And that garland of destiny.
0: Yemadi manchi ainanu chedugaina.
1: Good or bad.
0: Trunchakunda.
1: Without removing.
0: Brahma meekichi pampunu barumala.
1: A heavy garland is given to you, Brother Brahma.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: The garland which is the consequences of our good and bad deeds.
0: కనుక మనం మంచిని చెయ్యాలి.
1: గుడ్ వి షుడ్ డూ.
0: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది.
1: వాట్ ఎవర్ వి డూ దట్ బికమ్స్ ద గార్లాండ్.
0: ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉండాలి.
1: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లాండ్ బట్ ద గార్లాండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: డివైన్ సోల్.
0: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
1: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
0: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
1: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
0: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
1: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును.
1: Mythologies you may misunderstand and
0: don't పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
1: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్ బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
0: మైథాలజీస్.
1: వ్యాస
0: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
1: వాల్ రైటింగ్ ద మహాభారత్.
0: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
1: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
0: అయ్యో వినాయక,
1: ఓ గణేష,
0: ఎంత దయామయుడు అయ్యా నీవు.
1: ఓ కంపాషనేట్ వన్,
0: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
1: యూఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
0: అయితే
1: బట్
0: నేను చెప్పినవంతా కూడాను.
1: వాట్ ఎవర్ ఐ టెల్ యూ
0: చక్కగా వ్రాయాలి అన్నాడు.
1: యూ మస్ట్ రైట్ హిస్ హెడ్.
0: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
1: అండ్ దట్ ఇస్ ఎ కండిషన్ లేట్ డౌన్ బై వ్యాసుడు.
0: వినాయకుడు మాత్రం తక్కువైనటువంటి వాడు కాదు.
1: గణేష్ వాజ్ నాట్ అవర్ షార్ట్.
0: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
1: వ్యాస లేట్ డౌన్ ఎ కండిషన్ ఫర్ వ్యాసుడు.
0: వ్యాస
1: వ్యాస,
0: నా పెన్ను రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీకు చెప్పాలి అన్నాడు.
1: యూ మస్ట్ డిక్లేర్ ఇన్ సచ్ ఎ వే మై పెన్ షుడ్ నాట్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్.
0: రాస్తూ ఉండినప్పుడు
1: రైటింగ్ అండ్ రైటింగ్
0: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
1: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
0: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
1: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్.
0: పురాణములని అనుకున్నప్పటికి
1: యు మే థింక్ దెమ్ టు బి మైథాలజీస్.
0: అందుకోసమని ఏక దంతం
1: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
0: అనగా తన కర్మ కార్యములు ఎందుకని త్యాగమైన చేసేటువంటి వాడు వినాయకుడు అని అదే ఆదర్శం.
1: హీ కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్. దట్ ఇస్ ద ఐడలిజం ఆఫ్ గణేష.
0: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం.
1: వాట్ సాక్రిఫైస్ హీ హాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
0: పురస్కరించుకుని వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
1: Does the Veda say not by work, not by riches, not by anything, it is only by sacrifice you can harvest
0: the most money. Kanukani manavulaku prema tyagamu rendu unte chalu jeevitam anta sukhanga jarigipothundi.
1: But the modern people of today, if they have prema and tyaga, love and sacrifice,
0: prema ni bhakti,
1: devotion,
0: ee bhakti ki minchinatundi marokati ledu.
1: There is none superior to devotion.
0: Enni gnanamulu undinappatiki
1: you may have much knowledge,
0: ee shastra gnanamule kaani
1: ఇది ఆ స్క్రిప్చర్ నాలెడ్జ్ ఓన్లీ.
0: ఆత్మజ్ఞానం కాదు.
1: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం అత్యవసరం.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హర్డ్
0: ఆదిశంకర్ల వారు.
1: ఆదిశంకర
0: అద్వైత మతాన్ని స్థాపించడానికి
1: హి ఎస్టాబ్లిష్డ్ నాన్
0: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
1: హి రికార్డెడ్ ఎవ్రీ వన్
0: ఏకము
1: వన్
0: సత్
1: ద ట్రూత్
0: బహుధా వదంతి.
1: దేర్ ఈస్ నన్ అదర్ దెన్ ట్రూత్. దేర్ ఇస్ ఓన్లీ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: There is only one self everywhere, he declared.
0: Advaita darshanam gnanam.
1: Seeing the one is wisdom, he said.
0: Rendavudi leni ledu.
1: The second one does not exist.
0: Anta cheri okkate.
1: There is only one.
0: Ani gnanamuru prapanchaniki bodhinchinatuvanti okka ఆది శంకర్ల వారు కూడాను.
1: ఆది శంకర హూ టాట్ ద విజ్డమ్.
0: ఒక సమయం లోపల
1: వన్స్ అపాన్ ఎ టైమ్
0: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
1: హీ వాజ్ గోయింగ్ టు కాశీ టు టేక్ బాత్ అలాంగ్ విత్ హిస్
0: ఒక పండితుడు
1: a scholar.
0: Pani gramani vandistu kuchunnadu oka chettu kinda.
1: He was chanting, he was repeating the grammar of Panini.
0: Karane duknum karane duknum karane duknum karane ni pani gramani vandistunnadu. Kannulu musukoni spelling అంతా స్పెలింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెలింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెలింగ్ గా మార్చుకుని డుక్ను కరణే అని అంటున్నాడు.
1: As the children learn the spelling, repeating one after another, this scholar was repeating Dukrin Karane,
0: Dukrin Karane. With one
1: pointed attention, he was repeating that.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: హరిశంకర రెంట్ హిమ్.
0: ఎవరు వచ్చింది ఆయన గమనించలేదు.
1: నో బడి అబ్జర్వ్డ్ హిమ్.
0: చెప్పాడు.
1: అండ్ సెట్ హిమ్.

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫూలిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ ను నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వెంటనే ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ దాట్,
0: నీకు దుఃఖం కరిని వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యూ?
0: భజ గోవిందం. మహా జ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకరాచార్య ఎంబాడిమెంట్ అంత
0: అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్ట గడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకర వాజ్ ఎ గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆది శంకర హూ ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ అద్వైత.
0: కనుక
1: భక్తి,
0: భక్తికి మించినటువంటిది మరొకటి లేని,
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్?
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్?
0: లేక భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన్?
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్ అండ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు కాదు. నిర్మలమైనటువంటి ప్రేమను, మనస్సును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్స్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైవ్ లవ్ టు.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ, ఏమిటి ప్రేమను వారికి తెలియదు.
1: దర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: సిస్టర్, బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: వుడ్ యు నాట్ కాల్ ఇట్ లవ్?
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: these relationships come in between and go.
0: Bharya, bharya, bharya.
1: Wife and wife.
0: Bidda, bidda, bidda.
1: Child and child.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: When are the children born?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? అని అంతకుముందు నీవెవరు ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యూ లవ్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అనురాగమునే కాని ప్రేమలు కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించేంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ ఎవర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్ దట్ ఇస్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్స్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు, ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్. లు
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు, వీరెవరు?
1: బిఫోర్ దూడకు
0: తల్లెవరు, బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: కాకపోవడం భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్,
0: పాసింగ్ క్లౌడ్స్, మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: These relationships are like passing cloud.
0: వీటికి ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వము భగవంతునితో, ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరైనటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నో.
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ అన్యూజల
0: చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily, by following the path of worship and other ways, you have to reach God.
0: నీవే దీనిని సమీపించుకొని పోవాలి.
1: You have to watch your way towards God.
0: భగవత్ అన్వేషణగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్వేషించడానికి?
1: First for God. Where is God?
0: సర్వత్రా ఉంటున్నాడు.
1: He is there everywhere.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకే సర్వమా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడిని వెతికేది ఎందుకు ఇంకా?
1: When his feet are everywhere and head is everywhere, when he is present everywhere, where can he search him?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను, వెతుకుతున్నాను, వెతుకుతున్నాను.
1: When he says, I search and search, what is the meaning?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: You need not search for him.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిస్తుంట్.
1: Anibisant was studying the Bible one day.
0: ఆ బైబుల్ లోపల,
1: in the Bible,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులు ఎవరు భగవంతుని అన్వేషించేయనక్కర్లేదు.
1: She believed that devotees need not
0: భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను. వెతుకుచున్నాను నేడు నాడు నీడు ఏకముగా వెతుకుచున్నాను.
1: ఇన్ ద ప్రెసెంట్
0: అతనే అందరినీ వెతుకుతున్నాడు. భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ?
1: గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద ట్రూ డివటీ. వేర్ ఇస్ మై ట్రూ డివటీ?
0: ఎక్కడ చిక్కటం లేదు కానీ దైవం ఎక్కడ చూసినా చిక్కుతున్నాడు.
1: ద ట్రూ డివటీ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎవరివేర్, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవరివేర్.
0: అది ఈనాడు ఆధునిక యుగంలో ఉల్టా సీదా అంటారు, తిరిగి మోగిపోయింది.
1: టాప్సీ టర్వీయింగ్, టాప్సీ టర్వీయింగ్, దట్ ఈస్ ప్రెసెంట్
0: ఇన్ చిక్కటం లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డివటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఈజ్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోడర్న్.
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఇస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది.
1: బికాజ్ హీ ఈజీలీ అబ్టైన్.
0: ఎక్కడ చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ యూ నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్, ద రోజ్ గోల్డ్.
0: మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు,
1: వెన్ యూ ట్రావెల్ బై బస్,
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కులంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్, ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులంతా చేరిపోతుంది, ఎన్ని రకాలలో భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే,
1: బట్ ఇఫ్ యు సీ హౌ దే ప్రిపేర్,
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దే.
0: పాత నూనె వేసి ఉంటారు,
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: మోతగానో కలిపింటారు.
1: హెట్ఫుల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ది కూడా కాదు.
1: అండ్ యు సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్డ్.
0: ఆ పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్. యువర్
0: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: And mother prepares you delicate, delicious pakodis. You don't like them because you don't have odor and smell.
0: Kaani ikkada enni pakodalu tinna kadupu chedadu.
1: But mother, pakodis prepared by mother.
0: Anaga sulabhanga intilo chikkindi.
1: They don't upset your stomach.
0: Dabbichukunnatundi dantlo ruchi untuntadi.
1: You find taste only in the things obtained by money.
0: Kaani meeku telisina pillalanta kuda hotels pothuntaru.
1: Many boys go to hotels.
0: Ee hotels poyinappudu perugodalu vesukuntaru.
1: దే హావ్ గాట్ దిస్ పెరుగు వడ.
0: పెరుగు వడల లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేస్తా. ఎందుకు డబ్బిచ్చావు, ఎందుకు వదలాలి?
1: సిన్స్ హాస్ పేడ్ మనీ, ఈ గోసాన్ ఈటింగ్ ఇట్ విత్ గ్రేట్ రిలీష్, హంగ్రీలీ ఈట్స్ ఇట్.
0: ఇంకా కట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు, తుని తుని పెట్టేస్తారు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్
0: బై పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు,
1: పీపుల్ గో టు తిరుపతి,
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to try many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్డు ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: ట్రైన్ క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళుతున్నాయి.
1: Since you have buses in abundance up the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarlu yokka suddulanta maatladukuntu
1: gossiping,
0: loka dhramalalu cheppukuntu
1: talking about everything.
0: Tirupatiki poyinappudikini
1: and the people go to Tirupati.
0: Meenu sukham lekunda vastunnaru.
1: They don't obtain any happiness.
0: Kaani emiti okati maarchukoni vastunnaru.
1: They want to change only one thing.
0: Bodu pettukoni vastunnaru.
1: They shave off their head and come.
0: Idi manam pogustunnatundi yatra.
1: Is it the mission of our pilgrimage to Tirupati?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా.
1: Seeing your seven hats,
0: తిరుపతి లోపల గుండును కొరిగించుకునే దేనికోసమని?
1: Why do you go to Tirupati to shave off?
0: వీరు అంతరాత్రాలు తిరుపతి వారు చెప్పడం లేదు, వీరు అడగటం లేదు.
1: Neither you ask nor those people tell you the significance of shaving off the hair.
0: భగవంతుని దర్శనానికి పోయినప్పుడు,
1: when you go to have darshan of the
0: Lord, మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి.
1: The tamasic quality has to be driven away.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన కూడా తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు, అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్యగుణమైనటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి? సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షేవింగ్ ద హెయిర్ ఎట్ తిరుపతి ఈజ్ ద డార్క్ క్వాలిటీస్ హావ్ టు బి డ్రివెన్ అవే అండ్ ద ఫ్రాగ్రెంట్ క్వాలిటీస్ హావ్ టు బి
0: ఫాస్ట్. మనం చేస్తుండేది ఏంటంటే తిరుగుతి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: వెన్ యూ గో టు తిరుపతి హెయిర్ ఈజ్ లాస్ట్ అండ్ మనీ ఆల్సో ఈజ్ లాస్ట్ బోత్ ఆర్ లాస్ట్.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి,
1: వాయిసెస్ హావ్ టు బి
0: ఎస్టింగ్విష్డ్, దూరం గావించుకోవాలి,
1: బ్యాడ్ క్వాలిటీస్ హావ్ టు బి డివిన్ అవే,
0: చర్యలంతా మాయం చేసుకోవాలి,
1: బ్యాడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి ఎస్టింగ్విష్డ్,
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి,
1: గుడ్ ప్రాక్టీసెస్ హావ్ టు బి
0: సత్సంగంతో చేరాలి,
1: నోబుల్ కంపెనీ హావ్ టు బి కల్టివేటెడ్,
0: సద్భావాన్ని పెంచుకోవాలి,
1: హై ఫీలింగ్స్ హావ్ టు బి ఫాస్ట్.
0: ఇది ఏ దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: దట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్స్.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: అన్ ఎవరీ ఫెస్టివల్
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: ఆల్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ లెండ్ ఎ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఈ
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: ద ఫిజికల్ మీనింగ్ ఈస్ టేకెన్.
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ టు బి సీన్ అట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సిందే.
1: ఐడల్ షీ మస్ట్ హావ్.
0: ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he'll be drowned.
0: దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరో మునగబెండు కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tire.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: ద ఇన్నెట్ డివినిటీ, ద ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా కాని త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుకనే ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాసారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated. Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో

0: వారి
1: గివింగ్ అండ్ గివింగ్ అండ్ గివింగ్ యువర్ లైఫ్ షుడ్ బి సాక్రిఫైస్.
0: పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ క్రేవ్ ఫర్ ట్రీటింగ్.
0: ఇవ్వని ఇవ్వకపోని నీ హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్. దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించం ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి? హృదయంలో ఉన్నాడని చెప్తా. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి? భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సన్నిధించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అన్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్ ది ఐడల్
0: దైవ భావంలో భేదము వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపంలో అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని, బుద్ధులని,
1: బుద్ధులంత
0: వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కటే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: అబ్జర్వ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజన్.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకుని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: fostering true love,
0: paramatma premanu puchukovali,
1: receive the noble love of God.
0: Adi ye jeevitham yokka pradhanamaitunte lakshyam,
1: and that is a destination and
0: goal of human life. Adi eppudu kodu alachyam cheyakoddu.
1: Never neglect this supreme destination of man.
0: Kanaka vidyarthulara,
1: students,
0: prema swaroopulara,
1: embodiment of love.
0: Ee yokka dinamu chaala vijnana prajnana sugnanamto koodinatvanti yokka dinamu. Vinayakudu ganapati anaga మనకు బుద్ధిని, సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని, సుఖాన్ని కూడా చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.